0: Sairam, dear listener, many of us think that all the sadhana which we undertake is for the sake of having a pleasurable life, but we never think of a good and peaceful death. Good birth or good death, which one ought to be given greater importance? Bhagwan Baba lovingly guides us on this important subject. Let us now listen to the seventh discourse from the series of divine discourses delivered during the summer course in Indian culture and spirituality held in Ooty during May 1976.
1: తెలివినిదిచ్చినది ఎందుకు తెలుసా? తెలివిని ఇచ్చినది ఎందుకు తెలుసా? కలివిని సంపాదించుటక కాదు. కాదు, నాలుగు రోజుల నాటకమిది అని నగ్న సత్య విరుంగుటక.
2: డు యు నో వై యు హావ్ బీన్ గివెన్ ఇంటెలిజెన్స్? దిస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ యువర్స్ ఈజ్ నాట్ టు బి యూస్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్యూములేటింగ్ వెల్త్ ఇన్ దిస్ వరల్డ్. This intelligence has been given to you so that you may realize that all that you see around you is a very temporary and transient 4 days drama.
1: Pavitratma swarupulaina vidyarthulara, vidyarthinulara, manishi oka vittanam vanti vaadu. Vittanamu molakai chettai tadupari ruchyamai phalapushpalanu andinchinattuga మానవుడు కూడాను తాను పెరిగి పెద్దై తన యొక్క పరిణామము అభివృద్ధి గావించుకుని శాంతి అనేటువంటి ఫలములు అందించేటువంటి పరిపూర్ణత్వుడు కావాలి.
2: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ మ్యాన్ ఈజ్ లైక్ ఎ సీడ్. యాజ్ ది సీడ్ గ్రోస్ ఇన్ టు ఎ ష్రబ్ విచ్ గ్రోస్ ఇన్ టు ఎ ప్లాంట్ విచ్ గ్రోస్ ఇన్ టు ఎ ట్రీ అండ్ దెన్ గివ్స్ యూ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్, so also man who is like a seed should grow, should blossom and should show flowers of peace and give the flowers of peace to the rest of the world.
1: Manavunaku rendu sthitulu galavu, okati jeevanopadi, rendavadi jeevana paramavadi.
2: Man has got two aspects in his life. One is his livelihood, the other one is the ultimate objective of his own life.
1: మొదటిది ఇహలోక ప్రపంచమును గురించినటువంటి ప్రజ్ఞ, రెండవది పరలోక ప్రపంచమును గురించినటువంటి ప్రజ్ఞ.
2: ది ఫార్మర్ దట్ ఈస్ టు బి ఏబుల్ టు గెట్ వన్స్ లైవ్లీహుడ్ రిలేట్స్ వెరీ మచ్ టు ది ప్రెసెంట్ డే వరల్డ్, వేర్ యాజ్ ది లేటర్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ వన్స్ లైఫ్ రిలేట్స్ టు ది స్పిరిచువల్ వరల్డ్.
1: కానీ ఈనాడు అధిక భాగము ఇహలోక ప్రపంచమును గురించినటువంటి ప్రజ్ఞకు మాత్రమే ప్రాకులాడుతూ, ఇహలోక ప్రపంచమును గురించినటువంటి యొక్క సౌఖ్య సంతోషములకే ప్రాకులాడుతూ, తన యొక్క గమ్యం ఏమిటో, తన యొక్క పరమావధి ఏమిటో మానవుడు గుర్తించుకోలేనటువంటి యొక్క పరిస్థితి ఎందున్నాడు.
2: బట్ టుడే మ్యాన్ డెవలప్స్ హిస్ కెపాసిటీ ఇన్ ది ఫార్మర్ ఆస్పెక్ట్ టు బి ఏబుల్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్ ఇన్ ది ప్రెసెంట్ డే కరెంట్ వరల్డ్, బట్ మ్యాన్ డస్ నాట్ అండర్స్టాండ్ హౌ టు అక్వైర్ ది కెపాసిటీ టు సీ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ హిస్ ఓన్ లైఫ్ అండ్ హీ ఫర్గెట్స్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హిస్ లైఫ్.
1: పరలోకము ఇహలోకము అనగా కేవలము ప్రత్యేకించినటువంటి ఒక లోకములు కానేరవు, మనకు అర్థం కానటువంటి లోకములు కానేరవు.
2: ది స్పిరిచువల్ వరల్డ్ అండ్ ది కరెంట్ డే టు డే వరల్డ్ కెనాట్ బి టూ సెపరేట్ డిస్టింక్ట్ వరల్డ్స్ విచ్ వి డు నాట్ అండర్స్టాండ్. దే ఆర్ థింగ్స్ విచ్ ఆర్ వన్ అండ్ ది సేమ్.
1: ఇహలోకం అనగా దేహమునకు సంబంధించినటువంటి ఈ యొక్క అనుకూలపరచుకునేటువంటి యొక్క నిత్య జీవితమునకు అనుకూలపరచుకునేటువంటి యొక్క పరిశ్రమ.
2: When we talk of this world and the capacity to suit yourself to this world, we mean that capacity by which you require all the comforts and conveniences relating to the human body.
1: దుష్టికల్పితమైనటువంటి ఈ ప్రపంచమునకు సంబంధించినటువంటి ఈ దేహ పోషణ నిమిత్తమై ఆచరించేటువంటి అనుసరించేటువంటి ఆదర్శించేటువంటి ఈ పరిస్థితులకే ఈ యొక్క ఇహలోకమని కూడాను పేరు.
2: What we see around us with our vision and the created world that we have all around us, what we do with respect to that world to be able to promote and keep our body healthy, this is called the capacity relating to the present world.
1: దీనికి చిన్న పదములతో చెప్పాలనుకున్నప్పుడు ఇది కేవలము బాహ్య దృష్టి.
2: If we want to describe this very briefly, in brief words, this can be said as relating to the external vision.
1: పరలోక ప్రపంచమును గురించినటువంటి ప్రజ్ఞ అనగా అంతర్దృష్టి, ఆత్మ సంబంధమైన విచారము.
2: The capacity which relates to the other world, the spiritual world, can briefly be described as the inner vision.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు తెల్లవారిన మొదలు రాత్రి నిద్రించినంత వరకు కూడాను ఇహలోక సంబంధమైనటువంటి వాంఛల నిమిత్తమై, ఇహలోక ప్రపంచమును సంబంధించినటువంటి ప్రజ్ఞల నిమిత్తమై మనం ప్రాకులాడుకోవటం జరుగుతూ ఉండాలి.
2: Unfortunately today, from the time we get up from our sleep in the morning till the time we go back to sleep again in the night, all that we do, all our efforts are directed in accumulating the capacity relating to this external vision.
1: ఏది మనము చేసినా ఏది చూచినా అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క నిత్య జీవనోపాధికి సంబంధించినటువంటి ప్రకృతులు మాత్రమే మనము కొంతవరకు అనుసరిస్తూ ఉన్నాం.
2: Whatever we do, whatever acts in which we may indulge, all that we do during the day relates very much to our daily life. Whatever is transient and what we see around us which is impermanent, that is what concerning us.
1: కానీ దీని యొక్క గమ్యం ఏమిటి అనేటువంటి యొక్క విషయాన్ని మనం ఏ మాత్రము విచారం చేయటం లేదు.
2: We are not inquiring into the question, what is the destination, what is the ultimate objective of all this trial.
1: కనుక ఇహమునకు పరం లేకుండా బాహ్యములకు అంతర్దృష్టి లేకుండా ఉండడానికి వీలు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు థింక్ ఆఫ్ ది కరెంట్ డే టు డే వరల్డ్ వితౌట్ థింకింగ్ ఆఫ్ ది స్పిరిచువల్ వరల్డ్ జస్ట్ యాజ్ వీ కెనాట్ థింక్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ విజన్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ఎన్ ఇన్నర్ విజన్.
1: ప్రతి మత గ్రంథములు కూడాను అంతర్దృష్టిని మాత్రమే అభివృద్ధి పాలించుకునేటువంటి విషయాన్ని ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: ది రిలీజియస్ టెక్స్ట్ of all categories have been teaching people how to promote and how to develop one's inner vision.
1: పరలోక ప్రపంచమును గురించినటువంటి ప్రజ్ఞలు మాత్రమే ఈ మత గ్రంథములు ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: దీస్ రిలీజియస్ టెక్స్ట్ హావ్ ఆల్వేస్ బీన్ టీచింగ్ మెథడ్స్ అండ్ పాత్స్ రిలేటింగ్ టు ది స్పిరిచువల్ వరల్డ్.
1: కానీ ఇహమునకు పరము లేకుండా బాహ్యములకు అంతర్దృష్టి లేకుండా ఉండడానికి వీలు కాదు.
2: It is not possible to think of the current day-to-day world without thinking of the spiritual world.

0: భగవద్గీత అంతర్బహి తత్వాన్ని గురించి బోధిస్తూ ఇవి రెండు వేరు కాదని కూడాను, కేవలము ఇహలోక ప్రపంచం యొక్క ప్రజ్ఞ కాని పరలోక ప్రపంచం యొక్క ప్రజ్ఞ కాని వేరు కాదని రెండింటినీ సమతత్వంలో ప్రబోధించేటువంటి యొక్క మత గ్రంథము భారతీయ సంస్కృతి గ్రంథము.
1: బట్ భగవద్గీత విచ్ రిలేట్స్ టు అవర్ కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్, దాట్ ఈస్ అన్ ఎక్సెప్షన్. ఇట్ హ్యాస్ బీన్ సేయింగ్ దట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎసెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ రిలేట్స్ ది ఇన్వర్డ్ విజన్ అండ్ వాట్ రిలేట్స్ ది ఎక్స్టర్నల్ విజన్. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు బి స్టడీడ్ అండ్ హ్యావ్ టు బి డెవలప్ టుగెదర్. దిస్ ఈస్ వాట్ భగవద్గీత హ్యాస్ బీన్ టీచింగ్ అస్.
0: అనగా ఇహలోక ప్రపంచమునందున్నప్పటికీ పరలోక ప్రపంచమును చింతించినప్పటికీ లక్ష్యమును ఒక్కటి మాత్రమే ఉంచుకోవాలని కూడాను ఈ మత గ్రంథం ప్రబోధించింది.
1: దిస్ టెక్స్ట్ ఆఫ్ అవర్స్, దిస్ స్క్రిప్చర్ ఆఫ్ అవర్స్ హాస్ బీన్ టీచింగ్ అస్ దట్ వెదర్ యూ థింక్ ఆఫ్ ది మెటీరియల్ వరల్డ్ ఆర్ యూ థింక్ ఆఫ్ ది స్పిరిచువల్ వరల్డ్, నో మ్యాటర్ వాట్ ఆస్పెక్ట్ యూ స్ట్రెస్ ఆన్, ది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: దీనికి ఒక చిన్న కథను కూడాను ఆదర్శంగా అందించినారు.
1: There is also a small story which has been given as an ideal example for this.
0: నీటితో నిండినటువంటి కడవను తలపైన ఉంచుకొని ఒక స్త్రీ నది నుంచి ఇంటికి ప్రయాణమవుతూ తమతో అనుసరించేటువంటి ఒక స్త్రీలతో చెలోక్తులు ఆడుతూ తమాషాలు జరుపుతూ విసరి వేస్తూ అనేక రకములైనటువంటి మాటలు సలుపుతూ కూడాను తన లక్ష్యము తలపైన ఉన్నటువంటి యొక్క నీటి పాత్ర పైన పెట్టుకున్నట్టుగా మనము ఇహమునందు ఎన్ని రకములైనటువంటి యొక్క జీవనోపాధికి సంబంధించినటువంటి ప్రయత్నములు సలిపినప్పటికీ చింతలు చేసినప్పటికీ క్రియలు సలిపినప్పటికీ పరలోక సంబంధమైనటువంటి ప్రజ్ఞ నిమిత్తమై మన యొక్క లక్ష్యమును ఆదర్శంగా తీసుకోవాలని కూడాను ఇందుకు ఉపదేశాన్ని కొంత ఉదాహరణాన్ని అందించింది.
1: Let us take the case of a woman who is carrying a pot filled with water to the brim on her head and going from the river to her house carrying this pot of water. She will be joking, she will be talking, and she will be caricaturing along with other women who are coming with her. She is quite carefree and yet she takes great care of the pot of water on her head. Like that, as in that analogy, while we are immersed in matters relating to the material world, yet we can be joking, we can be in it, but still we cannot forget, we will have to take great care of the spiritual world as well.
0: Manam ye parul chesina ఏ విధమైనటువంటి చింతలు చేసినప్పటికీ లక్ష్యం పరమాత్మను పైన పెట్టుకోవటం చేత ఆ లక్ష్య స్వరూపుడైనటువంటి యొక్క దివ్య స్వరూపుడు అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంటుంది.
1: వాట్ ఎవర్ వీ మే డూ, వాట్ ఎవర్ వర్క్ వీ మే డూ, వాట్ ఎవర్ టాస్క్ వీ మే బీ ఇన్, ఇఫ్ వీ హ్యావ్ అవర్ ఆబ్జెక్టివ్ అండ్ అవర్ అటెన్షన్ ఆన్ డివినిటీ, దెన్ డివినిటీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దట్ యు డూ.
0: దీనికి ఇంకొక ఉదాహరణ.
1: దేర్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: క్రింద అంతస్తులో తన చంటి బిడ్డను పరుండబెట్టి నిద్ర ఊపి అనేక రకములుగా కొంత ఓదార్చి నిద్రించిన తర్వాత తల్లి పై అంతస్తునకు వెళ్లి తమ కార్యక్రమం తాను జరుపుకుంటూ ఉంటుంటాడు.
1: ఎ మదర్ విల్ పుట్ ఎ బేబీ టు స్లీప్ ఇన్ ది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఆఫ్టర్ ది బేబీ స్లీప్స్ ది మదర్ విల్ గో టు ది ఫస్ట్ ఫ్లోర్ అండ్ విల్ బి అటెండింగ్ టు హర్ హౌస్ హోల్డ్ వర్క్.
0: కానీ తాను ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ కింద నిద్రించుతున్నటువంటి బిడ్డ ఎప్పుడు మేల్కొనను అనేటువంటి యొక్క లక్ష్యంలో ఆ తల్లి తమ కార్యక్రమాలను జరుపుకుంటూ ఉంటుండాలి.
1: ఆల్ ది వర్క్ విచ్ షీ మే బి అటెండింగ్ టు అండ్ ఆల్ దట్ షీ విల్ బి డూయింగ్, బట్ విత్ హర్ అటెన్షన్ ఆన్ ది బేబీ, థింకింగ్ వెన్ ది బేబీ విల్ గెట్ అప్ ఫ్రమ్ స్లీప్ విల్ బి ఎంగేజింగ్ హర్ అటెన్షన్ ప్రైమరీలీ.
0: కానీ ఎలాంటి ముఖ్యమైనటువంటి కార్యము తాను చేస్తున్నప్పటికీ పరుండినటువంటి బిడ్డ ఒక్కతూరి కెవ్వుని ఏడ్చినదనగా సర్వ పనులు కూడా అక్కడ వదిలిపెట్టి ఆ తల్లి క్రిందికి దిగి వచ్చి ఆ బిడ్డను ఎత్తుకుని లాలిస్తుంది పాలిస్తుంది.
1: She may be engaged in the most important and urgent work, yet if she hears the cry of the baby as if she has got up from her sleep, she will give up all work, urgent and important work, will come running down to the ground floor, will take the baby and will feed the baby.
0: కాని ఆ పైనున్నటువంటి తల్లి నా ఏడ్చేటువంటి చంటి బిడ్డ ఏ రాగంతో ఏడుస్తుంది, ఏ తాళానికి వస్తుంది అని ఈ విధంగా తాను ఏమాత్రము యోచించుకోదు.
1: But as soon as she listens to the cry of the baby, the mother is not going to waste time and think in what tune and in what taala is my baby crying. This is not what she is going to say.
0: ఏడుపు విన్నంత తక్షణమే తల్లి ఏ రీతిగా పరిగెత్తి వచ్చి తన బిడ్డను ఎత్తుకుంటుందో అదే రీతిగానే మధ్యలోకములో ఉన్నటువంటి మానవుడు హృదయపూర్వకంగా ఏ భగవంతుడా అని ఒక్కతూరి ఆ యొక్క లక్ష్యాన్ని ఉంచి పరమాత్ముని ప్రార్థించినట్లయితే ఎన్ని పనులు ఎందున్నప్పటికీ పరమాత్ముడు తక్షణమే వచ్చి తనను ఆదరించి తన యొక్క కోరికను నెరవేర్చి తనను సంతోషపరిచిపోతుంటాడు.

0: Just as the mother, as soon as she listens to the crying of the baby, she would come running, abandoning all other work. So also, man who lives in the human world, if from the depths of his heart, he cries out to the Lord and says, "Oh God, come and save me," then the Lord, even if he is engaged in anything else, immediately out of his devotion, he will come running in order to help the devotee.
1: Kaluka manavudu, ye vidhamainatuvanti sadhanalu chestunnadu, ఏ విధమైన మార్గాన్ని అవలంబిస్తున్నాడు, ఏ విధమైనటువంటి భజనలు సలుపుతున్నాడు, ఏ విధమైనటువంటి సత్సంగంలో చేరుతున్నాడు అనేటువంటి లక్ష్యము తనకేమాత్రము ఉండదు. ఏ విధమైనటువంటి హృదయముతో నన్ను ప్రార్థిస్తున్నాడని హృదయాన్ని మాత్రమే పరిశీలిస్తుంటాడు పరమాత్ముడు.
0: God doesn't ask himself, what is the sadhana which this man is engaged in? What kind of path is he pursuing? Is he doing bhajan? Such questions are not asked. What God will want to know is, from what depths of his heart, with what sincerity of heart, has he called, cried out to me?
1: Paramatmudu sarvasaktimayudu ainappatikini, kathinamainatuvanti hrudayalanu kuda nu marchagaligetuvanti shaktivantudu ainappatikini, taanu atti karyamunaku poonukonudu.
0: God is all-powerful. Although he is all-powerful and he can change and melt stony hearts, yet he will not undertake to do such a thing.
1: కాని పురుష ప్రయత్నం చేత మానవుడైనటువంటి వాడు తమ యొక్క బుద్ధులను, తమ యొక్క మనస్సంకల్పములను కూడాను తాను సక్రమమైనటువంటి మార్గానికి సరిదిద్దుకోవటానికి తగిన శక్తి సామర్థ్యములు ఉన్నట్టు చేత పురుషార్థాన్ని మాత్రమే మొట్టమొదట ప్రవేశపెట్టమని అడుగుతూ ఉంటాడు.
0: బట్ man has got the strength, man's attempt to mend his ways, man's attempt to correct his path is there by purushartha. So God will say, first use your strength, use the capacity that has been given to man by which you set right your own faults.
1: Kanukane manavudu kevalam madhavuni yokka shakti samarthyamunu e maatram kodanu vicharam cheyaka tarkinchaka తన యొక్క శక్తి సామర్థ్యమును తాను ప్రధానమైనటువంటి లక్ష్యం ఉంచుకుని తన ప్రయత్నములకు తాను పూనుకోవటం ఇది ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ది ప్రైమరీ డ్యూటీ దట్ మ్యాన్ షుడ్ నాట్ గో ఆన్ డిస్కసింగ్ అండ్ ఆర్గ్యూయింగ్ గాడ్స్ కెపాసిటీస్ అండ్ పవర్స్ బట్ మ్యాన్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ షుడ్ థింక్ ఆఫ్ హిజ్ ఓన్ కెపాసిటీ అండ్ యూజ్ దెమ్ టు ది లార్జెస్ట్ ఎక్స్టెంట్ టు రెక్టిఫై మ్యాటర్స్.
1: కానీ మానవుడు మానవ స్వరూపాన్ని ధరించి వచ్చినప్పటికీ తాను మానవులకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని నిరూపిస్తూ ఏ విధమైనటువంటి మనస్సుల యొక్క తత్వాన్ని మార్చగలవచ్చును అనేటువంటి దీనిని కూడాను భక్తుల యొక్క ఆదర్శాన్ని కూడాను ఆధారం చేసుకుని ఉంటుంటాడు.
0: గాడ్ దో వెన్ హీ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ హీఈస్ ఆల్వేస్ బిహేవింగ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్స్ అండ్ ది సైకాలజీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఇన్వెస్టిగేట్ ది మెథడ్స్ అండ్ మేనర్ ఇన్ విచ్ హీ కెన్ చేంజ్ ది మైండ్స్ అండ్ హార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్.
1: అది మహాభారత యుద్ధం. భీష్ముడు 9 దినములు తీవ్రమైనటువంటి యుద్ధం జరిపాడు.
0: దట్ వాస్ ది బ్యాటిల్ ఆఫ్ మహాభారత. ఇన్ ది బ్యాటిల్ ఆఫ్ మహాభారత భీష్మ వాజ్ ఎంగేజ్డ్ ఫర్ ది ఫస్ట్ 9 డేస్ ఇన్ టెరిఫిక్ వార్.
1: కానీ ఈ తీవ్రమైనటువంటి యుద్ధం జరిపేటువంటి సమయం లోపల ఒకనొక దినము దుర్యోధన దుశ్శాసనాథులు వెళ్లి భీష్ముడిని ప్రార్థించారు, స్వామి ప్రారంభించినది మొదలు మనకు అపజయమే కలుగుతున్నది, కనుక ఏనాడు మనకు జయం అనేటువంటి యొక్క సువార్తను నేను వినగలను అని అనేక రకమైనటువంటి విచారాన్ని వెలుగుచ్చాడు భీష్ముని దగ్గర.
0: డ్యూరింగ్ దోస్ 9 డేస్ ఆఫ్ వార్ ఆన్ వన్ పర్టికులర్ డే దుర్యోధన అండ్ దుశ్శాసన వెంట్ టు భీష్మ అండ్ టోల్డ్ హిమ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఆల్మోస్ట్ ఎవ్రీ డే వీఆర్ ఫేసింగ్ defeat. We are not seeing victory. When are we going to get victory? Why is it that we are facing almost every day defeat?
1: కానీ ఆనాడు రాజులైనందున, రాజుల యొక్క స్వాధీనమైనందున ఈ భీష్ముడు సర్వజ్ఞుడైనప్పటికీ, సర్వధర్మ స్వరూపుడైనప్పటికీ కూడాను రాజుల యొక్క ఆజ్ఞను పరిపాలించేటువంటి యొక్క బద్ధుడు కావటం చేత ఆ రాజునకు వాగ్దానం చేశాడు, రేపటి దినము పాండవులను నేను జయించి వారిని అనేక రకములైనటువంటి యొక్క హింసలకు కూడాను గురి చేతునని ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు.
0: Bhishma was then in the service of the kings. Bhishma owed a debt to the kings. So, according to the principles of those days, Bhishma said, "Yes, I understand your difficulty. Tomorrow, I am going to bring you victory in the war. I shall defeat the Pandavas in many ways and bring you victory tomorrow in the war for you."
1: అందుకు దుశ్శాసనుడు, స్వామి కేవలం వారిని అనేక రకమైనటువంటి హింసలు చేసినంత మాత్రమే ప్రయోజనం లేదు, వారి ప్రాణములు తీయటము ప్రధానమైన లక్ష్యం నందుంచుకోవాలి అని ప్రార్థించాడు.
0: Dushasana then prayed to Bhishma and said, it is not enough if you put the Pandavas into trouble and cause great difficulties for them. But what you should do, your objective should be to kill them and to take their lives.
1: Kani ayaka prodbalamunu puraskarinchukoni, protsahamunu puraskarinchukoni, ee Bhishmudu vaagdanam chesadu. రేపటి దినము సూర్యోదయమైన తక్షణమే పాండవులను హతమార్చగలను అని ప్రామిస్ చేశాడు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ వెన్ దుశ్శాసన వాస్ ప్రేయింగ్ ఫర్ సచ్ ఎ థింగ్ భీష్మ గేవ్ ఎ ప్రామిస్ దట్ బిఫోర్ ది సన్ రైజ్ టుమారో మార్నింగ్ ఐ విల్ కిల్ ది పాండవాస్.
1: ఈ వార్త పాండవులకు తెలిసింది.
0: పాండవాస్ కేమ్ టు నో ఆఫ్ దిస్ ప్రామిస్ ఆఫ్ భీష్మ.
1: పితామహుడైనటువంటి ఈ భీష్ముడు ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ తప్పక నెరవేర్చగలడు అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వారు ఈ పాండవులు.
0: పాండవాస్ రికగ్నైజ్ అండ్ అండర్స్టూడ్ దట్ భీష్మ ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఇఫ్ హి మేక్స్ ఎ ప్రామిస్ హి ఇస్ సర్టన్లీ గోయింగ్ టు ఫుల్ఫిల్ దట్ ప్రామిస్.
1: కానీ పాండవులు చేయనది లేక, కానీ ఏ యొక్క పితామహుడు మమ్మల్ని పెంచి పెద్ద చేసినో ఆ పితామహుడికి ఈ ప్రాణములు అర్పించుతున్నామని వారు సంసిద్ధులై ఉంటున్నారు.
0: Pandavas had no alternative. They had to prepare themselves for the catastrophe. They thought, anyway, Bhishma, the old man, has brought us up. Now, we shall be preparing ourselves to surrender our lives and lose our lives in the hands of Bhishma.
1: ఈ వార్త ద్రౌపదికి కూడాను తెలిసింది.
0: This news came to be known to Draupadi as well.
1: కానీ ద్రౌపదికి నిద్ర పట్టలేదు. భుజించడానికి ఇష్టం కలగలేదు. కానీ పతులను దారబోసుకుంటున్నానే అనేటువంటి యొక్క మహాభయంకరమైనటువంటి బాధకు గురి అయింది.
0: Draupadi could not sleep. Draupadi could not eat her food. But she was terror-stricken. She was afraid that she was going to lose her husband.
1: Kani ratri ayinadi. Chimma chikattu gammukoni vachinavi.
0: The night had set in and the darkness became very thick.
1: Indulo Krishnudu kudanu taginatvanti pannagam panni ఏ విధముగా ఇతరుల యొక్క మనసును మార్చవాలా అనేటువంటి విజయం లోపల ఈ పురుషార్థాన్ని కూడా నువ్వు ప్రవేశపెట్టి కొంతవరకు దీనికి తగినటువంటి ఒక కథను తయారు చేసుకున్నాడు.
0: ఇన్ దిస్ హోల్ డ్రామా కృష్ణ ఆల్సో వాస్ ప్లేయింగ్ ఎ పార్ట్. హీ వాస్ ప్లానింగ్ హౌ టు బ్రింగ్ అబౌట్ ది పురుషార్థ ది కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ టు ప్లే అండ్ హీ వాస్ పుట్టింగ్ అవుట్ ఎ ప్రాపర్ ప్లాన్.
1: కానీ భీష్ముడు ఏదో ఆ యొక్క సమయమునందు వాగ్దానం చేసినాడు. కానీ ఈ ధర్మమూర్తుల యొక్క చిత్తాన్ని ఎరిగినటువంటి మహాపురుషుడు కనుక అతనికి కూడాను మనసు ఏమాత్రం కూడాను సరిలేదు.
0: భీష్మ మేడ్ ది ప్రామిస్ ఆన్ ది ఎక్సైట్మెంట్ ఆఫ్ దట్ మోమెంట్ బట్ భీష్మ నోస్ వెరీ వెల్ ది పాండవాస్ అండ్ దేర్ క్వాలిటీస్ అండ్ భీష్మ హ్యావింగ్ మేడ్ ది ప్రామిస్ అగెన్స్ట్ దీస్ గ్రేట్ పాండవాస్ విత్ గ్రేట్ క్వాలిటీస్ హీ టూ వాజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూషన్.
1: అతనికి అన్నం సహించలేదు. ఒక్క ప్రదేశంలో కూర్చోడానికి మనసొప్పలేదు. అనేక రకములుగా పిచ్చి పెట్టిన వాని వలె తిరుగుతున్నాడు తన వసతి గృహంలో.
0: He could not eat his food. There was no taste in the food. He could not sit quietly in one place. He was a very disturbed and agitated person moving up and down in his own room.
1: కానీ ఇరుప్రక్కల ఉన్నటువంటి చిత్తం నిర్మినటువంటి మహాపురుషుడు కనుక కృష్ణుడు తనకు తగినటువంటి సమయం కూడాను ఆసన్నమయ్యే నిమిత్తమై తాను కాచుకొని ఉంటున్నాడు.
0: But Krishna was the great man who understood both sides and the difficulties on both the sides.
1: తాను భుజించి తన వసారాలో కూర్చున్నటువంటి సమయం లోపల ద్రౌపది కృష్ణుని పాదములపైన పడి అనేక రకములుగా తాను మొరపెట్టుకుంది.
0: As Krishna was waiting for an opportune moment, he had his meal and he was resting in his veranda. Then Draupadi, anticipating the future, came to Krishna, touched his feet and fell at his feet.
1: చెలి, నీవు బాధపడనక్కర్లేదు. నీవు చేయవలసినటువంటి ప్రార్థన నీవు చేయి. నీ కర్తవ్య ధర్మాన్ని నీవు నిర్వర్తించుకుండు ఉండు. ద్రౌపది నేను చేయవలసినటువంటి కార్యం నేను చేస్తానన్నాడు.
0: He told Draupadi, sister, you don't be agitated, you don't get worried. You must do what is intended to be done by you, what can be done by you. I shall do what I can, don't worry.
1: తరి ఎన్ని చెప్పినప్పటికీ స్త్రీ బుద్ధి కనుక తాను భరించలేనటువంటి బాధతో కుమ్ములుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది.
0: Although this assurance was given to her, yet because she was a woman, she was very much agitated and she came back home in great agitation.
1: Krishnudu sariga andaru nidrinchetvanti samayam lopala 11 gantalaku ratri madhyakalam lopala Draupadi intiki vachadu.
0: When all were sleeping, when the whole place was quiet, a little before midnight, Krishna came to Draupadi's house.
1: Draupadi, nannu anusarinchu. నీవు ఏ ప్రశ్న కూడా నువ్వు వేయడానికి పూనుకోరుకు అని ఆమెకు ఆజ్ఞాపించాడు.
0: Draupadi, simply follow me. Do not ask me any question. Just follow me behind me.
1: కృష్ణ ముందు ఆమె వెనుకు తాను ఒక బురకా వేసుకుని ఏ యొక్క వ్యక్తి కూడా తెలియకూడదనేటువంటి ఉద్దేశంతో తాను నిండుగా కప్పుకొని రెండు చీకటి కనుక యుద్ధరంగము కనుక అందులో కొంత చెప్పులు వేసుకుని తాను ప్రయాణమై ఆ కృష్ణుని అనుసరిస్తూ వెళ్లింది.
0: It was dark, it was the battlefield, and Draupadi did not want to be recognized. So Draupadi covered herself with a cloth so that no one can recognize her. She was wearing very soft shoes and she was following Krishna behind him.
1: Yuddhabhumi yandu pedda bhavanamu kaavu. Kevalamu oka vidhamainatundi yokka vasti gruhamuluga appadikappudu tayaru chesukunnatundi tents antaru chudandi. Alanti burakalaga vesukunnaru.
0: In the battlefield, one does not have a mansion. One cannot live in a mansion. But there are small improvised tents. And they were living in those small improvised tents.
1: Kani Bhishmini yokka vasara, Bhishmini yokka vasati grahamu, chala peddadi ainatuntiga untundadi gudaramga.
0: But the place where Bhishma was living was the bigger amongst those tents. And it was quite a big place.
1: ఆ 11 గంటలప్పుడు ఇంక తెల్లవారుతుంది. రేపటి దినము నేను పాండవులను హతమార్చవలసి వస్తుంది. ఏ రీతిగా చెయ్యాలి? కేవలం అన్యాయంగా లేనటువంటి ఈ ధర్మమూర్తులను నేను ఈ యొక్క కౌరవుల యొక్క బోధను పురస్కరించుకుని నేను అన్యాయంకు దిగవలసి వస్తుంది అని అటు ఇటు తిరుగుతూ నిద్ర లేకకుండా చాలా బాధపడుతున్నాడు భీష్ముడు.
0: At the dead of night, Bhishma was thinking, I have made a promise. Before the sun rises, I have to kill Pandavas. Pandavas are great embodiments of dharma. How am I going to accomplish this wrong task? And thus he was agitated and moving up and down in his own tent.
1: ఈ సమయాన్ని పురస్కరించుకొని కొంత దూరం నుండే కూడాను కృష్ణుడు ఈ ద్రౌపదికి సైగ చేసి, అమ్మా, ఇప్పుడు ఏమాత్రం కూడా నీవు ఆలస్యం చేయనక్కర్లేదు. నీ చెప్పులు అక్కడ వదిలిపెట్టు. కారణమేమనగా ఆనాటి మహారాజు యొక్క చెప్పులు ఒక పర్లాంగు దూరంలో వస్తుంటే కిర్ర కిర్ర కిర్ర అని ఒక శబ్దం చేసేటువంటి యొక్క స్థితిలో ఉండేటువంటివి.
0: Krishna noticed this situation, noticed that Bhishma was very agitated. Krishna signaled to Draupadi, now this is a time when you should not make any noise. Leave your shoes. The shoes in those days were such that while they were walking, they would make a lot of noise. He signaled to her and said, leave your shoes and walk quietly without making any noise.
1: ఆమెకు కృష్ణుని ఆదేశాన్ని ఆమె అనుసరించి చెప్పులు ఒక ప్రదేశంలో విడిచిపెట్టి నెమ్మదిగా తాను నిండుగు కప్పుకొని కృష్ణుని యొక్క వాక్యములను తన మనసును అందించుకుని ఒక్కతూరి పరిగెత్తుకుని పోయి పతిపిచ్చ అని పాదముల పైన పడింది భీష్ముని.
0: She was only following Krishna's orders. She left the shoes in one place. She covered herself so that she may not be recognized by a cloth. And she straight went running without making any noise to the feet of Bhishma, fell at his feet and begged him to save her husbands, give her husbands with life.
1: ఆయనకు సహజమైనటువంటి స్వభావం కనుక స్త్రీ వచ్చి పాదముల పైన పడిన తక్షణమే అతను దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
0: Bhishma, because of his natural inherent nobility, he found that a woman was coming, touching her feet and asking for the lives of her husbands. Immediately and automatically he said, Dirgha Sumangali Bhava, you remain for a long time as a married woman.
1: ఈ యొక్క వాక్యమే ఆమెకు చాలు. ఆనాడు పాండవులను హతమార్చగలను అని చెప్పినటువంటి వాక్యము ఈనాడు ఇప్పుడు దీర్ఘ సుమంగళీ భవ అని చెప్పినటువంటి వాక్యము రెండు కూడాను ఒక భీష్ముని వాక్యములే. కనుక దానిని సాధించగలడా లేక దీనిని నెరవేర్చగలడా చూస్తామనేటువంటి ధైర్యంతో ఈమె కొంత సంతోషాన్ని అనుభవించింది.
0: To Draupadi, the assurance that she will be a married woman with living husbands, the assurance coming from Bhishma was quite enough for her. The promise which Bhishma made that before the sun rises, he will kill the Pandavas on the one hand. Again, the promise that he made that Draupadi's husbands will live long. These two are both promises of Bhishma. She was happy that it is now for Bhishma to fulfill one or the other of the promises.
1: కానీ రెండు చేతులు పట్టి ఎత్తి చూసేప్పుడు ద్రౌపది నీవా, నేను ఎంత పొరపడిపోయినాను, ఈ రెండు వాగ్దానములు కూడా నేను దేనిని సాధించాలి అని సందిగ్ధావస్థలో మునిగిపోయాడు భీష్ముడు.
0: At that moment, when Bhishma lifted her and looked at her face, he recognized that she was Draupadi. Then he was in such an utter confusion, a conflicting situation. He made two promises which conflict each other. Which promise am I going to fulfill was the conflict which troubled Bhishma.
1: ఈ సమయాన్ని పురస్కరించుకొని పితామహుడైనటువంటి ఆ భీష్ముని అనేక రకములుగా ప్రార్థించి తమ పదవులు అందించాలని చెప్పనని తనకు దిక్కు సుమంగళిగా ఉండాలని తాను ప్రార్థించుకున్నటువంటి సమయం నందు ఈ భీష్ముడు ఆమెను ప్రశ్నించాడు. నీకు ఈ ఉపాయం నేర్పినటువంటి వారు ఎవరు? ఈ అర్ధరాత్రి లోపల నా యొక్క భవనమునకు వచ్చి ఈ విధమైనటువంటి సాహసానికి పూనుకునేటువంటి సాహసం నీలో లేదు కదా. దీనికి ఎవరో ఒకరు ఆదర్శంగా ఉంటుంటారు, ఆధారంగా ఉంటున్నారు. వారు ఎవరో నీవు ఈ అర్ధరాత్రి ఎందు ఒంటరిగా ఏ రీతిగా వస్తుంది, నీ వెంట ఎవరు వచ్చింది అని ఈ రకంగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చాడు భీష్ముడు.
0: In that context, Draupadi was only begging him to fulfill his promise to give the life of her husbands, and that was all what she was praying for. As she was praying for that, then Bhishma asked her, who gave you this plan? Who brought you here? At the dead of night, you could not have come alone. You could not have conceived of this grand plan. There must be somebody behind all this. Who is he? Name him.
1: Intaloparane. నటన సూత్రధారైనటువంటి ఈ కృష్ణుడు ఏదో ఒక చంకలో ఒక బట్టలో చుట్టుకొని తాను అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
0: At that time, the master of this whole plan, Krishna, came inside. He came with some kind of a cloth-covered articles under his hand. In his armpit, he walked into Bhishma's tent.
1: భీష్ముడు సంతోషించి, కృష్ణ, ఇది నీ భక్తవాత్సల్యతలో ఉన్నటువంటి యొక్క సహజ ప్రేమనే తప్ప అన్యము కాదు, కానీ నా యొక్క అన్యాయ అక్రమల చేత ఈ యొక్క దురాచారములు కూడాను నేను అనుసరించేటువంటి సమయంలో నాకు కనువిప్పుగా చేస్తున్నావు ఈ యొక్క వాగ్దానములందరికీ కూడాను, కనుక నీవే దీనికి తగినటువంటి సారథివి, నీవే దీనికి తగినటువంటి నాయకుడవు అని అనేక రకములుగా చెప్తూ, స్వామి ఏమిటి అవి అని ఆ యొక్క సంఖలో ఉన్నటువంటి యొక్క వస్త్రములో చుట్టుకున్నటువంటి యొక్క పదార్థాన్ని అడిగాడు.
0: Bhishma was happy. He expressed his pleasure that Krishna has appeared. And Bhishma said, even in a difficult situation, while I am engaged in serving a king who is very unjust, while I have undertaken to do wrong things, yet you have come to save me. And you are the only person who can find a solution out of this conflict. While that may be as it is, yet what is the package of cloth which is under your arm? What does it contain? Let me know what it is.
1: అతను ధరించినటువంటి యొక్క అంగవస్త్రము నుంచి చుట్టుకుని వచ్చినటువంటివి విప్పి చూచేటప్పటికి ద్రౌపది వేసుకున్న చెప్పులు.
0: When the cloth package was opened, it was the pair of shoes which Draupadi was wearing, which were wrapped up neatly on the cloth which Krishna was wearing.
1: కనుక భక్త వాత్సల్యమునందు, భక్త రక్షణయందు భక్తులకు తగినటువంటి ఉపాయములు చెప్పటమే కాకుండా భక్తుల యొక్క చెప్పులు కూడా మోసేటువంటి పరిస్థితి ఎందు భగవంతుడు సంసిద్ధుడై ఉంటుంటాడు.
0: In demonstrating his grace to his devotees and in showing infinite grace to his devotees, God will be prepared, as we can see from this event, that to not only to help his devotees, but even to carry the shoes of his devotees if it became necessary.
1: ఈ దృశ్యాన్ని చూచి ద్రౌపది కంటిధారలు కాలువలుగా ప్రవహించింది. స్వామి, ఏమిటి ఈ తుచ్చమైనటువంటి చెప్పులు కూడా నువ్వు తమను కాపాడుతూ రావాలా? ఈ దేహాన్ని కాపాడినటువంటి చాలదా? ఈ దేహానికి పతిపిచ్చ పెట్టిన చాలదా? మమ్మల్ని ఇంతకాలం ఉద్ధరించి అనేక కష్టముల నుండి నష్టం నుండి మమ్మల్ని రక్షించి గడియ గడియ క్షణ క్షణములకును కంటిరెప్పవలే కాపాడినటువంటి చాలదా? నా తుచ్చమైనటువంటి చెప్పులను కూడా నువ్వు కాపాడాలా అని తాను అనేక రకములుగా అన్నను వర్ణించుకుంటూ తన కంటిదారాలతో అతని కృతజ్ఞత అందించింది.
0: Looking at this unparalleled grace on the part of Krishna, Draupadi began to shed tears. Draupadi asked Krishna, is it not sufficient that you show us grace? Is it not sufficient that you are looking after our bodies and our lives? Is it not sufficient that you have made out a plan by which my husbands will live and will not die before tomorrow morning? Should you also carry my shoes, which have no value at all? Why do you do this? Is this necessary?
1: ఇలాంటి పనులన్నీ కూడా నువ్వు కృష్ణుడు కేవలం దేవుడే చేస్తున్నాడా? కాదు కాదు, తన దైవత్వాన్ని పక్కకు పెట్టాడు. కేవలం మానవత్వం లోపల మానవులకు మానవులు ఏ విధమైనటువంటి యొక్క సన్నిహిత సంబంధాన్ని కలిగి ఏ విధమైనటువంటి రక్షణ ఎందు ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలనేటువంటిది ప్రతి ఒక్కటి ప్రత్యక్ష స్వరూపుడై అనుసరించి ఆచరించి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు.
0: Has Krishna been doing all these things as a divine person, as God on earth? No. All these things, if we look into them, are being done as one human being has to do to another human being when one wants to help another human being.
1: మానవుడికి మానవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించడానికి కేవలం మానవత్వమే తగినటువంటి అధికారం అని చెప్పని ఈ లోకానికి చాటే నిమిత్తమై తాను కేవలం మానవ మాత్రుడిగా ఈ విధమైనటువంటి చర్యలకంతా పూనుకున్నాడు.
0: to be able to recognize the kind of connection, the kind of intimate relationship that exists, should exist between man and man. Man alone can demonstrate that. And that is what he wanted to teach this world. So he is conducting himself like a human being.
1: జీవితమే ఒక విధమైనటువంటి ప్రేమనే జీవితమునకు ఆధారమని ఆరాధనని సత్యమే ప్రాణమునకు ఒక శ్వాస అని కూడాను తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: That prema is the very basis of one's own living, and that adherence to truth is the very basis for one's own life. This is what he has been demonstrating all through.
1: కాని ఈ విధమైనటువంటి యొక్క కృష్ణ లీలలను భీష్ముడు తన యొక్క హృదయముతో ఆనందించుకొని సరి ఇంకా ఎన్ని చేసినప్పటికీ ఈ కృష్ణుని యొక్క అనుగ్రహమునకు పాత్రులైనటువంటి పాండవులకు ఏ విధమైనటువంటి భయము ఉండదు అనేటువంటిది తాను నిర్ణయం చేసుకున్నాడు.
0: This Leela of Krishna was fully well understood by Bhishma, and Bhishma, in the context of this Leela of Krishna, came to the conclusion that whatever he may do, whatever promises he may make to Pandavas, there is not going to be done any harm at all.
1: అట్లని తన యొక్క వాగ్దానము తాను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అలాంటి వాడు కాదు భీష్ముడు, మహాసత్యవ్రతుడు.
0: But he did not make an attempt on this score to get out of the promise and not to fulfill the promise. But Bhishma was an adherent of truth, was a great adherent of truth.
1: కానీ రెండవ దినము యుద్ధరంగము లోపల తన శక్తి సామర్థ్యములను తన యుక్తి యొక్క శక్తులను కూడాను సర్వ విధాల కూడాను దారబోసి తను పూనుకున్నాడు యుద్ధం చేయటానికి. భుజబలము బుద్ధి బలము ధనబలము మనబలము జనబలము ఏమాత్రం కూడా సరి అయినటువంటి బలములు కాదని ధర్మబలము దైవబలమే సత్యమైనటువంటి బలములని తాను గుర్తింపు చేయడానికి కృష్ణుడు ఇన్ని రకములైనటువంటి యొక్క నాటకం ఆడవలసి వచ్చింది.
0: That one's physical strength, one's mental strength, one's strength of power, position and wealth are not real strength. It's only the divine strength and the divine grace that constitute real strength. To demonstrate this, Krishna had to go through this plan.
1: ఆ క్రింద పడినటువంటి దినము పదవ దినము.
0: The day on which Bhishma fell down on the ground was the 10th day of the battle.
1: అప్పటి నుండి ఇంకా 18 దినముల లోపల కృష్ణుడు జరపవలసినటువంటి యొక్క యుద్ధములు జరిపించాడు. కానీ భీష్ముడు అంపశయ్యపైనే పడి ఉన్నాడు.
0: From the 10th day of the battle till the 18th day of the battle, Krishna was conducting the various other little events of the battle. But Bhishma was lying on the bed of arrows.
1: 18 దినములు కూడాను జరిగింది. తదుపరి విజయ ధ్వజాన్ని అందుకొని పాండవులందరూ కూడాను భీష్ముడి దగ్గరికి వచ్చారు.
0: The 18 days were over. Victory was on the side of Pandavas. Pandavas with the victorious flag came to Bhishma.
1: ఆనాడు యుద్ధ సమయం ఎలాంటిదనగా ఎంతకు పూర్వము యుద్ధం జరిగిందనగా క్రీస్తు శకం పూర్వము 3138 సంవత్సరములకు పూర్వము.
0: The kind of battle which went on at that time had its own course and conduct. And this war took place, the battle of Mahabharata took place 3138 years before the advent of Christ.
1: Inka atana ampasaya paina yuddham chesinadi 9 dinamulu tanu parundinatvantidi 58 dinamulu.
0: The battle, the war in which Bhishma took part was 9 days, and the period for which he was lying on the bed of arrows was 58 days.
1: ఈ రెండు చేతే 67 దినములు అయింది భీష్ముడు అంపశయ్యపైన పరుండినాడు.
0: These two together constitute a total of 67 days.
1: ఈ విధంగా ఉంటున్న సమయం లోపల పాండవులు ద్రౌపదితో చేరి భీష్ముని దర్శించుకునే నిమిత్తమై అతని యొక్క వసతికి వెళ్లారు.
0: Pandavas in that context along with Draupadi wanted to go and have the darshan of Bhishma. They all went together to Bhishma.
1: Ampasaya painnatvanti yaka ee Bhishmudu Pandavulu daggara chechukoni tanaku chirasunu muddadi aneka rakamainatvanti yaka aadeshamulanu variki andinchi ampasaya paina untundi shanti parvanni bodhisthu vachadu dharmajuni.
0: Bhishma, who was lying on the bed of arrows, showed great affection and kindness to the Pandavas when they went to see him. He embraced them, and lying on the bed of arrows, he taught the Shanti Parva of Bharata to Dharmaja.
1: ఈ విధంగా అనేక రకములైనటువంటి నీతులను పాండవులకు బోధిస్తున్నటువంటి సమయంలో ద్రౌపదికి ఏదో ఒక విధమైనటువంటి ఉద్దేశం కలిగి పక్కున నవ్వింది.
0: In that context, while Bhishma was preaching the aspects of peace, the code of conduct relating to peace, the Shantiparva to the Pandavas, some thought came to the mind of Draupadi, and Draupadi laughed rather loudly and in a manner which was attracting his attention.
1: పవిత్రమైనటువంటి శాంతమూర్తి అనేటువంటి ఈ భీష్ముడు, మహాజ్ఞాని, మహావృద్ధుడు, మహాపితామహుడు, ఇలాంటి పవిత్రమైనటువంటి పెద్దన్ను యొక్క సంభాషణ జరుపుతున్న సమయం లోపల అసభ్యంగా నవ్వినటువంటి ఈ యొక్క ద్రౌపది నవ్వు పాండవులకు కొంత అసంతృప్తి కలిగించింది.
0: At the time when Bhishma was preaching peace, and Bhishma himself was one of the elders, the embodiment of peace, in such a context, that Draupadi laughs was looking as an inappropriate laughter to the Pandavas, and they did not like it.
1: సర్వజ్ఞుడైనటువంటి వాడు కనుక భీష్ముడు ఈ పాండవుల యొక్క హృదయాన్ని గుర్తించి వారికి తగినటువంటి యొక్క జవాబును అందించే నిమిత్తమై ద్రౌపదిని దగ్గరికి పిలిచాడు.
0: Bhishma was all-knowing and Bhishma understood what was passing through the minds of Pandavas, who at that time did not like the laughter of Draupadi. In order that Bhishma may give the appropriate answer to the Pandavas, Bhishma invited Draupadi to come closer to him.
1: Draupadi శిరస్సు పైన హస్తం ఉంచి ఆనాడు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదములే ఈనాడు కూడాను దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించి, అమ్మా నీవు కారణము లేని కార్యము చేయవు కదా, నిష్కారణంగా నీవు నవ్వవు కదా, నీ నవ్వునకు కారణం చెప్పి నీ పతుడి యొక్క సందేహాన్ని తీర్చమని చెప్పని చెప్పాడిగాడు.
0: Bhishma put his hand on the head of Draupadi and said, just as I blessed you on that day that your husbands will live long and you will continue to be a married woman for a long time, so also I bless you today that your husbands will live long. Why have you laughed? Will you please explain to your husbands the reason at the basis for your laughter?
1: అప్పుడు ఈ ద్రౌపది చేతులు కట్టుకుని, పూజనీయ, ఆనాడు మహాసభయందు నాకు అనేక రకమైనటువంటి పరాభవములు జరిపినప్పుడు గాని, లేక నా పతులకు 12 సంవత్సరములు అరణ్యవాసము, 13 సంవత్సరం అజ్ఞాతవాసము జరిగినటువంటి ఈ కష్ట సమయమునందు కాని ఏనాడు కూడాను మాకు ఈ విధమైనటువంటి యొక్క సందేశాన్ని అందించలేదు. నిజంగా దుర్ములు, దుర్గుణులు, దురహంకారులైనటువంటి యొక్క దుర్మార్గుల యొక్క కౌరవులకు చెప్పవలసినటువంటి యొక్క ధర్మములు పాండవులకు చెప్తూ వచ్చారు. పాండవులు మహాధర్మస్వరూపులు. పాండవులు ఏనాడు కూడాను ధర్మం తప్పినటువంటి వారు కాదు. అలాంటి వారికి నీవు ధర్మం చెప్పని అవసరం లేదు కదా. ఎవరికి ధర్మం అవసరమో వారికి మాత్రం నీవు చెప్పక, ధర్మము అవసరము లేనటువంటి ధర్మస్వరూపులైనటువంటి వారికి నీవు ఈనాడు ధర్మం చెప్పుటలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో గుర్తించుకోలేక నేను నవ్వినానన్నాడు.
0: Draupadi then addressed Bhishma in great humility and in great reverence, and she asked Bhishma by way of explaining the reason for her laughter, that at the time when she was humiliated in the full court and the assembly of Duryodhana, Bhishma never came and taught anything of right conduct. At the time when the Pandavas, who were the embodiments of Dharma, were asked to go to the forest for 12 years and live incognito for 1 year, Bhishma never taught any code of conduct. And the Pandavas, who do not need to be taught any code of conduct, who are the embodiments of Dharma, to them you are today teaching the Shanti Parva. They do not need to know the Shanti Parva. You never taught these lessons of Dharma to Duryodhana and his clan. Why are you doing this, teaching this to the people today, when you did not open your mouth when I was humiliated? This is the question which she asked, and that is why she was laughing.
1: Intiye kadu aanati mahasabayandu ధర్మజు జూదమాడి నన్ను ఒడ్డి నన్ను ఓడిపోవటం చేత ఇవి వీరిని అరణ్యానికి పంపటము, నన్ను కేవలం పరాభవం జరపటము జరిగింది. ఇది సరి అయినటువంటి న్యాయమేనా?
0: Not only this, that day in the assembly when Dharmaja lost himself and afterwards when Dharmaja beat me and lost me, then it so happened that you took a decision that all the Pandavas were sent to the forest and I was humiliated. Is this Dharma?
1: ఇంతియే కాదు, నీవు ధర్మస్వరూపుడు, ధర్మజ్ఞుడవు, ధర్మ ప్రబోధకుడవు. అలాంటి వాడివి ఆనాడు కేవలం ధర్మజుడు నన్ను ఒడ్డేటువంటి అధికారం ఏమాత్రమైనా ఉన్నదా?
0: Not only this, you are an embodiment of Dharma. You know all righteousness and the right conduct. Do you think that on that day, after they were lost in the gambling, had they the right to beat me and continue the gambling further? Do you think so?
1: నేను పాంచాలిని, నేను 5 మందికి భార్యను, ఒక భర్త మాత్రమే నన్ను వడ్డినప్పుడు మిగిలినటువంటి నలుగురు భర్తలకు మాత్రం అధికారం లేదా? కనుక నలుగురు మెజారిటీగా ఉంటున్నప్పుడు నన్ను ఈ విధమైనటువంటి పరాభవం చేయటం లోపల ఏమైనా ధర్మం ఉన్నదా? ఆనాడు ఈ ధర్మాన్ని నీవు ఎందుకు కౌరవులకు బోధించలేదు?
0: I have five husbands and I belong to five people equally. When in that context, when only one husband wanted to bid me as a bid in the gamble, was that right? The four other husbands have also the right. Is not the majority wish to be fulfilled at that time? What has happened to your preaching of all right conduct?
1: ఇంక రెండో కారణం ఏమిటి? తాను ఓడిన తర్వాత నన్ను వడ్డినాడు. తాను ఓడిన తర్వాత తనకు నన్ను వడ్డేటువంటి అధికారం లేదు.
0: Not only this, Dharmaja put me as a stake after he lost himself. Once he loses himself, he has no further right to put me as a stake.
1: నేను ఆనాడు మిమ్మల్ని ప్రశ్నించాను, నన్ను ఓడి తాను ఓడేనా, తాను ఓడి నన్ను ఓడేనా అని ప్రశ్నించినప్పుడు మీరు ఏమాత్రం కూడా నువ్వు జవాబు చెప్పనటువంటి పరిస్థితిలో నీవు కూర్చొని ఉండినారు. ఈనాడు మాత్రము అవసరం లేనటువంటి న్యాయములంతా ధర్మములంతా ప్రబోధిస్తున్నారు ధర్మజులకు. ఇది నవ్వులు కాక మరి ఏమవుతుంది అని తాను ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి ఉద్రేకంతో ఆ భీష్ముని పాదముల పైన పడి ప్రార్థించింది.
0: ఆన్ దట్ వెరీ డే ఐ ఆస్క్ ది క్వశ్చన్, డిడ్ ధర్మజా పుట్ హింసెల్ఫ్ యాజ్ అ స్టేక్, లూజ్ హింసెల్ఫ్ అండ్ దెన్ పుట్ మీ యాజ్ అ స్టేక్, ఆర్ డిడ్ ధర్మజా పుట్ మీ యాజ్ అ స్టేక్, లాస్ట్ మీ అండ్ దెన్ పుట్ హింసెల్ఫ్ యాజ్ అ స్టేక్? యూ హ్యావ్ నెవర్ రిప్లైడ్ టు దట్. అండ్ వాట్ హెస్ హ్యాపెన్ టు ఆల్ యువర్ preaching and preaching the right conduct on that day? And how does it come today that you preach the right conduct to the Pandavas? This really induces the laughter in me. And thus she touched his feet and said, this is the cause, reason why I laughed.
1: Kani atanu bhayankaramainatundi yokka marana sthiti yendu janana maranamulaku madhyalo unnatundi paristhiti yendu Draupadi ee reetiga Bhishmanito vaadinchutuntamu Dharmajunu kuda kontha kashtam vesindi.
0: While Bhishma was lingering for life and he was between life and death, in such a situation that Draupadi should ask such difficult and uncomfortable questions of Bhishma did cause some trouble in the mind of Dharmaja also.
1: Bhishmudu pakkunu navvi, Draupadi, neevu adagavalsinatundi prashnalu adignavu, idi chaala santoshakaramainatundi vishayamu, raaboyetundi kaliyuganiki idi sariyainatundi jawabu, కనుక నీ జవాబును నేను చెప్పుతున్నాను వినమని చెప్పని పాండవులందరినీ శాంతపరిచి ఆ జవాబు చెప్పుకోవటానికి పూనుకుంటున్నాడు.
0: భీష్మ లాఫ్డ్ లౌడ్లీ అట్ దట్ సిచ్యువేషన్ అండ్ ప్రైజ్డ్ ద్రౌపది ఫర్ ఆస్కింగ్ సచ్ ఎ క్వశ్చన్. హీ సెడ్, యెస్, యూ హ్యావ్ ఆస్క్డ్ ది రైట్ క్వశ్చన్ అండ్ ది రిప్లై విచ్ ఐ ఎమ్ గోయింగ్ టు గివ్ దట్ రైట్ క్వశ్చన్ ఈస్ గోయింగ్ టు స్టాండ్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ది కలియుగ దట్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్. సో ది క్వశ్చన్ ఇస్ అప్రోప్రియేట్, ది ఆన్సర్ ఇస్ అప్రోప్రియేట్ అండ్ హీ పాసిఫైడ్ ది పాండవాస్ అండ్ సెడ్, ది క్వశ్చన్ హ్యాస్ టు బి ఆన్సర్డ్ అండ్ ఐ షాల్ ఆన్సర్ ది క్వశ్చన్.
1: అప్పుడు దగ్గర కూర్చోబెట్టుకుని ఆమెను శిరస్సును నిమురుతూ, అమ్మా బిడ్డ, నిజముగా ఇంతకాలం కూడాను నా ధర్మములైనటువంటిది నాలో లేకపోలేదు, కాని దుర్ములు దుర్గుణులు దురహంకారులైనటువంటి యొక్క దుర్మార్గుల యొక్క ఆహారము నేను భుజించడం చేత నా ధర్మములన్నీ కూడాను అట్టడుగున పడిపోయినవి. ఈ దుర్మార్గము యొక్క ఆహారమే నాకు ఈ దేహమును అనేక రకములుగా పెంచి పెద్ద చేసింది. అలాంటి సమయం లోపల ఈ యొక్క దుర్మార్గమైనటువంటి యొక్క భావములు పైభాగమునందు చేరి ఈ యొక్క ధర్మ భాగమునంతా కూడాను ధర్మ సూక్తులందరి కూడాను అడుగు భాగమునందు చేరిపోయింది. నీ భర్త వేసినటువంటి అంబు చేత ఆ దుర్మార్గ ఆహారం చేత ఏర్పడినటువంటి రక్తమంతా కూడాను భూముపాలు అయిపోయినది. అట్టడుగునున్నటువంటి యొక్క ధర్మములు ఈనాడు బయటపడినవి. ఇదే కారణము ఈనాడు ధర్మము చెప్పుటలో ఉన్నటువంటి యొక్క కారణము అని తన ఉన్న సంగతిని చక్కగా వెల్లడి చేశాడు.
0: Bhishma asked Draupadi to come closer to him and asked her to sit there. He was treating her as his daughter, addressed her as his daughter, and he told her that yes, what you have asked is right. So many years I have been serving evil kings, I have been serving sinners, and I have been living on the food that they have given me. Therefore, all the right in me, all the dharma in me has been submerged, and there is the blood which is the result of my food from sinners and evil doers. And as a result of the arrows which have struck me from your husband's hands, all that blood, the evil blood, has flown out. And now the dharma which was till today submerged by the evil blood is coming up. And therefore I am able to give you the right conduct in the right dharma.
1: Kanaka deenini patti anyaya akrama anachara asatyamulu cheta progu chesukunnatundi yokka dhanam kuda nu dharma shanti sadgunamulu kuda nu attadugunu padivestundane tundi yokka satyanni kuda nu ee shanti paramulo okka sukthiga bodhinchadu.
0: from this Santi Parva, we have to conclude and understand that if anyone eats and promotes his blood by bad money, by evil accumulated money, then the good in him, the dharma in him, will also be submerged and will be heavily laid on by this bad blood. This is what we have to understand.
1: దీనిని పురస్కరించుకుని ఏ కృష్ణుడు కూడాను పాత్ర దోషము, పదార్థ దోషము, పాక దోషము, ఈ మూడు దోషాలు కూడాను ఉండకూడదు ఆహారం నందు అని కూడాను గీతలో ప్రబోధించాడు.
0: It is in this context that Krishna has taught in the Gita that the pot in which you cook, that the material which you use for cooking your food and the material itself, that all three should be pure and clean.
1: కనుక ఈ ఆహారం నందు కూడాను మనలో కొన్ని విధమైనటువంటి యొక్క అక్రమమైనటువంటి భావాలు చెలరేయడానికి కూడాను ఒక కారణం ఉన్నదనేటువంటి సత్యం కూడాను భీష్ముడు లోకానికి చాటాడు.
0: Bhishma, in this dialogue, has proclaimed to the world that in the food also, if that food has not been properly acquired by you, that there can be a sin, a dosha in the food that you take.
1: కనుక ఆహారమును పట్టిన ఏ సంకల్పములు, సంకల్పములు పట్టి ఏ మన యొక్క క్రియలు, మన యొక్క క్రియలను పట్టి ఏ మన మంచి చెడ్డలు కూడా బయలుదేరుతుంటాయి.
0: From the food we take come our thoughts. From the thoughts that are generated in us come our actions. From our actions will come our good and bad.
1: ఈ విధముగా పాండవులకు తగినటువంటి యొక్క ధర్మములు ప్రబోధించి శుభకృత నామ సంవత్సరము, మాఘశుద్ధ అష్టమి, తాను తన జ్యోతిని పరమాత్మలో లీనం చేసుకున్నాడు.
0: ఆఫ్టర్ గివింగ్ ది అప్రోప్రియేట్ ధర్మాస్ అండ్ అప్రోప్రియేట్ లెసన్స్ టు పాండవాస్ అండ్ అన్ ఆస్పిషియస్ అకేషన్ ఆన్ ది మాఘశుద్ధ అష్టమి,
1: శుభకృత నామ సంవత్సరం,
0: the year which goes by the name of Shubhakrutu, on that year, on the
1: Maghasuddha
0: Ashtami, Bhishma gave up his life.
1: దానికి ముందు దినము కేవలము ఒక విధమైనటువంటి పర్వదినముగా ఉండేటువంటి యొక్క సంక్రమణ, సూర్యుడు ఉత్తర దిశకు ప్రయాణం చేసేటువంటి యొక్క దినము, మకర సంక్రాంతి అంటారు.
0: The day prior to that is an auspicious day because the sun on his onward journey towards the north enters the Rasi of Makara.
1: Adi Ratha Saptami ani kudanu.
0: That day is also called the Ratha Saptami.
1: Mundu dinam Ratha Saptami kavatam cheta pandavulandarni cherchukoni tana yokka pitrupindamulu kudanu aa ampasaya pai nundine vadali Bhishmudu annintikini samsiddhudai untunnatundi samayamlo ashtami prarambham kaagani తన యొక్క కష్టములంతా నివారణ అయిపోయింది.
0: ది ప్రీవియస్ డే టు ది డే ఆన్ విచ్ హీ డైడ్ వాజ్ ది రథ సప్తమి డే. సిన్స్ దట్ వాజ్ అన్ ఆస్పిషియస్ డే, ఆల్ ది పాండవాస్ వర్ బ్రాట్ టుగెదర్ టు ది బెడ్ సైడ్ ఆఫ్ భీష్మ అండ్ భీష్మ డిడ్ ఆల్ ది రిచువల్స్ టు ది ఫోర్ ఫాదర్స్ అండ్ ది గ్రాండ్ ఫాదర్స్ అండ్ హీ వాజ్ రెడీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ టు గివ్ అప్ ది బాడీ ది నెక్స్ట్ డే ఆన్ ది డే ఆఫ్ అష్టమి హీ గేవ్ అప్ దిస్ బాడీ.
1: కానీ ఈనాడు మన యొక్క పంచాంగం పురస్కరించుకుని, మన సిద్ధాంతాలను పురస్కరించుకుని, మనము భీష్మ ఏకాదశి అని, భీష్ముడు పోయినటువంటి దినం ఏకాదశి అని మనం అనుకుంటున్నాము. అది చాలా పొరపాటు. ఏకాదశి కాదు, అష్టమి రోహిణీ నక్షత్రమే. కృష్ణుడు పుట్టినటువంటిది కూడా అష్టమి రోహిణీ నక్షత్రమే. కనుక కృష్ణుడు పుట్టిన దినమే భీష్ముడు మరణించాడు.
0: But today, according to our Panchangas and according to what is given to us by our writers of Panchangas, we think that Bhishma died on an Ekadasi and we call it the Bhishma Ekadasi. This is not right. Actually, the day on which Bhishma died was the Ashtami and the star was the star of Rohini. And that is the very day and the very star on which Krishna was born. On the day of Ashtami, when the star was Rohini, Krishna was born. And on the day of Ashtami, when the star was Rohini, Bhishma died.
1: Andulo idi Maghasuddha Ashtami. Pavitramainatundi yokka parvadinamu prarambhamaindi. Punyakalamu prarambhamaindi.
0: Also, that is the month of Magha and the fortnight was the Shuddha. Magha Shuddha Ashtami, that is the beginning of a very auspicious period in the year.
1: ఈ సుదినము మరణమునకు పవిత్రమైనటువంటి దినముగా భావిస్తూ వచ్చారు.
0: They regarded that auspicious day as a very auspicious day for one's death.
1: ఈ ఉత్తరాయణ కాల నిమిత్తమై తాను 58 దినములంతా కూడాను పవిత్రమైనటువంటి కృష్ణ చింతనలు నిండే కాలమును గడుపుతూ వచ్చాడు.
0: In order that the sun may start his northward journey, Bhishma was waiting and waiting for 58 days, thinking of the Lord for all those days and an auspicious day to come when he can throw away this body.
1: Bhishmani lakshyam nandu jananamu kante maraname pradhanamainatundi yokka lakshyanni kudunu taanu jagattuku prabodhinchu vachadu.
0: Bhishma, in this aspect, has taught to the world that one's death is more auspicious and more important than one's birth.
1: మంచి గడియలందు పుట్టాడు అనేటువంటి యొక్క పేరు కంటే మంచి గడియలందు చచ్చాడు అనేటువంటి యొక్క సుదినమే చాలా ప్రధానమైనటువంటిది. పునర్జన్మమునకు పునాది అదియే.
0: మోర్ దాన్ వన్ బీయింగ్ బోర్న్ ఆన్ అన్ ఆస్పిషియస్ డే అండ్ అన్ ఆస్పిషియస్ అకేషన్ ఇట్ ఈస్ టు బి కవెటెడ్ దట్ వన్ డైస్ ఆన్ అన్ ఆస్పిషియస్ డే అండ్ అన్ ఆస్పిషియస్ అకేషన్ ఇఫ్ వన్ డైస్ లైక్ దట్ దెన్ యువర్ రీబర్త్ విల్ బి సంథింగ్ విచ్ విల్ బి వెల్కమ్ అండ్ విచ్ విల్ బి కవెటెడ్.
1: ఈనాడు మంచి జననాన్ని మాత్రమే మనం కోరుతున్నాం కానీ మంచి మరణాన్ని మాత్రం మనం కోరటం లేదు.
0: టుడే వీ ఆల్ వాంట్ ఎ గుడ్ బర్త్ వీఆర్ నాట్ వాంటింగ్ ఎ గుడ్ డెత్.
1: మంచి జననమునందున్నటువంటి యొక్క అంతరాత్మము మంచి మరణాన్ని కోరటమే.
0: ది రియల్ ఇన్నర్ మీనింగ్ ఇన్ అవర్ డిజైరింగ్ టు హ్యావ్ ఎ గుడ్ బర్త్ ఈజ్ టు హ్యావ్ ఎ గుడ్ డెత్.
1: కనుక మనము మంచి చావును చావడానికి మనము సంసిద్ధులు కావాలనే నిమిత్తమై ఈ రకమైనటువంటి సాధనలంతా మనం చేస్తున్నాం.
0: So that we can aspire and acquire a good death, we go through all these sadhanas.
1: మంచి బ్రతుకును బ్రతికే నిమిత్తమై మనం సాధన చేయటం లేదు. మంచి గమ్యాన్ని మంచి యొక్క ప్రాప్తిని పొందేటువంటి నిమిత్తమై మనం ఇన్ని సాధనలు చేస్తున్నామనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We must recognize the truth that all the sadhana that we do is not to give us a pleasurable life. All that we do is to take us to a destination by which we will die well and have a good death.
1: కనుక మహర్షులు యోగులు జ్ఞానులు సత్పురుషులు ఇలాంటి వారందరూ కూడాను కేవలం మంచి మరణ నిమిత్తమే చేసేటువంటి సాధనలే తప్ప తాము జీవించి ఏదో ఇంకా 100 ఏళ్లు బ్రతికి లోకాన్ని ఉద్ధారం చేయాలి అనేటువంటి సంకల్పం కాదు. నాకు మంచి మరణం అందించమని పవిత్రమైనటువంటి యొక్క ధన్యమైన జీవితాన్ని నీ యొక్క ఐక్యములో చేర్చుకోమని.
0: All the rishis, all the great saints and the yogis, whatever they want, whatever they desire, is ultimately directed to pray to God to give them an easy and good death. And let me merge into you in an easy and good manner. This is what they will want.
1: Kanuka, manam manchi marana nimittamai chesetunte ee sadhanalu pavitramainatunte hrudayamlo paramatma arpitamainatunte bhavamto manam aacharinchalani ఈ యొక్క శాంతి పర్వం నందున్నటువంటి యొక్క అంతరార్థాన్ని మనం ఈనాడు గుర్తించుకొని వర్తించాలని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: All the attempts we make, the kind of sadhana we make, should lead us to having not a good life, but a good death, and so that one can merge in divinity ultimately. And what we do with sacred heart is all contained in the Shanti Parva as a lesson and as an inner meaning. That you should understand that lesson and inner meaning is my hope, and I will bring the discourse to a close today.

0: Sai Ram, dear listeners, self-confidence is the first step towards completing any task, big or small. In today's discourse, Bhagwan speaks about the life of Abraham Lincoln and explains how he cultivated self-confidence based on the encouragement that his mother gave him during his young age. Let us now listen to the divine words of wisdom delivered by Bhagwan Baba on the 23rd of November 2000 in Prashanthi Nilayam during his 75th birthday celebrations.
1: Sarvabhuta Sitam Yema Bhajatye Katvamastitaha Sarvadharam Yamuvate Prema Swarupulara.
2: Embodiments of love.
1: Ye manavudu tana yendunnatundi atma parlo yendunnatundi atma okkate ani visheshinchuno.
2: The person who understands and experiences the divine spirit in him being very much same in others.
1: Attivadu gruhasthudaina.
2: Such a person, be it a householder,
1: virektudaina, raktudaina,
2: a renunciant or the one attached.
1: Atti manshiyandu nirantaramu bhagavantudu nivasudai untadu.
2: Such a person will have God installed in his heart all through.
1: Tane bhagavantudiga marutadu.
2: He himself gets transformed into the divine.
1: Bhagavantuni tattvamuni evarunu gurtinchaleru.
2: No one can comprehend the divinity in full.
1: Kani aneka mandi vimarsithuru kani ee vimarsalakante artham chestunnatundi varu chala adrushtavantudu.
2: Though they try to analyze and investigate, very few understand it in true spirit.
1: Koti sarunakaina kudu buddaye kani bangaramunu tini bratukaledu.
2: He may be a millionaire. He will not eat or partake gold. He eats only food.
1: Manavatvamulo idi samatvamainatundi oka tattvamu.
2: This is the principle of equality in humanity.
1: Daivamu andari yandu untunnadu.
2: God is in everyone.
1: Daivam satyamunandunu asatyamunandunu
2: both
1: dharmamunandunu adharmamunandunu punyamunandunu paapamunandunu bhagavantudu samattanga untunnadu.
2: God is present both in truth and untruth, righteous and unrighteous, the merit and the sin as well.
1: Itti pavitramainatundi ekatvanni gurtinchukune nimittamai prachina kalamu nundi kudanu aneka mandi rishulu aneka prayatnamulu chesi parishodhanalu chestu vacharu.
2: To realize this sacred unity, since ancient times sages have been trying, attempting to understand the reality.
1: Kadapatiki vedaha vedam purusham mahantam adityavarnam tamasa parastat anindi vedamu.
2: The Veda declared ultimately that God transcends the darkness beyond the illusion.
1: Kani aadhanika yugamunandu deenini aneka vidhamuluga parishodhana chesi parishilanu salipi deenini maroka reetiga bodhisthu vacharu.
2: In the modern age, the divine principle is investigated and experimented upon and revealed in a new way.
1: Srishti entayikudanu మూడు విధములైనటువంటి కర్మలతో జరుగుతూ ఉన్నది.
2: ది ఎంటైర్ యూనివర్స్ ప్రొసీడ్స్ అలాంగ్ త్రీ డైరెక్షన్స్.
1: ఒకటి సృష్టి యొక్క లక్షణం.
2: One is the nature of creation.
1: రెండవది దీనికి పోషణ యొక్క రచన.
2: The second is maintenance or sustenance.
1: మూడవది దయం గావించుకునేటువంటి లక్షణం.
2: The third one is annihilation.
1: సృష్టి, రక్షణ, లయము ఈ మూడు కర్మల చేతనే జగత్తంతయకుడును కాలము గడుపుతూ ఉన్నది.
2: The entire universe has got these three fundamental qualities of creation, sustenance and annihilation.
1: కాని ఈ సత్యమును ఎవరు కూడాను కాదనలేరు.
2: No one can deny this fundamental truth.
1: ఏ సైంటిస్ట్ కూడాను ఇది కాదని చెప్పలేరు.
2: No scientist can say no to this.
1: జగమంతయ కూడాను మనకు నిత్యభూతంగా కనిపిస్తూనే ఉన్నది.
2: This is experienced and visualized all over the world.
1: సృష్టించినటువంటిది పోషిస్తూ ఉన్నది.
2: That which is created is maintained.
1: పోషించబడినటువంటిది లయమైపోతూ ఉన్నది.
2: Having been sustained, it is bound to annihilate.
1: ఇది ప్రత్యక్ష ప్రమాణమే.
2: This is the direct experience.
1: కనుక ఈ మూడు విధమైనటువంటి యొక్క సృష్టి కర్మలను విచారణ చేసి మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు దివ్యత్వము మనకు ఒక గోచరమవుతుంది.
2: Then once we investigate, analyze the three attributes of nature, we'll be able to understand the divinity.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క అనుభూతులు యందు మనం కొన్ని ఆహ్వానం చేసుకోవచ్చు.
2: We can also understand in this physical world the divinity latent in humanity.
1: కాని అది దైవత్వమునకు మూలాధారం కాకపోయినప్పటికీ దైవత్వాన్ని నిరూపించేటువంటి ఒక చిహ్నంగా రూపొందుతుంది.
2: The ephemeral world may not be the foundation of the divinity, yet you can experience it.
1: ఇప్పుడు లైన్స్ అంతా వచ్చాయి.
2: You find the lines there.
1: కాని అది నిజమైనటువంటి ఒక లైన్ కాదు.
2: It's not a true line in the sense.
1: కాని దీని ద్వారా నిజమైనటువంటి లైన్ ను మనం గుర్తించడానికి వీలు చేస్తుంది.
2: Through those lines that you have seen, you can also think of the real lion.
1: అదే విధముగానే
2: similarly
1: ప్రపంచమునందు ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడాను ప్రతి అనుభూతి కూడాను దివ్యత్వాన్ని గుర్తింపజేస్తుంది.
2: Likewise in this world, every experience, every material object makes you think of God.
1: చెరకులోని తీపు,
2: the sugar in the sugar cane,
1: నెరపులోని కారము,
2: and that which is hot
1: చింతలోని పులుసు, చింతలోని పులుసు,
2: and that is sour in tamarind,
1: వేపలేని చేదు,
2: and bitterness in neem,
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క నిజత్వాన్ని గుర్తింపజేయడానికి.
2: ఆల్ డెమోన్స్ట్రేట్ ద డివినిటీ.
1: కనుక లోకమంతా కూడాను నక్షత్రాలు విలుసిల్లుతున్నాయి.
2: యు ఫైండ్ ద స్టార్స్ గ్లిటరింగ్.
1: కానీ తరంగములు కదులుతూ ఉన్నాయి.
2: యు ఆల్సో ద మూవ్మెంట్ ఆఫ్ ద వేవ్స్.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
2: ద సన్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: చంద్రుడు ఆనందాన్ని అందిస్తున్నాడు.
2: It's moon who gives you the moonlight.
1: ఇవన్నీ కూడాను భగవత్ తత్వమునకు ఒక నిదర్శనములే.
2: That's all the direct proof of the divine.
1: కనుక భగవంతుని నిరూపించడానికి పోయినప్పటికీ భగవంతుని యొక్క తత్వములను అది ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: They may not very much prove the existence of God, but exhibit the divinity.
1: ప్రభుత్వము యొక్క సంబంధమైనటువంటి యొక్క విచారణ యందు
2: in the world investigation,
1: ఒకరు ఎడ్యుకేషన్ దీనికి అధికారిగా ఉంటాడు.
2: వన్ మైట్ బీ ఇన్ పొజిషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: రెండవ వాడు రెవెన్యూ దీనికి అధికారంగా ఉంటాడు.
2: ద సెకండ్ మే బీ ద బాస్ ఇన్ ద రెవెన్యూ.
1: మూడవ వాడు పోలీస్ అధికారంగా ఉంటాడు.
2: థర్డ్ వన్ మే బీ ఏ హెడ్ ఇన్ ద పోలీస్ సెక్షన్.
1: ఒక్కొక్క కర్మలకు ఒక్కొక్క అనుభూతిగా ఒక్కొక్క మినిస్టర్ నియమించినట్టుగా.
2: జస్ట్ యాస్ వీ హ్యావ్ ఎ మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎ పోర్ట్ఫోలియో.
1: అందరూ చేరి ప్రైమ్ మినిస్టర్ యొక్క ఆధీనంలో ఉన్నట్టుగా.
2: As all of them are under the control of the Prime Minister,
1: srishtiki brahmaniyu,
2: the creation is represented by Brahma,
1: rakshanaku vishnuvaniyu,
2: sustenance Vishnu,
1: shikshanaku shivudaniyu,
2: and annihilation is represented by Shiva.
1: Varu ee yokka karmalanu aacharistu vastunnaru.
2: They take care of these three branches, portfolios.
1: Kani ee moodinti yokka adhipati daivame.
2: But the master, the head of all the three, is God himself.
1: Atanne mahamudan Allah andaru.
2: Mahamudans call him Allah.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క రీతి అయినటువంటి పేర్లతో పిలుస్తూ వస్తున్నారు.
2: Each religion has got a particular name given.
1: కానీ భారతీయులు కానీ విదేశీయులు కానీ గాడ్ అని దీన్ని బోధిస్తూ వచ్చారు.
2: Indians or Westerners, whosoever may be, they call him God.
1: ఏమిటి ఈ గాడ్ అనేటువంటి దీనికి స్పెల్లింగ్?
2: What is the spelling of God?
1: G-O-D, God.
2: G-O-D. G-O-D, God.
1: G anaga generation, srushtinchadamu.
2: G, generator, creation.
1: O, organization,
2: sustenance, maintenance.
1: D, destruction. Nasanamu cheyatamu.
2: Annihilation.
1: Kanuka, ee G-O-D, God anetuvanti dindilendu kodanu.
2: This very word God contains within the three principles, creation, sustenance and annihilation. The one who ought to be recognized, basing on the direct proof, will manifest the divinity. One might say or not.
1: కానీ సత్యము సత్యమే.
2: ట్రూత్ రిమైన్స్ ఆల్ ద సేమ్.
1: దైవం ఉన్నాడు.
2: గాడ్ ఇస్ ప్రెసెంట్.
1: ఎక్కడ ఉన్నాడు?
2: వేర్ ఇస్ హీ?
1: సర్వులు ఎందుకు సర్వస్వరూపుడై ఉంటున్నాడు.
2: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక ఒకరినొకరు విభేదంగా తీసుకోకూడదు.
2: వి షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము సర్వులకు గోచరమవుతూనే ఉన్నది.
2: ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ హ్యుమానిటీ ఇస్ వెరీ మచ్ అపారెంట్.
1: ఈనాడు ఇన్ని లక్షల మంది స్వామిని ప్రేమిస్తూ వచ్చారంటే మీ ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క రూపము.
2: Lakhs and lakhs have assembled here because of your love for Swami, and this love is the very proof of divinity.
1: ఇంత ప్రేమ ఎందు కూడాను నా యొక్క లక్ష్యాన్ని నిలుపుకుంటున్నారు.
2: And you have filled your hearts with love for Bhagavan.
1: అంతకంటే ఆనందమైనటువంటిది మరొకటి లేదు.
2: There cannot be greater bliss than this.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: so embodiments of love,
1: ఆత్మవిశ్వాసమే శాశ్వతమైనటువంటి యొక్క లక్షణము.
2: కాన్ఫిడెన్స్ ఇన్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ షుడ్ బి ద గోల్.
1: కనుక మనం ఆత్మవిశ్వాసంతో ఏ పనులు చేసినప్పటికీ అన్ని కూడా దిగ్విజయం అవుతుంది.
2: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాట్ ఎవర్ యూ డూ యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: కనుక ఆత్మవిశ్వాసం ప్రతి మానవునికి అత్యవసరము.
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు
1: ఎవరీవన్. ఒకరి యొక్క ప్రేమను మనం అందుకోవాలనుకుంటే మనం వారిని మొదలు ప్రేమించాలి.
2: If you want to receive love from others, you have to love them first.
1: ఇతరులను మనల్ని గౌరవించాలనుకుంటే మొట్టమొదట ఇతరులను మనం గౌరవించాలి.
2: If you want to be respected, you should respect in the beginning.
1: కనుకనే మనం ఇతరులను గౌరవించక ఇతరులను మనల్ని గౌరవించాలంటే ఇది అసాధ్యము.
2: Without respecting others, you cannot expect to be respected.
1: అదే విధంగానే భగవంతుని మనం ప్రేమించినామంటే భగవంతుడు మనల్ని ప్రేమిస్తుంటాడు.
2: As you love God, God loves you too.
1: కనుక జీవితమంతా ఇక్కడ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: The whole life revolves around these three: reaction, reflection,
1: and desire. We have
2: to love all.
1: అప్పుడు ఇందరి ప్రేమకు మనం పాత్రులమవుతాము.
2: Then only you will be the recipient of love of everybody.
1: అందరిని మనం గౌరవించాలి.
2: You should respect all.
1: అప్పుడే మనల్ని కూడాను అందరూ గౌరవిస్తారు.
2: Then everyone will respect you in turn.
1: ఏ దానిని మనం ఆశిస్తున్నామో,
2: that what you want,
1: దానిని మొట్టమొదట మనం ఆచరించాలి.
2: You have to do it for yourself.
1: మనం ఆచరించిన సర్వ కర్మలు కూడాను రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: All our actions represent the three principles: reaction, reflection and resound.
1: కనుక మొట్టమొదట నీవు ఇతరులు గౌరవించు.
2: First you respect others.
1: ఇతరులకు తగినటువంటి ప్రేమ సందేశాన్ని అందించు.
2: You also love appropriately.
1: అప్పుడే నిన్ను అతరులు కూడాను ప్రేమిస్తారు.
2: And then you will be loved by everyone.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ఈనాడు మీకు నేనేం చెప్పగలను?
2: What do you want from Bhagavan today?
1: మీ యొక్క దృశ్యమును నేను చూస్తుంటే ఎంతనో ఆనందంగా నా హృదయం నిండిపోతుండాలి.
2: Bhagavan is very very happy.
1: ఇందరి ప్రేమకు నేను పాత్రుడైనానంటే నా యొక్క ఆనందమునకు ఎంత మితిమీది ఉండదు.
2: When all of us love Bhagavan, he'll be extremely happy, mighty happy.
1: మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఆహ్వానించలేదు.
2: Bhagavan has not invited anyone.
1: కానీ నా ఎందున్నటువంటి ప్రేమనే మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసింది.
2: It is your love, it's Bhagavan's love that brought all of you here.
1: ఈ రెండు కూడాను దైవత్వానికి తగినటువంటి ఒక సందేశములే.
2: This is the message of God, your love and Bhagavan's love.
1: మెసేజ్ అంటే ఏమి చెప్పాలి?
2: What message is to be said this morning?
1: నేను ఇవ్వటము, మీరు పుచ్చుకోవటము.
2: And Bhagavan gives and you receive.
1: మీరు ఇవ్వటము, నేను పుచ్చుకోవటము.
2: And you give, Bhagavan receives.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధ బాంధవ్యమే మన ఇరువురికి.
2: This kind of giving and receiving is the relationship between you and God.
1: Sarvabhuta hitam evam. Meerandaru chemanga undali.
2: Let everybody be happy, safe and secure.
1: Ananganga untundari.
2: Let everyone be happy.
1: Adhyatmik tattvani abhiruti parchukovali.
2: Understand spirituality and grow in strength. And then you practice all that you have
1: learned. Inaati prapancham yokka paristhithulu chaala ayomayanga untundayi.
2: The present day position of the world is highly confusing.
1: Ekkada chusina ekkada vinna kudanu chaala ashanti nandincheetuvantivi.
2: We find restlessness, agitation all over.
1: కనుక ఈ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ కు మనం తగినటువంటి ఒక భద్రతను సంపాదించాలి. దైవత్వం ఒక్కటే అనేటువంటి భావంతో మీరందరూ కూడా జీవితాన్ని గడపాలి.
2: Let us carry on our life with the full conviction the very same God is present in everyone.
1: Edo konni sishyulanta kudunu kalpinche nimittamai srishtistuntadu bhagavantudu.
2: God simply creates to for all of us to experience.
1: Ippudu government kudanu పోలీసులను కొంతమంది నియమించారు.
2: గవర్నమెంట్ అపాయింటెడ్ పోలీస్.
1: మిలిటరీని కొంతమంది నియమించారు.
2: ఆల్సో మిలిటరీ.
1: వీరు దేనికోసము?
2: వాట్ ఫార్?
1: దేశ రక్షణను కాపాడుకునే నిమిత్తము.
2: టు సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ దే వర్ అపాయింటెడ్.
1: పోలీసు ఎవరైనా దోషం చేసినటువంటి వారి వచ్చి కొడుతుంటే
2: ఇఫ్ ఎనీవన్ ఇస్ బీటెన్
1: అది కూడాను తన యొక్క దోషాన్ని నివారణ గావించుకునే నిమిత్తమే.
2: That punishment is given to correct your mistake.
1: తాను దోషమే చేయకుండా పోలీసు కొట్టడానికి వీల్లేదు.
2: If you don't commit any mistake, you'll never be beaten by police.
1: అదే విధంగానే భగవంతుడు కొన్ని శక్తులను సంపాదించి జగత్తును అందించాడు.
2: God has given such mighty power to humanity, to this world.
1: వారు మంచి చేసిన దానికి మంచి ఫలితం అందించడము.
2: Your good actions will give you good results.
1: చెడ్డ చేసిన దానికి చెడ్డ ఫలితం అందించడము.
2: Bad action will take you to consequences.
1: ఈ కర్మ ఫలితం అనేటువంటి దీనిగా రూపొందింపజేసి
2: and he has made it like that.
1: దీనిని లోకంలో సృష్టించాడు.
2: And this is his creation.
1: కానీ మనము ఆ కర్మలను దూషిస్తూ ఉన్నాము.
2: But we accuse blame our action.
1: చాలా పొరపాటు.
2: It's a big mistake.
1: సరే ఎందున్నటువంటి దుష్కర్మలను దూరం చేసుకో.
2: In fact, give up all the mistakes.
1: అపవిత్రమైన భావాలను దూరం చేయి.
2: Drive out all the unsacred thoughts.
1: దుర్భావములను దూరం చేయి.
2: Let bad feelings
1: be. నిన్ను ఎవరు శిక్షించరు.
2: No one thinks in this way.
1: నిన్ను శిక్షించేటువంటి వ్యక్తులు కూడా వచ్చి నిన్ను రక్షిస్తూ వస్తుంటారు.
2: In fact, the one who is ready to punish you, later he will try to protect
1: you. మనలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
2: Make every effort to be free from all defects and mistakes.
1: మానవుడంటే ఆత్మస్వరూపుడు అని చెప్పాను.
2: Bhagavan said you are all the embodiments of the divine.
1: నాశనము కానటువంటి వాడు అని చెప్పాను.
2: You are imperishable.
1: ఆత్మ శాశ్వతమైనటువంటిది అని చెప్పాను.
2: The spirit ఆత్మ is permanent.
1: అంటే శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నుంచి శాశ్వతమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
2: Out of the principle of eternity of the spirit ఆత్మ should have eternal thoughts and sentiments.
1: కనుక ఈ జగత్ యొక్క సృష్టి, జగత్ యొక్క పాలన, జగత్ యొక్క సంరక్షణ ఇవన్నీ కూడా కేవలం భగవంతుని యొక్క నియమములే.
2: Therefore, this is all the code of divinity, the creation, sustenance, and
1: annihilation.
2: And in fact, the whole thing goes around as per his will.
1: సర్వభూత నిరంతరం సర్వభూతముని యందు కూడాను తాను ప్రకాశిస్తున్నాడు.
2: God shines brilliantly in everyone.
1: అలాంటి తత్వం లోపల మనము ఎవరిని ఏ విధంగా మనం దూషించాలి, ఎవరిని ఏ విధంగా పూజించాలి?
2: How can you point out mistake in anybody? How do you blame anybody?
1: ఆత్మవిశ్వాసమును పెట్టుకుని ఏ దేశం పోయినా కూడా సరే, ఏ కర్మను ఆచరించినా సరే, తాను దిగ్విజయాన్ని సాధిస్తాడు. ఈ జగత్ యొక్క సృష్టి, జగత్ యొక్క పాలన, జగత్ యొక్క సంరక్షణ ఇవన్నీ కూడాను కేవలం భగవంతుని యొక్క నియమం లేదు.
2: Therefore, this is all the core.

0: ఎనీ కంట్రీ
1: కనుక నీ ఆధ్యాత్మిక తత్వాలను నిన్ను నీవు విశ్వసించు, నిన్ను నీవు నమ్ము అని బోధిస్తూ వచ్చింది.
0: ఫస్ట్ థింగ్ ఇస్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్,
1: అనగా నీవెవరు నిన్ను నీవు తెలుసుకో.
0: యూ జస్ట్ డిసైడ్ హూ యు ఆర్.
1: అన్నింటినీ మనం అడుగుతున్నాము, నేనెవరో అనేటువంటి దాన్ని మీరు ప్రశ్నించడం లేదు.
0: యు గో ఆన్ క్వశ్చనింగ్ ఎంక్వైరింగ్ బట్ యు డు నాట్ నో హూ యు ఆర్.
1: నేను ఫలాని వారిని అని నీవు రూపనామము చెప్పినంత మాత్రం అది నీ యొక్క సరైన అర్థం కాదు.
0: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ సో అండ్ సో బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
1: ప్రాకృతమైనటువంటి యొక్క దీంట్లో ఇది ఒక డైలాగ్ మాదిరి ఉంటుంటుంది.
0: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ ఇట్స్ మియర్లీ ఏ డైలాగ్.
1: అది లేకుండా నేను ఫలాన్ దేశీయులను అని చెప్తే అది కూడా సత్యం కాదు.
0: యు మే ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద కంట్రీ యూ బిలాంగ్ టు బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
1: లేక నా పేరు ఇట్టిది అని బోధిస్తున్నంత మాత్రం అది సత్యం కాదు.
0: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ ఇస్ మై నేమ్.
1: నేను ఫలాని యొక్క పని చేసేటువంటి వాడిని అని చెప్తే కూడా సరైనది కాదు.
0: యు ఆర్ నాట్ ద ప్రొఫెషన్ యూ డూ.
1: ఏది సరైన ఆన్సర్?
0: వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్?
1: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మను అని చెప్పాలి.
0: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, యూ షుడ్ సే ఐ యామ్ ఆత్మ.
1: దేహము అనిత్యమైనటువంటిది.
0: బాడీ ఈస్ టెంపరరీ.
1: మనసు అనిత్యమైనటువంటిది.
0: సో ఆల్సో ద మైండ్.
1: కేవలము దేహం అనేటువంటి దాన్ని నేను నీవుగా భావించుకోవటం ఎంత పొరపాటు.
0: యు కెనాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ, ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
1: కనుక దేహ మనస్సును త్యజించి
0: giving up the body and the mind,
1: ee rendintiki ni power icheyatvanti oka atma tattvanni ni gurtinchali prayatninchali.
0: Understand atma which is the main source that gives power.
1: Prati oka vyakti kudunu atma swaroopude kaani anya swaroopude kaadu.
0: Everyone is embodiment of the divinity.
1: Atani swaroopame sarvatra vyapinchi untundadi.
0: In fact it's only the God who is present in everyone.
1: Sarvatra vyapinchinatvanti cosmic health meedi.
0: The divinity is all pervasive cosmic power.
1: ఈ కాస్మిక్ పవర్ ను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దిస్ కాస్మిక్ పవర్.
1: కానీ ఇది ఎంతో కష్టమని మీరు భావిస్తున్నారు.
0: యు థింక్ దట్ ఇట్
1: చాలా సులభమైనటువంటిది.
0: బట్ ఇట్స్ సో ఈజీ టు
1: నో. దీనికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ మచ్ ఈజియర్ దెన్ దిస్.
1: కానీ దేహాభిమానం మనం పెంచుకోవటం చేత ఇది చాలా మనకు కష్టంగా కనిపిస్తుంది.
0: వి ఫైండ్ దిస్ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ అవర్ బాడీ అటాచ్మెంట్.
1: ఇది చాలా సులభమైన మార్గం కనుకొని
0: ఇట్ ఇస్ సో సింపుల్ పాత్.
1: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతి గచ్చితే అన్నారు.
0: హూసో ఎవర్ యూ డినై, యుల్ బి డినైంగ్ గాడ్.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతి గచ్చితే.
0: హూసో ఎవర్ యూ రెస్పెక్ట్, యుల్ బి రెస్పెక్టింగ్ గాడ్.
1: ఎవరికి నమస్కారం అని చేసినప్పటికీ ఈ దైవానికి చేసినట్టుగా వస్తుంది.
0: యు మే డూ నమస్కార్ టు ఎనీబడీ, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్ట్.
1: ఎందుకంటే సర్వలయందు ఉండేటువంటి యొక్క దైవత్వం ఒక్కడే.
0: బికాస్ ద వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు కృష్ణుడు.
0: And Shruti, the sacred text declares that you are all the sparks of the divine.
1: ఇది అంశంతో కూడినటువంటివన్నీ కూడాను.
0: We are all the sparks of the divine with all the attributes.
1: ఒక్క భక్తి యొక్క అంశములే ఇవన్నీ కూడాను.
0: We are all the sparks of the same divine principle.
1: అనేక అద్దాలు ఉండినటువంటి గదికి మనం వెళ్ళినప్పుడు,
0: when you step into a room full of
1: mirrors, ఈ రూపాన్ని నువ్వు చూచుకో.
0: You see your own image.
1: కానీ ఒక్క రూపం కాదు అనేది.
0: You are not one there.
1: ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క రూపం కనిపిస్తుంది.
0: Each mirror shows its own reflection.
1: కానీ అదే విధంగానే తెలివి తక్కువైనటువంటి పక్షి దాంట్లో ప్రవేశించింది.
0: ఎ బర్డ్ దట్ ఇస్ ఫూలిష్ హస్ గాన్ ఇన్ టు దిస్ హాల్ ఆఫ్ మిర్రర్స్.
1: దాని యొక్క రూపంలో అన్నింటిలోనూ కనపడుతూ వచ్చింది.
0: ద బర్డ్ స్టార్ట్ సీయింగ్ ఆల్ ది రిఫ్లెక్షన్.
1: ఎనిమిస్ అయినటువంటి ఈ బర్డ్స్ అంతా వచ్చి నన్ను బాధిస్తాయో ఏమో అని కొంచెం క్రోధం బయలుదేరింది.
0: ద బర్డ్ వాజ్ సో యాంగ్రీ బికాస్ ఇట్ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ ఇట్ కుడ్ బి హర్ట్.
1: అద్దాన్ని కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొట్టి బ్రద్దలు చేసింది.
0: అండ్ దిస్ బర్డ్ వెంట్ ఆన్ అటాకింగ్ ఎవ్రీ మిర్రర్ అండ్ బ్రోక్ ఇట్ టు పీసెస్.
1: ఎన్ని బ్రద్దలైనాయో అన్ని రూపములు కూడా అధికమైపోయినాయి.
0: అండ్ రిఫ్లెక్షన్స్ హావ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ పీసెస్.
1: కట్ట కడపటికి ఆ అద్దం పగిలిపోయింది.
0: అండ్ ఫైనల్లీ ది మిర్రర్ వాస్ బ్రోకెన్.
1: అక్కడ ఏ ఒక్క బింబము కనిపించలేదు.
0: దెన్ దేర్ ఇస్ నో రిఫ్లెక్షన్ ఎనీమోర్.
1: అప్పుడు దారి నుంచి తాను బయలుదేరి వెళ్లిపోయింది.
0: అండ్ దెన్ ఇట్ జస్ట్ మూవ్డ్ అవుట్ ఆఫ్ దాట్.
1: ఇది అజ్ఞానమైనటువంటి యొక్క భావము.
0: దిస్ ఇస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అదే గది యందు ప్రజ్ఞానుడైనటువంటి మానవుడు ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఎ వైజ్ మ్యాన్ గెట్స్ ఇన్ టు దట్ హాల్ ఆఫ్ మిర్రర్,
1: ఇవన్నీ ఆ ప్రతిబింబాలే అని ఆనందిస్తాడు.
0: హీ విల్ బి సో హ్యాపీ వాచింగ్ హిజ్ ఓన్ రిఫ్లెక్షన్.
1: తన ఎందున్నటువంటి దోషాలంతా కూడా నివారణ గావించుకుంటాడు.
0: హీ విల్ ట్రై టు కరెక్ట్ హింసెల్ఫ్.
1: కనుకనే వీడు నిజమైన మానవుడు.
0: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇన్ ద సెన్స్.
1: అంతా ప్రతిబింబంలే అని సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడు నిజమైన మానవుడు.
0: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఈక్వాలిటీ ఇన్ ఎవ్రీవన్.
1: ఎప్పుడు ఇది మానవుడు అవుతాడు?
0: వెన్ కెన్ యూ బి హ్యూమన్?
1: బయట ఉన్నటువంటి వస్తువు యొక్క తత్వము తన వస్తువే అనేటువంటి భావించడమే నిజమైన జ్ఞానం.
0: దట్ ఆబ్జెక్ట్ దట్ మెటీరియల్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యూ.
1: ఇలాంటి బింబ ప్రతిబింబం యొక్క సంబంధము మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ టు నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: మీరు నేను అనేటువంటి ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దట్ యూ అండ్ ఐ

0: రూప నామమునియందు శక్తులు యందు మీకు ప్రత్యేకంగా గోచరించవచ్చును.
1: ఇన్ నేమ్ అండ్ ఫార్మ్ అండ్ అబిలిటీస్ అండ్ కెపాసిటీస్ దేర్
0: ఇవన్నీ కూడా ప్రతిబింబముల యొక్క లక్షణాలే.
1: దీస్ ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ద రిఫ్లెక్షన్స్.
0: కనుక నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సరైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ ఈస్ టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ దట్ యూ అండ్ ఐ ఆర్ వన్.
0: దైవత్వం అనేటువంటిది నీ యందే ఉన్నది కానీ ప్రత్యేకంగా లేదు.
1: God is in you. He is not separate from you.
0: ఏదో టెంపుల్ యందు లేదు.
1: He is not outside. ఏదో
0: మసీదులు యందు లేదు.
1: ఏదో
0: దర్గాల యందు లేదు.
1: He is not present in any distinct place.
0: నీ యందే.
1: God is in you.
0: నీ యందు ఉన్నటువంటి దానికి ఆ దర్గాకు పోయినప్పుడు నీ ప్రతిబింబాన్ని నీవు దర్శిస్తున్నావు.
1: When once you go outside, you will be seeing your own reflection.
0: ఆ టెంపుల్ కు పోయినప్పుడు నిన్ను నీవు దర్శించుకుంటున్నావు.
1: You will be just seeing your own self there.
0: కనుక ఏ సాధనలు చేసినప్పటికీ
1: any spiritual practice under
0: తన యందున్నటువంటి సత్యాన్ని తాను గుర్తించుకునే నిమిత్తం చేసేటువంటి కర్మలే.
1: Is undertaken only to experience the inner reality.
0: ప్రతి మానవునికి జనన మరణములు ఉంటున్నాయి.
1: ఎవ్రీ మ్యాన్ విల్ హ్యావ్ దీస్ టూ.
0: రెండింటికి మధ్యలో కూడా జీవితం అనేటువంటిది ఉంటుంది.
1: బిట్వీన్ బర్త్ అండ్ డెత్ దేర్ లైస్ ద హోల్ లైఫ్.
0: అది తరుగుతుంది పెరుగుతుంది.
1: And as you think of it, you will live long.
0: కానీ నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది తరిగేది పరిగేది కాదు.
1: The true human spirit neither takes birth nor dies.
0: మానవ ఆకారం ధరించినటువంటి దేహం పెరుగుతుంది తరుగుతుంది కానీ
1: it is only the body that grows and decreases.
0: కానీ తాను తరగటం లేదు పెరగటం లేదు.
1: But the inner self has neither increased nor decreased.
0: చిన్న బాల్యమునందు
1: in childhood
0: అతన్ని చైల్డ్ అన్నారు.
1: We call him a child.
0: యవనమునందు అతని మ్యాన్ అన్నారు.
1: ఇన్ యూత్ వి కాల్ హిమ్ మ్యాన్.
0: వార్ధక్యమునందు అతని తాత అన్నారు.
1: ఇన్ ఓల్డ్ ఏజ్ వి కాల్ హిమ్ గ్రాండ్ ఫాదర్.
0: ఈ చైల్డ్ మ్యాన్ అండ్ ఫాదర్ అంతా ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద చైల్డ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్
0: రూపాలు మారినవే కానీ సంబంధాలు మారలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద రిలేషన్షిప్ హాస్ నాట్ చేంజ్.
0: అదే విధంగానే భగవత్ యొక్క తత్వం కూడాను రూపంలో మారుతుండవచ్చును కానీ నిజమైన శక్తి ఒక్కటే.
1: God's form, God's reality is one and the same.
0: ఏకం సత్ విప్రాభూదావదంతి.
1: Truth is only one, referred to as many by scholars.
0: సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించాలి.
1: We have to know this truth today.
0: ఎవరిని చూసినా మనం గౌరవించాలి.
1: We have to respect everyone.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: We should love all.
0: ఈ నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని మనకు అనుభవిస్తే నీవు దేవుడిగానే మారిపోతావు.
1: When once you experience this state of true bliss,
0: సర్వభూత హితం ఏవం భజత్వే కత్వమాత్మస్థః సర్వాధార సుమయందంతే. అందరి ఎందు కూడా ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే అనేటువంటి దాన్ని గుర్తించుకున్నప్పుడు ఎట్టి భేదములు మనకు రాదు.
1: When once you understand the reality of the self present in everybody, you never suffer.
0: కానీ అది చాలా కష్టమని భావిస్తారు.
1: But we consider it is difficult to know this.
0: కష్టం కాదు.
1: Is not
0: దానికంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
1: There is no other thing that much simpler than this.
0: ఉన్నటువంటి దృష్టిని యొక్క దోషమే కానీ సృష్టి యొక్క దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ దృష్టి ద విజన్. కానీ
0: నీ దృష్టి యొక్క దోషాన్ని నీవు పురస్కరించుకుని సవరించుకోకుండా సృష్టి యొక్క దోషాన్ని నీవు వెతుకుతూ ఉన్నావు.
1: యూ డోంట్ కరెక్ట్ యువర్ విజన్ బట్ యూ ఫైండ్ అవుట్ ద మిస్టేక్ ఇన్ క్రియేషన్.
0: కానీ సృష్టిలో ఎట్టి తప్పు లేదు.
1: There's no mistake in creation as
0: such. సృష్టిలో సర్వము ఏకత్వంగానే ఉంటుండాలి.
1: You find the oneness all over.
0: కానీ నీ దృష్టిలో ఉంటుండాలి భిన్నత్వం.
1: The mistake lies in your sight or vision.
0: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని ఏ కార్యంలో అయినా ప్రవేశించు, నీవు తప్పక విజయాన్ని సాధిస్తావు.
1: With self-confidence, undertake any task, you are sure to be successful.
0: నిజముగా ఒక విషయాన్ని మీకు గుర్తింపజేయాలి.
1: You should recognize one important point.
0: అమెరికా లోపల అతి బీద కుటుంబంలో పుట్టాడు లింకన్.
1: Lincoln was born in a very poor family in the United States of America.
0: Tandri vadrangi pani chestunnadu.
1: Father was a carpenter.
0: Talli Nancy ame paatachirlanta kutti da nunchi vachina dabbuto abbayini poshinchukuntu vachindi.
1: Mother served as a tailor stitching old cloth.
0: Ee pillavaadu koncham rich people anaga shavukari bittalato bayalderi school ku vendetundi vaadu.
1: The boy associated himself with rich people and attended school.
0: ఆ యొక్క శ్రీమంతులైనటువంటి బిడ్డలంతా కూడా వీణ్ణి హేళన చేసేటువంటి వాడు.
1: ఆల్ రిచ్ బాయ్స్ స్టార్టెడ్ హెక్లింగ్.
0: వీని డ్రెస్సును వీని యొక్క పరిస్థితిని చూచి చాలా గేలి చేసేటువంటి వారు.
1: ఎవ్రీబడి మేక్ ఫన్ ఆఫ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ డ్రెస్ అండ్ పావర్టీ.
0: లింకన్ చాలా పిల్లవాడు కనుక భరించుకోలేకపోయి తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
1: Lincoln being young boy could not bear this and went to his parents.
0: నన్ను నా తోటి పిల్లలందరూ కూడా అవమానం చేస్తున్నారు.
1: And put to shame by my friends.
0: నాకు మంచి డ్రెస్ కుట్టించు.
1: I want good dress, he said.
0: నాకు మంచి నగలు పెట్టు.
1: I want everything that's good now.
0: అప్పుడు తల్లి దగ్గర తీసింది.
1: Then mother called him close.
0: నాయన మొట్టమొదట మన పరిస్థితి యొక్క లక్షణాన్ని గుర్తించాలి.
1: Understand our position first.
0: మన కుటుంబం యొక్క స్థితిని గుర్తించాలి.
1: నో ది పొజిషన్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: మనం చాలా బీదవారము,
1: వెరీ పూర్.
0: తినడానికి తిండి లేనిటువంటి మనము ఏ విధంగా ఉత్తమమైనటువంటి గుడ్డలు మనం ధరించడానికి వీలవుతుంది?
1: వీ డు నాట్ హావ్ ఎనఫ్ టు ఈట్. హౌ కెన్ వీ హావ్ రిచ్
0: డ్రెస్? కనుక నీ స్థితికి తగిన కతిక నీవు అనుసరించి ఉన్నది.
1: దేర్ ఫోర్ వీ షుడ్ నో అవర్ పొజిషన్ అండ్ దెన్ మెయింటైన్.
0: నీవు ఏనాటికైనా అభివృద్ధి అవుతావు.
1: యూఆర్ బౌండ్ టు
0: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని నీవు జీవించు.
1: Carry on your life based on your
0: ఎన్ని గేలు చేసినప్పటికీ, ఎంత అవమానపరిచినప్పటికీ నీవు లెక్క చేయవద్దు.
1: నెవర్ బి మైండ్ఫుల్ ఆఫ్ అదర్స్. దే మైట్
0: మన అన్నిటికీ ఆత్మనే మనకు ఆధారము.
1: అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ
0: ఆత్మవిశ్వాసంతో నీవు బ్రతకడానికి ప్రయత్నించినైనా,
1: విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫ్రమ్ నౌ ఆన్.
0: దానికి తగినటువంటి ఉపమానాలు ధైర్యాలు చాలా అధికంగా బోధిస్తూ వచ్చింది.
1: మదర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ విత్ అప్రోప్రియేట్ సూటబుల్ గుడ్ ఎగ్జాంపుల్స్.
0: అప్పటి నుంచి లింకన్ మంచి ఆత్మవిశ్వాసం పెట్టుకున్నాడు.
1: సిన్స్ దెన్ లింకన్ డెవలప్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఇమెన్స్.
0: కష్టపడి చదివినాడు.
1: హిస్ వర్క్ హార్డ్.
0: ఎవరేమన్నప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు.
1: హి డిడ్ంట్ బాదర్ ఆఫ్ ద క్రిటిసిజం.
0: అది నా ఇష్టము, ఇది నా ఇష్టము.
1: అండ్ దాట్స్ దేర్ లైకింగ్. దిస్ మై
0: నా ఆత్మవిశ్వాసమే నాకు సర్వరక్ష.
1: అండ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ సేఫ్.
0: దానికనక వస్తు వాహనాదులు నాకు లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసం అనేటువంటి ధనము నా ఎందు నిండుగా దండిగా ఉన్నది.
1: ఐ మే నాట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఐ హావ్ గాట్ దిస్ వెల్త్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుకనే ఆ యొక్క విశ్వాసంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
1: అండ్ హీ క్యారీడ్ ఆన్ హిస్ లైఫ్ విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ లోపల తల్లి మరణించింది.
1: ద మీ టైమ్ ద మదర్ డైడ్.
0: కానీ తల్లి మరణించినప్పటికీ తల్లి యొక్క బోధన తనలో స్థిరంగా నిలిచిపోయింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ద టీచింగ్ ఆఫ్ ద మదర్ స్టేడ్ విత్ హిమ్ ఆల్ త్రూ.
0: తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు.
1: మదర్ మ్యారీ ఫాదర్ మ్యారీ.
0: ఇది విదేశీయులకు సహజమే.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దెం.
0: కానీ ఆమె కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ వచ్చింది.
1: షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్.
0: ఆ ప్రేమ చేతనే, నాయన మీ తల్లి చెప్పినట్టుగా నీవు ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకో.
1: ద స్టెప్ మదర్ ఆల్సో సెడ్ డెవలప్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యాజ్ టాట్ బై యువర్ మదర్.
0: ఆ తల్లి కూడా అదే బోధన చేస్తూ వచ్చింది.
1: ద సేమ్ టీచింగ్ వాస్ గివెన్ టు హిమ్ బై హర్.
0: తర్వాత ఒక డిగ్రీ తీసుకున్నాడు.
1: లేటర్ హాస్ టేకెన్ డిగ్రీ.
0: తీసుకున్న తర్వాత క్రమక్రమేణ తన జీవితం చాలా కష్టమైపోయింది.
1: దెన్ హీ ఫౌండ్ ఇట్ హార్డ్ టు క్యారీ ఆన్ ఫర్దర్.
0: తండ్రి యొక్క వృత్తి లోపల జీవించడానికి వీలు కాలేకపోయింది.
1: అండ్ హీ కుడ్ నాట్ క్యారీ ఆన్ హిస్ లైఫ్.
0: తనకు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలనుకున్నాడు.
1: హీ వాంటెడ్ టు టేక్ అప్ సమ్ జాబ్.
0: ఛీ, నాకు ఉద్యోగం అక్కర్లేదు.
1: దెన్ హీ థాట్ ఐ డోంట్ వాంట్ ఎనీ జాబ్.
0: ఆత్మపైన ఆధారపడినటువంటి వాడికి ఉద్యోగం నాకెందుకు?
1: The one who relies on
0: నా స్వశక్తిపై నేను ఆధారపడతానని కొంత ఏదో వ్యాపారం చేస్తూ వచ్చాడు.
1: హీ వాంటెడ్ టు స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ లెగ్స్.
0: ఆ వ్యాపారం కూడా ఎట్లా చేశాడు? పూర్తి సత్యమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
1: యాక్చువల్లీ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: క్రమక్రమేణ ఈ సత్యాన్ని పురస్కరించుకుని తోటి వారందరూ కూడా అతన్ని మోసం చేశారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ డిసీవ్డ్ బై మెనీ పీపుల్.
0: మంచిని చూచి ఎవరు ఓర్చలేరు లోకములో.
1: In this world it's quite natural that many
0: can't see good.
1: People cannot bear others' progress.
0: ఇది అనాది కాలం నుండి జరుగుతూనే వస్తుంటుంది.
1: This has been going on since ancient time.
0: కానీ తల్లి చెప్పినటువంటి మాటలపై నమ్మకం చేత ఎవరిని లెక్క చేయకుండా పోయాడు.
1: Because of his full faith in the teaching of the mother, he is not bothered about it.
0: కట్టకడ ఆ బిజినెస్ లోపల కూడాను ఫెయిల్ అయిపోయాడు.
1: He failed even in that business to
0: ఆ ఉన్నటువంటి వస్తువులంతా కూడా అమ్మివేసి తన రుణాన్ని తాను తీర్చుకున్నాడు.
1: హీ సోల్డ్ అవుట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ మెటీరియల్ విత్ హిమ్ అండ్ క్లియర్ ది డెట్.
0: రుణము కంటేను దుఃఖమేది?
1: ఇస్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ మిజరీ దాన్?
0: అన్న దానము కన్నా అధిక దానం ఏది?
1: ద గ్రేటెస్ట్ యాక్ట్ ఆఫ్ చారిటీ.
0: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది?
1: యూ డోంట్ ఫైండ్ గ్రేటర్ గాడ్ దాన్ వన్స్ ఓన్ పేరెంట్స్.
0: అండ్
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఎనిమిటీ ద వర్స్ట్ టు ది
0: డిసీజ్. దయకంటే ఎక్కువ ధర్మం ఏది?
1: అండ్ కంపాషన్ ఇస్
0: చూడ సంగతి కన్నా చూడ లాభం ఏది?
1: అండ్ వాట్ ఎ ఫ్రెండ్షిప్ ఇస్ గ్రేటెస్ట్ వెల్.
0: ఇంతకంటే ఏముంది?
1: వాట్ ఎల్స్?
0: ధరని అపకీర్తి కంటేను మరణమేది?
1: బ్యాడ్ నేమ్ ఇస్ డెత్.
0: సర్వదా కీర్తి కంటేను సంపదేది?
1: రెప్యుటేషన్ ఇస్ వెల్త్.
0: రుణము కంటేను నన్నకు రోగమేది?
1: ద లోన్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది డిసీజ్.
0: స్మరణ కంటే మించిన ఆదరణ ఏది?
1: అండ్ దెన్ స్మరణ చాంటింగ్ గాడ్ అని ఆ విధమైన నమ్మకంతో
0: కూడి ఉంటున్నాడు.
1: అండ్ హీ వాస్ థింకింగ్
0: ఈ రుణము చేర్చుకోకూడదు, ఎవరిది మనం రుణం పెట్టుకోకూడదు అన్నాడు. ఆ టైప్ రైటర్ ఏదో చిన్న చిన్న మిషన్ ఉంటే అమ్మి వేశాడు, ఆ రుణాన్ని తీర్చేశాడు.
1: హీ క్లియర్డ్ ఆల్ ద డెట్స్ బై సెల్లింగ్ అవుట్ ఆల్ ద బిలాంగింగ్స్.
0: ఈ సమయం లోపలే ఇతని సత్యత్వాన్ని గుర్తించినటువంటి కొంత స్నేహితులు,
1: ఫ్రెండ్స్ హూ హావ్ నోన్ దిస్ ఫ్యాక్ట్,
0: లింటన్ ఇది చాలా పార్లమెంట్ మెంబర్ గా ఇప్పుడు తయారు కావాల్సడానికి అవకాశం ఉంది, ఎలక్షన్ ప్రారంభమవుతున్నాయి.
1: దే సెడ్ ఎలక్షన్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్.
0: నీవు దీంతో నిలుచుకో, మేమంతా సహాయం చేస్తామన్నారు.
1: దే సెడ్ యూ కంటెస్ట్, విల్ హెల్ప్ యూ.
0: కానీ ఆ నమ్మకం పైన పార్లమెంట్ లో నిలుచుకున్నాడు.
1: హీ కంటెస్టెడ్ ద పార్లమెంట్ ఎలక్షన్స్.
0: దాంతో దిగ్విజయాన్ని పొందాడు.
1: హీ వన్.
0: ఈ విజయాన్ని పొందిన తర్వాత అన్ని పార్టీలు వారు ఈ లింటన్ చాలా పొగుడుకున్నారు.
1: ఆల్ పార్టీస్ ప్రైజ్ లింటన్.
0: అందరూ చేరి అతన్ని ప్రెసిడెంట్ గా చేశారు.
1: ఆల్ మేడ్ లింకన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
0: అప్పుడే తన తల్లి మాటలు, ఆత్మవిశ్వాసాన్ని చక్కగా గుర్తించుకున్నాడు.
1: యూ కుడ్ అండర్స్టాండ్ దెన్
0: ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే ఆ యొక్క తల్లి యొక్క మాటలు విశ్వాసం తెలిసింది.
1: బికాస్ ఆఫ్ హిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హి హడ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద
0: తల్లి. చెప్పింది కూడా నువ్వు సత్యమైన మాటనే.
1: వాట్ ఎవర్ మదర్ సెడ్ ఇస్ ట్రూత్.
0: తాను చేసేది కూడా సత్యమైన పనే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ యాక్షన్స్ ఆర్ ట్రూత్ఫుల్.
0: అప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ దేశం లోపల
1: After becoming president,
0: నల్లవారికి తెల్లవారికి కొంత భేదములు కలుగుతూ వచ్చింది.
1: There are some differences between blacks and whites.
0: తెల్లవారు నల్లవారిని చాలా హింసిస్తూ వచ్చారు.
1: The white people started hurting, harming the black people.
0: నీక్రోలు అంతా కూడా లింటన్ దగ్గర చేరారు.
1: Both assembled, met Lincoln.
0: సార్, మా బాధలను కొంత నివారణ గావించు, మమ్మల్ని కూడా నువ్వు సమానంగా చూచమని చెప్పాడు.
1: They all wanted him to resolve this problem.
0: లోకములో అందరూ సమానమే.
1: In fact, all are equal.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: All are the children of God.
0: కాబట్టి ఈ భేదములు మనకు ఎందుకు ఉండాలి?
1: Then why should there be disparity?
0: ఈ భేదములు ఉండకూడదని చెప్పినని తాను అందరినీ సవరించుకుంటూ వచ్చాడు.
1: They never wanted this racial discrimination to exist any longer.
0: ఆ ఏకత్వం లోపల వీరికి విజయం కలిగించాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఈక్వాలిటీ బ్రాట్ హిమ్
0: ఈ విజయం చేయటం చేత అందరు కూడా నీగ్రోలంతా కూడా ఆ లింకన్ చాలా పొగుడుతూ వచ్చారు.
1: ఆల్ నీగ్రోస్ స్టార్టెడ్ ప్రైజింగ్ లింకన్.
0: లోకంలో మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ఎన్ ఎటర్నల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్.
0: ఎప్పుడు జరుగుతుంది? మంచి చెడ్డలు గుర్తించినటువంటి మూర్ఖులకు మాత్రమే ఈ సంఘర్షణ జరుగుతుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇగ్నోరెంట్ ఫూలిష్ మ్యాన్ హూ ఫైండ్స్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్.
0: ఎవరైనా మంచి పేరుతో అభివృద్ది వస్తున్నారంటే వాళ్లపైన ఏదో కొన్ని కిటుకులు కంపిస్తుంటారు.
1: వన్ ఈస్ ప్రోగ్రెసింగ్ ప్రాస్పరింగ్ హైయర్ అండ్ హైయర్.
0: వారిపైన లేనిపోని కొన్ని ఆపోహలంతా కూడా కల్పిస్తుంటారు.
1: అండ్ దే గో ఆన్ బ్లేమింగ్ దెమ్.
0: దానిని మనం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు.
1: వన్ షుడ్ నాట్ బి మైండ్ ఫుల్ ఆఫ్
0: నిందలు స్థుతులు. ఇవన్నీ కూడా మానవత్వానికి వచ్చేటువంటి సహజధర్మం.
1: దీస్ ఆర్ సర్టన్ టెండెన్సీస్ దట్ ఆర్ క్వైట్ నేచురల్.
0: కీర్తికి అపకీర్తికి ఉండేటువంటి మధ్య లోపల ఇలాంటివన్నీ జరుగుతూ వస్తుంటాయి.
1: బిట్వీన్ దీస్ టూ రెప్యూట్ అండ్ డిస్రెప్యూట్ దీస్ థింగ్స్ హ్యాపన్.
0: మన భారతదేశంలో
1: ఇన్ భారత్
0: గొప్ప పేరు పొందినటువంటి మహనీయులందరూ కూడాను ఇలాంటి యొక్క సందిగ్ధావస్థలోనే జరుగుతూ వచ్చింది.
1: వెరీ ఫేమస్ రిపీటెడ్ పీపుల్ ఫేస్ సచ్ సిచ్యువేషన్స్.
0: కానీ వారు అన్నిటి ఎందుకు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
1: బట్ యెట్ దే వర్ విక్టోరియస్.
0: సత్యంతో మనం బ్రతికేటువంటి వారము, ప్రేమతో మనం జీవించేటువంటి వారము, దీర్ఘమైనటువంటి యొక్క దీంతో మనం దీక్ష పట్టినటువంటి వారము, ఏనాటికి మనకు ఇంపు రాదు.
1: దే ఆల్ థాట్ లైక్ దిస్ వి ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. వి సర్వ్డ్ ఎవ్రీబడీ.
0: దేహము ఏనాటికైనా పోయేటువంటిదే.
1: God is bound to fall any time.
0: నిన్ను రక్షించుకునే నిమిత్తమే నీవు పెడమార్గం పట్టకూడదు.
1: Don't go along the wrong direction to safeguard your body.
0: పోనే పోతుంది.
1: It's bound to fall.
0: కానీ మన సత్యం శాశ్వతంగా నిలుస్తుంది.
1: But the truth remains once for all.
0: కనుక సత్యం కోసం మనం పాటుపడాలి.
1: Struggle for this truth.
0: సత్యం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing greater than truth.
0: సత్యము నందుండి సర్వమే సృష్టించి.
1: Having been from the point of truth, the whole creation came.
0: Satyamunanda anage sarva srushti.
1: The creation merges in truth ultimately.
0: Satya mahimaleni telamedi kanugunna.
1: There is no other place where there is no truth.
0: Sutta sattvam ide chudaraya.
1: It is the pure unsullied truth that pervades.
0: Ekkada poyinappudiki vaari vaari manobishtamu nerveerinappudu vaaru viruddhamaina margaanni praveshistaru.
1: Everywhere when once all their desires are satisfied, they act in a perverted way.
0: Vaari doshame kaani naa dosham kaadu.
1: The mistake lies with them, nothing to do with
0: God. Lokamulo bhagavantunu dushinchetunte vaaru entha mandi? Naalugu rakamulainte vaaru.
1: Four people turn against God.
0: దేవుడంటేనే నమ్మకం లేనటువంటి వారు దేవుడిని దూషిస్తారు. ఇది మొదటి రకము.
1: ద ఫస్ట్ కేటగిరీ ఆర్ దోస్ హూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: వ్యక్తిగతమైనటువంటి యొక్క దీని లోపల ఒకడు తన స్నేహితుడు అభివృద్ది వస్తుంటుంటే అతను చూడలేక ఓర్చుకోలేక ద్వేషించేటువంటి వారు రెండో రకము.
1: ద సెకండ్ కేటగిరీ ఆర్ దోస్ ఆఫ్ జెలసీ హూ కుడ్ నాట్ బేర్ ది అదర్స్ ప్రాబ్లమ్.
0: మూడవది వారు ఆశించినటువంటి కోరికను నెరవేరకుండా పోవడం వల్ల ద్వేషించేటువంటి వారు మూడవ వారు.
1: థర్డ్ కేటగిరీ ఆఫ్ దోస్ whose desires are not fulfilled, therefore they turn against.
0: కానీ అతనికి వచ్చినటువంటి స్థితి పేరు ప్రతిష్టలు నాకు రాలేదు అని కొన్ని ఏడ్చేటువంటి వారు మరికొంతమంది.
1: There are people who are envious watching the progress.
0: ఈ కారణాలు తప్ప దైవాన్ని దూషించేటువంటి వారు లోకంలో ఎవరు లేరు.
1: These are only the four categories.
0: తుచ్చమైనటువంటి అలక్ష్యమైనటువంటి యొక్క ఈ యొక్క మార్గాలు ఆధారం చేసుకుంటున్నారు.
1: This path is so mean, so dirty, so low.
0: వారు ఏదో ఒక అభిష్టాన్ని కోరుతారు.
1: But yet what is the want?
0: Swami, naaku ee pani cheyali.
1: Swami, you do this for me.
0: Naaku ee dabbu kavali.
1: I want money.
0: Nenu ee vidhamaina society pettukuntunnanu.
1: I'm just starting
0: a school. Start I'm
1: starting a business.
0: దానికి దైన జబ్బు కావాలి.
1: I need money now.
0: నాయన నేను సత్యమే చెప్తాను. నాయన నీ దేశం వేరు, ఈ దేశం వేరు. ఈ దేశం డబ్బు ఆ దేశానికి చెల్లదు.
1: భగవాన్ టెల్స్ యు హావ్ గాట్ యువర్ ఓన్ నేషన్, యూ షుడ్ అబైడ్ బై ద రూల్స్.
0: కాబట్టి ఈ డబ్బును నీవు ఎట్ట తీసుకుని పోతావు?
1: హౌ కెన్ యూ క్యారీ దిస్ మనీ?
0: అసాధ్యము.
1: నౌ ఇంపాసిబుల్.
0: గవర్నమెంట్ ను మనం మోసం చేయాలి.
1: And you have to betray, cheat
0: government. ఇలాంటి వంత వద్దు అని అంటాను.
1: భగవాన్ విల్ సే నో టు సచ్ థింగ్.
0: అలాంటి పరిస్థితి లోపల వారు కొంచెం దేశాన్ని పూనుతారు.
1: And then they develop hatred.
0: దేశాన్ని పూచి అనేక రకమైనటువంటి తిరస్కారాలు చేస్తారు.
1: And they go on denying the divinity.
0: ఏం చేసినా గానీ నా సత్యం నాదే.
1: But భగవాన్ holds on to his.
0: ఎవరు దూషించినా, ఎవరు భూషించినా మీరెవ్వరు కూడా ఏ విధమైనటువంటి లెక్క చేయకూడదు.
1: Don't be carried away by the praise or blame.
0: ఎందుకంటే మీ నమ్మకం మీది.
1: బికాస్ యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ఓన్.
0: దైవత్వం అనేటువంటిది నమ్మకం పైన ఆధారపడినటువంటిది.
1: యువర్ ఫెయిత్ డిపెండ్స్.
0: నమ్మకాన్ని ఎవరు కల్పించేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ కెనాట్ బి గిఫ్టెడ్ బై ఎనీబడి.
0: నమ్మకం మంది.
1: యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ఓన్.
0: దైవం ఉన్నాడు అంటారు.
1: ది థీస్ట్ సేస్ గాడ్ ఎగ్జిస్ట్.
0: కానీ కొంతమంది దైవం లేడు ఉంటారు.
1: సమ్ మే డినై హిమ్.
0: లేడని వారికి లేడునరా, ఉన్నని వారికి ఉన్నరా.
1: In fact, you have got faith in God. God exists for you. If you deny him, he doesn't find him.
0: Gani, Swami ki sarvam, yes, yes, yes.
1: Yes, no belong to our tongue, the mouth, but to God everything is yes and yes.
0: Yevari manasu varike sachi.
1: You go by your own mind.
0: కనుక దేవుని మనం ఏమాత్రము లెక్క చేయకూడదు.
1: డోంట్ బి క్యారీడ్ అవే బై ఎనీబడి.
0: మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మన ఆత్మతత్వాన్ని మనం వదలకూడదు.
1: You hold on to your own faith, cling on to the principle of the spirit and atma.
0: దీనిని అభివృద్ధి పొందడం చూసేటువంటి వారు చాలా మంది దీనికి కొంత అసూయ పడుతూ ఉంటారు.
1: People, some people are jealous because they watch the progress.
0: అసూయ అనేటువంటిది గొప్ప రాక్షసి వంటిది.
1: And jealousy is the worst of the demons possible.
0: ఫలవృక్షంతో ఫలములు కాసి చక్కగా కలకలలాడుతున్నటువంటి వృక్షాన్ని లోపల ఎవరికి తెలియకుండా ఒక వేరు పురుగు వేరులో చేరిపోతుంది.
1: A fruit bearing tree, the fruits are so delicious, so sweet, but you find the pests entering into the roots.
0: Adi evariki kanipinchadu.
1: Nobody would see that.
0: Kaani adi talli veerunu kotti vesthapudike rendo dinam chetti kooli pothundi.
1: And the moment the roots are rotten, the tree falls.
0: Appudu ee chetti oka dosham emiti?
1: And what is the mistake of the tree then?
0: Ee asuya anetunti vaadu tara endu unnatunti oka tattvamnu kontha varaku gopyanga unchukoni adi lopal lopala ప్రచారం చేస్తూ ఉంటాడు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద జెలసీ, ది ఎన్వీ దట్ ప్రాంప్ట్ పీపుల్ టు పబ్లిసైజ్ అండ్ ప్రొపగేట్.
0: దుర్మార్గుల యొక్క తత్వము.
1: ఇట్ ఈస్ వికెడ్నెస్.
0: కానీ నా ఉద్దేశంలో, నా దృష్టిలో దుర్మార్గులే లేరు.
1: ఫ్రమ్ భగవాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఆర్ నో బ్యాడ్ పీపుల్ ఎట్ హోమ్.
0: వారి చేష్టలు ఈనాడు మారుతాయి, రేపు మారుతాయి.
1: అండ్ యూ మే డూ సంథింగ్, యూఆర్ బౌండ్ టు చేంజ్ టుమారో.
0: సత్యం ఒక్కటే.
1: బట్ భగవాన్స్ పాత్ర
0: అందరూ నా వారే.
1: ఆల్
0: నేను అందరి వాడనే.
1: All belong to Bhagavan. Bhagavan belongs to all.
0: నా యొక్క ప్రాపర్టీ అంతా ప్రేమ ఒక్కటే.
1: His love is the binding principle.
0: ఆ ప్రేమ చేతనే నేను అందరినీ ఆదరిస్తుంటాను.
1: Bhagavan treats everyone with love.
0: ఎవరు వచ్చినా కూడాను నా పైన ద్వేషాన్ని పూని వారు ఆశ్రయించినప్పటికీ వారు నేను బ్రోస్తూనే ఉంటుంటాను.
1: You may not love him, but yet Bhagavan blesses you.
0: నేను ఈ తప్పప్పుడు ఏది కూడా నేను వెతకను.
1: Bhagavan will not search your mistakes.
0: వారి దోషం అంతకంటే వెతకను.
1: None of your faults either.
0: నా ప్రేమను మాత్రం నేను చూస్తుంటాను.
1: Bhagavan goes by the principle of love.
0: ఈ ఏకత్వాన్ని గుర్తించినటువంటి తత్వం అందరికూడా బోధించాలి.
1: And this principle of unity must be recognized.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే మనలో ప్యూరిటీ వచ్చేస్తుంది.
1: Out of this unity you will develop purity.
0: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ బయలుదేరుతుంది.
1: And this purity will take you to divinity.
0: కనుక మనం డివినిటీని డెవలప్ చేసుకోవాలంటే మనలో ప్యూరిటీ కావాలి.
1: To develop divinity we need purity.
0: ఈ ప్యూరిటీ కావాలంటే,
1: if you want purity,
0: అందరినీ కలిసి మెలిసి ఉండాలి.
1: We should mingle together.
0: అప్పుడే మనకు తగినటువంటి ఒక ఫలితం మనకు లభిస్తుంది.
1: Then you will get the positive result.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు
1: today
0: ఈ దేహమునికేమో 75 అంటున్నారు.
1: We say this is 75th birthday.
0: నాకు ఈ ఏజ్ తో నాకు అక్కర్లేదు.
1: Bhagavan is not bothered of the age.
0: జగత్ యొక్క క్షేమమే నాకు ప్రధానమైనటువంటిది.
1: భగవాన్ థింగ్స్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: కష్టజీవులైనటువంటి వారిని ఆదరించడమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
1: భగవాన్ ఇస్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లోన్.
0: కొన్ని దీనిని కష్టపడుతున్నట్టు వారి కష్టాలు తీర్చడమే నా యొక్క ప్రధాన కర్తవ్యం.
1: భగవాన్ విల్ రిమూవ్ ఆల్ ద ఆబ్స్టికల్స్ ద ప్రాబ్లమ్స్ దట్ కమ్ ఇన్ ద వే ఆఫ్
0: నేను ఎవరే విధమైనటువంటి రీతిగా నేను చాటినప్పటికీ నా యొక్క దీక్ష ఒక్కటే.
1: భగవాన్స్ డిటర్మినేషన్ ఇస్ వన్.
0: కనుకనే పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
1: You have taken determination anyway.
0: పట్టు చెల్లెడు దాకా తీరకుండు.
1: Hold on until it is fulfilled.
0: అడిగిన ఏదియో అడగనే అడిగితివి.
1: You have asked anyway.
0: అడిగినది విడుదాక విడవకుండు.
1: Until it is given, do not drop.
0: కోరినది ఏదియో కోరనే కోరితిరి.
1: You have requested and begged.
0: కోరిక చెల్లుడుదాకా పోవకుండు.
1: And do not leave until it is granted.
0: పోరు పడలేక నేనే నపవలయు.
1: He has to bless you out of disgust.
0: వడం తెలియక మీరైనా అడగవలయు.
1: Or you must ask repeatedly.
0: అంతే కానీ
1: only that.
0: ఇంకా మీ అంత మీరు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
1: To return is not the quality of a devotee.
0: నీవు కోరినటువంటి చెల్లేంత వరకు నువ్వు గట్టి పట్టులో ఉంటుంది.
1: Until your desire is fulfilled, hold on with determination.
0: ఇది ఏ మనకు దీక్ష?
1: This is the determination.
0: ఇది మానవుని యొక్క తపస్సు.
1: This is the penance.
0: తపస్సు అనగా అడవులకు పోయి తల క్రింద పెట్టుకుని కాళ్ళు పైన పెట్టుకుని తపస్సు చేయడం కాదు.
1: Penance does not mean going to the forest, turning your body in the
0: water. మాటను మనం దక్కించుకోవాలి.
1: And consult your desire.
0: సత్యాన్ని కాపాడుకోవాలి.
1: And protect the truth.
0: మనం కృతజ్ఞతను పెట్టుకోవాలి.
1: Show gratitude.
0: ఆత్మవిశ్వాసం నిలుపుకోవాలి.
1: హోల్డ్ ఆన్, కీప్ అప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఇది భక్తుల యొక్క ప్రధానమైనటువంటి జీవితము.
1: దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఎ డివోటీ.
0: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ,
1: మెనీ ఆబ్స్టకల్స్,
0: దీన్ని లెక్క చేయకుండా,
1: డోంట్ బి క్యారీడ్ అవే బై దెమ్,
0: మన యొక్క జీవితమే మనం ఆధారంగా తీసుకోవాలి.
1: గో బై యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకో.
1: డెవలప్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: నీ ఆత్మగౌరవాన్ని నీవు పెంచుకో.
1: సో ఆల్సో సెల్ఫ్ రెస్పెక్ట్.
0: నీ ఆత్మ త్యాగాన్ని నువ్వు చూసుకో.
1: బి రెడీ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఆత్మని ఎందే ఉన్నది కానీ మరొకరు ఎందు కాదు.
1: ద సెల్ఫ్ ఆత్మ ఇస్ ఇన్ యూ.
0: వాని ఆత్మ కూడా వాని ఎందు ఉంటున్నది.
1: ద సెల్ఫ్ ద స్పిరిట్ ఇస్ ఇన్ ఎవరీవన్.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ ద స్పిరిట్ ఇస్
0: ముక్కలు ముక్కలు కాదు.
1: ఇట్ కెనాట్ బి డివైడెడ్.
0: ఇది దీని అంశములుగానే ఉంటుంటాయి.
1: దే ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: కనుక
1: సో
0: ఇది చిన్నవాడే, ఇది పెద్దవాడే, వీని విశ్వాసం తక్కువ, వాని విశ్వాసం పెద్దది అని కొంతలు వేయకండి.
1: నెవర్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్. Being young that he has got less of faith, being elder he has got greater faith.
0: ఏ మాత్రము మారదు.
1: The faith and age are not related.
0: కనుక అందరి యందు ఉన్నటువంటిది క్వాలిటీ ఒక్కటే.
1: The quality is one and the same, irrespective of age.
0: Quantity వేరు వేరుగా కావచ్చు.
1: Quantity might differ.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మన భారతదేశాన్ని సరైన స్థితిలో మనం తీర్చిదిద్దుకోవాలంటే అందరూ ఐకమత్యం కావాలి.
1: Unity is absolutely essential today. To mold the Bharat as an ideal country.
0: మన ప్రాచీన లీడర్స్ అంతా కూడాను
1: ఆల్ అవర్ లీడర్స్
0: త్యాగం చేసి
1: దే సాక్రిఫైస్
0: పట్టుదలను సాధించుకుంటూ
1: అండ్ దే హావ్ డిటర్మిన్
0: స్వతంత్రాన్ని సాధించారు
1: అండ్ అచీవ్డ్ ఇండిపెండెన్స్.
0: కానీ స్వతంత్రాన్ని సాధించారే కానీ దురదృష్టం వల్ల ఐకమత్యాన్ని పొందించలేదు.
1: దే అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ యూనిటీ ఇస్ నాట్ అచీవ్డ్ టిల్ నౌ.
0: స్వతంత్రాన్ని సాధించే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇండిపెండెన్స్?
0: ఐకమత్యమే లేకపోతే ఇలాంటి అవస్థలే మనకు గురి అవుతుంటాయి.
1: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ వి ఆర్ సఫరింగ్.
0: ఎక్కడ చూసినా కానీ దేశాలే.
1: వి ఫైండ్ హేట్రెడ్
0: ఒక పార్టీ లోపలనే 10 పార్టీలు
1: అండ్ దేర్ సో మెనీ
0: ఒక కుటుంబం లోపల 4 దోవలు
1: అండ్ ద సేమ్ ఫ్యామిలీ హస్ డిఫరెంట్ పార్ట్స్.
0: ఏ విధంగా సుఖాన్ని మనం పొందగలము?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ది ఇండిపెండెన్స్ టు బి మెయింటైన్డ్?
0: కనుకనే మనం ఇది కాదు మనం నేర్చవలసింది.
1: దిస్ ఇస్ నాట్ ది థింగ్ దట్ వి ఆర్ సపోజ్ టు లర్న్.
0: అందరి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: వి షుడ్ నో ది వన్నెస్.
0: ఈనాడు నమ్మకమే లేనిటువంటి వారికి అందులైపోతున్నారు.
1: అండ్ వి ఆర్ బ్లైండ్ బికాజ్ వి లాస్ట్ ది సైట్ ఆఫ్ ఫెయిత్.
0: ఎవరిని నమ్మవద్దు, నిన్ను నీవు నమ్ముతావు కదా.
1: You may not have faith in anybody, at least you should have faith in yourself.
0: అదే దైవం యొక్క ప్రేమ.
1: And that is divine.
0: Confidence in you, confidence in God.
1: First you should have confidence in you and then confidence
0: in God.
1: And this is the secret of greatness.
0: నీ పైన నీకు నమ్మకం ఉంటుంటే అదే దైవం పైన ఉండటం.
1: ఇఫ్ యూ గాట్ ఫెయిత్ ఇన్ యూ, యూ విల్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: నీవే నేను అనేటువంటి దీంతో నీవు దైవంగా ఉంటున్నావు.
1: అండ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ గాడ్.
0: దైవానికి ప్రత్యేకమైన ఆకారం లేదు.
1: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్.
0: నేను నేను నేను అనేటువంటిదే దైవత్వము.
1: అండ్ దిస్ వెరీ పాజిటివ్ ఐ ఇస్ డివైన్.
0: కనుకనే ఇట్టి ఏకత్వాన్ని మీరు విశ్వసించి,
1: హావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ వన్నెస్,
0: దేశాన్ని మనం కాపాడుకునే నిమిత్తమై,
1: టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ,
0: ఐకమత్యం చేత,
1: విత్ యూనిటీ,
0: అందరూ ఒక్కటైపోతే ఎలాంటి దివ్యమైనటువంటి శక్తినైనా మనం సాధించవచ్చు.
1: వీ కెన్ సర్టన్లీ అకాంప్లిష్ ఎనీ డివైన్ పవర్.
0: ఏ మార్గమునైందనే కూడా మనం విజయాన్ని చేకూర్చుకోవచ్చు.
1: యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ పార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతదేశంలో ఉండినటువంటి పవిత్రత మరొక దేశంలో లేదు.
1: ద శాంక్టిటీ సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: అందువల్లనే భారతదేశం లోపల అనేక అవతారములు ఉద్భవిస్తూ వచ్చాయి.
1: దేర్ఫోర్ భారత్ హాస్ బీన్ ద ల్యాండ్ ఆఫ్ సెవెరల్ ఇన్కార్నేషన్స్.
0: కనుకనే భారతదేశము అన్ని దేశములకు ఒక తల్లి వంటిది.
1: దేర్ఫోర్ భారత్ ఈజ్ ద మదర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: అట్టి పవిత్రమైన మన తల్లిని మనం ఏ విధంగా మనం విడిచిపెట్టున్నాం?
1: అండ్ ఇన్ వాట్ వే వీఆర్ థింకింగ్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్?
0: తప్పు తప్పు తప్పు.
1: ద ప్రెసెంట్ ప్రొసీజర్ ఇస్ రాంగ్.
0: తల్లిని గౌరవించాలి.
1: యు హావ్ టు రెస్పెక్ట్ యువర్ మదర్.
0: మాతృదేశము,
1: దిస్ ఇస్ యువర్ మదర్ ల్యాండ్.
0: అదే నీ యొక్క జీవితంలో సరైన లక్ష్యము.
1: అండ్ యూ షుడ్ కీప్
0: జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి అరియసి అన్నాడు శ్రీరాముడు.
1: And Rama said, motherland is much greater than the very heaven or paradise.
0: Na thalli na yokka motherland rendu okkate annaru.
1: He considers his physical mother and motherland identical.
0: Aa satyanni meeru inaadu gurtinchi vartinchali.
1: That we have to know and conduct ourselves.
0: Rama Rama Rama ani poojistuntaru smaristuntaru.
1: You think of Rama, you glorify him.
0: Kaani Rama vakyamni evaru aacharistunnaru.
1: But who is practicing teaching message of Rama? No one is practicing.
0: Rama Rama ani smarinchatamlo matram heroes aipothunnaru. Practical lo zeros aipothunnaru.
1: You are a hero in chanting Rama's name, you are a zero in practicing Rama's teaching.
0: Enduku ee yokka deenni follow cheyakoddu?
1: Why don't you follow the teaching of Rama?
0: Ee naadu dharma vidhamainatuvanti dharmalu aneka rakamuluga untunnayi.
1: And we find that the dharma, the code, very
0: ఎక్కడ చూసినా అదే దైవత్వం అనే చెప్తుండాలి.
1: అండ్ దే ఆల్ స్పీక్ ఆఫ్
0: సేమ్ వేదము నాలుగు రకమైనటువంటి మహావాక్యములు అందించింది.
1: వేద రిఫర్ టు ఫోర్ మహావాక్యం.
0: తత్వం అసి అది నేను ఒకటే అన్నారు.
1: తత్వం అసి దట్ ద వర్డ్.
0: కానీ అది ఎవరు నటిస్తున్నారు?
1: అండ్ హౌ మెనీ పీపుల్ ఫాలో దట్?
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ. అవేర్నెస్ ఇస్ డివైన్.
0: నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ కూడా నేనే అన్నారు.
1: దట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఇంకా ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: అది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్?
0: దైవం అనేటువంటిది ఏకం సత్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: మూడవది అది తానుగానే ఉంటున్నాడు. అయమాత్మ బ్రహ్మ.
1: ద థర్డ్ వన్ అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ అనగా ఇంగ్లీష్ లో అయామ్ ఆత్మ అండ్ బ్రహ్మ అని.
1: అయమాత్మ బ్రహ్మ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ సే ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: అయామ్ ఆత్మ.
1: ఐఎమ్
0: బ్రహ్మ.
1: ఐఎమ్ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ.
1: దట్ ఈస్ అయమాత్మ బ్రహ్మ.
0: ఇలాంటి సందేహాలను, ఇలాంటి కిటుకైనటువంటి అర్థాలను బోధిస్తూ వచ్చింది వేదము.
1: వేదస్ రిఫర్ టు సచ్ సటిల్ మీనింగ్స్.
0: కనుక మనం ఈ పవిత్రమైన వాక్యాలను ఉచ్చరిస్తున్నామే కానీ ఆచరణలో ఎవరు పెట్టడం లేదు.
1: వి జస్ట్ రిపీట్ లైక్ ఎ పారెట్ ఆల్ దిస్ డిక్టా.
0: కానీ ఇన్ని ఉచ్చరిస్తున్నాము, ఇన్ని సాధనలు చేస్తున్నాము, ఇన్ని విధమైనటువంటి బోధనలు చేస్తున్నాము, కానీ ఎవరు ఆచరణలో పెడుతున్నారు?
1: వి జస్ట్ అటర్ బట్ వి డోంట్ ఫాలో.
0: ఆచరణలో పెట్టినటువంటి వాక్యములు అన్ని కూడా కేవలం అసత్యములే.
1: ఆల్ దట్ యు డు నాట్ ప్రాక్టీస్, ఆల్ అటరెన్సెస్
0: ఆర్ ఫాల్స్.
1: I only pomp and show.
0: అందరి యందు దైవం ఉన్నాడు అని చెప్పి అందరిని మనం ప్రేమిస్తూ రావాలి.
1: When once you say God dwells in everyone, you should love all.
0: కానీ మనం చెప్తున్నామే కానీ ఇతను నాకు ద్వేషి, ఇతను నాకు విరోధి అని చెప్తున్నాం.
1: బట్ యూ జస్ట్ సే సో, బట్ యూ కన్సిడర్ సమ్ యాజ్ యువర్ ఎనిమీస్.
0: చాలా విరుద్ధమైనటువంటి పదములు.
1: ఇట్ ఇస్ ఎ కాంట్రడిక్టరీ వే ఆఫ్ యాక్షన్. యూ షుడ్ నాట్ సే.
0: ఒకవేళ నీకు అతనిపైన ప్రేమ లేకుండా పోతే అతనితో ఏమీ సంభాషణ చేయవద్దు.
1: ఇఫ్ యూ డోంట్ లవ్ ఆర్ లైక్ హిమ్, బీ అవే ఫ్రమ్ హిమ్.
0: వైట్గా ఉంటుండు.
1: బీ సైలెంట్.
0: నీ యందు ప్రేమ అభివృద్ధి చేసుకో.
1: అండ్ డెవలప్ లవ్ విత్ హిమ్.
0: ఎవరిని ద్వేషించవద్దు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరిని అసహ్యపడద్దు.
1: Don't be disgusted with anyone.
0: వన్ని ఒకటి తూలనాడవద్దు.
1: Don't accuse anybody.
0: ఇది ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటి పవిత్రమైనటువంటి ఏకత్వాలు.
1: దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ టు ఎవ్రీబడి టుడే.
0: అందరినీ నేను ప్రేమిస్తున్నాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: నాకు ఎవరిపైన ద్వేషం లేదు.
1: భగవాన్ డజంట్ హేట్ ఎనీబడి.
0: ఎవరు నాకు ద్వేషులు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ నన్ వాట్ వుడ్ హేట్ హిమ్.
0: కనుక నేను నాకు అందరూ మిత్రులే, అందరూ భక్తులే, అందరూ బిడ్డలే, అందరూ ఒకటే.
1: సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ భగవాన్. All of us are friends of Bhagavan.
0: కనుకనే ఇలాంటి తత్వాన్ని మీరందరూ కూడా ఆచరించాలి.
1: We should practice this principle.
0: ఈ విధమైనటువంటి యొక్క ఫ్రెండ్షిప్ ని మీరు పెంచుకోవాలి.
1: This friendship with Lord God we should develop more and more.
0: మనకు గ్రంథం ఏమిది?
1: What is our goal?
0: ఈ ప్రపంచమే మనకు గ్రంథము.
1: And the whole world is the text.
0: అంతరాత్మనే మనకు గురువు.
1: And the spirit is teacher.
0: కానీ గురు మన మిత్రుడు ఎవరు? భగవంతుడే మన మిత్రుడు.
1: గాడ్ హింసెల్ఫ్ ఇస్ అవర్ ఫ్రెండ్.
0: కనుకనే భగవంతుడే నా మిత్రుడు.
1: గాడ్ ఇస్ మై ఫ్రెండ్.
0: ప్రపంచమే నా గ్రంథము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ బుక్.
0: నా అంతరాత్మనే గురువు.
1: మై ద సెల్ఫ్ ద స్పిరిట్ ఆఫ్ మై ప్రిసెప్టర్.
0: నిజమైన యొక్క భోగము.
1: అండ్ వాట్ ఇస్ దిస్ ఇస్ రియల్ వెల్.
0: ఈ కాలాన్ని ఆధారం చేసుకుని పవిత్రం చేసుకోవాలి.
1: అండ్ దిస్ టైమ్ హ్యాస్ టు బి సాంక్టిఫైడ్. స్పెండ్ ఇట్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైమే భగవత్ స్వరూపము.
1: టైమ్ ఈజ్ ద వెరీ పర్సన్.
0: కాలకాల ప్రపన్నానం కాలక్రమం కరిష్యతి అనేది వేదం.
1: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్. ఈజ్ మాస్టర్ ఆఫ్ టైమ్.
0: కనుకనే మాస్టర్ ఆఫ్ టైమ్.
1: గాడ్ ఈజ్ మాస్టర్ ఆఫ్ టైమ్.
0: అన్ని కూడా ఈ కాలంతోనే ఇమిడి ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ బౌండ్ బై టైమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నీ ప్రేమ ఎందు ఉన్నటువంటి ప్రేమ, నా యందు ఉన్నటువంటి ప్రేమ రెండు కూడా ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్, యువర్ లవ్ ఫర్ భగవాన్
0: సర్వభూత
1: భగవాన్ లవ్ ఫర్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్, ఇన్ ద సేమ్ వేవ్ లెంగ్త్.
0: సర్వభూతముల యందు ఉన్నటువంటి ప్రేమ, నీ యందున్నటువంటి ప్రేమ ఒక్కటే.
1: లవ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ అండ్ లవ్ విత్ ఇన్ యూ ఆర్ వన్ అండ్ ది సేమ్.
0: నీ ప్రేమ వస్తు వాహనాలపైన భ్రాంతితో కూడి ఉంటుండాలి.
1: ఆఫ్టర్ ఆల్ దిస్ లవ్ టువర్డ్స్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ దే ఆర్ మొమెంటరీ.
0: నా ప్రేమ ఎట్టి వాహనాలు ఎట్టి ఆంచలు లేవు.
1: భగవాన్స్ లవ్ ఈజ్ బియాండ్ ఆల్ మెటీరియల్, ఈజ్ నాట్ పొసెసివ్.
0: ఇది ప్యూర్, ఇది ఒక విధమైనటువంటి యొక్క ఇది శుద్ధమైనటువంటి.
1: భగవాన్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్ లవ్.
0: అందరికీ ఉన్నటువంటి ప్రేమ
1: లవ్ ఇన్ ఎవ్రీవన్
0: కొంత నెగటివ్ గా మారుతుండాలి.
1: సమ్ టైమ్స్ టర్న్స్ నెగటివ్,
0: వాంఛలతో చేరుతుండాలి.
1: బికాస్ ఇట్ ఇస్ రిలేటెడ్
0: టు డిజైర్.
1: భగవాన్ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్.
0: నాదంతా కూడా పాజిటివ్ ని.
1: భగవాన్ ఇస్ అబ్సల్యూట్లీ
0: పాజిటివ్. లేకుండా నెగటివ్ ప్రయోజనం లేదు.
1: Without positive, negative is useless.
0: Negative lekunda positive prajodam ledu.
1: Without negative, positive is useless.
0: Kanukane I and you are one.
1: So Bhagavan says, I and you are one.
0: Negative ni positive tho kalapandi.
1: And just join God.
0: Ee positive ni mee negative tho cherchukondi.
1: And then take God into you.
0: Manam anubhavinchaleinatundi okka ee sukaru emi undavu lokamlo.
1: Then there will be no pleasure, no happiness that you cannot experience.
0: ఈ విధమైన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకున్నప్పుడే
1: వెన్ యూ హ్యావ్ దిస్ ఇంటర్ రిలేషన్షిప్
0: ఎంతైనా ఆనందాన్ని పొందుతుంది.
1: ద లైఫ్ ఇస్ బౌండ్ టు బి బ్లిస్ఫుల్.
0: ఎట్టి ఆనందము? బ్రహ్మానందం.
1: వాట్ సైట్ సార్ట్ ఆఫ్ బ్లిస్? సుప్రీం బ్లిస్.
0: ఆ ఆనందాన్ని మనం పొందుకుంటే పరమ సుఖదం.
1: అండ్ ఇట్ ఇస్ సుప్రీం బ్లిస్ హ్యాపీనెస్ స్టేట్.
0: అప్పుడే మనం బ్రహ్మస్వరూపుడు అయిపోతాం.
1: అండ్ దెన్ యూ బికమ్ డివైన్.
0: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో. ఒకవేళ
0: నీకు ఇష్టమంటే సాధన చేసుకో, తప్పు కాదు.
1: ఇఫ్ యూ రియల్లీ వాంట్ ఫాలో వన్ స్పిరిచువల్.
0: ఈ సాధన నీ మనోతృప్తి నిమిత్తమే చేస్తున్నావే కానీ
1: స్పిరిచువల్ ప్రాక్టీసెస్ గివ్ యూ సాటిస్ఫాక్షన్.
0: ఆత్మతృప్తి కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అందరి యందు ఏకత్వాన్ని భావించు.
1: కన్సిడర్ ఎవ్రీవన్ ఈక్వల్.
0: అందరి యందు ప్రేమతత్వాన్ని పంచిపెట్టు.
1: అండ్ షేర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: ఇదే నిజమైనటువంటి యొక్క సాధన.
1: This is the true spiritual practice.
0: Karuka ye devudaina ye naamamaina anni okate.
1: Any name, any form are one and the same. Ek
0: prabhu ka anek naam.
1: One God has many names.
0: Anek neemam undinappudikani manam ye vidhanga bhavinchali?
1: God has many names.
0: Nee oka dinamu sahasra naamarchana cheyal anukuntunnavu.
1: One day you may worship God in 1000 names.
0: Kaani 1000 manchi gandhamulu anaga poolu techu pettukunnam.
1: And you brought 1000 flowers for worship.
0: Okkoka thori Keshavaya Namaha.
1: You say one name and offer flower. Another name, offer another flower.
0: Masudaya Namaha. Trivikramaya Namaha. Ee vidhanga okkoka peru cheppi okkoka pushpam vestunnavu.
1: By saying each name you start offering a flower each time.
0: Kaani okkoka peruku okkoka roopam unda akkada.
1: Do you find each form for every name?
0: Okkoka roopamuniki inni perulato meer poojistunnaru.
1: One form is called by many names.
0: Kanukane bhagavantudu ekkadunnadu?
1: Then where is God?
0: సర్వరూపము చేయనటువంటి యొక్క నీ అందే ఉంటున్నాడు.
1: గాడ్ హ్యాస్ మెనీ ఫార్మ్స్ ఈజ్ ఇన్ యూ టూ.
0: కనుక దీన్ని అంగ పూజ కూడా అని అంటున్నాను.
1: అండ్ దిస్ వీ కాల్ ఇట్ అంగ పూజ.
0: నేత్రం సమర్పయామి అంటాం.
1: ఐ సే ఐ ఆఫర్ మై ఐ.
0: ఇలాంటి పూజలు చేయటం ఎంత దోషము?
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఈస్ టు ఆఫర్ సచ్ మీనింగ్.
0: ఇలాంటి పూజల వల్ల ఏమి తృప్తి మనకు?
1: వాట్ సాటిస్ఫాక్షన్ యూ హ్యావ్?
0: తృప్తే లేదు.
1: నౌ
0: భగవంతుడు కూడా అంగీకరించడు.
1: గాడ్ విల్ నాట్ రిసీవ్ సచ్ ప్రేయర్.
0: నేత్రం సమర్పయామంటే నువ్వు నేత్రాన్ని సమర్పిస్తున్నావా?
1: వెన్ వన్స్ యూ సే ఐ ఆఫర్ మై ఐ, డు యు డు దట్?
0: తీసుకుంటున్నావు, నేత్రం పైన పెట్టుకుంటున్నావు, నేత్రం సమర్పయామి అంటున్నావు.
1: యు కలెక్ట్ ఎ ఫ్లవర్, టచ్ ఇట్ అండ్ దెన్ ఆఫర్ టు గాడ్.
0: చెప్పేది నేత్రము, ఇచ్చేది పుష్పము.
1: యు సే ఐ బట్ యు ఆఫర్ ఫ్లవర్.
0: కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక విధమైనటువంటి దైవానికి కూడా నువ్వు ద్రోహం చేస్తున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ చీటింగ్ గాడ్.
0: దైవం ప్రసాదించినటువంటి ఈ అంగములు ఎందుకు దైవానికి కావాలి?
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది హోల్ బాడీ అండ్ ది లింబ్స్ ఆర్ ది గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
0: ఈ దేహమే నీది.
1: ది బాడీ,
0: ఈ అంగములే నీవి.
1: లింబ్స్,
0: నేనే నీవాడు.
1: అండ్ గాడ్ బిలాంగ్స్ టు
0: హిమ్. అండ్
1: యు బిలాంగ్ టు హిమ్.
0: ఇంటి యొక్క సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు ఏ యొక్క పూజలు మనకు అక్కర్లేదు.
1: వెన్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ యు డోంట్ నీడ్ టు పే ఎ వర్షిప్.
0: అంతటి ఉన్నత స్థాయికి రానేటువంటి వాళ్ళు చిన్న చిన్న పూజలు చేసుకోవచ్చు, తప్పులేదు.
1: దోస్ ఐ హావ్ నాట్ రీచ్డ్ దట్ స్టేజ్.
0: జ్ఞానాలు చేసుకోవచ్చు, తప్పులేదు.
1: ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ రొటీన్ మెడిటేషన్ వర్షిప్ nothing wrong about it.
0: కానీ ఇవన్నీ కొన్ని అభ్యాసంతో ఏర్పడినటువంటివి.
1: They all have got to be practiced initially.
0: దురభ్యాసమంతా క్రమక్రమేణా మనం తగ్గించుకోవాలి.
1: Gradually you should cut short, reduce such practices.
0: ఈ నెగటివ్ భావాలంతా కూడా నువ్వు నిర్మూలం చేయించాలి.
1: Kill, remove all the negative feelings.
0: పాజిటివ్ థాట్స్ మనం దినదినానికి అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop, grow more and more positive.
0: ఏదో మనం పోతుంటే ఎవరో మనం దూషించారనుకో,
1: along the way somebody
0: దాన్ని విన్నప్పుడు నీవు అది దాన్ని నెగటివ్ గా మార్చుకోవాలి.
1: And then you have to transform it.
0: నన్ను ఈ విధమైన పేరుతో నన్ను పిలుస్తున్నాడు.
1: ఇన్ వాట్ వే హిస్ కాలింగ్?
0: తల్లిదండ్రులు నాకు ఎన్నో పేర్లు పెట్టారు.
1: Many have given me many names.
0: వాడేమో నన్ను దుష్టుడు అని పిలుస్తున్నాడు.
1: And he is calling me bad.
0: అది కూడా ఈ దేహానికి పేరే.
1: This is also the name of my body. అంటే
0: అది కూడా ఈ దేహానికి పేరే.
1: That's also the name of the body.
0: మోసగాడు అంటే అది కూడా ఈ దేహానికి పేరే.
1: If anyone says old man, that's the name of the body.
0: కనుక అన్ని ఈ దేహానికి పెట్టేటువంటి పేర్లు.
1: All are the names given to the body.
0: నా తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు.
1: My parents
0: నా మిత్రులు ఇంకొక పేరు పెట్టారు.
1: Friends gave another name.
0: దుష్టుడు అంటే ఇంకొక పేరు పెడుతున్నారు.
1: And others gave me nicknames.
0: ఈ దేహానికి పేర్లు ఎన్ని ఎన్ని పెట్టుకోవచ్చు.
1: This body has many names.
0: కాబట్టి నీవే మాత్రం దేహాన్ని రక్షణ చేయవద్దు.
1: Don't go by the body.
0: వాడు దుష్టులన్నంత మాత్రం నీవు దుష్టులవుతావా?
1: If anyone calls you bad, would you be bad now?
0: కాబట్టి దుష్టులన్నాడంటే దాన్ని ఎట్టని నిర్మూలం గావించడానికి నా దుష్టత్వంలో నిర్మూలం చేయాలి.
1: If he calls you bad, try to be free from bad quality.
0: ఎవరే మనం దూషించినప్పటికీ ఆలోచించినటువంటి దోషాన్ని మనం కొంతవరకు తుడుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: If anyone points out a mistake, try to be free from that mistake.
0: చాలా మంది ఇప్పుడు కలియుగం లోపల
1: in this Kali age,
0: మనోభిష్టములు విఫలమైనప్పుడే
1: when desires are not
0: fulfilled, భగవంతుని దూషించడం అభివృద్ధి అవుతుండాలి.
1: They start blaming God.
0: ఇది అన్ని దేశంలో ఎందుకు ఉంటుండాలి?
1: This is there in all countries.
0: సో ఇలాంటి తుచ్చమైన అలక్ష్యమైన ఈ యొక్క అపవిత్రమైన భావాలను మనం ఏమాత్రం తీసుకోకూడదు.
1: Don't have such mean, disrespectful, unsacred thoughts.
0: వాడి యొక్క దుష్టత్వం వాడిది.
1: After all, you have got your own wickedness. We can call it. So,
0: త్యాగరాజ సమయం లోపల
1: in times of Chagaraju
0: chepparu,
1: he said,
0: enta maatramane evaru talchina anta maatrame neevu.
1: God appears in the way you estimate.
0: Evaru ee vidhanga talustaro vaadaku aa vidhanga roopondutundi.
1: As you think of him, he manifests.
0: నీవు మంచి భావంతో సంపాదించు, ఆ మంచి భావమే నీకు ప్రాప్తిస్తుంది.
1: ఇట్ ఆల్ గుడ్ థాట్స్. ఇఫ్ యూ ప్రే టు హిమ్, యూ విల్ ఫైండ్ దట్ మేనిఫెస్టేషన్. ప్రేమ
0: స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరిపైన ద్వేషాలు పెట్టుకోకుండా,
1: డోంట్ హేట్ ఎనీబడి,
0: ఎవరిని మనం నిందించకుండా,
1: డోంట్ అక్యూజ్ ఎనీబడి,
0: సాధ్యమైనంత వరకు అందరినీ ప్రేమిస్తూ రండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ లవ్.
0: ఒకవేళ అవకాశం లేకపోతే ప్రేమించడం మానుకోండి.
1: And if not possible, don't hate.
0: దూషించడం మాత్రం పెట్టుకోకండి.
1: But don't hate anybody.
0: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to develop the spirit of oneness, unity.
0: ఈ దేహానికి దినాలు గడిచిపోయే కొద్దీ నెలలు కలిపి చెబుతుంది, సంవత్సరాలు కూడా బయలుదేరుతుంటాయి.
1: As days pass by, months roll on, years pass by.
0: నాకు ఎప్పుడు కూడా ఈ బర్త్డే చేసుకోవాలని నాకు ఆశ లేదు.
1: భగవాన్ నెవర్ వాంటెడ్ ద బర్త్డే సెలబ్రేషన్.
0: కానీ భక్తులందరూ చేరటం వల్ల వారి నిమిత్తమే నేను ఈ పండుగ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
1: As all devotees assembled here, birthday has got to be performed.
0: ఇష్టం లేదు.
1: In fact, Bhagavan doesn't want it.
0: ఆ భక్తులు నేను ఈ రెండింటికి సంబంధమే నా యొక్క సంబంధం.
1: భగవాన్ గోస్ బై దిస్ ఫీలింగ్, భగవాన్ అండ్ హిస్ డివోటీ.
0: కనుక మీ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: దేశక్షేమాన్ని మాత్రం లక్ష్యం అందించుకోండి.
1: థింక్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ కంట్రీ.
0: ఈ భారతదేశం ఎంతో పవిత్రమైనటువంటిది.
1: భారత్ ఈజ్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: భారతదేశం అనే బంగారం అనకుండా,
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ గోల్డ్ ఇన్ దిస్ కంట్రీ.
0: పరదేశం అనే గుమ్మడి వట్టి అయిలా.
1: అండ్ దెన్ వై డు యూ వాంట్ టు గో అవుట్ సైడ్?
0: బంగారం మన దగ్గర ఉంటుంటే ఈ రాగి పిత్తాలి మనం ఎందుకు ఆశించాలి?
1: దెన్ వన్స్ యూ హ్యావ్ గాట్ ద గోల్డ్ విత్ యూ, వై డు యూ వాంట్ ద బ్రాస్ అండ్ కాపర్?
0: సర్వరూపంతో ఉంటుండాలి.
1: అండ్ హీ హస్ గాట్ ఇన్ ఎవ్రీ ఫామ్.
0: కనుక దీనిని మీరు ఆనందంగా అనుభవించుకుంటూ,
1: ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ఫుల్లీ.
0: ఎక్కడ పోయినప్పటికీ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: యూ మే గో ఎనీవేర్, డెవలప్ దిస్ లవ్.
0: ఆ ప్రేమ నే చాలు.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ ఇనఫ్.
0: ఈ ప్రేమ చేతనే మనం జీవించాలి.
1: అండ్ వీ హావ్ టు లివ్ అవర్ లైఫ్.
0: ఈ ప్రేమతోనే మనం బ్రతకాలి.
1: అండ్ వీ కెన్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
0: ప్రేమనే మనం ఆరగించాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎంజాయ్ దిస్ లవ్.
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
1: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్.
0: ప్రేమ ప్రేమతో సంధింప నియమం అగును.
1: ఇట్స్ ఓన్లీ ది కనెక్షన్, లవ్ టు లవ్.
0: కాన ప్రేమను మీరు గట్టిగా గర్చిన్నా,
1: సో స్ట్రెంగ్థెన్ ద లవ్.
0: అద్వితీయమునందంగా నలగరు.
1: యూ విల్ రీచ్ దట్ నాన్ డ్యూయల్ స్టేట్.
0: అద్వితీయాన్ని మీరు పొందుతారు.
1: అండ్ యూ దట్ నాన్ డ్యూయల్ ఎఫల్జెన్స్.
0: ఒక్క ప్రేమను మాత్రమే పెంచుకోండి.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ ఎనఫ్.
0: ఈనాడు లోకంలో ద్వేషము, అసూయ, డంబము ఇలాంటి ఆవరణాలు అంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే వీ ఫైండ్ ద సెల్ఫ్ ప్రైజ్, అగ్రాండైజ్మెంట్, ఎగ్జిబిటరిజం.
0: ఒక ప్రేమతత్వం ఒకటి చాలు.
1: అండ్ గివ్ అప్ ఆల్ ఆఫ్ దెమ్, లవ్ ఈజ్ జస్ట్ ఎనఫ్.
0: మన అభిష్టం నెరవేరని నెరవేరకపోని,
1: డిజైర్ మే బి ఫుల్ఫిల్డ్,
0: ఇది కూడా మన మంచి కోసమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: నేను ఆశించాను ఒక పని.
1: I wanted one
0: అది నాకు కాలేదు.
1: I couldn't
0: కానప్పుడు వారిపై ఎందుకు ద్వేషించాలి?
1: దెన్ వై షుడ్ యూ హేట్? బికాజ్ యువర్ డిజైర్
0: ద్వేషించడం వల్ల ఏమైపోతుంది? నీ యొక్క ఫలితం కూడా పోతుంది.
1: అండ్ దెన్ యూ విల్ లూజ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్.
0: సరే, ఈ నష్టము ఈ కష్టము కలిగించడము నా మంచి కోసమే.
1: ద డిఫికల్టీ ద ఫెయిల్యూర్ ఈజ్ ఫర్ మై ఓన్
0: గుడ్. కూడా ఏదో ఒకటి మంచి ఉన్నది.
1: దేర్ ఇస్ గుడ్ సంథింగ్ గుడ్ ఈవెన్ ఇన్ దిస్ లాస్.
0: ఏం చేసినా దాంతో ఒక మంచి ఉంటుంది.
1: ఎనీథింగ్ మైట్ హ్యాపన్ ఈజ్ ఫర్ మై ఓన్ గుడ్.
0: మంచి చెడ్డలు రెండుగా పోటీ ఉండు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ గో టుగెదర్.
0: ఈ రెండు లేకుండా ఏది ప్రయత్నం కాదు.
1: నథింగ్ కెన్ హ్యాపన్ వితౌట్ దీస్ టూ.
0: కనుకనే చెడ్డ లేకుండా మంచి రాదు.
1: దేర్ కెనాట్ బి గుడ్ వితౌట్ బ్యాడ్.
0: మంచి లేకుండా చెడ్డ జరగదు.
1: అండ్ విత్ గుడ్ బ్యాడ్ విల్ నెవర్ హ్యాపన్.
0: కాబట్టి ఈ మంచిలోనే ఒక చెడ్డ ఉంది, చెడ్డలోనే మంచి ఉంది.
1: సో దేర్ ఇస్ బ్యాడ్ ఇన్ గుడ్ అండ్ గుడ్ ఇన్ బ్యాడ్.
0: కనుకనే రెండింటిని ఏకత్వంగా తీసుకోండి.
1: వీ షుడ్ కన్సిడర్ దెమ్ ఇన్ ది ఈక్వల్ మైండెడ్నెస్.
0: సుఖ దుఃఖే సమయకృత్వ లాభో లాభ జయాజి.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్, ద ప్రాఫిట్ అండ్ లాస్.
0: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చిక్కుతుంది.
1: అండ్ ప్లెజర్ లైస్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుక ఏదో ఆశ అని మనం ఊరికి పెంచుకుంటూ పోకూడదు.
1: డోంట్ హ్యావ్ టూ మెనీ డిజైర్స్.
0: ఈ డిజైర్స్ తగ్గించుకుని
1: రిడ్యూస్ యువర్ డిజైర్స్.
0: డివైన్ డిజైర్స్ పెంచుకుంటే
1: గ్రో డిజైర్ ఫర్ గాడ్
0: మనకు హాని కలుగుతుంది.
1: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ డివైన్ డిజైర్
0: హాయి చిక్కుతుంది.
1: యు విల్ బి వెరీ హ్యాపీ.
0: ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యతలు పెంచుకునే కొలది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంటాయి.
1: ద వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ ఆబ్లిగేషన్స్ విల్ బి నేచురల్లీ మోర్ అండ్ మోర్.
0: ఏదో నా బాధలు నివాళి గావించుకునే కోసం నేను పెంచుకుంటున్నా అనుకుంటారు. చాలా పొరపాటు.
1: యూ థింక్ దర్ యూఆర్ అన్బర్డనింగ్ యువర్ సెల్ఫ్. ఇట్స్ అ మిస్టేక్.
0: చాలా పొరపాటు.
1: నో, ఇట్స్ అ మిస్టేక్.
0: కోరికలు ఎంత పెరుగుతుందో ఆనందం అంత తరుగుతుంది.
1: ద మోర్ డిజైర్స్ యూ హ్యావ్ you will be less happy.
0: ఎంత తరుగుతుందో ఆనందం అంత పెరుగుతుంది.
1: When once the desires decrease, the bliss increases.
0: నాకు ఆనందం లేదు అంటే దీనికి కారణం ఏమిటి?
1: Why are you not happy?
0: నీ కోరికలు పెంచుకుంటున్నావు.
1: Because desires are growing, increasing day by day.
0: ఆనందం తరిగిపోతుండాలి.
1: And so you are not happy.
0: అని కోరికలు తరిగించి చేసుకోండి, తప్పక ఆనందం పెరుగుతుంది.
1: When once you put a check or a ceiling on the desire, you will be happy more and more.
0: మీకు అన్నిటికీ తెలుసు.
1: You all know this.
0: సత్యభామ సువాంచ చేత కృష్ణుని స్వాధీనం చేసుకోవాలని చెప్పని అతని తూకం వేసి అతని కొనాలని ప్రయత్నం చేసింది.
1: సత్యభామ వాంటెడ్ టు పొజెస్ కృష్ణ, కీప్ హిమ్ ఆల్ టు హర్ సెల్ఫ్.
0: తనకే ఒక మంచి ధనమంతా ఉంటుండాలి.
1: అండ్ సత్యభామ
0: శమంతకమైనటువంటి దినానికి ఇన్ని తులములు అనేటువంటి అభివృద్ధి చేస్తుంది.
1: అండ్ షీ కెన్ హ్యావ్ గోల్డ్ టు ఎన్ ఎక్స్టెంట్ షీ వాంట్స్.
0: కాబట్టి బంగారంతో తూకం చేసి నా భర్తను స్వాధీనం చేసుకోవచ్చు అనుకుంది.
1: అండ్ షీ థాట్ దట్ షీ కెన్ బ్యాలెన్స్, షీ కెన్ వెయి లార్డ్ అండ్ బై హిమ్.
0: అప్పుడు కృష్ణుని కొనడానికి ప్రయత్నం చేస్తే,
1: అండ్ వెన్ షీ వాంటెడ్
0: ఎంత బంగారం వేసినప్పటికీ కృష్ణుడు కదలలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ గోల్డ్ షీ కుడ్ నాట్ బ్యాలెన్స్ హిమ్.
0: కానీ ఇంకేం చేస్తూ ఉన్నదంతా వేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్
0: భగవంతుడు బంగారపు చిక్కడు.
1: నో, యూ కెనాట్ బై గాడ్.
0: ధనమునకు చిక్కడు.
1: నాట్, యూ కెనాట్ బై
0: గుణమునకు మాత్రమే చిక్కుతాడు.
1: బట్ యూ కెన్ బై హిమ్ విత్ యువర్ గుణ, ద క్వాలిటీ.
0: అప్పుడు రుక్మిణి దగ్గరికి పరిగెత్తిపోయింది.
1: దెన్ సత్యభామ ర్యాన్ టు రుక్మిణి.
0: ఆ రుక్మిణి తులసి పూజ చేస్తూ ఉండినది.
1: షీ వాజ్ వర్షిపింగ్ విత్ తులసి.
0: ఇంత తులసి తీసుకుని తన చేతులు పట్టుకుని సత్యభామ పిలిచింది కదా అని వచ్చేది.
1: షీ కలెక్టెడ్ తులసి లీఫ్ అండ్ ఫాలోడ్ సత్యభామ.
0: ఈ కథ అంతా కూడా నారదుడు చెప్పాడు.
1: ఆల్ ది స్టోరీస్ నేరేటెడ్ బై నారద.
0: చెప్పేటప్పటికి, చెల్లి నీవి ఇలాంటి దుర్మార్గానికి నీకు పోవడం చాలా మంచిది కాదు.
1: సిస్టర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ టు ప్రొసీడ్ ఇన్ దిస్ రాంగ్.
0: భగవంతుడు ధనములకు చిక్కేటువంటి వాడు కాదు.
1: యూ కెనాట్ బై గాడ్.
0: నీ పవిత్రమైన గుణములకు చిక్కుతాడు అన్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ క్యారెక్టర్, యువర్ డివోషన్ యూ కెన్ హావ్ హిమ్.
0: అప్పుడు నీవైనా చూడమని చెప్పి కోరింది.
1: అండ్ దెన్ షీ వాంటెడ్ సంథింగ్ ఇన్ దిస్ మ్యాటర్.
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సెడ్,
0: సత్య రూపానికి నామము, నామానికి రూపము, రెండింటికి సరైన తూకము అన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ అండ్ ఫామ్ వుడ్ మేక్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: కృష్ణ నీ రూపానికి నీ నామే సరైన తూకము అనింది.
1: సిస్టర్ కృష్ణ ఫర్ యువర్ ఫామ్ యువర్ నేమ్ ఈక్వల్.
0: మధ్యలో నారదు ఉన్నాడు.
1: అమ్మా,
0: కృష్ణుని సాకారంతో ఇస్తున్నాను, నాకు సాకారమైనటువంటి ఒకటి కావాలి.
1: అండ్ హి సెడ్, ఐఎమ్ ఆఫరింగ్ కృష్ణ విత్ ఫామ్. ఐ వాంట్ సంథింగ్ దట్ ఫామ్.
0: నా స్వాధీనంలో ఉన్నాడు ఇప్పుడు.
1: బికాస్ హీస్ అండర్ మై కంట్రోల్.
0: నీవు కూడా నువ్వు సాకారమైనటువంటి వస్తువు నాకు ఇచ్చినప్పుడు నేను సాకారమైనటువంటి రూపాన్ని నీకు అందిస్తాను.
1: ఇఫ్ యూ గివ్ మీ సంథింగ్ విత్ ఫామ్, దెన్ ఐ కెన్ ఆఫర్ కృష్ణ హియర్.
0: తన దగ్గర ఏం లేదు.
1: షీ హాస్ నథింగ్.
0: ఒక తులసి ఉంటుందా?
1: దాని హాస్ ఓన్లీ తులసి లీఫ్.
0: వేసింది.
1: హీ కెప్ట్ ఇట్ ఆన్ ద పెయిన్.
0: పత్రము
1: లీఫ్,
0: పుష్పము
1: ఫ్లవర్,
0: ఫలము
1: ఫ్రూట్,
0: తోయము
1: వాటర్.
0: భక్తి కలిగిన వారికి వశుడవౌట సత్యమని.
1: ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ యు సబ్మిట్ యువర్ డివోషన్,
0: తులసి దళమునకు తూగుదువుగాక.
1: యు విల్ సర్టన్లీ బ్యాలెన్స్ ఈక్వల్ టు దిస్ తులసి లీఫ్.
0: అది తులసి దళం వేసినప్పటికి కృష్ణుడు పైకి పోయాడు, తగ్గిపోయింది.
1: దెన్ వన్ తులసి లీఫ్ ఇస్ కెప్ట్ దేర్ హి అవుట్ వెయిట్.
0: అనగా
1: మీనింగ్,
0: ప్రేమతో ఇచ్చింది ఆమె.
1: Because she offered
0: patramo.
1: Full
0: love. Patramo.
1: What is
0: Deha,
1: the leaf? Human body is the leaf.
0: Pushpamo.
1: A flower. Human heart.
0: Choyamo.
1: Water. Tears of joy.
0: Patramo, pushpamo, palamo. Palamo, ye palamo? Manasika palamo.
1: Fruit. What is the fruit? The fruit of the mind.
0: Bhakti galigina vaniki vasudha vauta.
1: If it is true that God submits to a devotee, you will just balance to this tulsi leaf. There lies the difference between Satyabhama, the one of desire, and Rukmini with
0: devotion.
1: Since then she started worshipping God with love. Embodiments of
0: love.
1: If you want to have your desires
0: fulfilled,
1: love will grant all the boons. Don't hate
0: anybody.
1: This is the true idea.
0: ఇది ముఖ్యమైనటువంటి సందేశము.
1: దిస్ ఇస్ ది మెయిన్ మెసేజ్ టుడే.
0: ప్రేమ స్వరూపులు మీరు కావాలి.
1: యు ఆర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్
0: ప్రేమ. హృదయులు కావాలి.
1: అండ్ యు షుడ్ ప్రేమ మయులు కావాలి. యు షుడ్ ది పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్
0: అనుభవించాలి.
1: అండ్ యు షుడ్ ఎక్స్‌పీరియన్స్ లవ్ ఇన్ఫినిట్.
0: కనుక ఇది ఏ ఈనాడు మీకు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్.
1: దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ భగవాన్ ఇస్ గివింగ్ టు యు దిస్ మార్నింగ్.
0: ఇది ఒక్క ధనమే.
1: దిస్ ఇస్ ది చీఫ్ వెల్త్.
0: ఇవన్నీ కూడా నా ఒక్కటి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నన్ బిలాంగ్
0: టు ఏదో భక్తులు కట్టించారు. భక్తులవే ఇవన్నీ కూడా.
1: దీస్ ఆర్ ఆల్ బిల్ట్ బై డివోటీస్.
0: నా దగ్గర ఉన్నటువంటి ఓన్ ప్రాపర్టీ ఒక్కటే.
1: భగవాన్స్ హోల్ ప్రాపర్టీ ఇస్ వన్.
0: ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
1: లవ్ ఇస్ హిస్ బిగ్గెస్ట్ ఓన్లీ హోల్ ప్రాపర్టీ. అండ్ ఇస్ ప్రిపేర్ టు గివ్ యూ.
0: కనబడి దేహమైనా మీకు ఇస్తాను.
1: అండ్ ఇస్ రెడీ టు గివ్ హిస్ బాడీ.
0: మీరు ఆనందంగా జీవించండి.
1: లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: ఆదర్శవంతులుగా బ్రతకండి.
1: బి ఐడియల్.
0: నిజమైనటువంటి ఆనందం నాకు అప్పుడు కలుగుతుంది.
1: అండ్ దెన్ భగవాన్ విల్ ఎక్స్పీరియన్స్ దిస్.
0: నాకు ఆనందం కాదు.
1: దిస్ ఇస్ నాట్
0: మీ ప్రేమనే నాకు ఆనందము.
1: యువర్ లవ్ మేక్స్ హిమ్ హ్యాపీ.
0: నా ప్రేమనే మీకు సౌభాగ్యము.
1: భగవాన్ లవ్ ఇస్ యువర్ వెల్త్.
0: కనుక దానిని మీరు కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తుంది.
1: భగవాన్ వాంట్స్ us to preserve, sustain, protect this divine law.
0: అందరూ ఈనాడు
1: టుడే
0: శాశ్వతమైనటువంటి యొక్క భక్తిని.
1: You should have that permanent
0: devotion.
1: You should have sacred life.
0: దీర్ఘమైనటువంటి జీవితాన్ని.
1: లాంగ్ లైఫ్.
0: సుఖమైన జీవితాన్ని.
1: హ్యాపీ లైఫ్.
0: పొందుతురుగాక.
1: Then all of you have all these. So saying,
0: మీ కష్టములు అన్ని కూడా నువ్వు పరిహారం అవుగాక.
1: All your difficulties will go, will leave you.
0: కనుక మీ కష్టములకు యోచించకుండా.
1: Don't be bothered by your troubles.
0: లభించినటువంటి సుఖాన్ని మీరు అనుభవిస్తూ పోండి.
1: And experience this permanent happiness hereafter.
0: ప్రేమ ముదిత మనసిక

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మాటల చేతనే మానవుడు రాజ్యమును సాధిస్తున్నాడు.
1: బై వర్చ్యూ ఆఫ్ యువర్ స్పీచ్ యూ కెన్ విన్ ఎ కింగ్డమ్.
0: సిరి సంపదలను ఆర్జిస్తున్నాడు.
1: యూ కెన్ ఆల్సో ఎక్వైర్ వెల్త్.
0: మాటల చేతనే మిత్రత్వమును బంధుత్వమును కూడాను అభివృద్ధి గావించుకుంటున్నాడు.
1: బై వర్చ్యూ ఆఫ్ యువర్ స్పీచ్ యూ కెన్ హ్యావ్ ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్షిప్.
0: మాటల చేతనే కేవలము బాంధవ్యాన్ని కూడాను అభివృద్ధి గావించుకుంటున్నాడు.
1: యు ఆల్సో డెవలప్ యువర్ రిలేషన్షిప్.
0: మాటల చేతనే మరణమును కూడాను తెప్పించుకుంటున్నాడు.
1: యు విల్ ఆల్సో హ్యావ్ ఫేస్ డెత్ బికాస్ ఆఫ్ యువర్ స్పీచ్.
0: ప్రపంచములో మంచి చెడ్డలకు, సుఖదుఖములకు, లాభ నష్టములకు, కీర్తి అపకీర్తులకు మాటలే ప్రమాణము, మాటలే ప్రధానము.
1: యువర్ వర్డ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్, హ్యాపీనెస్ అండ్ అన్హ్యాపీనెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రిప్యూట్ అండ్ డిస్రిప్యూట్.
0: మాటలు మంచివైనా ఫలితము మంచిది.
1: యువర్ వర్డ్స్ ఆర్ గుడ్, ద రిజల్ట్ విల్ బి ఈక్వలీ గుడ్.
0: మాటలు చెడుపైనా ఫలితం కూడాను చెడిపే అవుతుంది.
1: The bad words will give you bad result.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మాటలను అదుపులో నుంచుకొని మాటల యొక్క మంచి చెడ్డలను చక్కగా విచారణ జరిపి తద్వారా ఈ మాటలను ఉపయోగించాలి.
1: Therefore, everyone must exercise a control on his speech and should think of good and bad thereafter.
0: ఈ ప్రాకృతమైన ప్రపంచమునకు, ఈ భౌతికమైనటువంటి ప్రపంచమునకు, లౌకిక ప్రపంచమునకు న్యాయము ధర్మము మూలాధారం.
1: ఫర్ దిస్ ఫిజికల్ సెక్యులర్ వరల్డ్ ఇట్ ఇస్ ద జస్టిస్ దాట్ ఇస్ ది ప్రైమల్ బేసిస్.
0: ధర్మ ఏవ ఇతో మూలం, ధర్మ ఏవ మహాన్ గుణం. ధర్మమునకు మించినటువంటి యొక్క ఆధారము, ధర్మమునకు మించినటువంటి గుణము ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్స్ నో అదర్ స్ట్రెంగ్త్ మోర్ దాన్ దట్ ఆఫ్ రైచియస్నెస్. దేర్స్ నో అదర్ వర్చ్యూ.
0: సమస్త జగత్తు కూడాను మూలాధారమైనటువంటిది ధర్మము.
1: ఇట్ ఈస్ దిస్ ధర్మ విచ్ ఇస్ ద ప్రైమల్ బేసిస్ ఫర్ ద హోల్ వరల్డ్.
0: ఈ ధర్మమును న్యాయమును స్థాపించినటువంటి వాడు, బోధించినటువంటి వాడు, ఉచ్చరించినటువంటి వాడు, ఉపదేశించినటువంటి వాడు మను చక్రవర్తి.
1: ఇట్ వాజ్ ఎంపరర్ మను హూ టాట్ ఆఫ్ దిస్ రైచియస్నెస్ అండ్ జస్టిస్, హూ స్పోక్ ఆఫ్ ఇట్, టాట్ ఇట్ అండ్ రిపీటెడ్లీ రిఫర్ టు దట్.
0: ఇతనికి ఇరువురు పుత్రులు.
1: హియర్స్ టూ సన్స్.
0: ఉత్తానపాదుడు ఒక్కడు.
1: వన్ ఈజ్ ఉత్తానపాద.
0: ప్రియవ్రతుడు రెండో వాడు. ప్రియవ్రతుడు.
1: ద సెకండ్ వన్ ఇస్ ప్రియవ్రత.
0: ఇందులో ప్రధానుడు ఉత్తానపాదుడు.
1: ద ఫస్ట్ వన్ ఇస్ ఉత్తానపాద.
0: ఇతనికి ఇరువురు భార్యలు.
1: హియర్స్ టూ వైవ్స్.
0: సునీతి సురుచి అని.
1: వన్ ఇస్ సునీతి, ది అదర్ వన్ ఇస్ సురుచి.
0: సునీతి కుమారుడు ధ్రువుడు.
1: ద సన్ ఆఫ్ సునీతి ఇస్ ధ్రువ.
0: సురుచి కుమారుడు ఉత్తముడు.
1: ద సన్ ఆఫ్ సురుచి ఇస్ ఉత్తముడు.
0: వీరి కథలు ఈనాటి విద్యార్థులకు ఎంతైనా అవసరం.
1: ద స్టోరీస్ అండ్ హిస్టరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్.
0: లేత హృదయులైనటువంటి విద్యార్థులు పవిత్ర భావాలను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై లేత హృదయుల యొక్క చరిత్రలను పవిత్రమైనటువంటి రీతిగా ఆర్జించినప్పుడే విద్యార్థుల యొక్క గుణములు పరివర్తన కాగలవు.
1: They should listen to these stories because their tender hearts and sacred hearts will be transformed positively.
0: లోకములో ఎన్నో మార్పులు జరుగుతున్నవి.
1: In the world, there are lots of changes.
0: అనేక పరిణామములు జరుగుతున్నవి.
1: There are so many transformations.
0: పరిణామ ప్రభావములు ఈనాడు విశ్వసిస్తున్నాడు మానవుడు.
1: Man goes by the changes of the world.
0: జీవితమే ఒక పెద్ద పరిణామము.
1: Life itself is a big change.
0: పుట్టుకతో బాలుడై, తరువాత పెరిగి, పెద్దవాడై, అనేక విధములు వృద్ధాప్యాన్ని పొందుతున్నాడు.
1: He is quite young, a child and a boy, and then he goes to old age later.
0: గుడ్డుగా పుట్టి పిట్టగా తయారవుతుండాలి.
1: ఎగ్ హ్యాచ్ గ్రోస్ ఇంటు బర్డ్.
0: అదే విధంగానే విత్తనముగా ఉండి వృక్షంగా మారుతుండాలి.
1: ఎ సీడ్ గ్రోస్ ఇంటు ట్రీ.
0: ఇది పరిణామముల యొక్క ప్రభావము.
1: దిస్ ఎఫెక్ట్ ఆఫ్ ది చేంజ్.
0: ప్రతి మానవునికి కూడాను ఇట్టి పరిణామము అత్యవసరము.
1: ఎవ్రీ మ్యాన్ నీడ్స్ సచ్ చేంజ్.
0: అందులో ఈనాడు ఆధునిక యుగమునందు విద్యార్థుల యొక్క పరిణామము అత్యవసరము.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్ ఇస్ నీడెడ్.
0: పరిణామము.
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ చేంజ్?
0: ఉత్తమ పరిణామము.
1: ఇట్స్ నోబుల్ చేంజ్.
0: ఆదర్శ పరిణామము.
1: ఐడియల్ చేంజ్.
0: కేవలము మానవత్వంలో పరిణామం కలిగినదని గొప్ప విద్యావంతుడని విర్రవీగటం పరిణామం కాదు, అహంకరించటం పరిణామం కాదు.
1: టు బి ఎగోయిస్టిక్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్.
0: విద్య వలన విద్యార్థులు యందు వినయము విధేయతము విధేయత అనేటువంటి పరిణామములు ప్రత్యక్ష గోచరం కావాలి.
1: హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ అమంగ్ స్టూడెంట్స్ దేర్ షుడ్ బి చేంజెస్ దట్ విల్ బ్రింగ్ ఇన్ దెమ్ ద ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ.
0: విద్యార్థులకు వినయమే భూషణము.
1: This humility is the jewel to students.
0: కాని దురదృష్టవశాత్తు ఈనాడు విద్యార్థులు యందు వినయ విధేయతలు కేవలము ఏమాత్రము కనిపించుటలేదు.
1: Unfortunately, among students, there are no humility and obedience.
0: భాగవత కాలమునందలి విద్యార్థులు కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని చింతించుతూ దివ్యత్వాన్ని విచారిస్తూ దైవత్వాన్ని దర్శిస్తూ మానవత్వాన్ని పెంచుకుంటూ వచ్చారు.
1: In those times of Bhagavata, students developed the human quality, they thought of the divinity, they thought of God, and then maintained their human value.
0: 5 సంవత్సరములవే వయసు కలిగినటువంటి ధ్రువుడు, 4.5 సంవత్సరము కలిగినటువంటి ఉత్తముడు, వీరిరువురు కూడాను తోటలో ఆడుకుంటున్నారు.
1: ధ్రువ ఏజ్డ్ 5, ఉత్తముడు ఏజ్డ్ 4.5, దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్.
0: ఈ ఆడుకునేటువంటి ఒక పిల్లలను చూచి తండ్రి ఒక ఆసనం పైన కూర్చొని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
1: ద ఫాదర్ ఈజ్ ఎంజాయింగ్ దిస్ సీన్, ద టూ సన్స్ ప్లేయింగ్.
0: ఉన్నట్టు ఉండి ఉత్తముడు అలసిపోయినట్టుగా పరిగెత్తి వచ్చి తండ్రి తొడపైన కూర్చున్నాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ ఉత్తముడు ర్యాన్ సడన్లీ యాజ్ ఇఫ్ హిస్ టైర్డ్ అండ్ సాట్ ఆన్ ద ల్యాప్.
0: ఉత్తముడు రెండవ భార్య అయినటువంటి సురుచి కుమారుడు.
1: ఉత్తముడు ఇస్ ద సన్ ఆఫ్ ద సెకండ్ వైఫ్ సురుచి.
0: ఉత్తానపాదునికి సురుచి పైన చాలా ఇష్టం.
1: ఉత్తానపాద హాస్ గ్రేట్ లైకింగ్ ఫర్ సురుచి.
0: కానీ సునీతి కుమారుడైనటువంటి ధ్రువుడు కూడాను ఈ ఉత్తముడిని అనుసరిస్తూ తాను కూడాను పరిగెత్తి వెళ్లి తండ్రి తోడపైన కూర్చోవడానికి ప్రయత్నించాడు.
1: ది అదర్ సన్ ధ్రువ ఆఫ్ సునీత ఆల్సో ర్యాన్ అండ్ వాంటెడ్ టు సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్. ఈ దృశ్యమును
0: కనిపెట్టుకున్నటువంటి సురుచి పరిగెత్తుకుని వచ్చి ఆ లేత హృదయుడైనటువంటి యొక్క బాలకుని చేయి పట్టి లాగి దూరంగా విసిరింది.
1: ది అదర్ సెకండ్ వైఫ్ ది సురుచి డ్రాగ్డ్ ధ్రువ అవుట్ ఆఫ్ దట్ స్పాట్.
0: కేవలం దూరం చేయటమే కాక కఠినమైనటువంటి వాక్కుల చేత ఆ పిల్లవాడి హృదయాన్ని అమితంగా బాధ కలిగించి చేసి.
1: నాట్ ఓన్లీ షీ డ్రాగ్డ్ ద చైల్డ్ అండ్ షీ యూజ్డ్ హార్ష్ వర్డ్స్ అండ్ హస్ హర్ట్ హిమ్.
0: ధ్రువ, నీ ఉత్తానపాదకు నీ కుమారుడే కాని సురుచి కుమారుడు కాదు.
1: ధ్రువ, యూఆర్ ద సన్ ఆఫ్ ఉత్తానపాద, నాట్ ఆఫ్ సురుచి.
0: నా గర్భంలో జన్మించినటువంటి యొక్క పిల్లవాడే తండ్రి తొడపైన కూర్చునేటువంటి అధికారం ఉంటుండాలి.
1: The one born to me has right to sit on the lap of the father.
0: నీకు ఇట్టి అధికారం లేదు.
1: You don't have that right.
0: ఒకవేళ నీవు ఇట్టి అధికారమును పొందాలని ఆశిస్తివా, నా గర్భంలో పుట్టినప్పుడే నీకు ఈ ప్రాప్తి లభిస్తుంది.
1: If you won't have that right, you should be born to me only.
0: ఆ సునీతి గర్భంలో పుట్టడం వల్లనే నీ కర్మ కూడా ఈ విధమైనటువంటి రీతిగా అనుభవింపచేస్తుండాలి.
1: Because you happen to the son of Suniti, this is your fate.
0: తల్లిని కుమారుణ్ణి కూడాను అమితమైనటువంటి కఠిన వాక్కుల చేత హృదయాన్ని గాయపరిచింది.
1: Likewise, she has hurt the feelings of the mother and the son.
0: ఆ పిల్లవాడు మారు మాట్లాడక ఇంటికి తిరిగి వచ్చాడు తల్లి దగ్గరికి.
1: That boy didn't speak anyway and returned home.
0: ఏమి చెప్పలేదు.
1: Mother also didn't say anything.
0: ఒక చోట కూర్చొని కంటిదారలు కాచుతూ చాలా విచారం చేస్తూ వచ్చాడు.
1: హి వాస్ సిట్టింగ్ ఎట్ వన్ ప్లేస్ షెడ్డింగ్ టీయర్స్, హి వాస్ ఫీలింగ్ సాడ్.
0: తల్లి చాలా కష్టపడింది.
1: మదర్ ఆల్సో ఫెల్ సాడ్.
0: ఎంత అడుక్కున్నప్పటికీ విషయం ఏమాత్రమూ చెప్పలేదు.
1: ద బాయ్ డిడ్ంట్ రివీల్ ద సీక్రెట్ దో షీ.
0: జరిగిన విషయమంతా కూడాను చూచి విన్నటువంటి ఒక దాసీలు వచ్చి ఈ సుదీర్ఘ ఆమెకు తల్లికి చెప్పాడు.
1: ఓన్లీ ది సర్వెంట్ మేడ్స్ సెడ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెండ్ దేర్.
0: ఈ సునీతి కంటిదారలు కాచుతూ, నాయన, ఈ దుర్భాగ్యురాలైనటువంటి ఈ గర్భం నందు పుట్టడం చేత నీకు కూడా ఈ విధమైనటువంటి ఒక శిక్ష అనుభవించవలసి వచ్చింది.
1: సునీతి షెడ్డింగ్ టీయర్స్ సెడ్, దిస్ ఈజ్ యువర్ ఫేట్ బికాస్ యు ఆర్ బౌండ్ టు మీ అన్ అన్లక్కీ వన్.
0: నేను ఒక దాసితో కూడా సమానంగా లేను ఈ యొక్క భవనములో.
1: ఇన్ దిస్ ప్యాలెస్ ఐఎమ్ నాట్ ఈక్వల్ టు ఎ సర్వెంట్.
0: కనుక నీవు కూడా ఒక దాసుడిగా మారిపోతున్నావు.
1: సో యు ఆల్సో హ్యావ్ బికమ్ ఎ సర్వెంట్.
0: నాయన, నీ పినతల్లి చెప్పినట్టుగా నీవు నిజముగా భగవంతుని ప్రార్థించి అతని అనుగ్రహానికి పాత్రుడై తిరిగి ఆమె గర్భంలోందైనా పుట్టి నీ మనోభీష్టాన్ని నెరవేర్చుకో అని ఎంతో ఓదార్చింది.
1: షీ సెడ్, జస్ట్ యాజ్ యువర్ స్టెప్ మదర్ సెడ్, బెటర్ యు ప్రే టు గాడ్ అండ్ బి బోర్న్ టు హర్ సో దట్ యు విల్ హ్యావ్ దట్ రైట్.
0: కానీ ఆ మాటలు చెప్పినంతనే ధ్రువుడు నోరు విప్పి, ఈ విధమైనటువంటి అవమానం జరగటం చేత నా జీవితం పైన ఏమాత్రం కూడా ఆశ లేదు.
1: ధ్రువ ఓపెన్లీ సెడ్ ఐ డోంట్ వాంట్ టు లివ్ బికాస్ ఆఫ్ ది షేమ్ విచ్ ఐ యామ్.
0: అని పినతల్లిని అనేక విధములుగా కూడా తూలనాడుతూ వచ్చాడు.
1: అండ్ హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ ది స్టెప్ మదర్.
0: తల్లి దగ్గరికి వెళ్లి నోరు మూసింది.
1: మదర్ మేడ్ హిమ్ షట్ హిస్ మౌత్.
0: కుమార, పరులను మనం నిందించకూడదు.
1: సన్, యు షుడ్ నాట్ క్రిటిసైజ్ అదర్స్.
0: ఎందుకనగా ఎవరిని మనం దూషించుమో ఆ దూషణ యొక్క ఫలము మనకు కూడా దూషించిన వారికి కూడా లభిస్తాయి.
1: ద రీజన్ ఈజ్ ఇఫ్ యు గో ఆన్ బ్లేమింగ్ అదర్స్ యూ విల్ ఆల్సో హ్యావ్ ఎ షేర్ ఆఫ్ ది రిజల్ట్.
0: ఆమె ఆడినటువంటి మాటలన్నీ కూడా నీ భవిష్యత్తుకు మంచిగానే రూపొందుతాయి.
1: ఆల్ దట్ షీ సెడ్ టు యూ విల్ సర్టెన్లీ హెల్ప్ యూ ఇన్.
0: ఎవరేమి చెప్పినప్పటికీ అవి మన మంచి కోసంగా భావించాలి.
1: వాట్ ఎవర్ అదర్స్ మే సే యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: విమర్శించవద్దు.
1: డోంట్ క్రిటిసైజ్ అదర్స్.
0: ఆ తల్లిని నీవు ఏమాత్రం కూడా దూషించవద్దు.
1: డోంట్ బ్లేమ్ దట్ మదర్.
0: ఆమె నీకు పవిత్రమైనటువంటి మార్గాన్ని ఉపదేశించింది.
1: షీ టాట్ యూ ద సీక్రెట్ పాత్.
0: అని ఎవరైనా ఏ తల్లి అయినా చెప్తుందా?
1: విల్ ఎనీ మదర్ టెల్ లైక్ దాట్?
0: కానీ సునీతి, ఆమె పేరే సునీతి.
1: హర్ వెరీ నేమ్ ఇస్ సునీతి.
0: నీతి గలవటువంటి యొక్క వ్యక్తి.
1: షీ ఇస్ ద వన్ విత్ మొరాలిటీ.
0: అందువలనే చక్కని నీతి కుమారునికి బోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఫోర్ షీ టాట్ గుడ్ మోరల్స్ టు హర్ సన్.
0: అయితే నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు అన్నాడు పిల్లవాడు ధ్రువుడు.
1: ధ్రువ సెడ్, దెన్ వాట్ షల్ ఐ డూ నౌ?
0: నాయన, నీవు ఎవరిని ఆశ్రయించి ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ గోయింగ్ టు ఎనీ వన్.
0: ఒక్క భగవంతుడే నీకు దిక్కు.
1: God is only now your refuge.
0: భగవంతుడేని అభిష్టమును నెరవేర్చేటువంటి వాడు.
1: God only will fulfill your
0: desire. నారాయణుని ఆశ్రయించు.
1: Go to Narayana.
0: నీ యొక్క అభిష్టాన్ని నెరవేర్చుకుని రమ్ము.
1: Get your desire fulfilled and come.
0: వెళ్ళు అరణ్యానికి అనింది.
1: You go to the forest.
0: 5 సంవత్సరముల పిల్లవాడిని ఏ తల్లి అయినా కూడాను ఈ కారణములకు పంపేటువంటి హృదయం కలిగినటువంటి తల్లులు ఉంటారా ఈనాడు?
1: Do you find any mother today who will ask the child of 5 years to go to the forest and undertake penance?
0: Talli druni hastanaya mastakam paina hastam unchindi.
1: The mother placed her hand on the head of the son.

0: వెళ్ళు నాయన, వెళ్ళు. ఈ భవనంలో ఉండి నీ అవస్థలకు గురి అయ్యేదానికంటే వనములో ఉండి దైవాన్ని చింతించు.
1: సన్, ఎయిదర్ యు ఆర్ ఇన్ ద సిటీ ఆర్ ఇన్ ఎ విలేజ్, ఆన్ ద మౌంటైన్ టాప్ ఆర్ ఇన్ ద మిడ్ సీ, ఆర్ యు మే బి ఎనీవేర్, బట్ గాడ్ ఈజ్ ఇన్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లాన్. ఇన్స్టెడ్ లివింగ్ హియర్ ఇన్ దిస్ ప్యాలెస్, బెటర్ యు గో టు ద ఫారెస్ట్ అండ్ అండర్టేక్ పెనెన్స్.
0: నీకు ఎక్కడ ఉండినను నేను చేసేటువంటి సహాయ స్థితిలో లేను.
1: Wherever you may be, I can't help you.
0: ఇక్కడ ఉండినా అక్కడ ఉండినా ఎక్కడ ఉండినా కూడాను దిక్కులేనటువంటి వాణ్ణి దేవుడే చూసుకుంటాడు.
1: Here or there, God will take care of you.
0: కనుక అది అడవిని భావించవద్దు.
1: Don't take it a forest.
0: భగవంతుని యొక్క నిలయమని భావించు.
1: Take it as the abode of God.
0: వెళ్ళుమని చెప్పింది.
1: He wanted him to go.
0: ఆశీర్వదించింది.
1: She blessed him.
0: కుమారుడు తల్లి ఆజ్ఞను శిరసావహించి తల్లి పాదములు అంటి నమస్కరించి నేను తిరిగాడు అరణ్యానికి.
1: The son obeyed the command of the mother. He paid his respects and proceeded to the forest.
0: 5 సంవత్సరముల పిల్లవాడు అరణ్యం అంటే ఏమిటో, అరణ్యమునకు దారి అంటే ఏమిటో, ఎట్ట పోవాలనో, ఎక్కడ నిల్చాలనో, ఏ విధంగా ప్రార్థించాలనో ఏమీ తెలియనటువంటి అమాయకుడు.
1: The boy is aged 5. Tender age, innocent, ignorant, doesn't know what forest is, where to go, how to go. He didn't think anything.
0: తల్లి ఆజ్ఞను శిరసావహించాలి.
1: He obeyed the command of the
0: దైవాన్ని ప్రార్థించాలి.
1: He should pray to God.
0: దైవాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలి.
1: He should have direct
0: దైవానుగ్రహాన్ని పొందాలి.
1: Earn God's grace.
0: ఈ లక్ష్యం తప్ప ఆ పిల్లవాడి హృదయంలో మరొక భావమే లేదు, మరొక తలపే లేదు.
1: But for this aim, he did not entertain any thought.
0: వెళ్ళాడు.
1: He went.
0: తల్లి ఆశీర్వాద బలం చేత, తల్లి యొక్క సుబోధనల చేత దారికి అడ్డు వచ్చాడు నారదుడు.
1: బికాస్ ఆఫ్ ది బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్ అండ్ ద టీచింగ్ ఆఫ్ ద మదర్, హీ కేమ్ అక్రాస్ నారద ఆన్ ద వే.
0: నారదుడు తన యొక్క దివ్య దృష్టితో ధ్రువుని యొక్క సంకల్పాన్ని గుర్తించాడు.
1: నారద కుడ్ నో బికాస్ ఆఫ్ హిస్ ఫార్ సైట్ ద డిటర్మినేషన్ ఆఫ్ ధ్రువ.
0: ధ్రువ, ఎక్కడికి నీ వెళుతున్నావు, ఆడుకోవటానిక అన్నాడు.
1: He said, Dhruva, where are you going? Are you going to play?
0: అవును నారదా, నేను దైవంతో ఆడుకోవటానికి వెళుతున్నాను అన్నాడు.
1: He said, yes Narada, I want to play with God.
0: ఎక్కడ ఉన్నాడు దైవము?
1: Where is God?
0: మా తల్లి చెప్పింది.
1: My mother said,
0: అరణ్యానికి వెళ్ళి నారాయణుని చింతించమని చెప్పింది.
1: My mother said, I should go to the forest and think of God.
0: పిచ్చివాడ, అనేక సంవత్సరాల తపస్సులు ఆచరించి సర్వసంగ పరిత్యాగులైపోయి సర్వశాస్త్ర ఇతిహాస పురాణములందకూడను గుర్తించినటువంటి మహనీయులకి దైవ సాక్షాత్కారము అంత సులభం కాకపోయింది.
1: ఓ మ్యాడ్ బాయ్, ద వన్ హూ హావ్ అండర్ టేకెన్ పెనెన్స్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ విత్ టోటల్ రెనౌన్సియేషన్ అండ్ స్కాలర్షిప్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ కుడ్ నాట్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: నీవు చిన్నవాడవు,
1: యు ఆర్
0: ప్రాపంచ జ్ఞానమే లేదు,
1: యు హావ్ నో వరల్డ్లీ నాలెడ్జ్.
0: దైవం అంటే ఏమిటో తెలియదు.
1: You don't know anything about God.
0: ఇలాంటి అమాయకుడైనటువంటి నీవు దైవాన్ని సాక్షాత్కరింప చేసుకోవటం ఇది అసాధ్యము అన్నాడు.
1: Such an innocent one like you can't have the manifestation of God. It is impossible.
0: ఈ వయసు ప్రధానం కాదు నారద.
1: నారద, age is not that important.
0: ఈ వయసుతో పాటు నా తల్లి ఆజ్ఞ, నా సత్సంకల్పము, ఈ రెండు కూడాను తోడై భగవత్ సాక్షాత్కారానికి తగినటువంటి ఒక అవకాశం కూడా కలుగుతుంది.
1: Along with the wire, the age, the determination and mother's command will help me to have the manifestation of God.
0: ఈ యొక్క పిల్లవాణి యొక్క సంకల్పం, దృఢమైన సంకల్పాన్ని గుర్తించి నారదుడు అనేక విధములుగా కూడాను అతన్ని వెనుకకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేశాడు.
1: నారద మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ వాచింగ్ హిస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: కానీ ఆ పిల్లవాడు, తిరిగి నేను భవనము చేరడానికి ఏమాత్రము నేను అంగీకరించను.
1: బాయ్ సెడ్, ఐ విల్ నాట్ గో.
0: నా సంకల్పము దృఢ సంకల్పము.
1: ఐ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: చెడు సంకల్పము కాదు.
1: ఐ డోంట్ హావ్ బ్యాడ్ థాట్.
0: దైవ సంకల్పము నాది.
1: ఇట్స్ డివైన్ థాట్.
0: నిర్మల హృదయమునందు దైవం నివసిస్తుంటాడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ప్యూర్ హార్ట్.
0: కనుక నా హృదయం నుంచి వచ్చేటువంటి సంకల్పము సత్సంకల్పము.
1: ఆల్ ద థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ మై హార్ట్ ఆర్ గుడ్.
0: కనుక నేను ఈ సంకల్పాన్ని నేను ఇక మార్చుకోనన్నాడు.
1: ఐ డోంట్ చేంజ్ మై వే ఎనీవే.
0: అరణ్యములో క్రూర మృగములు ఉంటున్నాయి.
1: దే ఆర్ క్రూయల్ యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్.
0: అరణ్యానికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేశాడు.
1: Narada made every attempt to bring him back, watching his strong determination.
0: కానీ ఆ పిల్లవాడు తిరిగి నేను భవనము చేరడానికి

0: find the poisonous
1: snakes. భూతప్రేత పిచ్చాత్మలంతా కూడాను నిన్ను వెంటాడుతుంటాయి.
0: You find the demons and the evil spirits.
1: ఈ అనుభవము తెలియనటువంటి రాజభవనంలో సుఖం పొందుతున్నటువంటి ఈ ధ్రువునకు ఈ కష్టము నీవు భరించలేవు.
0: You are enjoying a comfortable life in the palace. You cannot bear those problems.
1: ఎన్ని విధములైనటువంటి భయములు చెప్పాలో, అతన్ని వెనుకు తిప్పేయడానికి ఎన్ని విధములైనటువంటి యొక్క భావములతో తన్ను తిప్పాలని ప్రయత్నించాడో, అవన్నీ కూడాను వ్యర్థమైపోయినాయి.
0: He told him all the problems and he saw to it that he would return, but in vain.
1: Anaga drudha sankalpudu kavali ee naati vidyarthi.
0: It only means the modern student should have strong determination.
1: Modern student kaani inko student kaani drudha sankalpulu kavali.
0: Any student for that matter should have strong determination.
1: Adi dhruvudu ee naati leta hrudayalentundi vidyarthulaku bodhinchetundi chakkani aadarsham.
0: It is a good ideal taught by Dhruva to students.
1: నారదుని మాటలు కూడాను ఏ మాత్రం కూడాను తాను విశ్వసించలేదు.
0: He was not mindful of the words of Narada.
1: తల్లి ఆజ్ఞ,
0: his mother's command.
1: తల్లి ఆజ్ఞను నెరవేర్చి నా తల్లికి తగినటువంటి మాట యొక్క విలువను నేను దక్కించుకోవాలి.
0: I should follow the command of my mother and attach value and fulfill what is given to me.
1: మాటకు ప్రాణము సత్యము.
0: The truth is the life for the word.
1: కోటకు ప్రాణము వాలు కోటి దరిద్రి. మాటకు ప్రాణము సత్యము.
0: The truth is life.
1: కోటకు ప్రాణము సుపట కోటి దరిద్రి. కోటకు అనగా ఫోర్ట్ కంత కూడా సిపాయిలే దీనికి ప్రాణము.
0: For the fort the soldiers form the life.
1: నోటుకు ప్రాణము చెవరాలు అనగా సిగ్నేచర్ చేయాల. ప్రామిసరీ నోటుకు పెడతారు, దానికి సిగ్నేచర్ లేకపోతే దానికి విలువ లేదు.
0: For the promissory note the very life is the signature.
1: కనుకనే నా మాటకు సత్యమే ప్రాణము.
0: Therefore the truth is the life for the words I say.
1: సత్యాన్ని నేను ఏ మాత్రము మారను.
0: I'll never give
1: up.
0: I don't drop it.
1: Satyam nasti paro dharma. Dharmam aneetundi satyam pai aadharapadi untundadi.
0: Dharma rests on truth.
1: Nenu kevalamu Manu Chakravarti yokka manumadanu.
0: I'm the grandson of Emperor Manu.
1: Manu bodhinchinatundi dharmani nenu aacharinchi nirupinchali.
0: I'll follow the dharma taught by Manu.
1: Ee vidhamainatundi yokka uttamainatundi bhavamulu cheta tana chittamunu abhiruddhi gavinchukuntu vachadu.
0: With these noble feelings he developed his heart.
1: కానీ నారదుడే ఈ దృఢ సంకల్పాన్ని ఏమాత్రం కూడా నువ్వు మార్చలేకపోయి దయ కలిగి నాయన నీ యొక్క హృదయం యొక్క పవిత్రత నీ సత్సంకల్పం యొక్క దృఢత్వము నా మనసును ఎంతో మార్చినది.
0: నారద కుడ్ నాట్ చేంజ్ హిమ్ ఎనీ వే బికాజ్ అవుట్ ఆఫ్ కంపాషన్ హి సెడ్ సన్ యు గాట్ ద సీక్రెట్ హార్ట్ అండ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్
1: నేను కూడా నువ్వు కొంత దూరం నీతో వస్తాను.
0: ఐ విల్ ఆల్సో ఫాలో యూ టు సమ్ డిస్టెన్స్
1: యమునా తీరం వరకు వచ్చి అక్కడ యమునా తీరంలో స్నానం గావింపచేసి నాయన నారాయణుడు భగవంతుడు చిత్తశుద్ధి కలిగినటువంటి హృదయంతో నామచింతన చేసినప్పుడు సాక్షాత్కరిస్తాడని బోధించి
0: హీ టాట్ దేర్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ యమునా రివర్ హ్యాడ్ బాత్ ఓవర్ దేర్ అండ్ సెట్ If you think of God Narayana with the purity of heart, he will appear before you.
1: Dasachari namani anaga ee dwadasachari namani upadeshinchadu.
0: He taught him 12 lettered name.
1: Emiti ee dwadasachari namam?
0: What is that 12 letter?

0: గోపీజన వల్లభాయ నమః
1: చెప్పాడు.
0: హి సెడ్ సో.
1: దీనిని నీవు స్మరిస్తూ రా.
0: యు చాంటెడ్
1: దీనిని నీవు స్మరిస్తూ ఉండినప్పుడు
0: యాజ్ యు చాంటెడ్
1: తరువాత.

0: ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ పోతున్నాడు.
1: He started repeating, chanting Lord's name.
0: Oh,
1: Namo Bhagavate Vasudevaya.
0: Dehanni marchipoyadu.
1: He forgot the body consciousness.
0: Kani ee yokka leta hrudayaniki appudappudu aakali veyatamu daaham cheratamu ee vidhanga kuda konni addu tagulutu vachayi.
1: However, because of his tender age, he was hungry and thirsty at times.
0: Okka nela aa madhuvanamulo undinatvanti yokka కింద వ్రాలినటువంటి ఫలములు భుజించి కాలం గడుపుతూ వచ్చాడు.
1: ఫర్ వన్ ఫుల్ మంత్ హి అపీజ్డ్ హిస్ హంగర్ బై కలెక్ట్ పార్టేకింగ్ ఫ్రూట్స్ దట్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: రెండవ నెల కేవలము ఒక కందమూలాదు లేత ఆకులు చెట్టు వేర్లు ఇవి తిని బ్రతుకుతూ వచ్చాడు.
1: సెకండ్ మంత్ హి హాస్ పార్టేకిన్ ద ట్యూబర్స్ అండ్ ద లీవ్స్.
0: మూడవ నెల కేవలము నీరు త్రాగి మాత్రమే జీవిస్తూ వచ్చాడు.
1: Third month he spent all the time by drinking water.
0: Naluguvanela kevalam galini maatrame tyagutu vachadu.
1: Fourth month he just breathed the air.
0: Shariram astapanjaramainadi.
1: The body has become a skeleton.
0: Ee deham yokka sahajamu.
1: That's natural to the body.
0: Endukanaga
1: the reason
0: ini aaharam tho puttinatvantidi.
1: This is born out of food.
0: Annagata pranam
1: is one based on food.
0: Ee dehamune oka vidha annamata kosamu annaru annamaya kosamu.
1: The body is the sheath of food.
0: తరువాత ప్రాణమయ కోశము.
1: The sheath of life.
0: తరువాత మనోమయ కోశము.
1: The sheath of mind.
0: తరువాత విజ్ఞానమయ కోశము.
1: Sheath of knowledge.
0: తదుపరి ఆనందమయ కోశము.
1: The sheath of bliss.
0: అన్నమయ కోశాన్ని అలక్ష్యం చేశాడు.
1: He neglected the sheath of body.
0: కేవలం ప్రాణమయ కోశముతో మాత్రం ఆ ప్రాణంతో పాటు తన యొక్క నామమును కూడాను చేర్చాడు.
1: He has mixed the life principle with the name of the Lord.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసంతో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదే ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండింటి ఎందుకు నమో భగవతే వాసుదేవాయ.
1: బోత్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ హీ రిపీటెడ్ లార్డ్స్ నేమ్ ఓం నమో భగవతే వాసుదేవాయ.
0: తర్వాత మనోమయ కోశము.
1: ద నెక్స్ట్ షీత్ ఆఫ్ మైండ్.
0: ఈ మనోమయ కోశములు ఏమిటి? ఆ యొక్క భగవంతుని యొక్క రూపమును నారదుడు చిత్రించినటువంటి రూపమును చక్కగా చిత్రించుకుంటూ ఈ నామాన్ని స్మరిస్తూ వస్తున్నాడు.
1: ద ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ ఇంప్రింటెడ్ ఇన్ హిస్ హార్ట్ బై నారద. He went on thinking of it in the sheath of the mind.
0: Anaga emti rooparahita dhyanamu dhyanarahita roopam rooparahita japamu japadahita roopamu.
1: It is the one of repeating Lord's name with the japa form.
0: Japasahita roopam
1: is the one thinking of the form along with the name.
0: Ee japanamuna cheta tapasunu acharistu vachadu.
1: The chanting and also the form.
0: Roopamu japamu roopamu japamu roopamu japamu.
1: The form and the name together.
0: Roopani chitrinchukuntunnadu నామాన్ని స్మరిస్తున్నాడు.
1: ఫార్మ్ ఇస్ ఇంప్రింటెడ్ అండ్ రిపీటింగ్ ద నేమ్.
0: ఇది తపంగా మారిపోయింది.
1: దిస్ హస్ బికమ్ పెనెన్స్.
0: ఈ తపస్సు చాలా అడవంతకుడును దద్దరిల్లిపోతుంటుండాలి.
1: ద హోల్ ఫారెస్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ రిసౌండ్.
0: కట్టకడపటికీ ఋషులు దేవతలు కూడాను మునులు కూడాను ఈ యొక్క వేడిని తాళలేకపోయారు.
1: Sages and saints and the angels could not bear all.
0: ఇంత చిన్న పిల్లవాడు ఇంత కఠినమైనటువంటి తపస్సు ఆచరిస్తున్నాడని ఆశ్చర్యపడ్డారు.
1: They were surprised because a boy of tender age has undertaken penance.
0: కాని తపస్సును భంగం కావించాలని అనేక రకమైనటువంటి యొక్క అటంకులంతా చేస్తూ వచ్చారు.
1: They went on putting so many obstacles in his way.
0: పాములను సృష్టించారు.
1: They created snakes.
0: అనేక విధమైనటువంటి భూతములను సృష్టించారు.
1: So many evil spirits.
0: క్రూర మృగములను అక్కడ పంపించారు.
1: They have sent cruel animals.
0: ఏమీ అతన్ని ఏమాత్రం కూడా ఏమి కూడా చెడింప చేయలేదు.
1: Nothing could come in his way.
0: శరీరం అంతా సంచరిస్తున్నాయి విషసర్పాలు.
1: The poisonous snakes, they started moving round the body.
0: తల్లి ఇచ్చినటువంటి మాట. భగవంతుడు ఎక్కడ ఉన్నా కాని దిక్కులేని వాని దేవుడోము దేవుడే చూసుకుంటాడని ధైర్యం.
1: ఇట్ ద టీచింగ్ ఆఫ్ ద మదర్ దట్ గాడ్ విల్ సర్టన్లీ టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్.
0: గాఢ విశ్వాసంతో ధ్రువుడు తపస్సు ఆచరిస్తూ వస్తున్నాడు.
1: విత్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ ధ్రువ హస్ అండర్టేకెన్ penance.
0: వీరు చేసినటువంటి ప్రయత్నములకు ఏమాత్రం కూడాను ధ్రువుడు లొంగలేదు కనుకనే దేవతలు నారాయణ దగ్గరికి వెళ్లారు.
1: సిన్స్ ధ్రువ హాస్ నాట్ కమ్ డౌన్ ఇన్ ఎనీ వే ఆల్ ది ఏంజల్స్ అప్రోచ్ గాడ్.
0: కన్నులే తెరవలేదు.
1: హి డిడ్ ఓపెన్ హిస్ ఐస్.
0: ఏ ఒక్క దృశ్యము అతని యందు లేదు.
1: హి హాస్ నో అదర్ థాట్.
0: నాకు ఈ ధనకనక వస్తువాహనాదులు అక్కర్లేదని మొదలై నిర్ణయించుకున్నాడు.
1: హి హాస్ డిసైడెడ్ దట్ హి డజంట్ వాంట్ ఎనీ వెల్త్ ఆర్ కంఫర్ట్.
0: ఈ దేహం పంచభౌతికమైనటువంటి దేహము.
1: The body is the five elements.
0: అప్పుడే నిర్ణయం చేసుకున్నాడు మనసుకు.
1: He decided in the mind.
0: దేహము పంచభౌతికము.
1: It's full of
0: దేహముకూలక తప్పదెప్పుడు
1: ఇస్ బౌండ్ టు ఫాల్
0: దేహి నిరామయుండు
1: బట్ ఇన్వెలర్
0: గణుతింపక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు
1: ద ఇన్వెలర్ హాస్ నైదర్ బర్త్ నాట్ డెత్ నో సైన్
0: చూడా ఆ దేహియే దేవదేవుడు
1: ట్రూలీ స్పీకింగ్ దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్
0: అతన్ని దర్శించే నిమిత్తమై నేను ఈ యొక్క జీవితమును అనగా దేహాన్ని ధరించాను
1: టు సీ దట్ గాడ్ ఐ హావ్ దిస్ బాడీ
0: అన్నాడు అన్నింటినీ మర్చి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవ కడపటికి నామం కూడాను లోపల నుంచి రాలేకుండా పోయింది శబ్దం కూడాను రాలేకపోయింది దేహం యొక్క సహజం
1: Forgetting all that he went on repeating Om Namo Bhagavate Vasudevaya. Ultimately he could not repeat. He is repeating within.
0: Mayamarchi unnadu.
1: His forgotten body consciousness.
0: విష్ణు వచ్చాడు నారాయణుడు దగ్గరికి సమీపించాడు
1: నారాయణ కేమ్ క్లోజ్ మై
0: ఆ తేజోమయమైనటువంటి యొక్క భగవంతుని యొక్క శక్తి ఈ తేజస్సులో లీనమైంది
1: ది ఎఫల్జెన్స్ అండ్ రేడియన్స్ ఆఫ్ గాడ్
0: ఎంత సమీపానికి వస్తున్నాడో అంత తేజస్సు ఉట్టి పడుతుండాలి ఈ దేవుని యందు
1: As God is approaching nearer and nearer, there's radiance in Dhruva.
0: ఉన్నట్టు ఉండి ఒక్కతూరి కన్నులు తెరిచాడు
1: All of a sudden he has opened his
0: arms. చూచేటప్పటికి సాక్షాత్ నారాయణమూర్తి ఉన్నాడు.
1: He saw నారాయణమూర్తి himself in front of him.
0: నారాయణ ఇంతకాలం నాలో దాచుకొని ఉండి ఇప్పుడు నా ఎదురుగా వచ్చావా నన్ను వదలనావా నేను వదలనివ్వను.
1: He said, నారాయణ so long you are within me. Now you have appeared in front of me. Have you left me?
0: ధ్రువుడు ఆనాడే ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ లోపల ఉన్నటువంటిదే బయట కనిపిస్తుంటాది
1: Since that time, Dhruva has proved that everything is a reflection of the
0: energy. ఎవరికైనా ఒక దుష్ట సంకల్పంతో ఎవరినైనా చూసినప్పుడు దుష్టు అనుకుంటే అతనిలో కాదు దుష్టత్వం ఉండేది నీలో దుష్టత్వమే ఎదురు కనిపిస్తుంటారు
1: If you think that other man has bad looks, nothing whatsoever. It's only bad thoughts in you.
0: నీ యొక్క థాట్స్ సే గుడ్ అండ్ బ్యాడ్ మంచి చెడ్డ రెండు కూడాను నీకు రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ గా కనిపిస్తుంటారు
1: యువర్ ఓన్ థాట్స్ గుడ్ అండ్ బ్యాడ్ వుడ్ కమ్ ఫార్వర్డ్ యాస్ రియాక్షన్
0: ఈ సత్యాన్ని గుర్తించిన ధ్రువుడు
1: ధ్రువ అండర్స్టుడ్ దిస్ ట్రూత్
0: ఇంతకాలం నాలో దాచుకుని ఉండి నీవే ఇప్పుడు నాకు బయటకు కనిపిస్తున్నావా అన్నాడు
1: నారాయణ యు హావ్ హిడెన్ విత్ ఇన్ మీ నౌ ఐ సీ యు ఇన్
0: నారాయణకి ఆశ్చర్యం కలిగింది
1: నారాయణ వాస్ సర్ప్రైజ్
0: ఈ లేత వయస్సులో ఇంత సత్యమైన నిత్యమైన పవిత్రమైనటువంటి భావములు ఈ బాలు ఎందు చేరటంలో ఎంత ఆశ్చర్యం
1: వాట్ ఇస్ సర్ప్రైజ్ ఇట్ ఈస్ హీ హాస్ గాట్ ఆల్ దిస్ Eternal truth and values in him at this tender age.
0: పూర్వ జన్మంలో యోగం చేసినటువంటి దాని వల్ల ఆ శేషం ఇప్పుడు అనుభవిస్తున్నాడు.
1: He is just enjoying all the remnants
0: అని తనలో తాను నవ్వుకొని
1: enjoying delighting himself within.
0: ధ్రువ
1: said ధ్రువ
0: నీకేం కావాలి
1: He said what do you want?
0: కానీ నోటి నుంచి మాట రాలేదు.
1: But he could not speak a word.
0: విశుద్ధాత్మ విద్వానమాన్య రస దివ్యచారిత శైవం సుమూత శ్రీ ద్వారకా మాయవాస అని అనేక రకంగా వర్ణిస్తూ ఉంటున్నాడు
1: హీ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ నరేటింగ్ గాడ్
0: నీవు కేవలము మత్స్యావతారుండవై ఒప్పి లేది మరిందించి ఆ న్యాయములు తెచ్చి ఆ బ్రహ్మకి ఇయ్యంగలేదా నిశాసులు తులుపులు తొల్లి పీయూషముంత్రావా క్షీరాబ్ది దత్సంగా ఆవరహమంతా వారాహ రూపము దాసా అనేక రకంగా అవతారములంతా కూడాను చెప్తూ వచ్చాడు ఈ దశావతారములంతా కూడాను వర్ణిస్తూ వచ్చాడు
1: హీ డిస్క్రైబ్డ్ ఆల్ ది 10 ఇన్కార్నేషన్స్
0: వర్ణిస్తూ అతన్ని కేవలం నారాయణనే చూస్తూ ఉంటున్నాడు
1: యాజ్ హి వాస్ డిస్క్రైబింగ్
0: రెప్ప వాల్చకుండా ఉంటున్నాడు
1: హీ జస్ట్ ఓపెన్డ్ హిస్ ఐస్
0: తెలియకుండా తన చేతులు తన పాదాలను గట్టిగా పట్టుకున్నాడు
1: హీ కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ టైట్లీ
0: స్వరం రాలేదు
1: హీ కుడ్ ఓపెన్ హిస్ మౌత్
0: విశుద్ధాత్మ విజ్ఞానమాన్యాల సద్దివ్య చారిత్ర దైవాం సంబుద్ధ శ్రీ ద్వారకా మాయవాస అనేటప్పటికే ద్వారకా మాయవాసునిగా ప్రయారయ్యాడు అనగా ఏమి ద్వారకవాసుడు కృష్ణుడే
1: కృష్ణ ఇస్ ద్వారకావాస
0: కనుకనే హే కృష్ణ అనేటప్పటికి కృష్ణ దీనిగా వచ్చింది
1: వెన్ హి సెడ్ హే కృష్ణ కృష్ణ అపియర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్
0: తన శంఖములు తీచి
1: టేకింగ్ ది కాంచ్ దేర్
0: తన లేత బుగ్గలపైన అటు ఇటు త్రిప్పి
1: హి జస్ట్ టచ్డ్ ఇట్ హిస్ చీక్స్
0: తాను చేతులు కట్టుకుని నిల్చుకున్నాడు నారాయణుడు
1: నారాయణ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఫోల్డింగ్
0: ఎప్పుడు ఈ శంఖం యొక్క స్పర్శ తన యొక్క బుగ్గల పైన తాకిందో తక్షణమే అతనిలో ఒక జీవశక్తి ఆవిర్భవించింది.
1: ద మూమెంట్ బికాస్ ఆఫ్ ద టచ్ ఆఫ్ ద కౌంచ్ టువర్డ్స్ హిస్ చీక్స్ ఇమ్మీడియట్లీ స్టార్టెడ్ ది పవర్ ఆఫ్ ది కింగ్డమ్.
0: ధ్రువుడు లేచాడు.
1: ధ్రువ గాట్ అప్ ఇమ్మీడియట్లీ.
0: అత్యంత సమీపానికి వెళుతున్నాడు నారాయణుకి.
1: హి వాస్ గోయింగ్ వెరీ క్లోజ్ టు నారాయణ.
0: ఏమి కావాలి ఏమి కావాలని అడుగుతున్నాడు నారాయణుడు.
1: నారాయణ వాస్ ఆస్కింగ్ వాట్ డు యు వాంట్.
0: నారాయణ ఇంకా నన్ను ఈ మాయలో ముంచుతున్నావా?
1: హి సెడ్ నారాయణ వై డు యు స్టిల్ డ్రౌన్ మీ ఇన్ డెల్యూషన్.
0: నేను ఎక్కడ ఉన్నాను ఏం చేస్తున్నాను ఎవరిని ప్రార్థిస్తున్నాను అని తెలుసుకుని కదా నీవు వచ్చావు.
1: యు హావ్ కమ్ హియర్ నోయింగ్ ఫుల్లీ వెల్ వేర్ ఐఎమ్ వాట్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ నీడ్.
0: ఇన్ని తెలిసినటువంటి వాడు నాకు ఏం కావాలో నీకు తెలియదా?
1: హావింగ్ నోన్ ఆల్ దిస్ డోంట్ యు నో వాట్ ఐ వాంట్?
0: అది కూడా నీకే తెలుసు.
1: దట్ ఆల్సో యు నో.
0: అప్పుడు నారాయణుడు ఏదో ఈ పిల్లవాడు చదువుకున్న చదువుల కంటే ఇంకా రెండు బుక్కులు ఎక్కువగానే చదివింటాడు భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ లెర్న్డ్ మోర్ దాన్ ది డివోటీ.
0: చెప్పాడు.
1: హి సెడ్
0: బాలక
1: బాయ్
0: నీవు సంకల్పించినది ఒకటి.
1: యు థాట్ ఆఫ్ వన్.
0: నీవు ఆచరించినది ఒకటి.
1: వాట్ యు ప్రాక్టీస్ ఇస్ అనదర్.
0: ఏమి పలుకుదువో ఆ పలుకును కూడాను నేను వినాలి.
1: బట్ వాట్ యు సే ఐ వాంట్ టు హియర్.
0: నీవు దృఢ సంకల్పించుకొని వచ్చావు అరణ్యానికి.
1: యు హావ్ కమ్ టు ద ఫారెస్ట్ విత్ స్ట్రాంగ్
0: డిటర్మినేషన్. ఈ సంకల్పాన్ని తగినట్టుగా నీవు ఆచరణలో పెట్టావు తపస్సు.
1: అకార్డింగ్లీ యు ప్రాక్టీస్డ్ పెనెన్స్.
0: కానీ నీ వాక్కు ఏ విధంగా వస్తుందో చూడాలి.
1: బట్ ఐ వాంట్ టు లిసన్ టు యు హౌ యు స్పీక్.
0: అనగా భగవంతుడు ఏం చూస్తున్నాడు అనేటువంటిది విద్యార్థులు చక్కగా గుర్తించాలి. మనస్సేకం.
1: స్టూడెంట్స్ షుడ్ వాచ్.
0: కర్మేకం వచస్సేకం మహాత్మనం. ఎప్పుడు నీ మనస్సు వాక్కు కాయము మూడింటి యొక్క ఏకత్వం కలిగిందో అది అప్పుడు భగవత్ అభీష్టం నీకు నెరవేరుతుంది.
1: యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్ వెన్ దేర్ ఇస్ హార్మోనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: నీవు సంకల్పించుకున్నావు మనసులో.
1: యు థాట్ ఇన్ యువర్ మైండ్.
0: సంకల్పానికి తగినట్టుగా నీవు ప్రవర్తించావు.
1: యు ఆల్సో
0: ఆచరించావు.
1: యు యాక్టెడ్ అకార్డింగ్.
0: కానీ ఆచరణకు తగినట్టుగా నీవేం కోరుతావు కోరమన్నాడు.
1: బట్ యాజ్ పర్ యువర్ ప్రాక్టీస్
0: కూడా దీనికి సమ్మితంగా ఉండాలి.
1: ఇట్ ఆల్సో షుడ్ బి ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: అప్పుడు నారాయణ ధ్రువుడు చెప్పాడు, స్వామి నేను ఏదో తెలియక కోరుకున్నాను.
1: ధ్రువ సెడ్ స్వామి ఐ డిసైడ్
0: నాట్ నో ఎనీథింగ్. నేను చేసినటువంటి యొక్క అగౌరవమును నేను దక్కించుకునే నిమిత్తమై తిరిగి నేను నా తండ్రి తొడపైన కూర్చోవాలని ఒక సంకల్పించుకున్నాను.
1: హి సెడ్ ఐ కుడ్ నాట్ బేర్ ది ఇన్సల్ట్ హ్యూమిలియేషన్.
0: ఆ ప్రార్థన నాకు లభించాలని ప్రయత్నించాను.
1: ఐ వాంట్ టు ఫుల్ఫిల్ మై డిజైర్ సిట్టింగ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్ దేర్ఫోర్ ఐ డిడ్ పెనెన్స్. నాకు
0: ఏది అక్కరలేదు.
1: Now I don't want anything.
0: Yedo kevalamu
1: merely
0: yedo neeti bindu kosam nenu vetukutu vachanu kani amrita kalasame naaku andinchavu.
1: I am in search of a water bubble but now I find a
0: container of nectar.
1: I'm searching for glass bead.
0: Manikyame naaku andinchavu
1: but you have given me the diamond.
0: Inka deenini vadali nenu enduku korali ivanni.
1: Leaving this why should I desire anything? Lokavanchana
0: naaku evi levu annadu.
1: I don't need to desire.
0: అప్పుడు నారాయణుడు చక్కగా నవ్వి,
1: నారాయణ స్మైల్,
0: నాయన
1: సన్
0: నీ సంకల్పము పని రెండు ఒకటైంది, మాట మరొకటైపోయింది, అది మెజారిటీ, నీవు దాన్నే నువ్వు అనుభవించమన్నాడు.
1: యువర్ థాట్ అండ్ యాక్షన్ ఆర్ వన్ బట్ వాట్ యు ఆస్క్ ఇస్ డిఫరెంట్ సో మెజారిటీ లైస్ ఆన్ ద అదర్ సైడ్.
0: ఓటు అక్కడ ఎక్కువగా ఉంటుండాలి. ఓటు
1: వోట్ ఈస్ టువర్డ్స్ ద మెజారిటీ.
0: కనుక నీవు తిరిగి నీవు వెళ్లి నీవు రాజ్యం పాలించి నీ తండ్రి తొడపైన కూర్చొని నీ తల్లికి ఆనందం ఇచ్చిరమ్మన్నాడు.
1: సో బెటర్ యూ గో బ్యాక్ రూల్ ద కింగ్డమ్ సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ బి హ్యాపీ.
0: చూచారా దైవం యొక్క నిర్ణయాలు, దైవం యొక్క సంకల్పాలు, దైవం యొక్క అభీష్టములు ఇంత రహస్యంగా ఉంటుంటాయి.
1: గాడ్స్ విల్ అండ్ థాట్స్ అండ్ ద డిసిషన్స్
0: ప్రత్యక్షమయ్యాడు.
1: మిస్టీరియస్ హి అపియర్డ్.
0: అన్ని విధములు కూడా అతన్ని అనుగ్రహించాడు.
1: హి కన్ఫర్డ్ గ్రేస్.
0: కానీ
1: బట్
0: ధ్రువుడు కూడా నువ్వు తపస్సు ఆచరించాడు.
1: ధ్రువ అంటే
0: ఘోరమైనటువంటి యొక్క దీనిని తపస్సుగా మార్చుకున్నాడు.
1: హీ మేడ్ ఇట్ స్ట్రాంగ్ పెనెన్స్.
0: కానీ మనస్సు చేతులు అనగా క్రియ వాక్కు ఏకం కాలేదు.
1: బట్ దేర్ నో యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇంత చిన్న దాంట్లో కూడాను కట్టగడపడి తాను ఓడిపోయాడు ధ్రువుడు.
1: ధ్రువ లాస్ట్ ఇన్ దిస్ స్మాల్ ఫ్యాక్టర్.
0: కట్టగడపటికి సర్వము నీకే అర్పితమని చెప్పని నారాయణకు వదిలిపెట్టాడు.
1: He left everything to Narayana ultimately.
0: అప్పుడు నారాయణుడు చెప్పాడు, నాయన నా మాట నీవు శిరసా వహించు.
1: Then Narayana said, you follow my word.
0: తల్లి మాటను నీవు శిరసా వహించావు.
1: You obeyed your mother.
0: ఇప్పుడు భగవంతుడే నీకు తల్లి తండ్రి సర్వము.
1: God is your mother, father, everything.
0: ఈ ప్రపంచంలో ఉండేటువంటి అంతా కూడా ఏమి సరైనటువంటిది ఆనందము లేదు.
1: There is no happiness in this world.
0: బాలక
1: boy,
0: జన్మ దుఃఖం,
1: birth,
0: జరా దుఃఖం,
1: old age,
0: జాయా దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం,
1: birth and death,
0: అంత్యకాలే మహాదుఖం.
1: At the end is miserable.
0: తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్న.
1: Therefore be careful always.
0: అయితే నీ యొక్క వాక్యమును నీవు నెరవేర్చుకునే నిమిత్తమై నిన్ను తిరిగి పంపుతున్నాను. మారు మాట్లాడక నీవు వెళ్ళవలసిందే అన్నాడు.
1: Don't say anything now. Go back. What he said.
0: భగవత్ ఆజ్ఞ శిరసావహిస్తాను.
1: He obeyed God's command.
0: దేనినైనా సరే నేను అనుభవిస్తాను ఆచరిస్తానన్నాడు.
1: Anything I will experience and obey your command.
0: ఈ వాగ్దానం ఇచ్చిన తరువాత,
1: having given the promise,
0: అప్పుడు నారాయణుడు తన దగ్గరకు చేర్చుకున్నాడు.
1: నారాయణ హగ్డ్ హిమ్.
0: నాయన, ఇలాంటి చిన్న వయసు నుండే ఇంకా 5.5 సంవత్సరం, 5వ సంవత్సరం వచ్చాడు, 5 నెలలు ఇక్కడ తపస్సు ఆచరించాడు.
1: At this tender age of 5, he has undergone penance for 5 months later.
0: Inta pavitramainatunti yokka barunaku, inta vichitramainatunti barunaku, ee daivattamainatundi ee vidhanga labhinchatamu ee naati varaku kuda lokamlo evariki labhinchaledu.
1: Such a peculiar boy, sacred boy, had earned God's grace. Nobody could understand mystery till now.
0: Ilanti balabalikalu lokamlo chala avasaram.
1: Such boys are very much needed today in the world.
0: Satyavak paripalakulu, dharma vishwasakulu, tallidandrulu aagrahu sirsavahinchetunti varu, daivamunu chintinchetunti varu ee naadu lokamku chaala avasaram.
1: For this world, those who speak truth, those who follow the command of the parents, full faith in God, are very much needed today.
0: Kevalam nava samajamu sama samajamu mam samajam ani anukuntunnare kaani ఆ సమాజంలో ఏమాత్రము ప్రయోజనం లేదు.
1: వీ ఓన్లీ థింక్ ఆఫ్ న్యూ సొసైటీ అండ్ న్యూ సోషల్ ఆర్డర్, దేర్ నో యూజ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ విధమైనటువంటి సమాజములు మార్చుకుంటే పోతుందా? సంకల్పములు మార్చుకోవాలి.
1: యు కెనాట్ సింప్లీ చేంజ్ సొసైటీ, థాట్స్ మస్ట్ చేంజ్.
0: పవిత్రమైన సంకల్పములు ఆవిర్భవించాలి.
1: యు షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్.
0: దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: యు షుడ్ హావ్ నోవెల్ డివైన్ థాట్స్ ఇన్ యూ.
0: కనుక ధ్రువ, నీవు ఈనాడు ఈ లోకములకు చాలా చాటవలసినటువంటిది ఎంతనో ఉంటుండాలి.
1: ధ్రువ, యు హావ్ టు టీచ్ టు ద వరల్డ్ ఎ లాట్.
0: నారాయణ యొక్క నామమహిమను నీవు లోకానికి చాటాలి.
1: యు హావ్ టు టీచ్ టు ద ఎంటైర్ వరల్డ్ ద గ్లోరీ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
0: ఇదిగో నేను నీలో ప్రవేశిస్తున్నాను.
1: ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు యూ
0: అని తన నుంచి ఒక జ్యోతి వెళ్లి ఆ ధ్రువునిలో చేరిపోయింది.
1: ఎ లైట్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు ధ్రువ.
0: ఇంతకాలము బలహీనంగా ఉండినటువంటి ఆ ధ్రువుని యందు అనంతమైనటువంటి శక్తి ఆవిర్భవించింది.
1: ధ్రువ so weak, so long, now he has become very strong.
0: Yegiri dumkadu druvudu.
1: Dhruva got up and jumped at once.
0: Dumpi namaskaram chesinadu, narayanu antatthanamayyadu.
1: As he paid his respects, Narayana disappeared.
0: Ante kaakunda asharirvaniga mari cheptu vachadu.
1: Not only that, the ethereal voice.
0: Dhruva, neevu chakravartiga aneka samvatsaramulu neevu paripalana salpali.
1: Dhruva, let you rule as a king for thousands of years.
0: Nee tandri ippudu chaala paschaatappadutunnadu.
1: Your father is repenting.
0: Nee nimittamai chana chanam kudunu kaachukoni untunnadu.
1: He is waiting for you every minute.
0: Anna paalavalu vadali nee raakakai nirikshistunnadu.
1: He sacrificed food and drink and waiting
0: veldu,
1: for you.
0: Veldu, veldu.
1: Go back, go back.
0: Tarvata ee rajya paripalana jarigina tarvata neeku unnatamainatundi sthanam nenu yerparchinanu.
1: At the end of your regime, I have given you exalted place.
0: సప్తర్షులకు మధ్య, సూర్యచంద్రాదులకు మధ్య వీరందరూ నిన్ను ప్రతిష్ఠం చేసేదిగా నీకు ధ్రువ నక్షత్రంగా నీకు స్థానం నందించానన్నాడు.
1: In the midst of 7 sages, in the midst of sun and moon, I have given you a place there and all God.
0: నక్షత్రములైనా మారవచ్చును కాని నీవు మారడానికి వీలు కాదు. నీవు అమృత స్వరూపుడు.
1: The stars might change,
0: స్వరూపుడు,
1: but you are immortal.
0: ఆనంద స్వరూపుడిగా జీవిస్తావన్నాడు.
1: You will be there permanently.
0: చూసారా భగవంతుని యొక్క అనుగ్రహము. ఆ ఆజ్ఞను శిరసావహించడం చేత ఎంతటి అనుగ్రహమైనా కూడాను ఉప్పొంగిపోతుంది.
1: బికాస్ హీ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద గాడ్, హీ వాజ్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్లీ.
0: కానీ అలాంటి ధ్రువుల్లో ఈనాడు 1000 ఒక భాగమైనా కూడాను అట్టి సద్భావం కలిగినటువంటి వ్యక్తులు కనిపించటం లేదు.
1: బట్ టుడే వీ డోంట్ ఫైండ్ ఎనీ వన్ విత్ 1000
0: భాగవతమునకు ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క పురుషులు ఇందులో ఆవిర్భవించటం చేతనే ఈ భాగవతం ఇంతటి ఘనత ఎక్కిపోయింది.
1: బికాస్ ఆఫ్ సచ్ స్టోరీస్ ఆర్ దేర్ ఇన్ భాగవత ఇట్ ఇస్ సో సీక్రెట్.
0: కానీ భాగవతమును అనేక మంది అనేక రకములైనటువంటి మాటల చేత దాన్ని తిరస్కరించుతున్నారు.
1: పీపుల్ నెగ్లెక్ట్ ఇట్ ఇన్ వేరియస్ వేస్.
0: కేవలం అలక్ష్యం గావిస్తున్నారు.
1: దే నెగ్లెక్ట్ ఇట్.
0: అసహ్యంగా భావిస్తున్నారు.
1: దే మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: భాగవతంలో సర్వము భగవంతుని యొక్క ప్రేమతత్వమే.
1: భాగవత ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
0: ఈ ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీబడీ టు అండర్స్టాండ్ లవ్.
0: ఈనాడు లోకంలో పండితులు చెప్పేటువంటి ప్రబోధనలు కూడాను చాలా అసహ్యకరంగా ఉంటుంటాయి.
1: The teachings of pandits today in this world are ridiculous.
0: గోపికలతో ఆడటము, గోపాలతో తిరగటము, ఇదంతా ఏ వయస్సు?
1: Playing with cowherd boys and girls at what age?
0: 5 సంవత్సరం పిల్లవాడు.
1: Is aged 5. At the age of 5, didn't you play with your sisters? They caress you.
0: అవుతుందా?
1: Can it be bad?
0: ఇది పాపం అవుతుందా?
1: Can it be sin?
0: ఇది అసహ్యం అవుతుందా?
1: Is it ridiculous?
0: ఇది జారత్వం అవుతుందా? ఇది చోరత్వం అవుతుందా? కానే కాదు.
1: Can it be adultery or theft in any way?
0: నిజముగా కృష్ణుడు భగవంతుడు అనేటువంటి విశ్వాసమే ఉండినటువంటి వారికి ఈ తుచ్చమైన భావాలు రావడానికి అవకాశమే ఉండదు.
1: యు హావ్ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ కృష్ణ ఇస్ గాడ్, యు విల్ నెవర్ ఎంటర్టైన్ సచ్ ఫనీ థాట్స్.
0: కేవలం సామాన్యమైన మానవునిగా తరించినప్పుడే ఈ విధమైనటువంటి దుర్భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: వెన్ యు టేక్ హిమ్ దట్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, యు విల్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
0: ఈ దుర్భావములకు మన హృదయమే మూల కారణం, కానీ దైవం కాదు.
1: ఫర్ దీస్ బ్యాడ్ థాట్స్ యువర్ హార్ట్ ఈస్ రెస్పాన్సిబుల్ బట్ నాట్ గాడ్.
0: అదియే శుకుడు కూడాను పరీక్షిత్ మహారాజునికి చెప్పాడు.
1: The same thing is taught by Sukudu to Parikshit.
0: Sukha Maharshi. Krishnudu guna karanamto vyamoha karanamto gopikalato aadukuntu paadukuntu undinadata.
1: Sukha Maharshi, Krishna is playing and dancing because of attachment with gopikas.
0: Gunatheetamainatundi variki kada moksha prapti.
1: The one will have liberation if you are attributeless.
0: Ee gopikalato aadukovatam gunamto chernatundide kada.
1: Playing with these gopikas is it not one of quality?
0: Ani prashninchinappudu Sukudu chakkaga sootiga maata cheppadu.
1: Sukha replied directly.
0: Sukudu maha brahmachari.
1: Sukha is a brahmachari, celibate.
0: Alanti vaadu krishnudu yokka rachadeelanta kudanu aanandanga untunnayani varninchadamu enta aashcharyam.
1: What a surprise it is, being a brahmachari, he was describing all rasalila.
0: అప్పుడు చెప్పాడు, నీవు కృష్ణుడు భగవంతుడని భావిస్తున్నావా, సామాన్యమైన వ్యక్తిగా భావిస్తున్నావా?
1: డు యూ కన్సిడర్ కృష్ణ యాజ్ గాడ్ ఆర్ యాజ్ ఆర్డినరీ హ్యూమన్?
0: భగవంతుడిగా నీవు భావించినప్పుడు ఈ తుచ్చ భావం నీ నుంచి రావడానికి అవకాశం లేదు.
1: ఇఫ్ యు టేక్ హిమ్ యాజ్ గాడ్, యు కెనాట్ ఎంటర్టైన్.
0: ఇదో నీలో ఉండినటువంటి తుచ్చ భావం లేవి.
1: దేర్ ఆర్ ఓన్లీ యువర్ ఓన్ మీన్ ఐడియాస్.
0: రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: ద మీన్ ఐడియాస్ ఇన్ యూ విల్ కమ్ యాజ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్.
0: భగవంతుని లోపల చేరినప్పుడు ఎలాంటి మాలిన్యమైన కూడాను పరిశుద్ధమైపోతుంది.
1: ఎనీ డర్ట్ వెన్ వన్స్ ఇట్ ఇస్ ద గాడ్ ఇట్ విల్ ప్యూరిఫై.
0: గోపికలకు ఉండవచ్చును గుణ కారణము, వ్యామోహ కారణం.
1: దేర్ మే బి ది లవ్ అండ్ అటాచ్మెంట్.
0: కానీ కృష్ణునికి లేవు.
1: బట్ కృష్ణ హాస్ నాట్.
0: గుణాతీతుడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ బియాండ్
0: నిత్యానందం. నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లెస్,
0: పరమ సుఖదం,
1: సుప్రీవలం,
0: జ్ఞానమూర్తిం,
1: వన్ ఆఫ్
0: ద్వంద్వాతీతం,
1: బియాండ్
0: జగత్ సదృశ్యం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. త్రిగుణరహితమైనటువంటి భగవంతునికు ఈ గుణములు కల్పించడం ఏమిటి?
1: When God has no three attributes, how do you attribute these attributes?
0: భగవంతుడు పెద్ద అగాధమైన సముద్రం వంటి వాడు.
1: God is a mighty ocean beyond all depths.
0: ఈ భక్తుని యొక్క ప్రేమలు, భక్తుని యొక్క భావములు, భక్తుని యొక్క గుణములు అల్పమైన చీలి కాలువలు వంటివి.
1: After all, the feelings and the devotion of a devotee is just equal to a stream.
0: ఈ కాలువలు సముద్రంలో చేరినప్పుడు కాలువలు కూడా పవిత్రమైపోతాయి, కానీ సముద్రం అపవిత్రం కాదు.
1: When these streams join the ocean, they become sacred and the ocean will become unsacred. A small example.
0: 10 కప్స్ వాటర్ లోపల,
1: in 10 cups of water,
0: 1 కప్ మిల్క్,
1: 1 కప్ ఆఫ్ మిల్క్,
0: అది చేర్చితే మిల్క్ కు చాలా విలువ ఉంటుండాలి.
1: Milk has value.
0: Kani water ki vilu ledu.
1: Water has no value.
0: Kanuka ee viluvainatundi oka milk viluvaleinatundi water lo chernappudu water kudanu milk kudanu water vilu chedipothundi.
1: When the valuable milk is mixed with valueless water, it will lose its value.
0: Inga 10 cups paalu lopala 1 cup neeru cherindatante ఈ కప్పుకు విలువైనటువంటి నీటికి కూడాను పాల విలువ దానికి వచ్చేసేస్తుంది.
1: ఇన్ 10 కప్స్ ఆఫ్ మిల్క్ ఇఫ్ యూ మిక్స్ 1 కప్ ఆఫ్ వాటర్ ద వాటర్ ఆల్సో విల్ హావ్ వాల్యూ దెన్.
0: కనుక రెండు పదార్థముల యొక్క ఏకత్వం లోపల ఏది పవిత్రమైనదో, ఏది ఎక్కువ విలువైనటువంటిదో, ఏది ఘనమైనటువంటిదో, దాని స్వరూపాన్ని రెండో పదార్థం పొందిపోతుంది.
1: దేర్ఫోర్ వెన్ టూ మెటీరియల్ ఆర్ మిక్స్డ్ దట్ విచ్ ఇస్ మోర్ వాల్యుబుల్ దట్ ద అదర్ వన్ ఆల్సో విల్ హావ్ ఇట్.
0: కనుక భగవంతుడు గుణాతీతమైనటువంటి వాడు.
1: సో గాడ్ ఇస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్.
0: ఈ గోపికలు ఏ విధమైన కారణమైనా కావచ్చు, కానీ గోపికలు కూడాను అలాంటి చెడు భావం లేదు.
1: Gopikas didn't have any bad.
0: వారి చిత్తమును కూడాను చాలా పవిత్రమైనటువంటివి.
1: Their hearts are pure and sacred.
0: నిర్మలమైనటువంటివి.
1: దర్ ప్యూర్ అండ్ సిలీ.
0: కానీ ఈ రాసే గ్రంథములు, చెప్పే పాండిత్యములు, ఇవన్నీ కూడాను ఈ యొక్క భాగవతాన్ని చాలా మాలిన్యపరుస్తూ వస్తున్నాయి.
1: బట్ ది టెక్స్ట్ అండ్ ఆల్ ద టీచింగ్స్ బై స్కాలర్స్ దట్ హావ్ పొల్యూటెడ్ ఇట్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను శుద్ధ విద్యముడు.
1: గాడ్ ఈస్ ప్యూర్.
0: నిర్మల నిశ్చల చిత్తుడు.
1: ఈస్ వన్ ఆఫ్ ప్యూర్
0: హార్ట్. నిస్వార్థపరుడు.
1: సెల్ఫ్లెస్.
0: ఇలాంటి దైవత్వాన్ని ఆ రకంగా భావించుకోవటం ఈ గ్రంథములు చేసినటువంటి మోసము.
1: టు కన్సిడర్ గాడ్ ఇన్ ద అదర్ వే, నెగటివ్ వే, ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ది టెక్స్ట్.
0: కనుకనే
1: సో
0: ఈ లేత హృదయుడైనటువంటి యొక్క ధ్రువుని యొక్క చిత్తము,
1: ద హార్ట్ ఆఫ్ ది టెండర్ హార్టెడ్ ధ్రువ,
0: ఇన్ని విధములుగా కూడాను జగత్తునకు ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చింది.
1: హస్ సెట్ ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: తిరిగి ధ్రువుడు అరణ్యం నుంచి బయలుదేరాడు.
1: ధ్రువ స్టార్టెడ్ ఫ్రమ్ ద ఫారెస్ట్.
0: ధ్రువుడు వస్తున్నాడనేటువంటి విషయము ఉత్తానపాదునికి తెలిసింది.
1: ఉత్తానపాద హ్యాస్
0: అనగా తండ్రికి,
1: ద ఫాదర్ హ్యాస్ కమ్ టు నో ఆఫ్ ది న్యూస్.
0: తెలిసేటప్పటికీ చాలా ఆనందం భరితుడైపోయి పల్లకీని తీసుకుని ఒకవైపున సుమితిని, ఒకవైపున సురుచిని కూర్చోబెట్టుకుని ఉత్తముడు అనగా తన కుమారుడు అతన్ని కూడా ఆ పల్లకీలో కూర్చోబెట్టుకుని అతన్ని వీడి కొలుపులు చేయటానికి అనగా వెల్కమ్ చేయడానికి వెళ్తున్నారు.
1: The father was very
0: happy. చేయటానికి
1: ఎసెన్ ద పెలాంక్విన్ ఎసెన్ ఉత్తముడు దాదర్శన్ టు రిసీవ్ వెల్కమ్ హిమ్ అండ్ యువర్ సీటెడ్ విత్ సునీత్ అండ్ సురీచి.
0: తేజోవంతమైనటువంటి ధ్రువుడు ఆ అడవి దారుల్లో నడుస్తూ వస్తుంటే ఏదో ఒక పెద్ద నక్షత్రం నడిచి వచ్చినట్టుగా కనిపిస్తుండాలి.
1: As Dhruva started walking in the midst of the forest, it appears as though the star is walking.
0: ఆ పిల్లవాడి తేజస్సును వీరినంత మిరుమిట్లు కలుపుతుండాలి.
1: The effulgence of the boy is much more than
0: 5.5 సంవత్సరం పిల్లవాడు.
1: Is aged 5.
0: బుచ్చి నడకలతోపా, చిరునవ్వులతోపల, చిన్నుదొక్కుతూ వస్తున్నాడు గ్రామానికి.
1: He started approaching the village dancing.
0: ఒక్కతూరి తండ్రి రథం నుంచి దుమికాడు.
1: Father got up, jumped out of the chariot.
0: నాయన ధ్రువ అని వెళ్లి కరుచుకున్నాడు.
1: So saying, son Dhruva, he hugged him.
0: ఎత్తుకుని వచ్చాడు.
1: He lifted him.
0: నా పాపమును క్షమించు.
1: Pardon me.
0: నా దోషమును క్షమించు.
1: పాఠం.
0: నీవు సాక్షాత్ నారాయణమూర్తి.
1: యు ఆర్ వెరీ నారాయణ.
0: కానీ నేను ఈ వ్యామోహంలో పడి
1: బికాస్ ఆఫ్ మై టెక్
0: నిన్ను అనేక విధములుగా అవమానం పరిచాను.
1: ఐ హావ్ పుట్ యు
0: టు షేమ్. నిన్ను బాధించాను.
1: ఐ హర్ట్ యు మదర్
0: అని చాలా బాధపడుతూ
1: హి ఫెల్ సో సాడ్.
0: అతని క్షమాపణ కోరుతూ వచ్చాడు తండ్రి.
1: హి సాట్ హిస్ పార్డన్.
0: కుమారుడు చెప్తున్నాడు, నేనెవరు?
1: సన్ సెడ్, హూ యామ్ ఐ?
0: నీవెవరు?
1: హూ ఆర్ యు?
0: నీవు తండ్రి కాదు, నేను కుమారుడు కాదు.
1: యు ఆర్ నాట్ ద ఫాదర్, ఐ యామ్ నాట్.
0: నీవు భగవత్స్వరూపుడే, నేను భగవత్స్వరూపుడే.
1: యు ఆర్ ద ఫార్మ్ ఆఫ్
0: గాడ్. నీవు నారాయణుడే, నేను నారాయణుడే.
1: యు ఆర్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్, సో యామ్ ఐ.
0: ఏకత్వమైనటువంటి బాట చేత తండ్రి హృదయాన్ని కరిగిస్తూ వచ్చింది.
1: యు ఆర్ నారాయణ, ఐ యామ్ ఆల్సో నారాయణ.
0: తండ్రికి కూడా జ్ఞానబోధ చేశాడు.
1: ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్ మెల్టెడ్. దిస్ టీచింగ్ ఇస్ గివెన్ టు ఫాదర్.
0: ఇంకా నాకు చాలు.
1: హి సెడ్, ఎనఫ్.
0: నీ వచ్చి రథం పైన కూర్చో.
1: యు సిట్ ఇన్ ద చారియట్.
0: అని నీ అభీష్టం నెరవేర్చాలని చెప్పినని తండ్రి రథం పైన కూర్చొని ఒక తోడ పైన ధ్రువుణ్ణి, ఒక తన పైన ఉత్తానపాదు ఉత్తముణ్ణి కూర్చోబెట్టుకుని ఆనందంగా గ్రామం చేరాడు.
1: టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్ హీ మేడ్ ధ్రువ సిట్ ఆన్ వన్ ల్యాప్, ఉత్తముడు ఆన్ అదర్ ల్యాప్ దేర్ ఆన్ ద చారియట్.
0: ఈ దృశ్యాన్ని చూచింది సునీతి.
1: ది సునీతి సా ఆల్ ది సీన్.
0: ఇంతకు పూర్వం చాలా బాధపడుతూ వచ్చేది.
1: షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ బిఫోర్.
0: భర్తకు దూరమైంది.
1: షీ ఇస్ అవే ఫ్రమ్
0: కుమారుడు. ఇంటిలో లేడు.
1: సన్ వాజ్ నాట్ ఎట్ హోమ్.
0: చాలా బాధపడుతూ వచ్చింది.
1: షీ వాస్ మిస్సింగ్.
0: ఏమని?
1: What?
0: But this

0: వాసుదేవాయ అనేటువంటి అక్షరాన్ని తన చెవిలో చెప్పి నారదుడు వెళ్లిపోయాడు.
1: లేటర్ హీ విస్పర్డ్ ఇన్ టు ది ఇయర్ ఆఫ్ ధ్రువ దిస్ మంత్ర, ఓం నమో భగవతే వాసుదేవాయ. సో సేయింగ్ హీ రిటర్న్డ్.
0: యమునా నదిలో స్నానం చేశాడు.
1: హ్యాడ్ హిస్ బాత్ ఇన్ యమునా రివర్.
0: మధువనములో ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ టు మధువన.
0: ఒక చల్లని ఛాయగా ఉండినటువంటి ఒక ప్రదేశంలో కూర్చున్నాడు.
1: He sat under the cool shade of
0: దీక్షను ప్రారంభించాడు.
1: He started.
0: ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.

0: Can any mother, can any woman live apart from the husband and the son?
1: Ye papa phalam naaku itapamu kaluga jesi.
0: This misery is because of the consequence of some sin committed.
1: Padati bratuku ade la.
0: What for is the life of a woman away from the son and husband?
1: Nirutsahamto, nispruhato, nirashato, krungipinatuvanti yokka suniti aayanadu uppangipothuntundadi.
0: Suniti was full of depression, disappointment and frustration. She was ecstatic on that day.
1: Naa kumarunni tirigi chudagaligaanu.
0: I could see my son.
1: Ani cheppi.
0: So saying.
1: Aame kudanu ettaadi, etti muddaadi.
0: She also lifted the baby, boy and caressed.
1: Eppudu ee dhruvuniki pattabhishekam kattaru?
0: When was Dhruva coronated?
1: Ekku kaalam kuda ledu.
0: Not much time.
1: Bhagavantunne sadhinchinatundi ee dhruvudu loka paripalana lopala vijayanni sadhinchaleda ani uttanapadudu gurtinchadu.
0: The one who could please God, can't he rule the kingdom? That was recognized by father.
1: 6వ సంవత్సరం నుండి అతనికి పట్టాభిషేకం చేశాడు, రాజ్య పట్టాభిషేకం.
0: He was coronated when he was 6 years.
1: తమ్ముడు ఉత్తముడు,
0: బ్రదర్ ఉత్తముడు
1: గొడుగు పట్టాడు.
0: హీ వాస్ హోల్డింగ్ దిస్ అంబ్రెలా.
1: కానీ తల్లిదండ్రులు ఇద్దరు కూడాను అటువైపు నీటి పైపు కూర్చున్నారు.
0: మదర్ అండ్ ఫాదర్ సాట్ ఆన్ ఐదర్ సైడ్.
1: నాయన, ఇంకా నీ బాధ్యత నీ వహించు.
0: సన్, యూ టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: ఇంకా మేము అడకు వెళ్లిపోతాము.
0: విల్ గో టు ద ఫార్
1: అని ఈ లేత హృదయుడైనటువంటి ధ్రువుడే భగవత్ సాక్షాత్కారాన్ని గావించుకున్నప్పుడు మేము మాత్రం ఎందుకు ఈ కాలంను వ్యర్థం చేసుకోవాలి?
0: వెన్ యూ కుడ్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ ఎట్ దిస్ టెండర్ ఏజ్.
1: మానవ జీవితం కేవలం తిని బ్రతికి నిమిత్తం కాదు.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ ఫర్
1: భోగ భాగ్యం నిమిత్తం కాదు.
0: ఇస్ నాట్ ఫర్ వెల్త్ అండ్ కంఫర్ట్.
1: కేవలం విలాసాల నిమిత్తం కాదు.
0: ఇస్ నాట్ ఫర్ ఎంజాయ్మెంట్.
1: దైవ నిమిత్తమై ఈ జీవితం వచ్చింది.
0: ద లైఫ్ ఇస్ గిఫ్టెడ్ ఫర్ గాడ్.
1: కనుకనే ఆనాడు గుర్తించాడు ఉత్తానపాదుడు.
0: ఉత్తానపాద రికగ్నైజ్ ద డే.
1: మనుజ అంటే ఏమిటి అని ఆనాడు గుర్తించాడు.
0: హీ హాస్ నోన్ ద మీనింగ్ ఆఫ్ మనుజ.
1: మనువు నుంచి పుట్టినటువంటి వారు మనుజులు. మను చక్రవర్తి తన తండ్రి.
0: ద ఎంపరర్ మను ఈజ్ హిస్ ఫాదర్.
1: అతని సంతతి మనుజులు అయిపోయారు.
0: హీ బిలాంగ్స్ టు ద క్లాన్.
1: మను జా. జా అంటే పుట్టటము.
0: జా ద బాన్.
1: మనువు నుంచి పుట్టినటువంటి వారు కాబట్టి అందరికీ మనుషులు అని పేరు వచ్చింది.
0: ద వన్ హూ ఇస్ బాన్ టు దట్ మను ఎంపరర్ మనుజ.
1: కనుకనే మనుషులందరూ కూడా ఏ విధంగా ఉండాలి? మను యొక్క భావాన్ని మనం పొందాలి.
0: సో ఆల్ హ్యూమన్ బీయింగ్స్ షుడ్ హ్యావ్ థాట్స్ ఆఫ్ మను.
1: అతను చాలా గొప్పవాడు.
0: ఇస్ వెరీ గ్రేట్ సో.
1: మను ధర్మమును ఆచరించినటువంటి వాడు.
0: మను ఇస్ ఆ
1: న్యాయాన్ని బోధించినటువంటి వాడు.
0: డాట్ జ్ఞాన.
1: ఈనాడు ప్రతి కోర్టు నందు కూడాను మను యొక్క శాస్త్రమే ఆచరణిస్తున్నారు.
0: ఎవ్రీ కోర్ట్ ఫాలోస్ దాట్ ఆఫ్ మను శాస్త్రం.
1: న్యాయశాస్త్రం మను చక్రవర్తి.
0: ద లా ఇస్ ఆఫ్ మను.
1: ధర్మం మను చక్రవర్తిది.
0: ధర్మ ఇస్ ఆఫ్ మను.
1: కనుకనే ఆ ధర్మాన్ని న్యాయాన్ని అనుసరించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం అని నిర్వహించాడు.
0: ఇట్స్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు ఫాలో దిస్ జస్టిస్ అండ్ ధర్మ ఆఫ్ మను.
1: తల్లిదండ్రులు ఆనాడే తన రాజ్యమును వదిలి,
0: ఫాదర్ అండ్ మదర్ లెఫ్ట్ దట్ కింగ్డమ్.
1: శబరాశ్రమ అనగా స్కందాశ్రమానికి వెళ్లారు.
0: దే వెంట్ టు స్కందాశ్రమ.
1: అక్కడికి వెళ్లి,
0: హావింగ్ గాన్ దేర్,
1: భగవంతుని చింతతో కాలం గడుపుతూ వచ్చారు.
0: దే స్పెంట్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: కొంతకాలం ధ్రువుడంతా కూడా రాజ్యమును పాలించి,
0: ధ్రువ రూల్ ద కింగ్డమ్ ఫర్ సమ్
1: టైం. ప్రజల మన్ననలను అందుకొని,
0: హీ వన్ ద ప్రైజ్ ఆఫ్
1: పీపుల్. ప్రజల ఆనందాన్ని రుచి చూచి,
0: హీ టేస్టెడ్ ద లవ్ ఆఫ్ పీపుల్.
1: కట్టకడపటికి తాను కూడాను భగవంతుడు చెప్పాడు, తిరిగి నా దగ్గరికి వస్తావు అని. ఆ నిమిత్తమై క్షణ క్షణం కూడా నువ్వు కాచుకుని ఉంటున్నాడు.
0: God said then that he will come back. In fact, he was waiting for that moment.
1: తిరిగి ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: ఒక అనగా రథం వచ్చి దిగింది.
0: A chariot came down.
1: భగవంతుడు పంపినటువంటి ఒక రథం అన్నారు.
0: It is sent by God.
1: ఎక్కడికి పోవాలి?
0: Where should he go?
1: ఎక్కడికి పోనక్కర్లేదు.
0: He need not go anywhere.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతునికి ఎక్కడికి పోవాలి, ఎక్కడికి రావాలి?
0: When God is everywhere, where should you go?
1: కనుక ఈ సమయాన్ని భగవంతుడు పంపించాడని రథము చెప్పినప్పటికీ,
0: though it is said that sent by God,
1: ఆ రథము తెచ్చినటువంటి వాడిని కూడా జ్ఞానబోధ చేశాడు.
0: He started teaching even to that charioteer.
1: నేను రథములో కూర్చోవటం, ఎక్కడికో దైవం దగ్గరికి పోవటం అని భావిస్తున్నారు, మీరు పిచ్చివారన్నాడు.
0: You are all mad caps thinking that I would sit in the chariot that you will take me to God.
1: ఎక్కడ చూసినా ఉంటున్నాడు భగవంతుడు.
0: God is everywhere.
1: సర్వత పాణిపాదం తస్సర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తి స్థతి. ఇక్కడ కూడా ఉన్నాడు, ఇక్కడే ఉంటున్నాడు, నేను ఇప్పుడే వెళుతున్నాను అన్నాడు. కూర్చున్నవాడు కూర్చున్నట్టు నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నాడు. ఆ జ్యోతి నారాయణ నుంచి వెళ్ళినటువంటి జ్యోతి తిరిగి నారాయణుడికి పోయి చేరిపోయింది.
0: He sat there where he was, he declaring that God is everywhere. At that spot also, he repeated Om Namo Bhagavate Vasudevaya.
1: కనుక భాగవతం యొక్క
0: light came out of him.
1: చరిత్రను చక్కగా మనం లోతులోకి దిగి విచారిస్తే
0: ఇంత
1: మధురమైనటువంటివి, ఇంత జ్ఞానమయమైనటువంటివి, ఇంత ఆనందమయమైనటువంటివి, ఇంత ధర్మమయమైనటువంటివి ఎక్కడ కూడా నువ్వు కనిపించవు.
0: The story is described in Bhagavata, or sweet. Fully sweet and one of wisdom that
1: నిన్న దుర్వాసునికి చెప్పినట్టుగా భక్తి శక్తి దగ్గర దైవశక్తి చాలా అల్పంగా ఉంటుంటాయి.
0: In front of the power of the devotee, the power of the Lord is just a fraction.
1: భక్తులకు నేను పరాధీనుడైనాను కానీ భక్తులు నా ఆధీనుడు కాదు.
0: I submit myself to a devotee and not a devotee to me.
1: నేను భక్తులకు దాసుడను.
0: He said, I am a servant to my devotee.
1: భక్తుల యొక్క పూజ గృహమునందు సింహద్వారం దగ్గర నేను కాచుకొని ఉంటున్నాను.
0: I am waiting at the doorstep of a devotee.
1: ఎందుకోసం కాచుకున్నాను?
0: Why do I wait?
1: ఆ దేవాలయం లోపల నా భక్తుడు ఏమి కోరుతాడో ఆ కోరినటువంటి దాన్ని నెరవేర్చే నిమిత్తం కోసం నేను దాసుని వలె ఉంటున్నాను.
0: I am waiting at the main gate of the temple in order to listen to the prayer of the devotee.
1: భక్తుల మందిరం దగ్గర ద్వారపాలకుడిని వలె ఉంటున్నాను.
0: And there is a watchman.
1: నేను అధికారి కాదు.
0: I am not one of position.
1: సర్వాధికారి భక్తుడే.
0: His only devotee is one of position.
1: నిర్చినటువంటిది మరొకటి లేదు అని చెప్పి నిరూపిస్తూ వచ్చాడు భగవంతుడు.
0: God has proved here there is nothing greater than devotion.
1: కనుక భక్తి అనేటువంటిది
0: సో డివోషన్
1: ఏదో ఒక అల్పంగా భావించుకొని సామాన్యమైనటువంటి ఈనాడు లోకంలో జరిపేటువంటి యొక్క సాధనలుగా మనం భావించరాదు.
0: యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ ఎనీ లిటిల్ సెన్స్ బట్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్
1: అనురక్తే భక్తి.
0: Love for God is devotion.
1: భక్తి లోపల అన్ని కూడా మనకు చేరి ఉంటుంటాయి.
0: In devotion you find all.
1: రక్తి విరక్తి అనురక్తి భుక్తి యుక్తి ముక్తి అన్ని కూడా అందులో చేరి ఉంటున్నాయి. భక్తి అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది?
0: What is the etymology, the origin of this word devotion, bhakti?
1: అనేక మంది ఒక పండితులు కూడాను భక్ అనేటువంటి పదం నుంచి వచ్చింది భక్తి అంటారు. కానీ అది కాదు. మానవునికి మొట్టమొదట కావలసినటువంటిది భుక్తి.
0: What man needs is bhukti, food.
1: ఆహారం కావాలి.
0: Food is needed.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. కర్మను ఆచరించి ఆచరింపచేసేదానికి ఆహారం ఒకటి ఉండాలి.
0: Body is gifted to perform action for which food is needed.
1: కనుక భుక్తి,
0: భుక్తి ఫుడ్,
1: భుక్తిలో టీ ప్రధానమైనది.
0: In bhukti food, tea is there.
1: తర్వాత రక్తి, కోరిక కావాలి.
0: రక్తి ఇస్ ది డిజైర్.
1: ఈ రక్తిలో కూడా టీ ప్రధానమైనటువంటిది.
0: In this word, rakti, tea is important.
1: తర్వాత రక్తి అయిన తర్వాత యుక్తి.
0: ద నెక్స్ట్ వన్ యుక్తి.
1: ఈ ప్రపంచంలో ఏ విధంగా బ్రతకాలి అనేటువంటి యుక్తిని కూడా మనం పొందాలి.
0: యూ షుడ్ నో ద ప్రొసీజర్ యాజ్ టు హౌ టు లీడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: తర్వాత అనురక్తి.
0: దెన్ అనురక్తి.
1: అందరినీ ప్రేమించాలి. అందులో కూడా టీ ప్రధానమైనటువంటిది.
0: యూ షుడ్ లవ్ ఆల్. టీ ఈజ్ ఇంపార్టెంట్ దేర్.
1: తర్వాత విరక్తి.
0: నెక్స్ట్ విరక్తి.
1: విరక్తిలో కూడా రక్తి.
0: ఇన్ దట్ విరక్తి ఈజ్ ఆల్సో దేర్ ఇస్ రక్తి.
1: టీ.
0: Tea is common.
1: తర్వాత ముక్తి.
0: నెక్స్ట్ ముక్తి లిబరేషన్.
1: ఇక్కడ ముక్తినే ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ముక్తి లిబరేషన్
1: కాబట్టి భగవంతుతో చేరినటువంటి టీ కనుకనే భక్తి అని ఒకటిగా చేర్చేశారు.
0: సిన్స్ టీ ఈస్ దేర్ విత్ భగవాన్ గాడ్ భా,
1: భగవంతుల్లో ఉన్నటువంటి భా, ఈ అన్నింటిలో ఉన్నటువంటి టీ రెండు చేరితే భక్తి అయిపోయింది.
0: ఇన్ దిస్ వర్డ్ భగవాన్ భా అండ్ టీ హియర్ టుగెదర్.
1: భగవంతుడు ఏమిటి? నీకు అనురక్తి, రక్తి, విరక్తి, భుక్తి, యుక్తి, శక్తి అన్నింటినీ అందించేటువంటి వాడు భగవంతుడు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ గివ్స్ యూ దిస్ ఫుడ్, ది అటాచ్మెంట్ అండ్ ఆల్సో లిబరేషన్ టీ కామన్ ఇన్ ఆల్ దీస్ వర్డ్స్.
1: భక్తి అనగా కేవలం పూజలు చేయటము, హారతలు ఇవ్వటము ఇంత మాత్రమే కాదు.
0: భక్తి డజంట్ మీన్ ఆఫరింగ్ వర్షిప్ అండ్ గివింగ్.
1: భగవంతునికి అర్పితం కావాలి.
0: వన్ హ్యాస్ టు సరెండర్ హిమ్సెల్ఫ్.
1: ఆ ప్రేమతత్వాన్ని చక్కగా మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు చెల్లింపు చేసుకోకుండా.
0: యువర్ లవ్ షుడ్ నెవర్ వేవర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: ధ్రువుడు ఎంతటి పరీక్షలకంతా కూడా నెగ్గాడు.
0: ధ్రువ విత్స్టుడ్ ఆల్ టెస్ట్ ఆఫ్ టైమ్.
1: 5 సంవత్సరాల పిల్లవాడు మా ప్రైమరీ స్కూల్ లోపల ఫస్ట్ స్టాండర్డ్ లో చేరుతాడు.
0: ధ్రువ ఈజ్ ఏజ్డ్ 5 ఇయర్స్, ఎలిజిబుల్ ఫర్ ఫస్ట్ స్టాండర్డ్ ఇన్ ద ప్రైమరీ స్కూల్.
1: ఫస్ట్ స్టాండర్డ్ లో ఉండేటువంటి ఈ యొక్క ధ్రువులకు ఇంతటి ఏకాగ్రత, ఇంతటి దీక్ష, ఇంతటి పటుత్వము, ఇంతటి ఒక విధమైనటువంటి యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?
0: At this age of 5, he has got full concentration, determination, strength. How could
1: పట్టుదల,
0: he have it?
1: నేను సాధించాలి.
0: That determination, I must accomplish.
1: ఈ లోక సంబంధమైనటువంటి నాకు అక్కర్లేదు.
0: I don't know worldly things.
1: దైవాన్ని సాధించాలి.
0: I should accomplish God.
1: ఈ డిటర్మినేషన్ చాలా అవసరం. ప్రతి వ్యక్తికి కూడా.
0: ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ దట్ డిటర్మినేషన్.
1: ఈ డిటర్మినేషన్ కి ఎన్ని విధమైనటువంటి ఆటంకములు వచ్చినా కూడాను మనం ఏమాత్రము చెల్లించకూడదు.
0: యూ షుడ్ నెవర్ గో బ్యాక్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఆబ్స్టకల్స్ ఆన్ ద వే.
1: అప్పుడే ఈ భక్తికి సరి అయినటువంటి ఒక శక్తి లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హావ్ పవర్ ఫర్ దిస్ డివోషన్.
1: ఈ అన్నింటికి నిర్మలమైనటువంటి ప్రేమనే.
0: ఫర్ ఆల్ దిస్ ప్యూర్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ ప్రేమనే లేకపోతే
0: విదౌట్ లవ్
1: మానవుడే కాదు.
0: హీస్ నో హ్యూమన్ అట్ ఆల్.
1: ప్రేమ లేకపోతే బిడ్డనెట్ట ప్రేమిస్తున్నాడు, తల్లినెట్ట ప్రేమిస్తున్నాడు, భార్యనెట్ట ప్రేమిస్తున్నాడు, భక్తులనెట్ట అనేక రకాలుగా ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ అనేటువంటిది దీనికి మూలాధారం.
0: If you have no love, how do you love your father, mother, daughter, everyone? The love is the basis.
1: Adiye Ramakrishnudu cheppinatundi.
0: That's what Ramakrishna said.
1: Ayya Bhagavantuni mem etta chucheedi ani prashnicharu.
0: They asked him, how do we see God?
1: Ore pichivada,
0: madman,
1: nee bhari kosam yedustunnavu,
0: you cry for your
1: wife kosam yedustunnavu, biddala kosam yedustunnavu, rajyam kosam yedustunnavu, business kosam yedustunnavu, udyogam kosam yedustunnavu, parikshalo pass kavalani yedustunnavu, Bhagavantuni kosam yedustunnava?
0: Oh madman, you are crying for your family, the father and your wife and the property, for the job and business. Do you ever cry for God?
1: నీవు భగవంతుని కోసం ఏడిస్తే భగవంతుడు నీకు ప్రత్యక్షం అవుతాడు.
0: ఇఫ్ యు రియల్లీ క్రై ఫర్ గాడ్, గాడ్ విల్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: యు. నీవు ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలకంతా ఏడుస్తున్నావు.
0: బట్ యు క్రై ఫర్ సెన్సుల్ ప్లేజర్.
1: ఏంటి ఈ ఏడుపు?
0: దిస్ ఇస్ క్రై.
1: ఎందుకోసం ఏడ్చినావు?
0: వై డు యు క్రై?
1: ఏడుపు కోసం ఏడ్చినావా?
0: డు యు క్రై ఫర్ క్రైయింగ్ సేక్?
1: ఈ ఏడుపు వ్యర్థం అన్నాడు.
0: ఇట్స్ ఆల్ ఎ వేస్ట్.
1: పుట్టినప్పుడు ఏడ్చినావు.
0: You cried at time of birth.
1: ఇప్పుడు ఏడ్చినావు.
0: At time of death.
1: మధ్యమధ్య ఎన్నెన్నో విధాలకు విషయాలకు ఏడ్చినావు.
0: You have cried in between for several
1: reasons. ధర్మజ్ఞాని కలుగుచుండ ఉద్ధరింప ఏడ్చినావా?
0: Did you ever cry for dharma re-establishment?
1: ఎందుకోసం ఏడ్చినావు?
0: Why have you cried?
1: ఏడుపు కోసం ఏడ్చినావా?
0: Have you cried?
1: వ్యర్థం ఈ ఏడుపు.
0: It's all a waste.
1: దైవం కోసం ఏడ్చు, అదే నిజమైన.
0: You should pine for the Lord. That's
1: కనుకనే ఈ ఏడుపు విషయంలో కూడా నువ్వు భాగవతం చక్కగా వర్ణిస్తూ వచ్చింది.
0: The Bhagavata also said how to cry in a clear way.
1: కంటిదారలు కారుస్తుంటారు.
0: పీపుల్ షెడ్ టియర్స్.
1: కంటిదారలు కార్చటం అనేటువంటిది నమ్మవద్దు అన్నాడు.
0: నెవర్ బిలీవ్ దోస్ హూ షెడ్ టియర్స్.
1: ఎందుకోసము?
0: వాయ్?
1: ఇదంతా కేవలము ఒక అనురాగముతో వచ్చేటువంటి యొక్క బిందువులే ఇవన్నీ.
0: దే ఆర్ ఆల్ ది టియర్స్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్.
1: నిజముగా కంటిలో నీరు కార్చవలసింది దేనికోసం?
0: వై షుడ్ యూ షెడ్ ఎ టియర్?
1: నారములు. నారములు అనగా నీరు.
0: నారము మీన్స్ వాటర్.
1: నయనములు కన్నులు.
0: నయన ఐ.
1: కన్నుల లోపల నీరు రావాలంటే నారా ప్లస్ నయనములు నారాయణములు. నారాయణ కోసం నీవు నయనములు విడిచాలి.
0: ఇఫ్ యు షెడ్ ఎ టియర్, యు షుడ్ షెడ్ ఎ టియర్ ఫర్ నారాయణ.
1: అనగా నారా నీరు.
0: నారా వాటర్.
1: నయనములు కన్నులు.
0: నయనములు ఐ.
1: కాబట్టి నారా ప్లస్ నయనములు నారాయణం. నారాయణ కోసము నయనము నుంచి దారులు వచ్చాలి.
0: నారా ప్లస్ నయన ఇస్ నారాయణ.
1: అంతేకాదు లోకం కోసం ఏడ్చకూడదు.
0: నాట్ ఫర్ ద వరల్డ్.
1: ఆస్తిపాస్తుల కోసం ఏడ్చకూడదు.
0: నాట్ ఫర్ ద ప్రాపర్టీ.
1: ఇంకే ధనకాదిక విస్తు వాహనాల కోసం ఏడ్చకూడదు.
0: నాట్ ఫర్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: నారాయణ కోసం ఏడ్చాలి, భగవంతుని కోసం ఏడ్చాలి.
0: షుడ్ క్రై ఫర్ ద లార్డ్.
1: అది నిజమైనటువంటి ఏడుపు.
0: దాట్స్ ట్రూ యర్నింగ్.
1: అది ఏడుపు కాదు.
0: It's not mere cry.
1: ఆనంద తన్మయత్వంతో మునిగినటువంటి యొక్క ఆనంద బిందువుడు.
0: It's all the forgetfulness. Tears of joy.
1: శోక భాష్మములు మనకు ఏమాత్రము విలువనివ్వదు.
0: We should not attach value to the tears of sorrow.
1: ఆనంద భాష్మములే
0: tears of joy.
1: ఆనందమయ కోశములో చేరుస్తాయి.
0: That will take you the sheath of bliss.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దేహం అనేటువంటి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, దీన్ని దాటి ఆనందమయ కోసంలో ప్రవేశించాలి.
0: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ పాస్ త్రూ ఆల్ ది షీట్స్ ఆఫ్ ఫుడ్, ద లైఫ్, ద మైండ్ అండ్ విజ్డమ్, అండ్ షుడ్ స్టెప్ ఇన్ టు ద షీట్ ఆఫ్ బ్లిస్.
1: కనుక ఆనందమయం కోసం చేరడానికి మనం ఈనాటి నుంచి అన్ని విధాలా ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రీచ్ దట్ షీట్ ఆఫ్ బ్లిస్.
1: దైవానుగ్రహమే మూల కారణం.
0: ఫర్ ఎవ్రీథింగ్ గాడ్స్
1: గ్రేస్ అదే మూలాధారము.
0: దట్ ఈస్ ద బేసిస్.
1: ఆ అనుగ్రహాన్ని పొందండి.
0: ఎర్న్ గాడ్.

ಭವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮನ ಪರಮ ಶಾಂತಿ.

0: With this, we have come to the end of the first part of the six-part series on the Satya Sai Aarti. The audio engineers for this program are Sunil and Abhishek, and the background score was done by another alumnus from Chennai, T.S. Ramakrishnan. Dear listeners, do tell us what you feel about this program. Your feedback is immensely valuable for us. As always, you can write to listener@radiosai.org. With a heart full of gratitude, we offer this endeavor at the lotus feet of our most beautiful, beloved Bhagwan.
1: You were listening to an episode of our program, Radio Sai Bhajan Classroom. This episode was first aired on 12th May 2016. As part of Thursday Live from Prashantinilayam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
3: Bhagwan Sri Satya Sai Baba ne sun 1984 ke August aur September mahino ke dauran Shrimad Bhagavad Gita par 34 mahatvapurna pravachan pradan kiye. Ye pravachan Gita ke saar ko vivid saral udaharanon ke madhyam se nirupit karte hain, jo pratyek sadhak ke liye अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 20 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
4: भूमिका। मानव का जीवन में अनेक प्रकार के कार्य करते हुए उनमें प्रायः असफल होने के कारणों को रेखांकित करते हुए भगवान बाबा अपने इस मधुर प्रवचन में सफलता प्राप्त करने के उपायों को सप्रेम सुझाते हैं। कार्य में सफलता की कुंजी मानसिक शक्ति है, परंतु हृदय के अज्ञान से भरे रहने के कारण मानव अपने यथार्थ सामर्थ्य से अपरिचित सा रह गया है। जगत की नश्वरता और बाह्य मानव संबंधों की क्षणभंगुरता से अपरिचित रहना ही अज्ञान है। इसी अज्ञान और मानसिक दुर्बलता को भगवद गीता में अर्जुन को दिए गए उपदेश के माध्यम से दूर करना ही श्री कृष्ण का लक्ष्य है। अर्जुन और धृतराष्ट्र जैसे शब्दों में अंतर्निहित गूढ़ तत्वों को अत्यंत सरल शब्दों में विश्लेषित करते हुए स्वामी सबको अपने कर्तव्यों का निर्वाह धैर्य एवं निष्काम भावना से करने का उपदेश देते हैं। स्वामी का स्पष्ट कथन है कि धीरता का मार्ग ही व्यक्ति को सफलता के शिखर तक पहुंचाता है। ईश्वर की शरण में जाकर ही व्यक्ति इस धीरता को प्राप्त कर सकता है।
5: क्षुद्रम हृदय दौर्बल्यम
6: अर्जुन,
5: ये नीचमैन मानसिक दौर्बल्यमनु शरमगोट्टु धैर्यముగా ఈ యుద్ధభూమినందు నిలువుని ఆదేశించాడు కృష్ణుడు. హృదయ దౌర్బల్యమునకు మూల కారణము దేహాత్మ భావం. ఈ దేహాత్మ భావమునకు అజ్ఞాన ప్రభావమే కారణం.
4: క్షుద్రం హృదయ దౌర్బల్యం, श्री कृष्ण ने आदेश दिया, हे अर्जुन, अत्यंत निम्न इस हृदय की दुर्बलता को भगाओ, पूरे धैर्य के साथ इस युद्ध भूमि में खड़े रहो। हृदय की इस दुर्बलता का मूल कारण देहात्म भावना ही है। अज्ञान का प्रभाव ही इस देहात्म भावना का कारण है।
5: ये तावत अज्ञान प्रभावं चेत మానవుని యందు దేహాత్మ భావన పెంచుకుని తద్వారా మానసిక దౌర్బల్యుడవుతున్నాడు. మానసిక దౌర్బల్యుడు ఎట్టి చిన్న కార్యమును కూడా సాధించలేడు. కనుకనే మధ్య మధ్య గీతాచార్యుడు స్నాయమాత్మ బలహీనైన లభ్యత అని, హృదయ దౌర్భాగ్యము కలిగినటువంటి వాడు బలహీనుడైనటువంటి వాడు ఎట్టి కార్యమును కూడా సాధించలేడని నిరూపించాడు.
4: స్థూల రూపమే అజ్ఞాన్ కే కారణ మానవ దేహాత్మ భావనకు బఢాకర్ మానసిక రూపమే దుర్బల్ హో రహా హై. మానసిక స్తర పర్ దుర్బల్ వ్యక్తి కోయి ఛోటా సా కార్య భీ నహీ కర్ సక్తా హై. అతః గీతాచార్య నే బీచ్ బీచ్ మే నాయమాత్మా బలహీనైన లభ్యః కహకర్ నిరూపిత్ కియా కే హృదయ స్తర పర్ దుర్బల్ ఔర్ కమజోర్ వ్యక్తి కిసి భీ ప్రకార్ కా కార్య నహీ కర్ సక్తా హై.
5: మానసిక దౌర్బల్యము కలిగినటువంటి వ్యక్తికి దుఃఖ మోహములు వెంటాడుతుంటాయి. దుఃఖము ముందా లేక మోహం ముందా అనే విషయాన్ని మనం విచారించినప్పుడు మోహం ఉండినప్పుడే దుఃఖము మోహము వెంటాడుతుంది. మోహమే లేకుండా దుఃఖము ఆ స్థానం నందే ఉండదు. మోహము బింబము, దుఃఖము ప్రతిబింబము. ఈ బింబ ప్రతిబింబములే మానవుని ప్రధానమైన విరోధులు.
4: దుఃఖ్ ఔర్ మోహ్ మానసిక స్తర్ పర్ దుర్బల్ వ్యక్తి కా పీచా కర్తే రహతే హై. ఇస్ పర్ విచార్ కర్నే పర్ కి పహలే దుఃఖ్ హోతా హై యా మోహ్, తో జ్ఞాత హోతా హై కి మోహ్ కే హోనే పర్ హీ దుఃఖ్ ఉస్కా పీచా కర్తా హై. మోహ్ కే నా హోనే పర్ దుఃఖ్ నహీ హోగా. మోహ్ బింబ హై తో దుఃఖ్ ప్రతిబింబ. ये बिंब प्रतिबिंब ही मानव के प्रधान शत्रु हैं.
5: ఈ మోహ దుఃఖములు మానవుని కృంగదీస్తున్నది. నాది, నేను, నా వారు అనేటువంటిది ఒక మోహం. సో ఎంత కాలమైనప్పటికీ నాది, నా వారు అనేటువంటి భావము ఉండినంత వరకు కూడాను ఈ దుఃఖం అనేటువంటిది వానిని వెంటాడుతూనే ఉంటుండాలి. కనుక ప్రతి మానవుడు కూడాను నేను, నాది, నా వారు అనేటువంటి స్థానము నుండి మనము, మనవారు అనేటువంటి స్థానమునకు మనం ప్రయాణం చేయాలి.
4: ఏ మోహ్ ఔర్ దుఃఖ్ మానవ్ కో బహుత్ నిరాశ కర్ రహే హై. మేరా, మై, మేరే అప్నే హీ ఏక్ మోహ్ హై. చాహే జితనా భీ సమయ క్యో నా బీతే పరంతు జబ్ తక్ యే మేరా ఔర్ మేరే అప్నే కీ భావనా హోగీ తబ్ తక్ దుఃఖ్ పీచా కర్తా హీ రహేగా. అతః ప్రత్యేక్ వ్యక్తి కో మై, మేరా, మేరే అప్నే కే స్థాన్ సే హమ్ ఔర్ హమారే అప్నే కే స్థాన్ కీ యాత్రా కర్నీ చాహియే.
5: నేను, నాది, నా వారు అనేటువంటిది కేవలం స్వార్థపరమైనటువంటి. ఈ స్వార్థం అనేటువంటిది బంధన. క్రమక్రమేణా ఈ స్వార్థం నుండి పరాత్మనకు మనం ప్రయాణం కావాలి. విద్యార్థులు చక్కగా గుర్తించేటువంటి విషయము ఒక ఎస్ఎస్ఎల్సీ అని అనుకోండి, లేక 10th క్లాస్ అనుకోండి, ఎగ్జామినేషన్ అయిన తర్వాత వారి రిజల్ట్స్ అంతా పేపర్లో వస్తుంటాయి. న్యూస్ పేపర్ లోపల ఒక 2 పేజీలంతా కూడాను ఈ రిజల్ట్స్ నంబరే ఉంటుంటాయి. కొన్ని లక్షల మంది ఈ నంబర్స్ అంతా ఉంటుంటాయి అక్కడ.
4: మే, మేరా, మేరే అప్నే యే నితాంత స్వార్థ పరక్ హై. యహ స్వార్థ ఏక్ బంధన్ హై. ధీరే ధీరే కర్ హమే ఇస్ స్వార్థ సే పరార్థ కీ యాత్రా కర్నీ చాహియే. छात्र इसे अच्छी तरह समझ सकते हैं. एसएसएलसी अथवा 10th क्लास की परीक्षाओं के बाद उनके परीक्षा परिणाम समाचार पत्र में आते हैं. न्यूज़पेपर में पूरे 2 पन्ने ये नंबर ही रहते हैं. लाखों लोगों के नंबर होते हैं.
5: आईटी विद्यार्थी चूचेगी ये अन्य नंबर चूड़ो. తన నంబర్ ఎక్కడుందో దానిపైన మాత్రమే గమనం పెట్టుకుని ఉంటాడు. ఇన్ని నంబర్స్ వచ్చినాయే, నా మిత్రులు ఇంతమంది పాస్ అయినారే అనేటువంటి విశాల భావం ఈ విద్యార్థిలో రాదు. పూర్తి స్వార్థపరుడు కావటం చేత ఒక్క నంబర్ కోసమే తాను ఆ పేజీలంతా వెతుకుతూ ఉంటాడు. ఇదే స్వార్థం. ఈ స్వార్థమును కొంతవరకు లక్ష్యమును దుంచుకొని పరాత్మను కూడాను అనుభవించుటకు ప్రయత్నించాలి.
4: ఏ ఛాత్ర సభీ నంబర్ నహీ దేఖ్తా హై, అప్నే హీ నంబర్ పర్ దృష్టి జమాతా హై. इतने नंबर आए हैं, मेरे कितने ही मित्र उत्तीर्ण हुए होंगे, ऐसी विशाल भावना इस छात्र में नहीं आती है। निरा स्वार्थी होने के कारण केवल एक ही नंबर के लिए सारे पन्ने ढूंढता रहता है, यही स्वार्थ है। अतः स्वार्थ को वश में रखते हुए परार्थ के लिए प्रयत्न करना चाहिए।
5: स्मरक उदाहरण, 10 మిత్రులు చేరి ఒక ఫోటో తీసుకున్నారు. ఈ ఫోటోలో 10 వచ్చారని నా ముఖం ఎక్కడుంది, నా ముఖం ఎక్కడుంది? ముందు ఫోటోలో ఒక తన ముఖాన్ని మాత్రం ముందు చూస్తాడు. ఇది కూడాను కేవలము ఒక విధమైనటువంటి స్వార్థమైనటువంటి ఒక దృష్టి. ఈ స్వార్థంతో పాటు పరు యొక్క ముఖము కూడాను చక్కగా వచ్చిన వాళ్ళేవా అనేటువంటి విషయాన్ని కూడాను మనం గమనించాలి. మనది, మనము, మనవారు అనేటువంటి విశాల భావం లోపల సర్వుడి యొక్క యోగక్షేమాన్ని కూడా చూసుకుంటుంది ఈ యొక్క మనస్తత్వం.
4: ఏక ఔర్ ఉదాహరణ, 10 మిత్ర మిల్కర్ ఫోటో ఖించవాయే, ఉన్మే సే హర్ ఏక్ యే నహీ దేఖ్తా కి సభీ ఫోటో మే ఆయే హై యా నహీ, మేరా చెహరా కహాన్ హై, మేరా చెహరా కహాన్ హై, పహలే యహీ దేఖ్తా హై. యే భీ ఏక్ ప్రకార్ కీ స్వార్థ పరక్ దృష్టి హై. యే భీ దేఖ్నా చాహియే कि दूसरों के चेहरे अच्छी तरह से आए हैं या नहीं. हम, हमारा, हमारे अपने की भावना में मानसिकता सबके कुशल क्षेम को देखती है.
5: पूर्व अर्जुनुडु खांडव वन में दहिंचाडु, इंका इंका एन्नेन्नो युद्धमुलु गाविंचाडु. आ परिस्थिति यंदु तानकु ई विधमैनटुवंटि ओक ममकारं कानी शोकमु कानी रालेदु. అయితే ఈ మహాభారత యుద్ధం ముందు మధ్యస్థానంలో నిలుచుకున్నటువంటి అర్జునుడు బంధువులను, మిత్రులను, పుత్రులను, తిరుతండ్రులను, తాతలను, గురువులను, నావారు అనుకునేటువంటి వారిని చూచాడు. ఇక్కడ నావారు అనేటువంటి యొక్క మమత్వం, ఈ మోహం రావటం చేత తాను అనేక విధములుగా కూడా కొంత మోహములకు కట్టుబడి అజ్ఞానము కూరి అవుతూ వచ్చాడు.
4: పహలే అర్జున్ నే ఖాండవ వన్ కో దాహ దియా ఔర్ భీ కై యుద్ధ కియే, పరంతు ఐసీ పరిస్థితియో మే ఉన్హే కిసీ ప్రకార్ కా మమత్వ యా శోక్ నహీ హువా. మహాభారత్ మే యుద్ధ క్షేత్ర కే బీచో బీచ్ ఖడే అర్జున్ నే బంధువో, మిత్రో, పుత్రో, చాచాఓ, నానాఓ, గురువో ఔర్ जिन्हें वह अपना समझ रहे थे सबको देखा. यहां मेरे अपने की ममत्व और मोह भावना के आने के कारण वह मोह के प्रभाव से अज्ञानी हो गए.
5: रायबारमुन को पंपे समय मुनंदु अर्जुनुडु कृष्णुडु कुंचो आलस्यम चेचुन्नाडे तक्षणमे युद्धम गाविंचाली अनेकुंटि उत्साहंतो कृष्णुनि अनेक विधमुलुगा पुरुकोल्तो वच्चाडु अर्जुनुडु. రాయబారమునకు అనేక విధములుగా ప్రయత్నం చేస్తుండేటువంటి సమయం లోపల కృష్ణ, ఈ రాయబారంతో జరిగేటువంటి పని కాదు, యుద్ధమునకు సిద్ధం కావటమే మంచిది అని ధైర్య సాహసములతో కృష్ణునికి చెప్పాడు.
4: శ్రీకృష్ణ కో దూత్ కే రూప్ మే భేజతే సమయ అర్జున్ విచారనే లగే కి శ్రీకృష్ణ దేరీ కర్తే జా రహే హై, తురంత యుద్ధ హోనా చాహియే. ఫిర్ వహ శ్రీకృష్ణ కో ఉక్సానే లగే. श्री कृष्ण के दूत बनकर जाते समय अर्जुन ने बड़े धैर्य के साथ कहा, हे कृष्ण, बातों से कुछ होने वाला नहीं है, युद्ध के लिए तैयार होना ही अच्छा है.
5: कौरवुलु रायबारमुकु कुदिरेटुवंटि वारु कादु, एक्कनगा कालकूटमुन अमृतमु त्वजिंपदीना भयददावाग्निलो मल्लपूल

0: ని మాటలిక గోపాల కురచ బుద్ధులా కౌరవులర భర కొరగి మన పొత్తు కొద్దురా.
1: కౌరవ్ బాతో సే మాన్నే వాలే నహీ హై. కైసే భయంకర హాలాహల్ సే క్యా అమృత ఉత్పన్న హో సక్తా హై? మానో యహ తో భయంకర దావానల్ మే చమేలీ కే ఫూల్ డాలనా హీ హై. ఏక్ దుష్ట కే సమ్ముఖ్ హితకారీ వచన క్యో కహే? హే గోపాల్, సంకుచిత బుద్ధి వాలే యే కౌరవ్ భేద భావనాయే భులాకర్ క్యా సంధి కే లియే హమారే పాస్ ఆయేంగే?
0: చాలిక ఉత్తర దక్షిణ ద్రోములు కలియున యుద్ధము సిద్ధ మనక కాలహరణమిక ఏల. పాండవులు ఉత్తర దిశ అందున్నారు, కౌరవులు దక్షిణ దిశ అందున్నారు. ఈ ఇరువురు కలవాలంటే ఇటువైపున పడవరు, ఇటువైపున తూర్పు అడ్డం వస్తుంది. కనుక మీరు కలవాలంటే ఇంక పైన్నే కలవాలి, కానీ కింద కలచడానికి వీలు కాదని చెప్పినని దృఢంగా చెప్పాడు అర్జునుడు. కనుక ఈ విధంగా ఆలస్యం చేయించినటువంటి కృష్ణుణ్ణి అనేక విధములుగా కూడాను తాను తొందర చేస్తూ వచ్చాడు అర్జునుడు.
1: ఏ ఉత్తర్ ఆర్ దక్షిణ ధ్రువ కేసే మిల్ పాయేంగే? యుద్ధ కే లియే తయార్ న హోతే హువే సమయ క్యో వ్యర్థ మే గమాయే? అర్జున్ నే అత్యంత దృఢ స్వర మే కహా, పాండవ ఉత్తర దిశా మే హై, కౌరవ దక్షిణ దిశా మే హై. ఇన్కే మిల్నే మే ఉధర్ పశ్చిమ యా ఇధర్ పూరబ్ దిశాయే ఆడే ఆ రహీ హై. హమ్ మిల్ సక్తే హై తో స్వర్గ మే హీ, ధర్తీ పర్ మిల్నా అసంభవ్ హై. ఇస్ ప్రకార్ జరా విలంబ కర్ రహే శ్రీకృష్ణ కో అర్జున్ నే అనేక ప్రకార్ సే శీఘ్రతా కే లియే ఉక్సాయా.
0: కారణమేమి? తన బంధువులను, తన మిత్రులను, తన యొక్క గురువులను, తన యొక్క తాతలను ఎవరిని చూడలేదు. దృష్టి కొంతవరకును వికసించక పూర్వము ఇది విశాలమైన భావంగా ఉండినది అర్జునుడు. యుద్ధ భూమిలో మధ్య భాగంలో నిలిచిన సమయం లోపల అందరినీ దృష్టిని ప్రసరించాడు. ఆనాడు యుద్ధములకు పురుకల్పినటువంటి యొక్క అర్జునుడే ఈ మధ్యస్థానం నందు నిలిచి, కృష్ణ, ఇందరి బంధుమిత్రు గురుపుత్రుల జంపి భరించుటెట్టులో నా కన్నులు తిరుగుచున్నవి కాలము గడపక కదలు మిట్టికి.
1: కారణ క్యా థా? తబ్ అర్జున్ నే అప్నే బంధువో మిత్రో గురువో నానాఓ కో నహీ దేఖా థా. దృష్టి కే వికసిత హోనే సే పూర్వ అర్జున్ విశాల్ భావనా కే సాథ థే. యుద్ధ భూమి కే బీచో బీచ్ ఉన్నోనే సబ్కీ ఓర్ నజర్ దౌడాకర్ దేఖా. ఉస్ దిన్ యుద్ధ కే లియే ఉక్సానే వాలే అర్జున్ నే హీ కహా, హే కృష్ణ, ఇతనే సారే బంధు మిత్ర గురు పుత్రో కో మార్ కర్ మే కేసే సహ సక్తా హూ? మేరీ ఆంఖే చకరా రహీ హై, సమయ బర్బాద్ న కర్తే హువే ఘర్ చలేంగే.
0: ఈ మాటలు విన్న తక్షణమే అర్జును చూచి కృష్ణుడు మండిపడ్డాడు. క్షుద్రం హృదయ దౌర్బల్యం అని కొంతవరకు దూషించాడు కూడా అర్జున్ని. ఈ విధమైనటువంటి పిరికి పంద యుద్ధములకు సిద్ధం ఎందుకు కావాలి? కేవలం ధీరత్వంగా నిరూపణ చేసి దీనిపై ప్రతిపిస్తున్నావు. ఇలాంటి శోకములతో బాధపడేటువంటి వ్యక్తి కేవలం వైద్యులకు శిష్యుడే కాని యోగులకు శిష్యుడు కాదు. కనుక ఇలాంటి వాడిని నా శిష్యుడని చెప్పుకోవటం కూడా సిగ్గుచేటుగా ఉంటుంది.
1: ఏ బాతే సుంతే హీ అర్జున్ కో దేఖకర్ శ్రీకృష్ణ ఆగ్ బబూలా హో ఉఠే. క్షుద్రం హృదయ దౌర్బల్యం కహకర్ శ్రీకృష్ణ నే అర్జున్ కి నిందా భీ కీ. శ్రీకృష్ణ నే కహా, ఏసే డర్పోక్ హో తో యుద్ధ కే లియే తయార్ క్యో హువే హో? ధీర్ కే రూప్ మే నామ్ అర్జిత్ కర్ అబ్ దీన్ హోకర్ వ్యథిత హో రహే హో? శోక్ సే వ్యథిత ఏసా వ్యక్తి చికిత్సకో కా శిష్య హో సక్తా హై, యోగియో కా శిష్య నహీ. తుమ్ జైసే కో అప్నా శిష్య కహతే హువే ముఝే శర్మ హో రహీ హై.
0: యుద్ధము అప్పటికప్పటికి ఉట్టిపడినటువంటిది కాదు. ఇది 3 నెలల నుంచి కూడా దీని యొక్క రాయబారం జరుగుతూనే ఉంటుండాలి. ఆనాడే ఈ విధమైన యొక్క దీనిని ప్రదర్శించి ఉండిన నేను ఇందులో పాల్గొని ఉండేటువంటి వాడని కాను. బంధువులకు, స్నేహితులకు అనేక విధములుగా పత్రములు రాసి వారి యొక్క సమ్మతిని పొంది ఈనాడు సర్వ బంధువులు కూడా చేరినటువంటి ఈ సమయం లోపల నీ ఛాత్రధర్మం నిర్మూలన చేసుకుంటున్నావు. నీవు దౌర్భన్యుడు, దౌర్భాగ్యుడవు. అంతేకాదు నీవు పిరికి పందవు అన్నాడు.
1: యుద్ధ అచానక్ ఘటిత్ నహీ హువా హై, इससे संबंधित दूत कार्य 3 महीनों से हो रहा है। यदि तब ही ऐसी भीरुता दर्शाते तो मैं इसमें कतई भाग नहीं लेता। बंधुओं मित्रों को अनेक प्रकार से पत्र लिखकर उनकी अनुमति प्राप्त करने के बाद, सब लोगों के एकत्रित होने के बाद, तुम अपने छात्र धर्म को विनष्ट कर रहे हो। तुम दुर्बल हो, तुम निर्भाग्य हो, तुम भीरु हो।
0: దీపోటి వారిని చూచి ఇంకా రాబోయేటువంటి జనరేషన్ అంతా కూడాను నీ యొక్క మనమళ్ళు కొడుకులు కూడాను నీ యొక్క పరాక్రమం చూచి నవ్వవలసి వస్తుంది అన్నాడు. నీవు అర్జునుడు అని పేరు పెట్టుకున్నావు. అర్జున అనగా దీనికి అర్థం ఏమిటి? ఈ అర్జున అనగా పవిత్రము అని, నిర్మలము అని దీనికి అర్థం. ఇలాంటి నిర్మల నిశ్చలమైనటువంటి యొక్క అర్జునులకు ఈ మాలిన్యము, ఈ దౌర్భాగ్యము ఎందుకు ప్రవేశించింది? దీనికంటే ఆ మూల కారణము అజ్ఞానము.
1: इतना ही नहीं, श्री कृष्ण ने कहा, आने वाली पीढ़ियां, तुम्हारे पोते पुत्र सभी तुम्हारे पराक्रम पर हंसेंगे। नाम तो अर्जुन का धारण किए हो। शब्द अर्जुन का अर्थ क्या है? अर्जुन का अर्थ पवित्र और निर्मल है। ऐसे निर्मल निश्चल अर्जुन को ऐसी मलिनता और दुर्भाग्य कैसे संक्रमित हुए? इसका मूल कारण అజ్ఞాన్ హీ హే.
0: ఈ యొక్క రోగమును చక్కగా కనిపెట్టినటువంటి వైద్యుడు కనుక నారాయణుడు దానికి తగినటువంటి యొక్క చికిత్సను పూనుకుంటున్నాడు. భగవద్గీత ప్రారంభమైన తక్షణమే ఏ కర్మయోగము, ఏ ధర్మయోగము, ఏ యొక్క నిష్కామ కర్మను ఇలాంటి బోధనలు చేయవచ్చును, భక్తి యోగమును కూడా బోధించవచ్చును. అసలు కృష్ణుడు మాట్లాడడానికి ప్రారంభించడమే 2వ అధ్యాయం. మొదటి అధ్యాయం అంతా కూడాను అర్జును యొక్క గొడవ ఏడ్చుకోవటంలోనే సరిపోయింది. కృష్ణుడు ఏమాత్రమూ అందులో కొంచిత్ కించిత్ మాట అయినా కూడాను తాను ఉపయోగపెట్టలేదు.
1: ఇస్ రోగ్ సే అచ్చీ తరహ అవగత హోనే కే కారణ నారాయణ ఇస్కే నిదాన్ కే లియే తయారీ కర్ రహే హై. భగవద్గీత కో ఆరంభ కర్తే హీ వే కిసీ కర్మయోగ, ధర్మయోగ యా నిష్కామ కర్మ या भक्ति योग का उपदेश दे सकते थे। यथार्थ में श्री कृष्ण ने उपदेश आरंभ किया ही 2वें अध्याय में। पहला अध्याय पूरा अर्जुन के रोने धोने में ही बीत गया। इसमें श्री कृष्ण ने एक भी शब्द नहीं कहा।
0: 2वें अध्याय प्रारंभ 11वें श्लोक अंतवरकु ओपिक पट्टुकुन्नाडु कृष्णुडु. अय्या नी सरुकु इंका अयिपोयिंदा అని ప్రశ్నించాడు. ఉన్న సరుకంతా తలలో నింపుకునేదంతా కూడాను పిల్లలు ఎగ్జామినేషన్ హాల్లో పోయి పేపర్లో చూసినట్టుగా ఎంటీ హెడ్ అయిపోయింది అర్జునుకి. అప్పుడు ప్రారంభించాడు కృష్ణుడు, నీ ఎందుకు కార్పణ్య దోషము ప్రవేశించింది? దీనికి తగినటువంటి వైద్యం చేస్తానని తాను కోరుకున్నాడు.
1: ఉన్నోనే 2వ అధ్యాయకే 11వ శ్లోక్ మే ఆరంభ కియా. తబ్ తక్ శ్రీకృష్ణ నే సంయమ బర్తా. శ్రీకృష్ణ నే పూచా, क्यों जी, तुम्हारा माल समाप्त हो गया? जिस प्रकार छात्र सर में भरे हुए माल को परीक्षा हॉल में खाली कर देते हैं, उसी प्रकार अर्जुन का भी एम्प्टी हेड हो गया। श्री कृष्ण ने कहा, तुम में कार्पण्य दोष प्रवेश कर गया है, इसके लिए आवश्यक चिकित्सा करता हूं।
0: कारण में मिलेगा अज्ञान में ఈ మోహమునకు, ఈ శోకమునకు కారణమని గుర్తించాడు. అప్పుడే సాంఖ్య యోగమును ప్రారంభించాడు. సాంఖ్య విషయమునకు సంబంధించినటువంటి ఆత్మ అనాత్మ భావము స్వరూపం యొక్క తత్వం, అజ్ఞానములో ఉండినటువంటి వానికి ఈ ఆత్మ అనాత్మ అనేటువంటి విషయములు ఎట్లా అర్థమవుతాయి?
1: శ్రీకృష్ణనే జబ్ పహచానా కే ఇస్ అజ్ఞాన్ కా మూల్ కారణ మోహ్ ఔర్ శోక్ హీ హై, తబ్ उन्होंने सांख्य योग को आरंभ किया। सांख्य योग आत्मा और अनात्मा से संबंधित तत्वों से युक्त है। अज्ञान में पड़े व्यक्ति को ये आत्मा अनात्मा कैसे समझ में आएंगे?
0: దీనికి ఒక చక్కని ఉదాహరణ, రోగంతో ప్రమాదమైనటువంటి స్థితిలో ఉండినటువంటి వానికి డాక్టర్ మొట్టమొదట ఆ ప్రమాదమును తప్పించేటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి. తదుపరి తగినటువంటి ఉపచారము చేయాలి. మొదలు ప్రమాదము ఉంచుకుని పోతుంటుంటే, ఉపచారాలు చేస్తూ కూర్చుంటే ఈ ప్రమాదము తప్పదు. కనుక మొట్టమొదటి ప్రమాదమును కొంతవరకు నువ్వు చల్లార్చి తదుపరి ఉపచారంలో ప్రారంభించాలి.
1: ఇస్కే లియే ఎక్ సుందర్ ఉదాహరణ, రోగ్ సే పీడిత్ ఔర్ ఖతరే మే పడే వ్యక్తి కో డాక్టర్ ద్వారా సబ్సే పహలే ఉస్ ఖతరే సే బచానే కే మెడిసిన్స్ దేనే చాహియే. ఇస్కే బాద్ ఆవశ్యక ఉపచార్ కర్నా చాహియే. జబ్ సంకట్ హమే డుబో రహా హో తభీ ఉపచార్ కర్నే సే ఖతరా తో టలేగా నహీ. అతః పహలే ఖతరే సే బచా కర్ బాద్ మే ఉపచార్ కర్నా చాహియే.
0: మునిగిపోయేటువంటి వాడిని మందులు లేవదీసి తదుపరి కొన్ని ఉపచారములు చేయాలి. వాడు మునిగిపోతుంటే వాడికి ఉపచారాలు చేయడానికి పోతుంటే మునిగి చచ్చిపోతాడు. అదే విధంగానే అర్జునుడు శోకమోహములో మునిగిపోతున్నాడు, కనుక మనం శోకమోహములకు తగినటువంటి ట్రీట్మెంట్ చేయాలి. ఆ బలహీనతలో ఉండినటువంటి వాడికి దైవ్య సాహసం అనేటువంటి చక్కని స్ట్రాంగ్ ఇంజెక్షన్స్ ఇచ్చాడు కృష్ణుడు.
1: డూబనే వాళ్ళకు పహలే నికాల్ కర్ తత్పశ్చాత్ ఉపచార్ కర్నే చాహియే. డూబనే వాళ్ళకు వహీ ఉపచార్ ఆరంభ కరే తో వహ డూబకర్ మర్ జాయేగా. ఇసీ ప్రకార్ అర్జున్ అబ్ శోక్ ఔర్ మోహ్ మే డూబే జా రహే హై. అతః పహలే శోక్ ఔర్ మోహ్ కే లియే ఆవశ్యక్ ట్రీట్మెంట్ కర్నా చాహియే. వైసీ దుర్బలతా మే పడే అర్జున్ కో శ్రీకృష్ణ నే ధైర్య ఔర్ సాహస్ కే స్ట్రాంగ్ ఇంజెక్షన్స్ దియే.
0: ఈ ధైర్య సాహసమును అందించే నిమిత్తమై ఈ ఆత్మ అనాత్మ యొక్క విషయాన్ని బోధించడానికి ప్రారంభించాడు అర్జున. భయభ్రాంతులతో మనం ఎట్టి చిన్న కార్యములు కూడా సాధించలేము, కనుక నీవు ధైర్యముతో నిలిచాలి. ఏ విధమైన భయానికి అవకాశం కాకుండా చూసుకోవాలి. బీ ఫియర్లెస్. నీ విధముగా నువ్వు ఉండినప్పుడే నీతో ఎంత కార్యమైన కూడా నేను సాధిస్తాను.
1: ధైర్య ఔర్ సాహస్ కా ఉపదేశ్ దేనే కే లియే శ్రీకృష్ణ నే ఆత్మా ఔర్ అనాత్మా కా ఉపదేశ్ ఆరంభ కియా. హే అర్జున్, భయ ఔర్ భ్రాంతి కే కారణ హమ్ కోయి ఛోటా సా కార్య భీ నహీ కర్ సక్తే హై. అతః తుమ్హే సధైర్య రహనా చాహియే. కిసీ భీ ప్రకార్ కే భయ కో అవసర్ నహీ దేనా చాహియే. బీ ఫియర్లెస్. యది తుమ్ ఏసే రహోగే तो तुमसे कार्य जैसे भी क्यों न हो मैं कराऊंगा.
0: కృష్ణుడు ఆ సమయం నందు కూడా నవ్వుతూనే ఉంటున్నాడు, అర్జునుడు ఏడుస్తూనే ఉన్నాడు. నవ్వేవాడు నారాయణుడు, ఏడ్చేవాడు నరుడు అని. ఏడ్చేవాడు అజ్ఞాని, నవ్వేవాడు జ్ఞాని. ఈ జ్ఞానాజ్ఞానం అనేటువంటిది ఇక్కడనే ఉంటుండాలి, కనిపిస్తూనే ఉంటుండాలి. ఆత్మ అనాత్మ యొక్క విభాగంలో కృష్ణుడు ఆత్మ, ఇంకా అర్జునుడు అనాత్మ.
1: उस समय भी श्री कृष्ण मुस्कुराते रहे और अर्जुन रोते ही रहे. इसीलिए कहा गया कि मुस्कुराने वाला नारायण है तो रोने वाला नर है, रोने वाला ज्ञानी है तो मुस्कुराने वाला ज्ञानी है. इस ज्ञान और अज्ञान में ही आत्मा और अनात्मा के विभाग दीख पड़ते हैं. श्री कृष्ण आत्मा है ఆర్ అర్జున్ అనాత్మ.
0: నీది నాది సంబంధించినటువంటి విషయాన్ని నీకు బోధిస్తానన్నాడు. నేను నీవు కావాలా, నీవు నేను కావాలా? నేను నీవు కావాలనుకుంటే నేను ఒక దౌర్బల్యుడు కావాలి. నాకు ఇట్టి దౌర్బల్యం నాలో ఏమాత్రం కూడా ప్రవేశించదు. నీకు నీవు నేను కావాలని ఆశిస్తున్నావా, నన్ను ఫాలో చేయి. అప్పుడే కరిష్యే వచనం తవా అన్నాడు అర్జునుడు. స్వామి, నీ ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
1: శ్రీకృష్ణనే కహా అబ్ तुम्हारा मेरा से संबंधित बातें समझाऊंगा. मेरा तुम होना चाहते हो या तुम्हारा मैं होना चाहते हो? यदि मेरा तुम होना है तो मुझे भी दुर्बल होना चाहिए, परंतु मुझ में ऐसी दुर्बलता कदापि प्रवेश नहीं कर सकती है. यदि तुम्हारा मैं होना चाहते हो तो मेरा अनुसरण करो. तब अर्जुन ने कहा, करिष्ये वचनम तव. स्वामी, आपकी आज्ञा का पालन करूंगा.
0: ఈ విధముగా ముందు అతనికి దైవ సాహసములను అందించి కార్యము యందు ముందంజ వేసేటువంటి యొక్క ఉత్సాహాన్ని ప్రోత్సాహంగా అందించాడు. ఈ సాంఖ్యయోగములో మొట్టమొదట దేహ యొక్క తత్వాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు. అర్జున, నీవు చూచినటువంటి వారందరూ నీ బంధువులని నీ మిత్రులని నీవు భావిస్తున్నావు. ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు, ఎవరు దేహి, ఎవరు దేహము? స్నేహములంతా కూడా కేవలం నీటి బుడగల వంటివి. నీ బంధువులు, నీ మిత్రులు, చర్వులు కూడాను ఈనాడు మాత్రమే కలిగినటువంటి వారు, చేరినటువంటి వారు కాదు. అనేక జన్మల నుండి వారు, నీవు, నేను కూడాను వస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం. దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఇవి కేవలము మానవుని యొక్క ఉపాధులు.
1: ఇస్ ప్రకార్ శ్రీకృష్ణనే ఉన్నే ధీర్తా ఔర్ సాహస్ ప్రదాన్ కర్తే హువే कार्य में आगे बढ़ने के लिए प्रोत्साहित किया. इस सांख्य योग में सबसे पहले देह तत्व के बारे में उपदेश दिया. हे अर्जुन, तुम जिन सभी को देखकर अपने बंधु और मित्र मान रहे हो, परंतु कौन बंधु है, कौन मित्र है, कौन देह है, कौन देही है? सभी देह पानी के बुलबुलों के समान हैं. तुम्हारे बंधु, तुम्हारे मित्र मात्र आज के नहीं हैं, अनेक जन्मों से वे, तुम और मैं आ रहे हैं और जा रहे हैं. देह, इंद्रिय, मन, बुद्धि ये मानव की उपाधियां मात्र हैं.
0: इन उपाधियों का मनमु धरించినటువంటి వస్తువుల వంటి ఇవి మనము ధరించి ఇవి జడములైనటువంటివి. ఈ జడములైనటువంటి దానికోసము సంబంధ బాంధవ్యము నీవు అభివృద్ధి పరచుకొని ఈ శోకమోహములకు గురి కావద్దు. ఈ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. నీ బంధువులకు, నీ మిత్రులకు తగినటువంటి గౌరవ మర్యాదలు నువ్వు చేయవచ్చు. అయితే ఈ యుద్ధ భూమిలో వాయు వరుసలకు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు. ఒకరు ఎదురు పార్టీ, రెండవది వారిని ఎదిరించేటువంటి పార్టీ. ఇక్కడ రెండు రక్షణలు మాత్రమే ఉంటుండాలి. కనుక ఈ విధమైనటువంటి యొక్క బంధుమిత్రుల యొక్క సంబంధం అనేటువంటిది ఈ యుద్ధ భూమిలో ఏమాత్రం కూడా వాయు వసలడానికి పెండింగు కావు అని చెప్పి చెప్పాడు.
1: ఏ ఉపాధియా హమారే ద్వారా పహనే గే వస్త్ర కే సమాన్ హై. యే సబ్ జడ్ హై. ఇన్ జడ్ తత్వం కే లియే సంబంధ ఔర్ బంధుత్వ కో బఢాకర్ శోక్ ఔర్ మోహ్ కే వశీభూత్ మత్ హో. అప్నే కర్తవ్య కా పాలన్ కరో. अपने बंधु और मित्रों का आदर सत्कार अवश्य कर सकते हो, परंतु इस युद्ध भूमि में कोई नाते रिश्ते नहीं होते हैं. एक सामने की पार्टी है तो दूसरी उसका सामना करने वाली पार्टी है. यहां मात्र दो ही लक्ष्य होने चाहिए. यहां किसी प्रकार के नाते रिश्ते नहीं होते हैं. नाते रिश्ते पूछने के लिए यह कोई विवाह का मंडप नहीं है.
0: కనుక నీవు యుద్ధ భూమిలో ఉన్నావా లేక భద్రభూమిలో ఉన్నావా? కనుక యుద్ధమునకు వచ్చినటువంటి వాడు యుద్ధము గావించు. దీనిని ఆధారం చేసుకుని ధృతరాష్ట్రుడు మొట్టమొదటి శ్లోకం లోపల ధర్మక్షేత్రి కురుక్షేత్రి సమవేత ఉత్సవ మామక పాండవ జీవ కింపూర్వ సంజయ అన్నాడు. సంజయుని చూచి ధర్మక్షేత్రి కురుక్షేత్రి ఈ రెండు కాదు, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమునందు యజ్ఞయాగాది క్రతములు ఆచరించడం చేత అది ధర్మక్షేత్రంగా మారింది. గురునందనులు ఆడుకున్నటువంటి ప్రదేశం కనుక దీనికి కురుక్షేత్రం అని పేరు వచ్చింది. కనుక ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రములో ధర్మక్షేత్రం అనగా ఏమి? అనేక విధమైనటువంటి స్వార్థరహితమైన, పవిత్రమైన, దివ్యమైన, నవ్యమైన, భవ్యమైనటువంటి భావముతో కూడినటువంటిది.
1: తుమ్ యుద్ధ భూమి మే హో యా భద్ర భూమి మే హో, युद्ध करने आए हो तो युद्ध करो. कुरुक्षेत्र ही धर्म क्षेत्र है. इसी के आधार पर संजय से धृतराष्ट्र ने कहा, धर्म क्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सव मामका पांडवाश्चैव किम कुर्वत संजय. धर्म क्षेत्रे कुरुक्षेत्रे ये दो नहीं है. कुरुक्षेत्र जो धर्म का क्षेत्र है, यज्ञ यागादि क्रतुओं के करने के कारण वह धर्म क्षेत्र में परिवर्तित हो गया. कुरुनंदनों भूमि में हो, युद्ध करने आए हो तो युद्ध करो. कुरुक्षेत्र ही धर्म क्षेत्र है. इसी के आधार पर संजय से

0: पड़ा। अतः कुरुक्षेत्र जो धर्म का क्षेत्र है, इस धर्म क्षेत्र का अर्थ क्या है? स्वार्थ रहित, पवित्र, दिव्य, नव्य एवं भव्य भावनाओं से युक्त क्षेत्र ही धर्म क्षेत्र है।
1: అనగా దీనికి మన దేహమునే ప్రమాణంగా తీసుకుందాం. పుట్టినప్పుడు ఈ దేహము నిర్మల నిత్య నిస్వార్థమైనటువంటి రీతిగా పశుగాపగా ఉంటుంటుంది. ఎట్టి కామక్రోధ రోగమోహమైనటువంటి ఈ అరిషద్ వర్గంలోకి ఏమాత్రము తాను బానిసు కాదు. నిరంతరము ఆనందంతో చిరునవ్వులు చిందులు దొరుకుతుంటాయి తండ్రి బిడ్డ.
0: ఇస్కే లియే హమ్ అప్ని దేహ్ కో హీ ప్రమాణ స్వరూప్ లేంగే. జనమ్ కే సమయ యహ నిర్మల్ నిశ్చల్ निस्वार्थ रूप में छोटे से शिशु के रूप में होती है। किसी प्रकार के काम, क्रोध, लोभ, मद, मात्सर्य आदि षड शत्रुओं का दास नहीं होती है। यह शिशु निरंतर सानंद मुस्कुराता ही रहता है।
1: ఒక్క ఆకలికి మాత్రం ఏడుస్తుంది గాని అన్య భావనలకు ఏమాత్రము తాను యోచన చేయదు. దొంగ వచ్చి చూచినా నవ్వుతుంది, బెరవచ్చి చూచినా నవ్వుతుంది తల్లి బిడ్డ. కొట్టడానికి వచ్చినటువంటి వాడిని చూసి నవ్వుతుంది, ముద్దు ఎత్తడానికి వచ్చినటువంటి వాడిని చూసి నవ్వుతుంది.
0: కేవల్ భూఖ్ లగ్నే పర్ హీ రోతా హై, కిసీ అన్య ప్రకార్ కే కష్టో కో తర్జీహ్ నహీ దేతా హై. చోర్ కే ఆనే పర్ భీ శిశు ముస్కురాతా హై ఔర్ సాహబ్ కే ఆనే పర్ భీ. मारने के लिए आने वाले को देखकर मुस्कुराता है और चूमने के लिए आने वाले को भी देखकर मुस्कुराता है।
1: అదే విధంగానే చంటి బిడ్డలో నిర్మలంగా ఉంటుంటాడు కనుక ఆ వయసు అది ధర్మక్షేత్రమైనటువంటి దేహం. అనగా ఎట్టి గుణములకు సంబంధం లేనటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి దేహములకి ధర్మక్షేత్రము అని పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఇందులో అనేక గుణములు పెరుగుతూ వస్తుంటాయి. ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది అహంకారము, క్రోధము, పాపము, మోహము, ఈ గుణములు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది. కాబట్టి ధర్మక్షేత్రము ఇదే, కురుక్షేత్రము ఇదే.
0: ఛోటాసా శిశు అత్యంత నిర్మల్ హోతా హై, అతః ఉస్కీ దేహ్ ధర్మక్షేత్ర హై. కిసీ భీ ప్రకార్ కే గుణ సే సంబద్ధ న హోనే కే కారణ यह धर्म क्षेत्र है। इसके शनैः शनैः बढ़ते रहने के साथ इसमें अनेक गुण भी बढ़ते जाते हैं। ईर्ष्या, जलन, मद, अहंकार, भोग, ताप और मोह जैसे गुणों के इसमें बढ़ जाने पर यह कुरुक्षेत्र में बदल जाता है। अतः धर्म क्षेत्र भी यही है और कुरुक्षेत्र भी यही है।
1: ये मंची चेटल रेंड कुड़ मन कुदे क्षेत्र में उंटुन्नाई पांडव कौरव యొక్క యుద్ధము 18 దినములు మాత్రమే జరిగింది. ఈ మంచి చెట్ల యొక్క గుణముల యుద్ధము జీవితమంతా జరుగుతూ ఉంటుంది. దీనికి ఒక ఎండ్ అనేటువంటిది, అంత్యం అనేటువంటిది లేదు. కనుకనే అతను ఆ దృష్టి అందించుకుని ధర్మక్షేత్రే కురుక్షేత్రే మామక పాండవాశ్చైవ సమవేత యుచ్చవ కిమకుర్వత్ సంజయ. ఇలాంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు పాండవులు కౌరవులు నావారు అనగా ఏంటి, మమత్వంతో కూడినటువంటిది నావారు. స్వయం మమత్వంతో కూడినటువంటిదే ఈ రజోతమో గుణము. మామక పాండవాశ్చైవ, పాండవ ఏంటి ప్యూర్, అది సాత్వికమైనటువంటి యొక్క గుణములు. తెల్లదనమునకు నిర్మలత్వానికి పాండవత్వము అని పేరు.
0: అచ్చాయి ఆర్ బురాయి యే దోనో हमारे हृदय क्षेत्र में ही हैं। पांडवों और कौरवों का युद्ध मात्र 18 दिनों तक हुआ, परंतु इस अच्छाई और बुराई का युद्ध जीवन पर्यंत होता रहता है। इसका कोई एंड या अंत ही नहीं है। अतः इसी को दृष्टि में रखते हुए धृतराष्ट्र ने कहा, धर्म क्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः मामकाः पांडवाश्चैव किम कुर्वत संजय। कुरुक्षेत्र जो धर्म क्षेत्र है, इसमें पांडव और कौरव अर्थात मेरे अपने क्या कर रहे हैं, यह मेरे अपने ही ममत्व है। यह ममत्व रजस्तमो गुणयुक्त है। मामकाः पांडवाश्चैव, पांडव का अर्थ क्या है? प्योर అర్థాత్

0: सात्विक गुण है। धवलता और निर्मलता का अन्य नाम ही पांडवत्व है।
1: ఎవరికైనా తెల్ల జబ్బు వచ్చినట్టు పాండు రోగం ఉంటారు. పాండు అనగా ఏమిటి? తెల్ల జబ్బు అని, తెల్లగా ఉండేటువంటిది. పాండురాజుకు అదే జబ్బు. అతని పేరు కూడాను పాండు, కనుక అతని పుత్రులు అయినటువంటి వారు కాబట్టి ఇతను పరిశుద్ధమైనటువంటి యొక్క వారు పాండవులు. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? రజోగుణ తమోగుణములకు సాత్వికమునకు యుద్ధం ప్రారంభమైంది.
0: కిసికో చరక్ కా రోగ్ హో జాతా హై తో కహతే హై కి పాండు రోగ్ హో గయా హై. पांडु का अर्थ ही चरक रोग है जो सफेद होता है। पांडुराज को भी यही रोग था, उनका नाम भी पांडु ही था। उनके पुत्र जो विशुद्ध थे पांडव कहलाए। इसका तात्पर्य क्या है? रज, तम और सात्विक गुणों में युद्ध आरंभ हुआ।
1: ఏమైనా అర్థం ఉందా? యుద్ధం చేయడానికి పోయినటువంటి వాళ్ళు అక్కడ ఫుట్బాల్ ఆడతా కూర్చుంటారా? యుద్ధమే చేస్తారు. ఈ ధృతరాష్ట్రుడు ఈ ప్రశ్న అడగటంలో ఒక అంతరార్థం ఉంటుండాలి. ఏమిటనగా, అది ధర్మక్షేత్రం, నా కుమారుడు దుష్టులు దుర్మార్గులే. అయితే ఆ ధర్మక్షేత్రంలో ప్రవేశించేటప్పటికీ వీరికి ఏమైనా మానసిక పరివర్తన కలిగి ఉండవచ్చు. ఈ పరివర్తన జరగటం చేత ఒక కాంప్రమైజ్, ఒక రాజీకి ఏమైనా కుదిరినారో ఏమో అనేటువంటి ఉద్దేశంతో అట్లా అడిగాడు.
0: ఈ దోనో మిల్కర్ కిం కురువత సంజయ్, ధృతరాష్ట్ర నే పూచా క్యా కర్ రహే హై? ఐసా పూచనే మే క్యా కోయి మత్లబ్ హై? యుద్ధ కర్నే కే లియే గయే లోగ్ యుద్ధ హీ కరేంగే, ఫుట్బాల్ తో నహీ ఖేలేంగే? ధృతరాష్ట్ర కే ఇస్ ప్రశ్న పూచనే మే ఏక్ ఆంతరిక్ అర్థ హై, వహ ధర్మ క్షేత్ర హై। मेरे पुत्र दुष्ट और बुरे मार्ग पर चलने वाले हैं, परंतु उस धर्म क्षेत्र में प्रवेश करते ही शायद उनमें मानसिक परिवर्तन घटित हुआ होगा। इस परिवर्तन से शायद वे किसी कंप्रोमाइज या किसी सहमति पर पहुंचे होंगे। ऐसा विचार करके धृतराष्ट्र ने यह प्रश्न किया।
1: లేకపోతే యుద్ధం చేయడానికి వెళ్ళిన వాడు యుద్ధమే చేస్తారు, కాని ఇంకే విధమైన పనులు చేయడానికి వీలు లేదు. అయితే అడిగిన వాడు ఎవడు? అతనే ధృతరాష్ట్రుడు. ఇతని ధృతం రాష్ట్రం, ఇది ధృతరాష్ట్రము అని. ధృతరాష్ట్రుడు అనగా ఎవరంటే తనది కానటువంటి దానిని తనదిగా భావించుకునేవాడు ధృతరాష్ట్రుడు.
0: యుద్ధ కర్నే కే లియే జో గయే హై ఉన్కే యుద్ధ కే అలావా ఔర్ కుచ్ కర్నే కీ సంభావనా హీ నహీ హై। ప్రశ్న కిస్నే కియా? वही धृतराष्ट्र थे, अर्थात धृतम इति राष्ट्रम धृतराष्ट्रम, अर्थात जो अपना नहीं है उसे अपना मानने वाला ही धृतराष्ट्र है।
1: देहमु तानु कादु, तानु कानटुवंटि देहमु तानु अनि भाविस्तुन्नाडु। इंद्रियमु तानु कादु, तानु कानि इंद्रियमु तानु अनि गर्विस्तुन्नाडु। अनगा तनदि कानटुवंटि राज्यमुनु తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్రుడు. కనుక ఎవరు ధృతరాష్ట్రు అనగా అందరూ ధృతరాష్ట్రులే. తనది కాని దేహాన్ని తనదిగా భావించుకుంటున్నారు, తనది కాని ఇంద్రియాన్ని తనదిగా భావించుకుంటున్నారు.
0: వహ దేహ నహీ హై పరంతు దేహ న హోతే హువే భీ స్వయం కో దేహ మాన్ రహా హై। వహ ఇంద్రియ నహీ హై జో ఇంద్రియ నహీ హై ఫిర్ భీ స్వయం కో ఇంద్రియ మాన్కర్ ఘమండ్ కర్ రహా హై। राज्य जो अपना नहीं है परंतु उस राज्य को अपना मानने वाला ही धृतराष्ट्र है। अतः कौन धृतराष्ट्र है? सभी लोग धृतराष्ट्र हैं, जो स्वयं देह नहीं है लेकिन स्वयं को देह मान रहे हैं, जो स्वयं इंद्रिय नहीं है लेकिन स्वयं को इंद्रिय मान रहे हैं।
1: దాని నిమిత్తమై అనేక విధమైన సోహమోహములకు గురి అవుతున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ధృతరాష్ట్రుని, ఆ ధృతరాష్ట్రుడైనటువంటి అంతర్ధృతరాష్ట్రునికి ఆధారం చేసుకుని ఈ హృదయ క్షేత్రమునందు ఈ మంచి చెడ్డల యొక్క సంబంధమైనటువంటి ఒక యుద్ధములే ఇదే మహాభారత యుద్ధముగా భావించుకుంటూ వచ్చారు. కనుక ఇక్కడ విన్నటువంటి వాడెవడు? అర్జునుడు.
0: ఇస్కే కారణ అనేక ప్రకార సే శోక్ ఔర్ మోహ సే త్రస్త హో రహే హై। अतः प्रत्येक व्यक्ति धृतराष्ट्र ही है। इस प्रकार आंतरिक धृतराष्ट्र को आधार बनाकर हृदय क्षेत्र में अच्छाई और बुराई के मध्य होने वाले युद्ध को ही महाभारत माना गया है। यहां सुनने वाला कौन है? वह अर्जुन है।
1: పాండవుల్లో ఇంతమంది ఉంటున్నారు గొప్ప గొప్ప వారు, మహాధర్మమూర్తి అయినటువంటి ధర్మధుడే ఉంటున్నాడు. ధర్మధుడికి ఎందుకు ఇంత పవిత్రమైనటువంటి గీతను బోధించి ఉండకూడదు? అతనికి సర్వబలములు కూడా ఉంటున్నాయి. పూరి భుజబలము, బుద్ధిబలము, గతబలము ఉండేటువంటి వాడు చూస్తామంటే భీముడు ఉన్నాడు కదా, భీముడికి కూడా ఎందుకు బోధించకుండకూడదు? అయితే అర్జునికి మాత్రమే ఎందుకు బోధించాలి?
0: పాండవమే ఏక్ ఏక్ అత్యంత మహాన్ హై, ధర్మకి సాకార మూర్తి, साक्षात युधिष्ठिर हैं। युधिष्ठिर को इतनी पवित्र गीता का उपदेश क्यों नहीं दिया गया? उनके पास अनेक शक्तियां थीं, भुजबल, बुद्धिबल और गदा का बल देखा जाए तो भीम हैं, उन्हें भी उपदेश दिया जा सकता था, तो फिर केवल अर्जुन को ही क्यों उपदेश दिया गया?
1: ధర్మమూర్తి అయితే అతనికి పూర్వతాపము లేదు, పశ్చాత్తాపముంది. అనగా ముందు జరగబోయేటువంటి దానిని గురించి తాను ఏమాత్రం కూడాను విచారించడు. జరిగిన తరువాత అయ్యో ఈ విధంగా జరిగిపోయింది అని విచారిస్తాడు. ఇంకా భీమునకు భుజబలముంది, గదబలముంది, కండబలం ఉంటుండాలి, కానీ బుద్ధిబలం లేదు. తనకేమైనా కోపం వచ్చినా పెద్ద వృక్షాన్ని కూడా వేర్ల వరకు పెరిగి ఉండతోన పోట్లాటానికి సిద్ధమవుతాడు, కానీ బుద్ధి బలము తక్కువ.
0: గీతా కే సందర్భ మే హమే ఇసే జరా సమజ్నా చాహియే. యుధిష్ఠిర్ సజ్జన హీ హై, ధర్మ కీ సాకార మూర్తి హై, పరంతు ఉన్హే పూర్వ తాప నహీ హై, కేవల్ పశ్చాత్తాప హై. అర్థాత్ హోనే వాలే కే బారే మే వహ కదాపి చింతిత్ నహీ హోతే హై, केवल बाद में ही हाय ऐसे हो गया करके चिंतित होते हैं. इसके बाद भीम है. भीम के पास भुजबल है, गदाबल है, बाहुबल है, परंतु बुद्धिबल नहीं है. यदि उन्हें क्रोध आता है तो तुरंत किसी बड़े से पेड़ को जड़ से उखाड़कर लड़ने के लिए तैयार हो जाते हैं, परंतु बुद्धिबल कम है.
1: అర్జునికి ఏ బలం ఉంటుండాలి అంటే పూర్వతాపమే ఉంటుండాలి. అర్జునుడు చెప్పాడు యుద్ధములకు పూర్వమే, కృష్ణ ఇంతమంది బంధువులందరినీ మిత్రులందరినీ చంపి ఈ రక్తపు కూడు భుజించుట కంటే నేను బిచ్చమెత్తడానికైనా వెళ్తాను, నేను యుద్ధము చేయనన్నాడు. ముందుగానే పూర్వతాపమే తాను అనుభవించాడు.
0: అర్జున్ కో దేఖా జాయ్ తో ఉన్హే పూర్వతాప హీ హై, ఇసిలియే అర్జున్ నే యుద్ధ సే పహలే హీ శ్రీకృష్ణ సే కహా, हे कृष्ण इतने बंधुओं, इतने मित्रों को मारकर उनके खून से सने भोजन खाने के बदले मैं भीख मांगकर गुजारा करूंगा, युद्ध नहीं करूंगा. उन्होंने पहले ही पूर्व ताप का अनुभव प्राप्त किया.
1: ధర్మరాజు అట్ట చేయలేదు. యుద్ధం అంతా అయిన తర్వాత విశ్రాంతిగా ఇంటిలో కూర్చొని ఇవో నా బంధువులందరూ పోయిరే, నా వారందరూ వెళ్లిరే, ఇంక నేను ఇలాంటి రాజ్యం ఏలి ప్రయోజనం ఏమిటి అని అప్పుడు విచారిస్తూ వచ్చాడు పాప. అందుకని సమరుసేయంగవని కార్యమును గుర్చి మంచి చింతలు చంకగా పొందుపరచి చేరుతప్పునుగా కట్టి చింతలేక వేగిరించరుతో నాది విషం యగును అన్నాడు.
0: యుధిష్ఠిర్ నే ఐసా నహీ కియా. యుద్ధ కే సమాప్త్ హో జానే కే బాద్ आराम से घर में बैठकर हाय मेरे सभी बंधु चले गए, मेरे अपने सारे गुजर गए, अब ऐसे राज्य पर शासन करने में प्रयोजन ही क्या है, इस प्रकार बेचारे चिंतित होते आए. इसीलिए कहा गया जिस कार्य से है निपटना भले बुरे का विचार कर, करते हैं सदा निश्चिंत हो, होती सुधा विष शीघ्रता से.
1: ఇది దశరథ మహారాజు యొక్క స్వభావం. తాను ఏదో దేవాసులు యుద్ధమునందు తాను వారిని జయించుటకై రథమునెక్కి తన యొక్క మూడో భార్య అయినటువంటి కైకను తీసుకుని వెళ్లాడు. కైకేయి కేకేయి రాజు పుత్రి, అనగా కాశ్మీర్ దేశం రాజు యొక్క పుత్రి. ఆమెకు అస్త్రశస్త్ర విద్యములు చాలా గొప్పగా తెలిసినటువంటిది. అసలు రామునకంతా కూడా అస్త్రశస్త్ర విద్యలంతా నేర్పించింది కైకేయిని. కృష్ణావతారంలో సత్యభామ, రామావతారంలో కైకేయి ఈ అస్త్రశస్త్ర విద్యంలో ఆరితేరినటువంటి వారు.
0: మహారాజా దశరథ్ కా భీ యహీ స్వభావ థా. దేవాసుర సంగ్రామ్ మే భాగ్ లేనే కే లియే రథ్ పర్ సవార్ హోకర్ साथ में अपनी तीसरी पत्नी कैकेयी को लेकर गए। यह कैकेयी की राजपुत्री थी, अर्थात कश्मीर के राजा की पुत्री थी। इन्हें शस्त्रास्त्र विद्याओं की अच्छी जानकारी थी। कैकेयी ने ही श्री राम को शस्त्रास्त्र विद्याओं का प्रशिक्षण दिया था। कृष्णावतार के समय सत्यभामा और रामावतार के समय कैकेयी इन शस्त्रास्त्र विद्याओं में अत्यंत कुशल थी।
1: ఈ రథంలో ఈ కైకేయిని తీసుకెళ్లినప్పుడు ఈ యుద్ధం చేస్తున్న సమయం లోపల ఆ యొక్క చక్రములకు ఒక శిల ఉంటుంటుంది, అది ఊడిపోయింది పాపం. అది ఊడిపోయిందంటే చక్రం క్రింద పడిపోతుంది. ఆ సమయంలో తన భర్తకి ఏమైనా అపజయం కలుగుతుందో ఏమోని తన వేలిని ఆ యొక్క దిండిలో పెట్టి ఆ యుద్ధం లోపల కాపాడింది. ఈ విజయాన్ని సాధించిన తరువాత కూచాడు దశరథ మహారాజు. రక్తం కారిపోతుంటుండాలి కైకేయి చేయి నుంచి.
0: कैकेयी को दशरथ जब रथ में ले गए और जब युद्ध हो रहा था तो रथ के पहिए का धुरा उखड़ गया। धुरा उखड़ गया तो पहिया नीचे गिर जाएगा। ऐसी स्थिति में अपने पति के पराजय की आशंका से कैकेयी ने धुरे के बदले अपनी उंगली को रखकर पति की रक्षा की। युद्ध में विजयी होने के बाद दशरथ ने देखा तो कैकेयी के हाथ से खून बह रहा था।
1: ఈ దృశ్యం చూచి కైకా నీ వల్ల నేను విజయం సాధించగలిగాను, కనుక నీవు ఏదైనా రెండు వరములు కోరుకో నేను ఇస్తాను అన్నాడు. అనగా ఆ సమయము చెప్పలేదు, ఆ కోరికను చెప్పలేదు. నీకు ఇష్టమొచ్చిన సమయంలో ఇష్టమొచ్చిన కోరికను కోరుకోమని రెండు ఆమెకి అప్పచెప్పాడు. ఒక కాలమైనా నిర్ణయం చేయాలి, కోరికలైనా నిర్ణయం చేయాలి.
0: దశరథ్ నే జబ్ యహ్ దేఖా तो कहा, कैका मैं तुम्हारे कारण विजयी हुआ हूं, इसलिए मैं तुम्हें दो वर देता हूं। उन्होंने न समय ही निर्धारित किया न वर के बारे में कुछ कहा। अपनी इच्छा के अनुसार इच्छित समय में वर मांगने का अवसर उन्हें ही दे दिया। कम से कम समय को निश्चित करना चाहिए था अथवा वर को।
1: వెనుక యోచించకుండా వరం ఇచ్చేసేసినాడు. ఆమెకు ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన కోరికలే కోరుకున్నాడు. అప్పుడు ఎవరు తప్పు? కైక తప్ప, దశరథం తప్ప. దశరథం తప్పు, కనుకనే వేగిరించినతోనది విషం యోగును అన్నాడు. తొందరపట్టము కొన్ని విషయం లోపల చాలా ప్రమాదం అవుతుంది.
0: ఆగే పిచే విచారే బినా హీ వర్ దే దియా, ఇస్లియే కైకేయీ నే అప్నే ఇచ్చిత్ సమయ పర్ ఇచ్చిత్ వర్ మాంగే. భూల్ కిస్కీ థీ, కైకేయీ కీ या दशरथ की? भूल दशरथ की ही थी। जैसे कि कहा गया है, होती सुधा विष शीघ्रता से। जल्दबाजी करने पर कुछ विषयों में खतरा होता है।
1: అదే విధముగానే ఇక్కడ అర్జునుడు ఉండినటువంటి యొక్క ప్రభావం చేత ప్రేమ చేత అర్జున్ యొక్క తత్వాన్ని కూడా ముందు వెనుక యోచించకుండా కృష్ణుడు ఏమాత్రము పనిచేయలేదు. కనుక అర్జును యొక్క ముందు వెనుక యోచించి తదుపరి ఈ విధంగా తాను యుద్ధములకు సిద్ధమయ్యాడు అర్జునుడు. ముందు వెనుక యోచించి అనగా యుద్ధము లోపల ఎంతమంది బంధుమిత్రులు పోతారో, ఇదంతా జరిగిన తర్వాత నేను ఎవరి కోసం యుద్ధం చేయాలి, ప్రజలే లేనప్పుడు నా యొక్క రాజ్యం ఏమిటి అని ఈ విధంగా కూడా ముందు రాబోయేటువంటి విషయాన్ని యోచిస్తూ వచ్చాడు. కనుక పశ్చాత్తాపం కాకుండా పూర్వతాపంతో నిండినటువంటి వాడు అర్జునుడు.
0: ఇసి ప్రకార్ అర్జున్ కే ప్రతి నిహిత ప్రేమ్ కే కారణ శ్రీకృష్ణ बिना सोचे विचारे कुछ भी नहीं किया। अर्जुन भी अच्छी तरह से सोच विचार कर ही युद्ध के लिए तैयार हुए। घटने वाले विषयों के बारे में उन्होंने पहले ही विचारा कि युद्ध में कितने सारे बंधु और मित्र मारे जाएंगे, यह सब कुछ हो जाने के बाद मुझे किसके लिए युद्ध करना है। जब जनता ही नहीं होगी तो फिर राज्य कैसा। अतः अर्जुन पश्चाताप से नहीं प्रत्युत पूर्व ताप से भरे हुए व्यक्ति हैं।
1: ये पूर्वताप ఎలాంటి వారికి వస్తుంది? పరిశుద్ధ హృదయం కలిగినటువంటి వారికి వస్తుంది. అందువలనే అర్జునాన్ గాని పవిత్రము ఒక పరిశుద్ధము అయినటువంటి హృదయం కలవాడు అని అర్థం. శ్రీశైలము అనేటువంటిది ఇక్కడ దగ్గరగా ఉంటుండాలి. అక్కడ కూడాను మల్లికార్జున భ్రమరాంబ అని ఉంటుండాలి. ఈ మల్లికార్జున బ్రహ్మరామ అంటే ఏమి వీరి అర్థం ఉంటుంది పార్వతీ పరమేశ్వరులు అని చెప్తుంటారు. మల్లిక అర్జున అనగా మల్లి అంటే జాస్మిన్, ఒక మల్లె పువ్వు.
0: జో లోగ్ విశుద్ధ హృదయ వాలే హోంగే ఉన్హీ కో యహ్ పూర్వతాప్ హోతా హై. అతః పవిత్ర ఏవం విశుద్ధ హృదయ వాలా హీ అర్జున్ శబ్ద కే అర్థ హై. శ్రీశైలం యహాన్ సే బహుత్ నికట్ మే హీ హై. వహాన్ మల్లికార్జున్ ఔర్ భ్రమరాంబా హై. మల్లికార్జున్ ఔర్ భ్రమరాంబా కా అర్థ క్యా హై? లోగ్ ఇన్హే పార్వతీ పరమేశ్వర్ కహతే హై. మల్లి కా అర్థ జస్మిన్ అర్థాత్ చమేలీ హై.
1: ఎలాంటి జాస్మిన్, ఎలాంటి మల్లె పువ్వు అది అర్జున? తెల్లటి మల్లె పువ్వు. తెల్లటి మల్లె పువ్వు వంటి వాడు ఈ మల్లికార్జునుడు, అతనే ఈశ్వరుడు. భ్రమర అంబ, అంబ పార్వతి ఎవరుంటే భ్రమరము ఒక తుమ్మిదట. ఆ అంబ అయినటువంటి భ్రమరము తెల్లటి మల్లె లోపల చేరి ఆ మల్లె యొక్క మకరందాన్ని తీసుకుంటుందట. అందువల్లనే ఈ పార్వతమ్మకు మల్లిక అర్జున అనేటువంటి ఈశ్వరత్వంలో ప్రవేశించి ఆ యొక్క అంబ ఎటువంటి వారు? భ్రమరం కమనటి భ్రమరాంబ పార్వతి, అనగా భ్రమరంతో కూడినటువంటిది పార్వతి. తెల్లటి రంగుతో కూడినటువంటి మల్లె పువ్వులో ఉండేటువంటి మకరందము ఈశ్వరుడు. కనుక ఈ మల్లె పువ్వులు ఉండేటువంటి మకరందానికి ఓనేటువంటిది కనుక అర్ధ రైట్ గా ఉంటుండాలి, ఆమెకు అర్ధ భాగం లోపల అధికారం ఉంటుండాలి. దీని అర్థమును పురస్కరించుకుని శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబ అని పేరు పెట్టారు.
0: కేసీ చమేలీ అర్జున్ కే సమాన్ సఫేద్ చమేలీ. యహ్ మల్లికార్జున్ సఫేద్ చమేలీ కే సమాన్ హై. వహీ శంకర్ హై. భ్రమరాంబా అర్థాత్ పార్వతీ హై. పార్వతీ కౌన్ హై? వహ్ ఏక్ భంవరా హై. యహ్ భంవరా ఉస్ సఫేద్ చమేలీ మే ప్రవేశ్ కర్ ఉస్కే మధు కో గ్రహణ కర్తా హై. ఇస్ పార్వతీ నే మల్లికార్జున్ కే ఈశ్వరత్వ మే ప్రవేశ్ కియా. భ్రమరాంబా పార్వతీ హై. సఫేద్ చమేలీ కా మకరంద హీ ఈశ్వర్ హై. చమేలీ కే మకరంద కా ఆస్వాదన్ కర్నే కే కారణ్ ఉసే ఆధే భాగ్ పర్ అధికార్ హై. ఇసీ కే ఆధార్ పర్ శ్రీశైలం మే పార్వతీ ఔర్ పరమేశ్వర్ కా నామకరణ్ మల్లికార్జున్ ఔర్ భ్రమరాంబా కే రూప్ మే హువా.
1: ఏ తర్వాత అర్జున అనగా ఏమిటి? పవిత్రము, నిర్మలము అని అర్థం. అలాంటి నిర్మల పవిత్రమైన హృదయం కలిగినటువంటి అర్జునుడు కనుకని ఆనాటి నుండి యుద్ధ భూమి వరకు కూడాను, అనగా 75 సంవత్సరములు విడనాడినటువంటి ఒక జంటగా కలిసిమెలిసి ఉంటున్నారు కృష్ణార్జునుడు. 75 సంవత్సరములంతా కలిసిమెలిసి ఉండినప్పటికీ ఏనాడు కూడాను భగవద్గీత బోధించలేదు. కారణమేమిటి? అంతకాలము కేవలము ఒక బంధుత్వమైన బాంధవ్యంలో అనుసరిస్తున్నారు, అనగా దేహాత్మ భావంతోనే జీవిస్తూ వస్తున్నారు.
0: అత స్థూల్ రూప్ మే అర్జున్ కా అర్థ పవిత్ర ఔర్ నిర్మల్ హై. ఐసా పవిత్ర ఏవం నిర్మల్ హృదయ వాలా హోనే కే కారణ హీ తబ్ సే యుద్ధ భూమి మే పహుంచనే తక్ అర్థాత్ 75 వర్షో తక్ శ్రీకృష్ణ ఔర్ అర్జున్ సాథ్ సాథ్ రహే. 75 వర్షో తక్ సాథ్ సాథ్ రహనే పర్ భీ శ్రీకృష్ణ నే కభీ భగవద్గీతా కా ఉపదేశ్ నహీ దియా. కారణ క్యా థా? ఇతనే వర్షో తక్ మాత్ర ఏక్ బంధుత్వ కో నిభాతే రహే, మాత్ర దేహాత్మ భావనా సే హీ జీవన్ బితా రహే థే.
1: ఏనాడు నేను నీకు శరణు తెచ్చినటువంటి వాడిని అని శరణాగతి పొందినాడో అప్పుడు కృష్ణుడు గురువు అయినాడు, అర్జునుడు శిష్యుడయ్యాడు. ఆ సమయంలోనే గీతను బోధించడానికి ప్రయత్నించాడు. అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానమును మనం పడేయవలన గురు శిష్యుడి యొక్క సంబంధము రావాలి.
0: పరంతు జబ్ అర్జున్ నే కహా మే తుమ్హారి శరణ్ మే ఆయా హూ తబ్ శ్రీకృష్ణ గురు హువే ఔర్ అర్జున్ శిష్య బనే తభీ గీతా కా ఉపదేశ్ దేనే కో తయ్యార్ హువే. ఏక్ పవిత్ర జ్ఞాన్ కో ప్రాప్త కర్నా హై తో గురు శిష్య కా సంబంధ కా హోనా ఆవశ్యక్ హై.
1: ఉద్ధారకుడు మహాజ్ఞాని, అతని కుమారుడు నచికేతుడు, కాని ఉద్దానకుడికి మించినటువంటి యొక్క విద్యావంతుడు మరొకరు లేడు. కానీ తన కుమారుడైనటువంటి నచికేతుణ్ణి మరొకరి దగ్గరికి చదువుకోవడానికి పంపిస్తూ వచ్చాడు. తండ్రి చెప్పవచ్చును కదా కుమారునికి. అప్పుడు తాను యోచించాడు, నాకు పుత్రవాత్సల్యము, అతనికి తండ్రి భావము వస్తుంది, కాని శిష్యభావము గురుభావము రాదు. గురు శిష్య భావము లేనప్పుడు ఈ జ్ఞానం వారి తలకు అంటదు అన్నాడు.
0: ఉద్దాలక్ మహాజ్ఞాని థా, ఉస్కా పుత్ర నచికేతా థా. ఉద్దాలక్ మహాన్ విద్యావాన్ థా, పరంతు పఢాయీ కే లియే ఉస్నే నచికేతా కో దూసరే కే పాస్ భేజా. పితా హీ పుత్ర కో పఢా సక్తా హై నా. ఉస్నే విచారా, ఐసా కర్నే పర్ ముఝే పుత్ర వాత్సల్య ఔర్ ఉసే పితృ భావనా ఆయేగీ, శిష్య భావనా ఔర్ గురు భావనా నహీ ఆయేగీ. గురు శిష్య భావనా కే బినా జ్ఞాన్ కీ ప్రాప్తి నహీ హోగీ.
1: మరొక మనము బావా భావమర్తులుగా ఉన్నంత వరకు కూడాను ఈ బాహ్య జగత్తులకే మనం కట్టుబడిపోతాం. నీవు ఈ భావాన్ని పూర్తి దూరం చేసి, దేహాత్మ భావాన్ని దూరం చేసి పరమాత్మ భావంలో నీవు ప్రవేశించమన్నాడు. కనుక అర్జునుడు ఆ విధంగా శరణాగతి పొందిన తరువాతనే ఈ కృష్ణుడు గీతను బోధించడానికి పూనుకున్నాడు. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధు సఖత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే అప్పుడు మన మనాభావమాత్మకతో మధ్యాజీమా నమస్కరి మామే వైశ్యసీతృత్యంతే అనే ప్రయోజనం. ఇప్పుడు నీవు నా భక్తుడవు, ఇప్పుడు నా బావం కాదు. కనుక ఈ శరణాగతి తత్వానికి తెప్పించుకునేటువంటి యొక్క యుక్తి ఉపయోగపెట్టాడు సాంఖ్యయోగంలో. ఇవన్నీ చేసి అర్జునుడికి దేహాత్మ భావాన్ని దూరం గావించాడు. ఇది మొట్టమొదటి ఈ మందు చేసిన పని.
0: జబ్ తక్ హమ్ జీజాశాలా బన్కర్ రహెంగే తబ్ తక్ ఇస్ బాహ్య జగత్ సే హీ సంబద్ధ రహ జాయెంగే. శ్రీకృష్ణ నే కహా, ఇస్లియే తుమ్ ఇస్ భావనా కో త్యాగ కర్, దేహాత్మ భావనా కో త్యాగ కర్, పరమాత్మా భావనా మే ప్రవేశ్ కరో. ఇస్ ప్రకార్ అర్జున్ ద్వారా శరణాగత హోనే కే బాద్ హీ శ్రీకృష్ణ భగవద్గీత కా ఉపదేశ్ దేనే కో తయ్యార్ హువే. త్వమేవ మాతాచ్ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఐసీ స్థితి కో పహుంచనే కే బాద్ హీ శ్రీకృష్ణ నే మన్ మనాభవ మద్భక్తో మద్యాజీ మా నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతి జానే ప్రియోసి మే. ఇస్ ప్రకార్ అర్జున్ కో శరణాగత్ భావనా మే లానే కీ యుక్తి కో సాంఖ్య యోగ్ మే ఉపయోగ్ మే లాతే హువే శ్రీకృష్ణ నే కహా, అబ్ తుమ్ మేరే భక్త హో, జీజా నహీ. ఇతనా కుచ్ కర్నే కే ద్వారా అర్జున్ కీ దేహాత్మ భావనా కో దూర్ కియా, సబ్సే పహలే యహీ కియా.
1: నిజంగా దేహాత్మ భావం ఉండినంత వరకు ఈ కర్మ మార్గమో ధర్మ మార్గమో భక్తి మార్గములో హృదయంలో ప్రవేశించదు. ఈ శోక దుఃఖములు అనగా మోహములు హృదయంలో నిండిపోయినాయి. ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున, తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగున. ఒక టమ్మర్ లోపల నిండుగా నీళ్లు పోసుకుని దాంట్లో పాలు పోయాలంటే ఏ విధంగా పాలు పోయడానికి వీలవుతుంది? నీళ్లను పారబోయాలి, పాలను ప్రవేశపెట్టాలి. కనుక అర్జున, నీ శోక మోహం చేత నీ హృదయాన్ని నింపుకున్నావు, వీటిని ముందు పారవే, తదుపరే నా యొక్క జ్ఞానం అనేటువంటి యొక్క నీరు రసమును దాన్ని నింపుతానన్నాడు.
0: యథార్థమే इस देहात्म भावना के रहने तक ये कर्म मार्ग, धर्म मार्ग और भक्ति मार्ग हृदय में प्रवेश नहीं कर पाएंगे. शोक, दुख अर्थात मोह हृदय में भर गए थे, अतः डाला जा सकता है कुछ भी खाली खोपड़ी में? खाली कैसे हो सकती सब कुछ भरी खोपड़ी? खाली किए बगैर इस भरी खोपड़ी को भरी जा सकती कैसे अच्छी अच्छी बातों से? एक टम्बलर में पूरा पानी भरकर उसमें दूध डालना चाहें तो वह कैसे संभव है? पहले पानी को फेंक देना चाहिए और तब दूध डालना चाहिए. अतः श्री कृष्ण ने कहा, हे अर्जुन, तुम अपने हृदय को शोक एवं मोह से भर चुके हो, पहले उन्हें फेंक दो, तभी मैं ज्ञान रूपी रस से उसे भर दूंगा.
1: ఈ జ్ఞానామృతమును నింపే నిమిత్తమై ఈ విధమైనటువంటి శోకమోహములను దూరం గావించుటకై ప్రయత్నం చేసినటువంటి యొక్క యోగమే ఈ సాంఖ్య యోగం. అర్జున, ఈనాడు కాండవనము దహనం చేసే సమయంలో నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటగా చేశావు, ఇంకా గో సంరక్షణ జరిగే సమయం లోపల కూడాను నీవు ఏ విధమైనటువంటి యొక్క పరితాపము పడలేదు. ఈనాడు నీవు ఈ దుఃఖములకు కారణం లేకపోలేదు. నీకు ఈ అజ్ఞానమే మూల కారణం. ధర్మమునకు దైవమునకు నీవు ఏడ్చినావా? ఏనాడు నీవు ధర్మమునకు దైవమునకు ఏడుస్తావో అదే యోగంగా మారిపోతుంది. అంతవరకు నీకు శోకమే. సో ఆ నిమిత్తమై నీవు ఏడు, అప్పుడు అది యోగంగా మారిపోతుంది, విషాద యోగంగా వచ్చింది.
0: జ్ఞానామృత్ సే భర్నే కే లియే ఔర్ శోక్ ఏవం మోహ్ కో దూర్ కర్నే హేతు ప్రయత్న కియా గయా యోగ్ హి సాంఖ్య యోగ్ హై. శ్రీ కృష్ణ నే కహా, హే అర్జున్, విగత మే ఖాండవ వన్ కో బడీ నిర్మమతా ఔర్ బినా కిసి సంకోచ్ కే తుమ్నే దాహ దియా. ఇతనా హి నహీ, గో సంరక్షణ కర్తే సమయ భీ తుమ్నే కిసి ప్రకార కా శోక్ నహీ దర్శాయా. తుమ్హారే దుఃఖ కా కారణ అజ్ఞాన్ హీ హై. క్యా తుమ్నే కభీ ధర్మ కే లియే ఔర్ దైవ కే లియే శోక్ కియా? జిస్ దిన్ తుమ్ ధర్మ ఔర్ దైవ కే లియే రోగే ఉస్ దిన్ వహ్ యోగ్ మే బదల్ జాయేగా. తబ్ తక్ తుమ్హారే లియే యహ్ శోక్ అనివార్య హై. మేరే లియే తుమ్ రో, వహ్ యోగ్ మే బదల్ జాయేగా. యహీ అర్జున్ విషాద్ యోగ్ హై.
1: పుట్టినప్పుడు ఏడ్చుతారు, చచ్చినప్పుడు ఏడ్చుతారు, మధ్య విషయాలకు ఎందెందుకు ఏడ్చుతారు? ధర్మజ్ఞాని గరుగుచుండ ఉద్ధరింప ఏడ్చున్నారా? మనం ధర్మజ్ఞాని నిమిత్తమే దానిని ఉద్ధరించడానికి తగినటువంటి ఏడుపులు మనలో రావాలి. కనుక దేనినైనా మనం సాధించాలనుకుంటే ధైర్యంగా సాహసంగా మనకు హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి. కనుక మనం క్షుద్రమైనటువంటి యొక్క ఈ మనో దౌర్బల్యాన్ని మనం అభివృద్ధి గావించుకోరాదు. ఈ దౌర్బల్యాన్ని దూరం గావించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం అందులో ప్రవేశిస్తుంది.
0: జనంతే సమయ రోతే హే, మర్తే సమయ రోతే హే, బీచ్ బీచ్ మే అనేక విషయం కే లియే రోతే హే. ధర్మ కీ గ్లాని హోనే పర్ క్యా కభీ రోయా హే? ధర్మ కీ గ్లాని హోనే పర్ ఉస్కా ఉద్ధార్ కర్నే హేతు హమ్ మే ఆవశ్యక్ శోక్ ఆనా చాహియే. యది హమే కుచ్ పానా హే तो पूरे धैर्य एवं साहस के साथ अपने हृदय को बढ़ाना चाहिए. इस तुच्छ मानसिक दुर्बलता को नहीं बढ़ाना चाहिए. इस दुर्बलता को दूर करने पर ही सच्चा दैव बल उसमें प्रवेश करेगा.
1: కనుక మనము మొట్టమొదట ఏనానికి కాని బలహీనతకు కాని భయానికి కాని ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. ధైర్యం అనేటువంటి ఒక ఆయుధాన్ని మనం ధరించాలి. ఒక కర్ర చేతులు లేకపోతే గొర్రెన బెదిరిస్తుందట. కనుక మనం ధైర్యం లేకపోతే అందరూ మనల్ని బెదిరిస్తారు. దాన్ని ఎదుర్కొనేటువంటి సాహసాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి. పరిగెత్తుతూ పోతుంటే కోతి కూడా తరుముకొని వస్తుంది. ఇది మీకు నిజ జీవితంలో తగినటువంటి అనుభూతులే. తెలుసుకుని కర్ర తీసుకుంటే అది పరిగెత్తిపోతుంది.
0: అత హమే సబ్సే పెహలే కిసీ ప్రకార్ కే భయ యా కమ్జోరీ కో అవసర్ నహీ దేనా చాహియే. హమే ధైర్య కే హథియార్ కో ధారణ కర్నా చాహియే. యది హాథ్ మే డండా న హో తో భేడ్ భీ హమే డరానే లగేగీ. ధైర్య కే న హోనే పర్ సభీ లోగ్ హమే ధమకానే లగేంగే. ఇస్లియే సామనా కర్నే కే సాహస్ కో హమ్ మే బఢానా చాహియే. భాగనే లగేంగే తో బందర్ భీ పీచా కర్నే లగేగా. యే సబ్ దైనందిన్ జీవన్ మే होने वाले अनुभव ही हैं. डंडा लेने पर वह भाग जाएगा.
1: కనుక మనము వెన్ను చూపకూడదు, నీవు ముఖాన్ని చూపాలి. అప్పుడే దీన్ని మనం సాధించడానికి వీలవుతాం. దీనిని వివేకానంద కూడా చెప్పాడు, బీ ఫియర్లెస్ అన్నాడు. ధైర్యంతోనే మనం దేన్నైనా సాధించడం, ధైర్యం సర్వసాధకం అన్నారు. కనుక విద్యార్థులైనటువంటి మీరు ఈ పవిత్రమైన విద్యను అభ్యసించి సాధించే నిమిత్తమై ధైర్యంతో ఉత్సాహంతో, కేవలం ధైర్యం ఉంటే ప్రయోజనం లేదు, ఉత్సాహం కూడా ఉంటుండాలి. కేవలము ఒక మూర్ఖమైనటువంటి ధైర్యం కూడా ఉండరాదు, దానికి విచారణ శక్తితో కూడినటువంటి ధైర్యం ఉండాలి. ఏ సమయంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా నింపుకోవాలి. కనుక మనము ఇక్కడ ఉండినా ఎక్కడ ఉండినా కూడాను మనం ధైర్యంతో మనం సంకల్పించినటువంటి విషయాలను సాధించడానికి తగినటువంటి ఒక కృషిని చేయాలి.
0: కభీ పీఠ్ నహీ దిఖానీ చాహియే, హమేషా मुंह ही दिखाना चाहिए. तभी तुम इसे पाने के योग्य बनोगे। विवेकानंद ने भी बी फियरलेस कहा, धैर्य के सहारे ही हम सब कुछ कर सकते हैं। इसीलिए धैर्यम सर्वसाधकम कहा गया है। अतः तुम जो विद्यार्थी हो, इस पवित्र शिक्षा को ग्रहण करते समय तुम में धैर्य होना चाहिए। मात्र धैर्य ही नहीं, उत्साह भी होना चाहिए, परंतु एक मूर्खतापूर्ण धैर्य नहीं, बल्कि वैचारिक शक्ति से युक्त धैर्य होना चाहिए। किस समय हमें किस प्रकार से व्यवहार करना चाहिए, इसकी भी विवेक बुद्धि होनी चाहिए। अतः चाहे यहां हो या जहां भी, परंतु संकल्प किए गए विषयों को प्राप्त करने के लिए धैर्य के साथ प्रयत्न करने चाहिए। उपसंहार। जिस प्रकार द्वापर युग में भगवान श्री कृष्ण ने गीता के माध्यम से अर्जुन को कर्तव्य बोध कराया, उसी प्रकार इस युग में भगवान बाबा अपने मधुर प्रवचनों के माध्यम से सबका मार्ग निर्देशन कर रहे हैं। इस प्रवचन में स्वामी ने स्पष्ट किया कि मानसिक दुर्बलता पर विजय प्राप्त किए बिना कोई कार्य संभव नहीं है। विशेषतः मानव की देहात्म भावना ही उसकी सबसे बड़ी दुर्बलता है। इसीलिए स्वामी ने इस भावना से त्रस्त सबको धृतराष्ट्र कहा है। भगवान बाबा अपेक्षा करते हैं कि सबको अर्जुन की भांति पूर्वताप होना चाहिए, जिससे कोई भी बुरे कार्य न कर सके तथा गीता के निचोड़ को जीवन में अपनाकर मानव जन्म को सार्थक करे। स्वामी ने स्पष्ट किया कि अच्छाई और बुराई के मध्य हृदय क्षेत्र में निरंतर महाभारत का संग्राम चलता रहता है। इसमें विजयी होने के लिए प्रथमतः व्यक्ति को ईश्वर की शरण ग्रहण करनी चाहिए, जिसके पश्चात ईश्वर ही सब कुछ संभाल लेगा। अतः ऐसा विश्वास सब में विकसित होना चाहिए। अस्तु।
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 20 अगस्त 1984 को दिया गया प्रवचन सुना।
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
4: Sai Ram, dear listeners, and welcome once more to our Musings program, presented by Professor G. Venkatraman. As you are aware, currently we are featuring Valmiki's Ramayana in this series, and today, Professor, who is now narrating the Yuddha Kanda, would continue from where he left off last time. Over now to Professor Venkatraman.
5: At the outset, I would like to offer my humble pranams at the lotus feet of our most beloved Bhagwan. Loving Sai Ram, and greetings to all of you who are listening. Last time, I came up to the point where Indrajit, making himself invisible, began to rain arrows on Rama and Lakshmana, eventually trapping them in a grill built up from arrows. Thereafter, taunting Rama and Lakshmana, Indrajit, who continued to remain invisible, now began to employ powerful astras. Rama and Lakshmana both had the capacity to attack an unseen enemy based purely on the voice of the adversary. However, bound as they both were by a moral code that laid down the rules of warfare, they refused to take advantage of the skill, and continued to fight as if they did not know where Indrajit was. Taking full advantage of the self-restraint of the divine brothers, Indrajit now began inflicting serious wounds on Rama and Lakshmana by employing a range of even more powerful astras. Eventually, using a special astra, Indrajit not only felled the two brothers, but also managed to trap them in a cage of arrows, where each arrow had the power of a deadly snake. Sometimes this is referred to as Nagapasam. Stunned by this unexpected development, the Vanaras gathered around Rama and Lakshmana from outside the cage, of course, and watched helplessly. So did Sugriva, Angada, Hanuman, Neela, and all the rest of them, as also Vibhishna. While none of the Vanaras could locate Indrajit, who had rendered himself invisible, using his special powers, Vibhishna was able to see Indrajit bragging to the Rakshasa crowd that he had actually killed Rama and Lakshmana. Proceeding then swiftly to Ravana's presence, Indrajit declared with great glee that Rama and Lakshmana had been eliminated. Believing that this was indeed true, Ravana heaved a huge sigh of relief and was filled with joy. However, the truth was that Rama and Lakshmana had merely lost consciousness. Gently mentioning this to Sugriva, Vibhishna cheered up the Vanara king and his associates by saying that what had happened was only a temporary setback and that such reverses of fortune were common in war. The important thing to remember was that Rama was invincible. Victory would be ultimately theirs, no matter what Indrajit or Ravana might believe. Meanwhile, a deluded Ravana summoned Trijata, who was supposed to guard Sita, and said to her, "Go and tell Sita that Indrajit has killed Rama and Lakshmana. Take her then in the flying chariot Pushpakam to the battle scene and show her the dead bodies from the air. After that, you should return to Ashokavana and wait. Once Sita knows that Rama is dead, she would submit to me." As commanded by Ravana, Sita was flown to the battle scene, and from the air she could see Rama and Lakshmana lying motionless on the ground. Wailing and weeping, Sita wondered how this could be true. Trijata comforted her and said, "O godly lady, there is an important secret I must share with you. Truly speaking, your husband is alive." "How do I know?" "I know because this chariot Pushpakam would not fly carrying a widow. Be assured, therefore, that Rama and Lakshmana would soon resume the battle. Ultimately, Rama has to be victorious. Please have that faith and patience. It's all a question of time." Hearing this assurance, Sita wiped her tears and whispered, "May it be so, and soon." Back in the battlefield, Rama, still confined within a cage of snakes, regained consciousness and seeing Lakshmana lying covered in blood, began to lament, "Oh, my dearest brother, I cannot bear to see you like this. In this world, it is possible to find another consort like Sita, but can I ever find a brother like you? I shudder to think of the prospect of returning to Ayodhya without you, for how would I ever be able to face Mother Sumitra without you? Normally it is you, Lakshmana, who console me when I feel distressed. Without you, what would I do now?" Turning to Sugriva, who was outside the cage, Rama said, "Dear friend, I gave Vibhishna my word that I would crown him the king of Lanka. I have to keep that promise no matter what. As for you and the Vanara army, all of you have already taken enormous risks on my behalf and there is absolutely no need for you to face further dangers. I therefore suggest that you, along with your entire army, return, cross the sea and go back to your homes. You promised to help me and that help you have rendered in full measure. You have no more obligations and can therefore leave immediately." Just then Vibhishna, who had gone tracking Indrajit, arrived on the scene, mace in hand. Noticing the prevailing gloomy mood, Vibhishna made inquiries, and when he learnt about how Rama and Lakshmana lay injured in a mesh of arrows, he too became distraught. It was a development that no one had expected, and for a while everyone was clueless about what should be the next step. Summoning courage, Sugriva then said to his father-in-law Sushena, "Father, with the help of a big enough group of Vanaras, please take the injured princes Rama and Lakshmana to Kishkinda, where they could recover in peace. Meanwhile, I shall wage war, exterminate Ravana and his cronies, rescue Sita and bring her back." Hearing this, Sushena replied, "A long time ago, there was a bitter, prolonged, bloody war between the Devas and Asuras. Inevitably, there were huge casualties, but sage Brihaspati was able to restore not only the wounded, but even revive the dead back to life. This he managed to do with the help of a special herb called Sanjeevakarni that is found only on two mountains named Chandragiri and Dronagiri. Two Vanaras named Sampati and Panasa know where those mountains are. Take guidance from them and send Hanuman to those mountains to fetch the required herb. Once that is done, Rama and Lakshmana can be revived in an instant. After that, you would see how quickly the fortunes change in this war." Meanwhile, something strange and totally unexpected happened. Garuda, the carrier of Lord Vishnu, appeared as if from nowhere. And the instant he showed up, all the snakes forming the cage in which Rama and Lakshmana were trapped vanished without a trace, since Garuda, the king of eagles, was the number one enemy of snakes. Freed thus from the power of the Astra, not only did Lakshmana, who hitherto totally unconscious, awaken instantly, but more importantly, both brothers recovered fully from the grievous injuries they had earlier suffered. Full of love and gratitude, Rama said to Garuda, "O glorious one, who looks so wonderful with all your jewels and garlands, when I see you, I get the same joy and thrill as I do when I see my father. Who exactly are you?" Garuda smiled and replied, "O prince, Garuda is my name. Let us say I am your dear friend and I came to be of service to you because I just could not bear to see you the way you were. Right now, please do not ask me any more questions. My duty performed, allow me to leave. Finish the task ahead and the day would come when the eternal relationship between you and me would become evident." So saying, Garuda respectfully took his leave and flew away, even as the entire army of Vanaras became charged once more with fiery spirit and tremendous enthusiasm to take on Ravana and his coterie. Following the revival of Rama and Lakshmana, the Vanaras roared so loudly and fiercely with joy and confidence that their shouting was heard even in Lanka. Ravana too did not miss the war cry and now began to worry. Had Rama and Lakshmana been freed from the powerful bond with which Indrajit had tied them up? Wanting to be sure, he immediately ordered an investigation. When the report came that Rama and Lakshmana had indeed broken free from the fetters with which Indrajit had earlier bound them, Ravana realized that it would have to be war once more. He then issued fresh orders for mobilization, and soon the two armies were on collision course again. In the fierce battle that ensued, the first major casualty was Ravana's commander-in-chief, Dhumraksha, who was slain by Hanuman. Next to go was Vajradhrumstra, who fell to Angada. Slowly but surely, the tide was beginning to turn against Ravana, with Akampana being eliminated by Hanuman and Prahastha falling to Nila. With Prahastha gone, Ravana decided that it was time for him to enter the battlefield personally. And he did so, vowing to cover the earth with the blood of the Vanaras. For the first time, Rama saw Ravana from relatively close quarters. Amazed by the power he radiated, Rama said to Vibhishna, "I am struck by the extraordinary glow of this king of Rakshasas. He is obviously mighty, but having come within my sight, I now have a chance to vent my wrath born of Sita's abduction." Quickly swinging into action, Ravana, in a frightening display of his prowess, began to tear through the Vanara forces, exactly as he had sworn to. This naturally enraged Sugriva, who hurled at Ravana a rock of mountainous proportions. The latter, however, shattered the rock into smithereens merely by shooting an arrow. Such was his power. In the battle that followed, Sugriva was injured and temporarily put out of action. Hanuman now decided to take on Ravana and, after pouring contempt over him, attacked him with bare hands, sending the Rakshasa reeling. Recovering his breath, Ravana complimented Hanuman as a worthy enemy, to which Hanuman haughtily replied, "O evil monster, don't brag, but fight." That infuriated Ravana, and in the fist fight that followed, it was Hanuman's turn to be overwhelmed by the blow struck. Having subdued Hanuman, at least for the while, Ravana then drove his chariot towards Nila. But before he knew what was happening, the wily Vanara leapt onto Ravana's chariot and positioned himself on top of Ravana's standard. Rama, Lakshmana and Hanuman were wonderstruck to see Nila right on top of the enemy's chariot and applauded him. Provoked and enraged, Ravana now had to turn his attention to Nila and with some effort struck him to the ground. That triggered Lakshmana's intervention. And in the battle that ensued, Ravana brought down Lakshmana by using a most powerful astra he had received from none other than Brahma himself. The battle now became a melee, with Lakshmana, Hanuman and Ravana all becoming involved and fortunes fluctuating. After a while, Hanuman approached Rama and prayed that it was time for him to take on Ravana. Rama instantly agreed, and, climbing on Hanuman's back, confronted Ravana. In the fight that ensued, Ravana managed to wound Hanuman, which aroused Rama as never before. The ferocity of the onslaught that Rama then unleashed was something that Ravana had never experienced in his life. And sure enough, he soon became utterly exhausted and totally helpless. Not willing to kill an adversary who was helpless, Rama said to Ravana, "I have to admit that you have given us a tough battle today, causing heavy casualties to our side. For that, you deserve to be crushed and killed. However, right now you are tired and exhausted. It is not in my nature to secure victories by exploiting such circumstances. Go back now, rest this night, and come back tomorrow refreshed, when we shall resume our battle on equal terms." Head bent down in shame, an exhausted and chastened Ravana returned rather meekly to Lanka, getting his first ever taste of humiliation in a battlefield. Summoning the warriors who were still left, Ravana, after reflecting on the losses suffered, said, "It looks as if the warnings given to me a long time ago are beginning to acquire some meaning after all. Brahma warned me that my end would come on account of a human. That appears to be coming true. Many women whom I forcibly violated curse me, saying that my end would come on account of a woman. That too seems to be coming true. Anyway, it is too late to cry over spilt milk. We have to look ahead and consider how best to save the situation Lanka is facing. The time has come to wake up my mighty younger brother Kumbhakarna. As you know, for a variety of reasons he sleeps for extended periods, lasting even 9 or 10 months. But when he is awake, he is a fearsome warrior with few equals. I need his help immediately, and so all steps must be taken to wake him at once and prepare him for battle." Now Kumbhakarna was truly a most unusual Rakshasa. Endowed with a huge body of gigantic proportions, he was, when awake, a powerhouse of energy. But when he slept, it was almost impossible to awaken him. And the normal manner in which ordinary people are woken up simply did not work in his case. Thus, the servants charged with the task of awakening this slumbering giant used most unusual methods, such as striking him with mace, blowing hundreds of horns right close to his ear, beating hundreds of drums, and even having horses tread on him. All this was by no means easy, since when Kumbhakarna breathed out, the air came from his nostrils with the force of fierce gusts seen only during cyclones. Eventually the giant stirred and began to move, letting out huge yawns and pulling himself up slowly. He sat on his bed and looked around, eyes red and obviously quite angry about being disturbed. Kumbhakarna appeared as if he was ready to crush all those who had dared to wake him up. Anticipating Kumbhakarna's foul mood, Ravana's servants had kept plenty of food and wine ready, seeing which Kumbhakarna began to devour all the food and drink available like a starving beast. Finally, when the giant seemed a little calm and ready to listen, Upaksha, one of Ravana's ministers, charged with waking up Kumbhakarna, said with folded palms, "Rama is attacking Lanka and the city is in danger. The onslaught mounted by the enemy is unstoppable, and even Ravana had to retreat in shame. Sir, we need your help. That's all I can say at the moment." Reacting violently, Kumbhakarna said, "Lead me straight to the enemy's armies. I shall finish them off in an instant, after which I shall take care of Rama and Lakshmana. Only then would I go and see Ravana." Responding to this, Mahodara, a senior associate of Ravana, said softly, "O mighty one, there are certainly no limits to what you can do. But don't you think you should first meet Ravana and take his counsel about the enemy's strength and weakness before you plunge into battle?" Seeing merit in the suggestion, Kumbhakarna agreed to meet Ravana first and slowly marched to Ravana's place, even as the earth shook beneath his huge feet while he strode forward. As Kumbhakarna approached Ravana's palace, the Vanaras, who were engaged in battle in the neighborhood, saw this giant moving forward ominously. Having never before seen such a monster, they scattered in sheer fright. Noticing this sudden flight of Vanaras, Rama wondered what the reason was, and turning round he saw Kumbhakarna. For a moment Rama too was stunned and asked Vibhishna who this mountainous Rakshasa was. Vibhishna replied, "Rama, this Rakshasa is truly a phenomenon. He is the son of the well-known sage Vishrava. Kumbhakarna is his name, and he is the younger brother of Ravana. Enormous is his might, and there is hardly anyone whom he has not vanquished. Of course, much of his might and power are the results of boons granted earlier. A long time ago, when Kumbhakarna was constantly on the destructive rampage, the Devas made a collective appeal to Brahma, the creator. Brahma then summoned all the Rakshasas, asking them to bring Kumbhakarna also. When Kumbhakarna appeared before Brahma, the creator said to him, 'Child, are you aware that you are directly descended from me? Your grandfather Pulasti was one of my sons, whom I willed into existence. It is therefore not becoming of you to be so destructive. However, since violence and destruction have almost become second nature to you, I declare that from this day onwards, you would be in eternal slumber. You would not be dead, but in deep sleep.'" Hearing this, Ravana, who was present, made a prayerful submission to Brahma. He said, "O great creator, how could you so curse one who is descended from you? Since your words can never become false, sleep he must. However, please can you modify your curse so that Kumbhakarna has some waking periods too in the midst of his sleep?" Responding to this, Brahma said, I agree to your suggestion. According to my revised decision, your brother shall sleep for extended spells at a stretch, and when he wakes up, he shall remain awake for just one day. Vibhishana continued, Rama, having recognized that he is after all vulnerable, Ravana has arranged for Kumbhakarna to be awakened so that he might be present to the attack. Appraised of the story of Kumbhakarna, Rama then gave instructions so that his army would be in full readiness when a fresh attack was launched by the enemy, spearheaded by the dreaded brother of Ravana. While all this was going on, Kumbhakarna made his way to the presence of Ravana, though still tottering with sleep and intoxication. Bowing to Ravana, he asked, What is it you want of me? Are you in trouble? And if so, do you need any help? Ravana replied, He recognized that he is after all vulnerable. Ravana has arranged for Kumbhakarna to be awakened so that he might be present to the attack. Appraised of the story of Kumbhakarna, Rama then gave

0: సత్యధర్మం ప్రేమం శాంతం లేకుండా విద్యలన్నీ నేర్చి విరవసుకున్నా. సత్యధర్మ ప్రేమ శాంతం లేకుండా దాన ధర్మాలు సార్కత సున్నారు. సత్యధర్మ ప్రేమ శాంతం లేకుండా పదవులనేది పరమసున్నా. సత్యధర్మ ప్రేమ శాంతం లేకుండా పౌర సర్వార్థ సాధకత సున్నా. ఈ గుణములు పునాది ఓడలప్ప ఇంతకన్నను వేరెద్ది ఎరుగబడుతూ సాధుల చూడగండ్యుడం సభ్యులారా.
1: విదౌట్ ట్రూత్ రైచియస్నెస్ లవ్ అండ్ పీస్ ఆల్ ది ఎడ్యుకేషన్ వన్ ఎక్వైర్స్ is useless. Without truth, righteousness, love and peace, the exalted positions that one might occupy, they are nothing and useless. Without truth, righteousness, peace and love, all the acts of charity will be of no value at all. And in fact, these values are the very foundation of this mansion of humanity. What more is to be communicated to you, to this August assembly?
0: Chadivulanniyu chadivi chara viveki magidi tannarudu vandu matam.
1: With all the education, after all, one dies without realizing its value. A fool does not know his own innate nature, though he is educated.
0: Chadivulanniyu chadivi chara viveki tanniruvadu mandamathudu.
1: He is a great intellectual with all the acquisition of the knowledge, but he does not know his true self.
0: Chadivulanniyu chadivi చాలా వివేకి ప్రతి ఒక్క విషయం మనకు విరుద్ధమైనటువంటి యొక్క మాటలు ఆడుతుంటాడు.
1: Being an intellectual, highly educated, how does he spend his time in conflict, difference of opinion and argumentation?
0: ఎంఏలు బిఏలు ఎంఏలు బిఏలు
1: యు మే హ్యావ్ ది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ ఎంఏ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ బిఏస్
0: ఇది చదివినను ఇందులో ఏమాత్రం కూడా సారం తెలియదు.
1: యు మే హ్యావ్ దీస్ డిగ్రీస్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ బట్ in fact you should get the essence out of your education.
0: ఇవన్నీ కూడా భౌతికమైన ప్రాకృతమైన అనిత్యమైన అసత్యమైన విద్యలు.
1: All the education that you receive is transitory, ephemeral, worldly, ever changing and secular.
0: ఈ లోకములో ఎన్ని కోట్ల మందో విద్యార్థులు ఉన్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ స్టూడెంట్స్.
0: స్టూడెంట్సే కాదు విద్యావంతులు కూడాను ఎన్నో కోట్లు ఉన్నారు.
1: నాట్ మియర్లీ స్టూడెంట్స్, దర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో ఇన్ దిస్ వరల్డ్.
0: వారు ఏబిసిడి మొదలుకొని జెడ్ వరకు డిగ్రీస్ తీసుకున్నారు.
1: దే హ్యావ్ డిగ్రీస్, ఆల్ కైండ్స్ ఆఫ్ డిగ్రీస్, రైట్ ఫ్రమ్ ఏ టు జెడ్, రన్నింగ్ టు సెంటెన్సెస్.
0: కానీ ఎన్ని డిగ్రీలు తీసుకున్నప్పటికీ వాళ్ళు ప్రపంచానికి ఏం చేస్తున్నారు?
1: విత్ ఆల్ ది డిగ్రీస్ దే అక్వైర్ దే పొజెస్, వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ దే ఎక్స్టెండ్ టు ద సొసైటీ?
0: పీదపడిన వారికి, కష్టాలు చెందేటువంటి వారికి ఏమైనా కించిత్ సహాయం చేస్తున్నారా?
1: Are they extending even a fraction of help, a helping hand to the poor and needy and to those who are in difficulties?
0: కోట్లకు సంపాదిస్తున్నారు.
1: They earn crores and crores of money.
0: కానీ చేతి నుంచి ఒక కాసు అయితే కూడా ఒకరికి ఇవ్వరు.
1: But they don't take out even a single pie in charity for others.
0: వాడు అంత సంపాదించినప్పటికీ డిజైర్స్ ఏమాత్రము కంట్రోల్ చేయదు.
1: Though he has earned lots of money, he has no check or control over his desires.
0: డిజైర్స్ కంట్రోల్ చేసిన వాడికి ఎంతైనా చేయగలడు.
1: In fact, if he wants to do that, he can do to any extent.
0: ఎంత వచ్చినా ఇంకా తక్కువే తక్కువే తక్కువే అని విచారిస్తుంటాడు.
1: విత్ ఆల్ ద మనీ దట్ హీ హ్యాస్ హీ ఫీల్స్ షార్టేజ్, డెర్త్, స్టిల్ ఇన్ వాంట్ ఆఫ్ మనీ.
0: నగర్మణ నప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: నో వెల్త్, నో పొజిషన్, నో ఆక్యుపేషన్ ఆఫ్ అథారిటీ, నథింగ్ వాట్స్ ఎవర్ వుడ్ గ్రాంట్ యూ the state of immortality other than sacrifice.
0: Immortality ki em matram kodaru prayatnam kodaru cheyaru.
1: They don't make any attempt to attain the state of immortality.
0: Eppudu chusina swartham swartham swartham.
1: They are drowned themselves in selfishness.
0: Atti varu enni chadu em prayojanam?
1: Such selfish people, what for is all their education?
0: Education anetundi chesindi kaari entavar laukikamaina jeevithamu laukikamaina pravachanam konni karmalu aacharinchavali.
1: Education is essential to live in this life, for our living in this world.
0: ఆహారములు, బట్టలు, ఇండు ఇవన్నీ కట్టుకోవాల్సింది.
1: ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ టు హ్యావ్ ద హౌసింగ్ ఫెసిలిటీ ఫర్ అవర్ ఫుడ్, ఫర్ అవర్ షెల్టర్ అండ్ రేమెంట్.
0: ఇవన్నీ కూడాను తన నిమిత్తమే తాను చేసుకుంటున్నాడు, కానీ పరుల నిమిత్తం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఓన్లీ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్, for his own sake, not for anybody.
0: He ekam chaduvanta kudanu kevalam swarthamainatundi.
1: Ultimately it comes down to selfishness only.
0: Idi ayyukumaru.
1: This is all worldly comforts and conveniences.
0: Daliki kama krodha lobham kodachi.
1: Adding to this, we also find other tendencies like anger, hatred, avarice, desire.
0: ఐదు పంచగుణములు కూడా భౌతికమైనటువంటి ప్రపంచంలో జీవితానికి సుఖమిస్తుంది.
1: And he finds a sort of pleasure with these qualities in this life on earth.
0: కానీ అంతర్సుఖమునకు ప్రయత్నం చేయదు.
1: He does not make an effort to know that which is within the Supreme.
0: Dirge satyam dharmam shanti prema ahimsa ee bhayu gudamulu antar anandisthu.
1: To have the inner bliss, one should have these five fundamental values: truth, righteousness, peace and love. Love and non-violence.
0: ఈ ఐదు గుణములు కలిగిన వాడు ఎప్పటికీ సుఖంగానే ఉంటాడు.
1: The one with these fundamental five values will be in eternal blissful state.
0: బయట అంగములు సుఖమిస్తున్నాయి, సంతోషమిస్తున్నాయి, ఆనందాన్ని అందిస్తుంది, కానీ లోకపు సుఖములు ఆనందాన్ని మాత్రమే అందిస్తుంది.
1: All that is in the exterior, outward, will give you the joy, pleasure and happiness. Whereas these five values will give eternal bliss within.
0: కనుక బయట ఇచ్చేటువంటి ఇంద్రియములు ఎడ్యుకేషన్.
1: Therefore, all that we get in the outer world is education.
0: కానీ అంతర్ముఖంలో ఉన్నటువంటి ఆనందాన్ని చేకూర్చేటువంటి educare.
1: That which confers the inner bliss is educare.
0: Education ku educare ku chala difference undi.
1: There's wide difference between education and educare.
0: Evaru rasinatuntu vaadu chadavatamu, evaru cheppinatuntu vaadu vinatamu, ee vidhamainti baakyamainatu cheyatu jeevistunnaru.
1: Education consists of reading all the written matter by someone else, going through the books, listening to someone else.
0: Kani educare ku no book, no letters.
1: But educare is beyond the book, beyond the text, that which is outside.
0: Tiriki rooparam roopam ledu.
1: This is beyond the name and form.
0: Satyam.
1: Truth.
0: సత్యంకి ఏమి రూపం?
1: What is the form of truth?
0: చెప్పడానికి వీలు కాదు.
1: You cannot specify or decide.
0: సత్యం వద ధర్మం చేర.
1: Speak truth, follow the path of righteousness.
0: Truth కు ఏ విధమైనటువంటి రూపము లేదు.
1: Truth is formless.
0: చెప్పడం మాత్రమే సత్యము చెప్పాలి.
1: The truth can only be verbal. It can be stated.
0: ధర్మము చేయవలసిందే గాని చెప్పడం వీలు కాదు.
1: Righteousness is reflected in action. It cannot be stated.
0: యాక్షన్ చేయవలసిందానికి శబ్దములు ఉపయోగపడుతున్నారు.
1: But what is happening today? What is to be acted upon is put in words.
0: కనుక చెప్పవలసింది నేర్చుకో అని చేసి చూపించాలి.
1: Therefore, instead of saying orally, one has to put it into action.
0: ఇటువంటి గుణములు భగవంతుడు ఎన్నో సృష్టించాడు.
1: In fact, God has endowed many of these sacred qualities to everyone.
0: ఇందులో అందరి ఎందుకు సమానత్వంగా ఉన్నటువంటిది ప్రేమ ఒకటి.
1: The one quality which is uniform in everyone is love.
0: క్రిమికీటి కాదు చీమలు దోమలు కూడాను తమ బిడ్డలతో ప్రేమిస్తుంటారు.
1: Right from the tiny creatures like insects, ants and mosquitoes also love their progeny.
0: కాబట్టి ప్రేమ అందరి ఎందుకు ఒకటి అనేది.
1: Therefore, love is one and uniform in everyone.
0: కనుక ఆ ప్రేమనే దైవము.
1: And that love is God.
0: ఆ ప్రేమ ఎవరి ఎందుండునో వారి ఎందు దైవము సాక్షాత్కరిస్తాడు.
1: Whosoever may have this love within him, in his heart, will enjoy the manifestation of God.
0: ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు జరిగినా, ఎన్ని ప్రమాదములు వచ్చినా ఆ ప్రేమ ఒక్కటే రక్షించింది.
1: It's only the love that would come to our rescue and refuge when we are in danger, when we face accidents, when we face worries, problems and anxieties.
0: ఏ కష్టములు ఇవ్వనటువంటిది ప్రేమ ఒక్కటి.
1: It is only the love that keeps you away from all kinds of difficulties of life.
0: కనుక అట్టి దారిని ప్రేమించగా దేవుడొచ్చి రేపు వెళ్ళేటువంటి వారిని ప్రేమిస్తున్నాం.
1: Instead of that love which is permanent and eternal, but we run after the people who come and go.
0: కనుక love is God, live in love.
1: Bhagavan declares, love is God, God is love, live in love.
0: ప్రేమ లేకుండా ఏది ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: Without love, you may have all the rest. It is all useless.
0: అప్పటికప్పటికి మాత్రం ఆనందాన్ని అందిస్తుంది, తదుపరి కొన్ని నిమిషంలోనే అది మారిపోతుంది.
1: Anything else in this world may give you momentary happiness, but it would not stay for long.
0: ఆ ప్రేమ మన హృదయం నుంచి ఆవిర్భవించాలి.
1: That love has to originate from within, out of our heart.
0: Kanuka itti premanu manamu pondali.
1: We should acquire, possess this kind of divine love.
0: E pani chesina, e chota poyina, e desam yegina, premanu matramu ee hrudayamlo eppudu kuda nerpukovali.
1: We may go anywhere, we may do anything, we may have many tasks to fulfill, but we should maintain, uphold, preserve this innate love.
0: Kaduka atti prema garinadu adavulu endunna aakashamunna patranamunna padalunna kutta meedunna natteetvadiyunna ikkadunna aa prema okkutundi anni rakshistundi.
1: Bhagavan clearly assures us that if we have this love, you may be in space, you may be on earth, you may be on the mountain top, you may be in the deep sea, that love will come to your rescue and help.
0: Kaluga atti sarva velala rakshinchi kapadetundi premanu manam pinchukovali.
1: Therefore it is this love that protects you all the time, in all the three periods of time, and you have to maintain and improve.
0: ఈ ప్రేమ అనేది కరిగేది కాదు, పెరిగేది కాదు.
1: లవ్ నైదర్ ఇంక్రీజెస్ నాట్ డిమినిషెస్.
0: ఎప్పటికీ ఏకత్వంగానే ఉంటుంది.
1: లవ్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్.
0: కనుకనే వేదమంతా కూడా ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: దట్స్ రీజన్ వై వేద క్లియర్లీ డిక్లేర్స్ ఇట్ ఈస్ ది ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్.
0: కనుక రామ కృష్ణ గోవింద అనిపించేటువంటివన్నీ కూడా మన ఇమాజినేషన్.
1: ఆల్ ద నేమ్స్ దట్ వీ సింగ్, దట్ వీ ఇమాజిన్, రామ కృష్ణ గోవింద, దే ఆర్ ఓన్లీ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: కానీ పుట్టినటువంటిది గిట్టినటువంటిది ఒకటే ఉంది.
1: బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ విచ్ హెస్ నో బిగినింగ్, విచ్ హెస్ నో ఎండ్.
0: కనుక బిగినింగ్ ఎండింగ్ లేనట్టు ప్రేమ ఒక్కటి.
1: ద బిగినింగ్ లెస్, ది ఎండ్లెస్, ద ఓన్లీ వన్ ఈజ్ లవ్ అండ్ లవ్.
0: అది ఏ బ్రహ్మ.
1: అండ్ దట్ లవ్ ఈజ్ బ్రహ్మన్ గాడ్.
0: కనుకనే ఎవరైనా పోయి అయ్యా మీ పేరేమి అని ప్రశ్నిస్తే అహం బ్రహ్మ, నేను బ్రహ్మనై ఉన్నాను.
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ ద క్వశ్చన్ హూ ఆర్ యూ, the answer should be aham brahmasmi, I am brahman.
0: ఈ బ్రహ్మ తప్ప ఏది కూడాను మనకు సత్యమైనది నిత్యమైనది ఒకటి మనకు కనిపించవు.
1: ఇట్ ఇస్ ఓన్లీ బ్రహ్మన్ దట్ ఈస్ ద రియాలిటీ, దట్ ఈస్ ద ట్రూత్, నథింగ్ ఎల్స్, ఆల్ ద రెస్ట్ ఈస్ ఇల్యూషన్.
0: కనుక అనిత్యమైనటువంటి వస్తువుల నిమిత్తము మనం ప్రాకుపడి కాలము వ్యర్థం చేయవచ్చు.
1: We are wasting our time in trying to procure all that is temporary. What is the gain that you will ultimately have out of these temporary objects?
0: Worldly education is
1: needed. However, worldly education is necessary.
0: కానీ హృదయంలో ఇంత టెంపరీ టెంపరీ అనేటువంటి భావం మాత్రం వదలకూడదు.
1: But in heart, we should have the constant feeling that all the worldly is temporary, is only momentary. We should not give up that idea. When this is there, the second cannot exist by its side.
0: ఈనాడు ఒకటి ఉంది కానీ దాని పక్కన సంసారం అనేటువంటి.
1: Today we do have that one, by its side is the zero, the family.
0: ఇంకో జీరో పెడితే 100 అవుతుంది.
1: And two zeros added to this one make 100.
0: ఇంకో జీరో పెడితే 1000 అవుతుంది.
1: One more extra zero, 1000.
0: కనుక ఇవన్నీ కూడాను జీరో అయ్యేటువంటి వెళ్తుంది మనం ఈనాడు పెట్టుకుంటున్నాం.
1: But we go by adding zeros and zeros. That's what we are doing today.
0: Kopamu, tapamu, isya, asuya, dhammamu. Ivanni kudu bhagavantudu ichadu anukuntaru.
1: We think that this anger, jealousy, envy, pride are God's gifts, that they are given by God to us. That's what we think.
0: God yavariki ye vidhamainatuvanti ilanti bhedamulu kaligindi.
1: God will never grant such things like anger, envy and pride. They are only of our own making. If our desire is fulfilled, we act positively that God is there.
0: మన యాక్షన్ కొంచెం ఫెయిల్ అయిపోయినా దానికి విరుద్ధమైనా అదంతా భగవంతుడు చేసే పని.
1: But when anything is negative, when our desire is not fulfilled, we blame God. God is an eternal witness. God does not indulge in business by doing a favor to somebody, by not favoring others. He does not grant rewards nor punish anybody.
0: Punishing కూడాను ఒక మంచి కోసమే.
1: Even the punishment if God gives is for our own good ultimately.
0: మరి కష్టములు కూడాను మనం తెచ్చుకున్నటువంటివి.
1: The difficulties we face are the consequences of our own actions.
0: అంతేగాని మనం చేసేటువంటి మనసు యొక్క భ్రమలు అనేకంగా ఉన్నాయి.
1: In fact, there are many of the actions prompted by the thoughts out of the mind.
0: మన నుంచి వచ్చేటువంటి విశ్వాసములు అది బ్రహ్మ.
1: The breath, the inhalation and exhalation is a witness Brahma.
0: ఆ యొక్క దారములంతా చేరి ఒక ముద్దగా కట్టుంటాయి.
1: And all the join together make a lump, a mass.
0: అదే మైండ్.
1: And this mass of thoughts is the mind.
0: ఆ మైండ్ నుంచి వచ్చేటువంటి శబ్దమే వాక్.
1: And out of this mind we speak out the word, the speech.
0: కాబట్టి స్పీచ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మైండ్ నుంచి వస్తుంది.
1: The speech has got its origin, the mind.
0: మైండ్ యొక్క విశ్వాసం నుంచి వస్తున్నాయి.
1: Mind is the product of the breathing process, inhalation and exhalation.
0: Kabatti uchchas vishwasam ane brahma.
1: Therefore the breathing process, breathing in and breathing out, is brahma.
0: Aneka korikalato cheyukunnatundi
1: the mind.
0: Aa mind nunchi vacheyatundi shabdame vaaku.
1: And out of this mind we speak out the word, the speech.
0: Kabatti speech

0: కాంబినేషన్ ఆఫ్ సో మెనీ డిజైర్స్ ఇస్ ద మైండ్.
1: ఆ మైండ్ నుంచి వచ్చేటువంటి వర్డ్స్ ప్రభు వాక్.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ మైండ్ ద వర్డ్స్ ఎరైజ్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఓరలీ వెర్బలీ.
1: మనోమూలం ఇదం జగత్.
0: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
1: వచ్చేటువంటి వాకులంతా కూడా శబ్ద బ్రహ్మమై.
0: ద వర్డ్స్ దట్ వీ స్పెల్ వీ స్పీక్ అవుట్ ఇస్ ద సౌండ్.
1: చరాచరమై.
0: వన్ ఫర్ మొబిలిటీ అండ్ ఇమ్మొబిలిటీ. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ లైట్
1: వాంగ్మయీ.
0: అండ్ ద వన్ ఆఫ్ వర్డ్స్
1: నిత్యానందమయీ.
0: ఎటర్నల్ బ్లిస్
1: పరాత్పరమయీ.
0: అండ్ ద వన్ సుప్రీం
1: మాయామయీ.
0: వన్ ఆఫ్ ఇల్యూషన్
1: శ్రీమయీ.
0: అండ్ ద వన్ ఆఫ్ వెల్త్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
1: కాబట్టి ఈ వాకులంతా కూడాను కేవలము ఒక శివుడు.
0: అండ్ ద వర్డ్స్ రిప్రజెంట్ ద డైటీ శివ.
1: కాబట్టి వాక్ అనేటువంటి యొక్క శివుడు.
0: The words represent Shiva.
1: అనేక విధమైనటువంటి ఒక దారం చేసుకునేటువంటి మైండ్ ఏ విష్ణు.
0: విష్ణు రిప్రజెంట్స్ ద మైండ్ కంప్రైజింగ్ ద యాన్ క్లోజ్లీ ఇంటర్వోవెన్ టుగెదర్.
1: వచ్చేటువంటి విశ్వాస విశ్వాసమే బ్రహ్మ.
0: వై దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ ద బ్రెత్ ఈజ్ బ్రహ్మన్.
1: కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బయట ఎక్కడో పోలక.
0: దేర్ఫోర్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ అవుట్ సైడ్.
1: మనలోనే ఉన్నాయి.
0: ఆల్ ద త్రీ ఆర్ విథిన్ అస్.
1: కాబట్టి యు ఆర్ గాడ్.
0: దేర్ఫోర్ భగవాన్ సేస్ యు ఆర్ గాడ్.
1: గాడ్ ని ఎక్కడో వెతకనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్స్వేర్.
1: దుఃఖములకు ఆనందములకు మనసే కారణం.
0: Is the mind that is responsible for the pain and pleasure.
1: కాని pain and pleasure గంతా కూడాను మనసు కారణం.
0: It is the mind that is the prime cause for the pain and pleasure.
1: వాకులు శబ్ద బ్రహ్మమై.
0: And the words represent the sound, the Brahman.
1: చరాచరమై.
0: That which is present, that moves all around but yet stable.
1: జ్యోతిర్మయి. ఋగ్వేద జ్ఞానం కలిగించేది.
0: ఇట్ ఈస్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఎక్స్ప్రెస్డ్
1: వాంగ్మయీ.
0: అండ్ దట్స్ వాట్ రిప్రజెంటెడ్ ఇన్ ది స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కవి ఇదంతా కూడాను మనము ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమో వస్తున్నాయి అనుకుంటాం, కానీ ఇది ఎక్కడి నుంచి రావటం లేదు. ఇంత మన నుంచి
0: వై థింక్ దే ఆర్ ఫ్రమ్ ది ఎక్స్టీరియర్ from the outer world. No, they are present within us, immanent and latent.
1: Kalga antigini nive alge okati ekam satve pravada.
0: Therefore for all it is only one that is responsible, which expresses in the form of many the multiplicity.
1: Kalga ee okka mind nunchine manu inni anubhavistunnam.
0: Therefore out of this one we experience so many.
1: Kalga ee experience na manasu nunche vastunnayi. Nene devudu nene idi ani aa vishwasanni dhrudham chesukunte tappaga neevu pramavutavu.
0: Therefore out of these myriad experiences we should establish stably, constantly the feeling, the conviction that I am God, I am God. Then you are sure to be God.
1: ఇంక ఏమాత్రమో మార్పు ఉండదు.
0: దెర్ విల్ నాట్ బి చేంజ్ వాట్స్ ఎవర్.
1: నేను సో అండ్ సో అని ఒకరిగా అనుకుంటే
0: ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ సో అండ్ సో
1: అనేకమైపోతుంటాయి.
0: దెన్ యూ గెట్ మల్టిప్లైడ్.
1: కనుక ఎక్కువ డిజైర్స్ ను ఎక్కువ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఇంక్రీజ్ అవర్ డిజైర్స్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేర్ ట్రావెల్ ప్రెజర్.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: కోరికను తగ్గించుకోండి.
0: We have to reduce our desires.
1: కోరికలు వస్తుంటాయి శ్వాసంలో.
0: Reduce the desires, do come.
1: ఏ డిజైర్ నాకు మంచిది ఏ డిజైర్ నాకు చెడ్డది అని విచారణ శక్తి సూచించారు.

0: When we should exercise our discrimination. Understand which desire is good, which desire is not bad. Is not good.
1: కామక్రోధరో భోగములు మనసు నుంచి పుట్టేటువంటివి.
0: ఆల్ ది ట్రేట్స్ సచ్ అస్ యాంగర్ ద గ్రీడ్ ద లస్ట్ ద అవరిస్ దే ఆర్ ఆల్ బోర్న్ అవుట్ ఆఫ్ ద మైండ్.
1: పెళ్లి చేసుకుంటే భార్య చాలా ప్రేమ అంటారు.
0: వెన్ వన్ గెట్స్ మ్యారీడ్ హీ సేస్ దట్ హీ లవ్స్ హిస్ వైఫ్ ఇంటెన్స్లీ.
1: కానీ కొంత ఏదైనా తన యొక్క ఇష్టములకు విరుద్ధంగా తిరిగినప్పుడు ఆమె ద్వేషపోతుంది.
0: బట్ ఇఫ్ దేర్ సమ్ కైండ్ ఆఫ్ డిస్లైక్ ఇఫ్ షీ డజంట్ నాట్ యాక్ట్ టు హిజ్ వే దేర్ హీ డెవలప్స్ హేట్రెడ్ టువర్డ్స్ హర్.
1: యాంగర్ వచ్చేటప్పటికి
0: బికాస్ ఆఫ్ ది డిఫరెన్స్ ఇన్ ద హేట్రెడ్
1: యాంగర్ ఏ భార్యను దూరం చేస్తుంది.
0: అండ్ ఇట్స్ వెరీ యాంగర్ దట్ డిస్టెన్సెస్ యూ ఫ్రమ్ యువర్ బెటర్ హాఫ్.
1: ఆ దూరం చేసిన తర్వాత అన్ని విధాలుగా కష్టములు కలుగుతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ సెపరేషన్ వన్ హ్యాస్ టు ఫేస్ మెనీ డిఫికల్టీస్.
1: కనుక ఏ కోపము లేకుండా ఏ ఆంక్షలు లేకుండా ఏకంగా ఉంటే ఇద్దరు సుఖంగా ఉంటారు.
0: ఇన్ఫాక్ట్ విదౌట్ ఎనీ యాంగర్ విదౌట్ ఎనీ డిఫరెన్సెస్ విదౌట్ ఎనీ ప్రైడ్ ఇఫ్ దే లీడ్ దేర్ లైఫ్ దే విల్ రిమైన్ వన్ ఎంటిటీ ఇన్ యూనిటీ.
1: కనుక పిల్లలు కూడా అంతే కొన్ని కోరికలు వస్తాయి.
0: సో ఆల్సో ద స్టూడెంట్స్ దే డూ హ్యావ్ సమ్ డిజైర్స్.
1: నేను ఎంఏ చేయాలనుకుంటా.
0: యూ థింక్ దట్ యూ షుడ్ డూ యువర్ ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్.
1: ఇద్దరు పిల్లలు చేసేటప్పటికే వాడు ఎంఏఎల్
2: ఎంఏ అయిపోగానే ఎంఏడి ఎంఏ అనదర్ డిగ్రీ.
0: అండ్ ఆఫ్టర్ దిస్ హీ వాంట్స్ టు అక్వైర్ అనదర్ డిగ్రీ ఎంఈడి.
1: ఇంకా కొంత కోపం అయిపోయినప్పటికీ నేను దీంట్లో ఏం ఎదురలేదు ఇది ఏం చూసుకుంటుండాలి అని ఎంబీబీఎస్ అంటాడు.
0: లేటర్ హీ వాంట్స్ టు హ్యావ్ ఎంబీబీఎస్.
1: ఇంకా బీఎస్ రెండు చేస్తారు.
0: Yes, he does it.
1: ఆ చేచే కొద్ది వాడికి మరింత బలం ఎక్కువ.
0: విత్ ది ఎడిషన్ ఆఫ్ డిగ్రీస్ హీ ఫీల్స్ వెరీ స్ట్రాంగ్ మచ్ మోర్ దాన్ బిఫోర్.
1: కానీ ఇది డిగ్రీస్ అధికమయ్యే కొద్దీ వాడికి అశాంతి కూడా అధికమవుతుంది.
0: బట్ విత్ మోర్ అండ్ మోర్ డిగ్రీస్ హీ విల్ బి రెస్ట్లెస్.
1: సుఖమే ఉండదు.
0: దెర్ విల్ బి నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
1: కానీ ఏదైనా సరే చదివినది ఆచరణలో పెట్టాలి.
0: Therefore, whatever that is read must be put into practice.
1: ఆచరణలో పెట్టకుండా అనుభవంగా డిగ్రీస్ మాత్రం పెట్టుకుంటే అదంతా కూడా నీకు నష్టం కావిస్తుంది.
0: Without practice, that which is read and acquired, it will certainly harm you. It will never benefit you.
1: కనుక ఏది చదివినావో దాన్ని ఆచరణలో పెట్టాలి.
0: Therefore, whatever you read must be put into practice.
1: Practice lekapothe anni kuda nu chedipothayi.
0: If you do not practice, you will be certainly met with a failure.
1: Meeru drama chestunnaru.
0: You present a drama.
1: Ee drama gata enni dinamulu practice chestaru.
0: You must have been practicing to present that drama quite a lot.
1: Aa practice lopane paatamu vastundi. మీరు యాక్షన్ కూడా చక్కగా ఉంటుంది.
0: ఇన్ దిస్ ప్రాక్టీస్ యూ నాట్ ఓన్లీ లర్న్ బట్ యట్ యు ఆల్సో నో యాక్టింగ్.
1: ప్రాక్టీస్ లేకపోతే ఏది కూడా ప్రయోజనం లేదు.
0: దేర్ఫోర్ విదౌట్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి యూస్లెస్.
1: ప్రతి రాతలో ప్రాక్టీస్ ఉండాల.
0: రైటింగ్ నీడ్స్ ప్రాక్టీస్.
1: కోతలో ప్రాక్టీస్ ఉండాల.
0: అండ్ ఈవెన్ ఆపరేషన్ సర్జరీ యూ నీడ్ ప్రాక్టీస్.
1: ప్రతి ఒక్కటి కూడా నువ్వు ప్రాక్టీస్ లేకుండా పోతే శ్రేయోగి జ్ఞాన అభ్యాస.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రాక్టీస్ దట్ మేక్స్ యూ పర్ఫెక్ట్. ద నాలెడ్జ్ కెన్ బి అక్వైర్డ్ బై ప్రాక్టీస్.
1: జ్ఞాన ధ్యానం విశేషతే.
0: అండ్ ఇట్ విల్ ఓన్లీ మేక్ యూ ది ఎక్స్పర్ట్ ద కాన్స్టెంట్ ప్రాక్టీస్.
1: జ్ఞాన కర్మ పర త్యాగే.
0: అండ్ దెన్ ది అల్టిమేట్ రిజల్ట్. has got to be sacrificed.
1: Tyaga shanti antaram.
0: And you get that supreme experience of peace later.
1: Peace ekkada undi?
0: Where is peace?
1: Manalone undi.
0: The peace is within you.
1: Peace kosam nenu vetukutunnanu potam velithanam.
0: It is foolishness to be in search of peace in the outer world.
1: Man peace anta man daggarane undi.
0: The peace is within you.
1: ఆ పీస్ అనేటువంటి దాన్ని మీరు సాధించాలంటే మనలో మనమే విచారం చేయాలి.
0: దర్ఫోర్ వీ షుడ్ ఇన్వెస్టిగేట్ ఎక్స్ప్లోర్ టు బ్రింగ్ అవుట్ దట్ పీస్ విద్ ఇన్ అస్.
1: ఈ చదువు అంతా ఎక్కడి నుంచి వచ్చింది మీకు?
0: దిస్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్?
1: పుస్తకాల నుంచి వచ్చింది.
0: యూ గాట్ ఇట్ అవుట్ ఆఫ్ బుక్స్.
1: టీచర్స్ బోధించేటువంటి దాని నుంచి వచ్చింది.
0: బికాస్ యూ హ్యావ్ లెర్న్డ్ from your teachers the lessons taught to you.
1: Adani bodhinchade neevu satyamu.
0: Whatever that is taught is truth to you.
1: You sarivindi nimishamlo marchipothavu.
0: And what all that you read you are bound to forget.
1: Kanuka you sarivindi you cheppindi vini chadukunte adi practice lo petti eppudikaina nilustundi.
0: Therefore whatever that you heard from your teachers, whatever that you have gone through in your books, if that's all put into practice, there lies the fulfillment of knowledge and education. Then what is the fun of teachers teaching you if they are to be forgotten like this? What is the use out of book reading? And all that book gets into your book, the pustaka, gets into your head, mastaka.
1: Teacher cheppinatvidi vini you dani sthiramga nilabettukovali.
0: Therefore, whatever that you heard from your teachers, you should establish and you should preserve, remember it.
1: Kaluga prati deni kudanu annitiki samanamainatvidi distilled water untaru chudandi. Distilled water.
2: Distilled water.
0: For everything, for example, the distilled water.
1: Adi malinamainatundi.
0: The distilled water is pure, unpolluted.
1: Varsham vache samayamlo patra pette patra padinavanta pure untundi.
0: Whatever the water that's collected out of the rain, it is pure water.
1: Appudu neevu taagu ee jabbu undadu.
0: When you drink this distilled pure water from the rain, well, you'll never fall sick.
1: ఆ వాటర్ ను వేరు వేరే మందుల్లో కలిపినప్పుడు అనేక
0: But when this water gets mixed with other pollutants, there lies the problem.
1: కనుక మనమే మనం ఇప్పుడు ఈ కోరికల చేత మన మనసును పొల్యూషన్ చేసుకుంటున్నాం.
0: Likewise, we are polluting our mind with all the pollutants of desire.
1: ఈ డిజైర్స్ వల్లనే మైండ్ అంతా కూడా చెడిపోతుంది.
0: ఇట్ ఇస్ ద డిజైర్ దట్ పొల్యూట్స్ ద మైండ్.
1: దాన్ని మీరు పొల్యూట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ అలౌ ద మైండ్ టు బి పొల్యూటెడ్.
1: మైండ్ ని ఎప్పుడు కూడా ప్యూర్ గా పెట్టుకోవాలి.
0: వీ షుడ్ మెయింటైన్ అవర్ మైండ్ ఆల్వేస్ ఇన్ స్టేట్ ఆఫ్ ప్యూరిటీ.
1: ఏ కోరిక వచ్చినా కూడా చీ మైండ్ ని పాడు చేసి పెడుతుంది అని దాన్ని పక్కన పెట్టాలి.
0: వాట్ ఎవర్ డిజైర్ దట్ అరైజెస్, you should discriminate and come to understanding that this desire is going to spoil you and thus brush it aside.
1: Kaluga meeri pudesukovali grandhalu enta chadutunnaro atini mana bhrantini kudanu pollution cheyali.
0: We read no doubt, but we should understand that all our imaginations and thoughts are polluting our mind.
1: దాన్ని రాకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ ఎవ్రీ నెసరీ స్టెప్ టు ప్రివెంట్ పొల్యూషన్ ఆఫ్ ద మైండ్.
1: మీరు దేవుని ఏ దేవుణ్ణి పూజించినా పూజించకపోయినా,
0: వెదర్ యూ వర్షిప్ ఎనీ గాడ్ ఆర్ నాట్,
1: ఫాదర్ మదర్ ఈ రెడ్డే నీకు మూల కారణం.
0: యూ షుడ్ నో దట్ యూ ఓ యువర్ లైఫ్ టు యువర్ ఫాదర్ అండ్ మదర్.
1: కనుక మొట్టమొదట మదర్.
0: In the first place comes the mother.
1: మదర్ కు రెస్పెక్ట్ ఇవ్వాలి.
0: యు షుడ్ రెస్పెక్ట్ యువర్ మదర్.
1: మదర్ ని గౌరవించాలి.
0: యు షుడ్ రెస్పెక్ట్ హర్, అడోర్ హర్.
1: మదర్ ను ఆనంద పెట్టాలి.
0: యు షుడ్ ప్లీజ్ యువర్ మదర్.
1: ఆమె మనసు ఎంతనో ప్రేమగా ఉంటుంది.
0: ది హార్ట్ ఆఫ్ ద మదర్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఆమె ప్రేమను ఎవరు చెప్పడానికి వీలు కాదు.
0: అండ్ మదర్స్ లవ్ ఇస్ అన్పారలల్డ్.
1: ఎవరు దాన్ని మాలిన్యం చేయలేరు.
0: నన్ కెన్ పొల్యూట్ ద మదర్స్ లవ్.
1: కనుక మదర్ యొక్క ప్రేమను సాధిస్తుంటే సర్వ డిగ్రీలు పొందినట్టే.
0: ఇఫ్ యు రియలీ డిజర్వ్ ఆల్ ద లవ్ దట్ యువర్ మదర్ హ్యాస్ టువర్డ్స్ యూ, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎక్వైరింగ్ ఆల్ ద డిగ్రీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకని మాత, పిత, గురు, దైవము ఈ నాలుగింటిని ఒక జోడిగా చేశారు.
0: దేర్ఫోర్ ఆల్ దీస్ ఫోర్, ద మదర్, ద ఫాదర్, ద టీచర్ అండ్ ద గాడ్, దే కమ్ ఇన్ దిస్ సీక్వెన్షియల్ ఆర్డర్.
1: కాబట్టి మొదటిది మదర్ గాడ్.
0: ఇన్ ద ఫస్ట్ ప్లేస్ మదర్ ఇస్ గాడ్.
1: రెండవది ఆయన మనకి హెల్ప్ చేస్తున్నాడు కనుక ఫాదర్ ఇస్ గాడ్.
0: As we receive help from our father, the father is also divine.
1: He mother father cheppinatundi vatri bodhisthunnadu guru.
0: It is the teacher who teaches you all that was taught by your parents, mother and father.
1: Dani valle manaku god chikutunnadu.
0: That will enable you to acquire god, experience the divine.
1: Mother foundation.
0: Mother is the foundation.
1: Father is wall.
0: Father is the wall.
1: Guru is the top.
0: The teacher is the roof.
1: Life is God.
0: Life is God. Life is God.
1: The roof.
2: Teacher is the roof.
1: Roof.
0: Teacher is the roof.
1: Karuka, devam kavala, devam kavala anukunetundi. Motto mother ni preminchandi.
0: Therefore whosoever ever wants to experience the divine must please the mother, respect the mother.
1: Ame santosha padte meeku anni santoshalu chigutayi.
0: When once the mother is pleased and happy, you'll continue to be happy, you'll remain happy.
1: Mother konchi old ayipindante ikkadaina old room lo padesesa.
0: When once the mother is aged, she is admitted to the aged for homes.
1: కనుక మదర్ ఎప్పుడు ఎలాంటి టైంలో కూడాను ఆమెను వదలకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఫర్ సేక్ అవర్ మదర్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: అట్టి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ.
0: దెర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ద వేదిక్ దిక్త దట్ మదర్ ఇస్ గాడ్, ద ఫాదర్ ఇస్ గాడ్, ద టీచర్ ఇస్ గాడ్, guest is God.
1: Kaluka mother ni madattu modali pedithe vaadu manishi kaadu.
0: If anyone forgets the mother, he is no human being at all by any standard.
1: Etti vayasu vachinappudiki nindu saaki penchi pedda chesi inda sthitiki teppichindi aa mother.
0: In fact, it is your mother who brought you up, who has taken care of you, who has fondled you, who has paid all her attention and energy to for you.
1: Kaluka aviki etti jabbu chesina gaani sadhyamainta varuku aviki seva cheyali.
0: Is your responsibility to serve your mother if she falls sick?
1: Avi em cheppina naku right e anetundi bhavanto povali.
0: You should always have this feeling that whatever your mother says, it is in your interest only.
1: కనుక ఆమె తిట్టింది అని ఆమె పైన మనం కోప్పడకూడదు.
0: బికాస్ షీ సెడ్ సంథింగ్ అగెన్స్ట్ యువర్ టేస్ట్, యూ షుడ్ నెవర్ బి యాంగ్రీ టువర్డ్స్ హర్.
1: ఆ యొక్క మాట కూడాను ఈ మనిషి కోసమే.
0: వాట్ ఎవర్ షీ సేస్, యు నో దట్ ఇట్ ఈస్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్, ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: కుచేలుడు కృష్ణుడి దగ్గర చేరాడు.
0: కుచేల కేమ్ క్లోజ్ టు కృష్ణ.
1: కుచేల చాలా బీదవాడు.
0: కుచేల ఈజ్ వెరీ పూర్.
1: Krishna is a king.
0: Krishna is a king.
1: అతని దగ్గరికి పోతా ఉంటుంటే రాజస్థాన్ రాజెవరు అది గురించి భయం వచ్చేసింది.
0: కుచేలా వాజ్ హెసిటేటింగ్ వెదర్ హీ వుడ్ బి పర్మిటెడ్ టు గో ఇన్ కమ్ క్లోజ్ టు కృష్ణ ఆర్ నాట్.
1: కానీ ఆ నిజమైనటువంటి దైవత్వము ఎవరిని వదలదు.
0: ద డివినిటీ, ద రియాలిటీ, గాడ్ విల్ నెవర్ ఫర్సేక్ ఎనీబడి, విల్ నెవర్ డిస్టెన్స్ ఎనీబడి.
1: మరి తిరిగి పోయి చూసా, నీకేం కావాలి కుచేలా అని అడిగాడు.
0: లేటర్ కృష్ణ ఆస్క్ కుచేలా, వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్?
1: నాకు ఏది వద్దు స్వామి, మీ యొక్క ప్రేమ ఒకటి ఉంటే అదే నాకు 10,000 తండ్రి.
0: అండ్ కుచేలా రిప్లైస్, ఓ లార్డ్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ ఎమ్ ద రెసిపియంట్ ఆఫ్ యువర్ డివైన్ లవ్.
1: సరే, అయితే నువ్వు పో ఇంటికి.
0: దెన్ కృష్ణ గేవ్ పర్మిషన్ టు కుచేలా టు లీవ్.
1: ఇంటికి పోయి చూసేటప్పటికి తన ఇల్లు లేదు.
0: By his time Kuchela returned, he didn't find his residence.
1: Kani bari ekkadundo teliyadu.
0: He doesn't know where his wife is.
1: Piddar ekkadunnaro teliyadu.
0: He was missing his children.
1: Vallanta manchi manchi nagara veskuri inga tirugutunnaru.
0: What is their present position now? All children started moving in the vicinity wearing full of jewels.
1: వీళ్ళంతా నా బిడ్డ ఎట్ అవుతారు?
0: హీ కుడ్ నాట్ ఐడెంటిఫై హిజ్ ఓన్ చిల్డ్రన్ బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ జ్యువెలరీ నౌ.
1: కాబట్టి అదంతా కూడా దైవం యొక్క ప్రేమ చేత లభించింది.
0: ద ప్రజెంట్ స్టేటస్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్.
1: గాడ్ యొక్క దైవను మనం సంపాదించుకుంటే అన్ని సాధించినట్టే.
0: వెన్ వన్స్ యూ రిసీవ్ గాడ్స్ గ్రేస్, deserve, work for his mercy, all the rest will follow automatically.
1: ఆ ప్రేమనే ఒకటి లేకపోతే ఏది కూడా లేకుండా.
0: Without this love for God, you will not able to attain anything in this world.
1: కనుక మీరు దైవమును యొక్క విశ్వాసమును దృఢంగా చేసుకోవాలి.
0: Therefore, we should strengthen our faith in God.
1: మన ఊరికే కేవలము పాకిస్తాన్ వాళ్ళే, మనం చైనా వాళ్ళే మనం తిరగకూడదు.
0: వీ షుడ్ నాట్ మూవ్ అబౌట్ లైక్ ద పీపుల్, లైక్ పాకిస్తానీ పీపుల్ ఆర్ చైనీస్.
1: వాళ్ళకి కావాల్సినంత డబ్బు ఉంది,
0: దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ,
1: ఎంతైనా అప్పు చేస్తారు.
0: దే ఆర్ రెడీ టు టేక్ లోన్స్.
1: అన్ని చేసి కట్టేటప్పటికీ ఆ దుర్మార్గమనే దూరం చేసుకోవాలి.
0: బట్ వాట్ విల్ హ్యాపన్? ద క్రూకెడ్నెస్, ద క్రూయల్టీ విద్ ఇన్ will keep them away from all the benefits.
1: Bad qualities.
0: All the bad qualities are responsible.
1: ఇతను ద్వేషిస్తూ నీవు ఎంత ధనవంతుడైనప్పటికీ ఆ ధనం నీకు.
0: When you hate everybody, your money, the plenty, whatever you may have, it will never come to your rescue.
1: కనుక
0: so
1: ధనం కాదు మనకు ముఖ్యము, గుణం కావాలి.
0: It's not dhanamo, the money that's important. It is gunamo, the quality, virtue which is important.
1: Kaluga, meeru human qualities, meeru tappaga nilipukondi.
0: Therefore, we should uphold the human values.
1: Nenu human anukuntu, nuvvu pani chesukuntunte, value lekunda pothe human antadu.
0: Calling yourself a human being without human values, how do you claim to be a human being?
1: నువ్వు గుణాన్ని పెట్టుకున్నప్పుడే నీవు హ్యూమన్ అవుతాడు.
0: దర్ఫోర్ వెన్ యూ హావ్ హ్యూమన్ వాల్యూస్, యూ హావ్ ఎవ్రీ క్లెయిమ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: హ్యూమన్ వాల్యూ ఉండేటువంటి వారికి దైవం ఎప్పుడు కూడాను నిరంతరము వెంటనే అంటే ఇంటనే కంటనే ఉంటాడు.
0: ఇఫ్ యూ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్, గాడ్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
1: కనుక మీరు మీ విలువను మీరు సంపాదించుకోండి.
0: Therefore, we should acquire basically the human values.
1: మనీ కోసమని మీరు ప్రాకురాడకండి.
0: You don't need to struggle hard for money.
1: ఇది వదిలి ఇంకోటి ఇంకోటి వదిలి ఇంకోటి ఏదేదో మారుతుంటారు.
0: And there will be changes constantly, every day, one after another.
1: దాంట్లో ఎక్కువ జీతం ఇస్తారు, దీంట్లో ఎక్కువ జీతం ఇస్తారు. ఈ జీతాల కోసం మీరు పోతుంది.
0: by shifting your jobs in anticipation of extra salary, well, it is not proper.
1: Adi neeku money kaadu.
0: It's not money at all.
1: Money comes and goes.
0: Money comes and goes.
1: Morality comes and grows.
0: Morality comes and grows.
1: A morality means principally.
0: Therefore, we should develop this morality.
1: Tiriganta Daiva Pritikavari.
0: We should have love for God.
1: Prema vachindante meeru rakshasa gunam andro nunchi vellipothayi.
0: When once you have love for God, you'll have fear of sin, you'll give up all demonic nature.
1: Kani eppudu aa pragatino unnatuvanti yokka pethi duram avutundo.
0: When once you don't have love for God,
1: samajam kuda chakkabadipothundi.
0: You cannot expect a standard life in society, in community.
1: Aina manchivadra atan tappakundada adi keerthi kuda vastundi.
0: And if you have love for God, you will earn good name, repute.
1: Kabatti good name ravalante,
0: if you want to have a good name,
1: manamu bhagavantuni prarthana manam nilavadu.
0: You should spend your time in prayer.
1: Eppudu hrudayamlo aa prayer nilavadu.
0: You should always keep that prayer within constantly.
1: Bhagavat priti,
0: love for God,
1: papa priti,
0: fear of sin,
1: morality in society.
0: And morality in society.
1: Appude neeku manchi morality vastundi.
0: Then you'll get good name. Then you'll have that morality.
1: Good name vachinappudu andaru neeku goodbye, goodbye anchu.
0: When once you have that good name, you will be respected wherever you go, wherever you are.
1: Kaduka meeru manchi peru techukondi.
0: So, all of you should get a good name.
1: Good work.
0: And do good work.
1: Be good mind.
0: Bhagavan wants you to have good mind.
1: Etti bad thoughts unrakunda.
0: Do not entertain bad thoughts whatsoever.
1: Ee vayasulo anni bad thoughts vastuntayi.
0: It is in this age you will have bad thoughts.
1: Adi age yokka pramanam.
0: It is the influence of the age.
1: Dani meeru em matram pettukokandi.
0: Don't go by the bad thoughts that you have at this age.
1: Ippudu nuvvu boy kavasu.
0: You may be a boy today.
1: Konni samasyalaku nuvvu old man avutavu.
0: After a couple of years, you are bound to be an old man.
1: Apri boy ekkada poyadu.
0: Then what happened to that boyhood?
1: Kabatti child, boy, man, grandfather. Daruru okate.
0: Therefore, the child, boy, man, and old man, all the four, are one only.
1: Kani dehalu marnai, peru marnai, kani manishi okate.
0: Only the body that undergoes change with the passage of time. But yet you are the only one.
1: Kalugune ade reethigari daivamu ee roopamulo undinappudu ee roopa naamamulu maarutuntayi.
0: The name and the form of God may be different, but God is only one.
1: Kaluga ekam sadvipravati dani meeputiyanam.
0: Therefore that one God, the oneness of divinity, we should have full faith in it.
1: ఎప్పుడు కూడా నువ్వు దైవ చింతనలోనే కాలం గడుపు.
0: We should spend time thinking of God, in constant thought of God.
1: అప్పుడే మీరు బాగుపడతారు.
0: Then only you are bound to be good. You will prosper.
1: అందరూ సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సచ్చింతనలు మీరు పెంచుకోండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు డెవలప్ గుడ్ బిహేవియర్ అండ్ టు డూ గుడ్ డీడ్స్ and to cultivate virtues, and to be good, and to get a good name.
1: Chala santosham. I am pretty good, good boys.
0: Bhagavan is extremely happy. And he tells that all our students are very good, very good.
1: ఎన్నో సినిమా దినము సినిమా చూసేవాడు ఎంతో మంది. ఒక దినము మన పిల్లలు ఆటలు చూస్తే ఎంతో ఆనందిస్తుంది.
0: When once the devotees watch the presentation of our students, all are extremely happy, delighted.
1: అక్కడ కూర్చున్నంత వరకు ఆనందంలో ఉంటుంటారు.
0: They are seated in bliss.
1: ఎన్ని టికెట్స్ తీసుకొని ఎంత పై స్థానానికి పోయినప్పటికీ ఎంత సినిమా చూసినా వాడికి ఏమాత్రం తృప్తి ఉండదు.
0: We may go to any cinema or a movie, buying tickets at high price, you will not have that kind of bliss as you experienced yesterday.
1: ఈనాడు ఎక్కడ చూసినా కానీ సినిమాలు, ఎక్కడ చూసినా టీవీలు, ఎక్కడ చూసినా కానీ ఇది చిన్న చిన్న టేపులు ఇవన్నీ రావటం చేత మనిషి యొక్క విలువనే పోయింది.
0: Today, wherever you go, you find cinemas, cheap books, cheap cassettes. That led to perversion, distortion of facts.
1: ఈ చిన్న క్యాసెట్స్ ఉంటాయి, ఆ క్యాసెట్స్ ఎవరెవరో ఫోన్ చేస్తుంటారు, తెలియని వాళ్ళంతా ఫోన్ చేస్తుంటారు.
2: సెల్ ఫోన్స్, సెల్ ఫోన్.
0: We make use of cell phones, get distant calls.
1: కానీ ఆ కాల్ వల్ల వీళ్ళు కాల్ తీసేస్తారు.
0: With these calls, you lose your kaalu, the legs altogether. You become handicapped lame.
1: కనుక ఈ క్యాసెట్స్ పెట్టుకున్న వాళ్ళు మంచి పని చేయరు.
0: Those who have cell phones, they don't do good acts.
1: దాన్ని మంచి దీనికి ఉపయోగపెట్టండి.
0: Make use of the cell phones properly.
1: దాన్ని ఎవరికి దాని నంబర్ కానీ అనేది కానీ మీరు ఇవ్వకండి.
0: Don't give those cell phone numbers to anybody.
1: దానివల్ల మీకు ఎంతవరకు ప్రమాదం కూడా జరుగుతుంది.
0: When once you reveal your cell phone numbers, you'll be facing all kinds of difficulties and dangers.
1: Karga cell phone evaru teesukundandi, teesukunna dani numbers evaru.
0: Therefore, better you don't have cell phones. Even if you are to have, don't reveal the number.
1: Kontamandi eppudu chevadakide pettukuntaru.
0: Some people will have their cell phone hanging to the ear all the 24 hours.
1: తప్పు తప్పు.
0: ఇట్స్ క్వైట్ బ్యాడ్.
1: పాపం కూడాను, దానివల్ల ఎంతో పాపం కూడా పెరుగుతుంది.
0: అండ్ యుల్ బి కమిటింగ్ ఎ లాట్ ఆఫ్ సిన్.
1: ఎవరు తెలియని వాడికి ఇచ్చే వాడు ఇచ్చేస్తారు, ఓ వాడు నాకు ఫోన్ చేశాడు, మీద ఫోన్లు వస్తుంటాయి.
0: యుల్ బి గెటింగ్ రిపీటెడ్ కాల్స్ ఫ్రమ్ అన్ఐడెంటిఫైడ్ అన్నోన్ పీపుల్.
1: అటంతా ఇవ్వకూడదు.
0: Don't do like that.
1: Vaadantha meeku friend avutaru,
0: and they want to be your friends by making these calls.
1: Friends anta em chestaru, nee yokka jeevithanne naasam chestaru.
0: What do they, such friends who make that those calls, what do? They ruin your life.
1: Ninnu pedavargamlo pattistaru.
0: They will misdirect your life.
1: First day, I am your friend antaru.
0: The first call, they say, I am your friend.
1: A friend nunchi relationship
0: vastundi. The friendship, next call, takes you to relationship.
1: Adi chaala mosam avutundi.
0: You are going to be cheated that way.
1: Kanuka meeru ilanti daniki pokandi.
0: So do not proceed in this direction.
1: Eppudu meeru bhagavati yokka naamam tachukondi.
0: Repeat God's name constantly.
1: Lebate manchi books chadavandi.
0: Or read good books.
1: Isadu.
0: Today is the convocation day.
1: Idi sariyinatundi oka connection manchiga untadi.
0: This demands that we should have proper relay, proper connections.
1: Ee convocation tho chaala mandi marpulu.
0: And this convocation may bring about changes.
1: Good name kavala.
0: And this convocation should make you to determine to get a good name.
1: Sandway chepadu.
0: Dr. Sandway said,
1: I experience anta kuda nu eppudu divine, divine, divine, divine.
0: Dr. Sandway said repeatedly about his divine experiences.
1: Kanuka ee pedda cheppinatundi matanu mana hrudayamlo hattukoni povali.
0: Therefore all the words, the lecture that you have listened to Dr. Sandwise, better it be recalled, recollected.
1: Evaru cheppina manchi matanu hrudayamlo hattukoni povali.
0: Whosoever that speaks in this way, you should always remember them.
1: Chala santosham.
0: Bhagavan is very, very happy.
1: Andartona pratyekanga maatladataniki veeru kaadu ankuni andariki cheri nenu oka prayasam ichchanu.
0: As it is not possible to speak individually, Bhagavan has chosen this occasion of convocation in this divine message delivered to us this morning.
1: కాని మన పిల్లలు మిగతా కాలేజీ పిల్లల కంటే మన పిల్లలు ఎంతో మంచివారు.
0: When compared to students elsewhere, the students of Satya Sai University are very, very good.
1: ఆ గుడ్ నేమ్ ను స్థిరం చేసుకోవాలి.
0: You should maintain that good name.
3: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba at the convocation of the Satya Sai University on the 22nd of November 2009 in Prashanti Nilayam. Baba said that those who yearn for God must love their mothers first. If we keep our mothers happy, God will certainly bless us with great happiness. Thank you and Sai Ram.

0: ఈశావాస్యం ఇదం జగత్. అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. The entire universe is divine. Every living creature, every living being is divine.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: శం అనగా చిదానందము, ఆత్మానందము.
1: శం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్.
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర, హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.

0: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనను వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ is haunting us, which is after us, which is responsible for the sustenance of our life.

0: embodiments of love.
1: Guru అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాక్యం అనుసరించేటువంటిది.
0: Guru is the one who treads along the path of truth. He is the truth himself.
1: Vahe Guru.
0: Only one Guru.
1: ఇద్దరు కాదు.
0: Not two.
1: ఒకరు అంతర్గురువు, ఒకరు బహిర్గురువు కాదు.
0: Not one inner Guru, another external Guru.

0: ప్రేమ స్వరూపులారా, ప్రేమ అన్నది ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం కాదు, అది కాదు ప్రేమ.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. లవ్ డస్ నాట్ మియర్లీ మీన్ లవింగ్ ఈచ్ అదర్.
0: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
1: లవ్ ఈజ్ ఓన్లీ ద మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.

0: మన దేశమందన్నా మాతృభావం కన్నా మాన్యమేది.
1: వాట్ ఈస్ ది నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్ ఆఫ్ భారత్? కెన్ దేర్ బి ఎనీ అదర్ గ్రేటర్ ఫీలింగ్ అదర్ దాన్ ద ఫీలింగ్ టువర్డ్స్ మదర్?
0: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
1: హీ ఈస్ రియలీ లక్కీ వన్ ఇఫ్ యూ ద రిసిపియంట్ ఆఫ్ మదర్స్ లవ్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు దేనిని ఆశించినా ఆశించకపోయినా ప్రేమను మాత్రము మీరు వదలకండి.
1: వాట్ ఎవర్ యూ సీక్ ఆఫ్టర్, నెవర్ గివ్ అప్ దిస్ లవ్.